0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి వినాశము.
0: Creation, sustenance and annihilation.
1: వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ, నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్, కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకున్నటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టుపైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: అదే విధముగానే డైరెక్ట్ గా భగవత్ తత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
0: Therefore, the Veda, శాస్త్రస్, ఇతిహాసస్, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: High mountains also give you joy.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: The flowing rivers are so wonderful to look at.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములు.
0: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
1: తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది, ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకుని ఏ ఉపనిషత్తులు అణోరణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeetvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kaani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్వసించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తూ ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్వసించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider every

0: ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
1: We always say that sun rises in the east and sets in the west.
0: ఇక్కడే మనం సత్యాన్వేషణ సల్పాలి.
1: Here we have to investigate truth.
0: ఇది నిజమా లేక సత్యమా?
1: Is it truth or a fact?
0: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
1: Basing in our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
0: కాని పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సల్పినప్పుడు ఇది సత్యము కాదు.
1: But when once you understand deep enough and investigate,
0: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కాని కదిలేటువంటి స్వభావం లేదు.
1: Sun exists where he has been, he doesn't move.
0: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
0: ఇదే సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
1: సన్ డజంట్ మూవ్.
0: ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే.
1: We only
0: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
1: బికాస్ ఆఫ్ అవర్ మూమెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ద ఫీలింగ్ దట్ ఈ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ బై రికగ్నైజింగ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
1: హౌ టు నో ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
1: దిస్ వాట్ ఉపనిషత్స్ వాంట్స్ యు టు డు, నో థై సెల్ఫ్.
0: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
1: వాట్ రిప్లై యు గివ్?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా?
1: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
0: ఇది సరియైనటువంటిది కాదు.
1: Is not a proper reply.
0: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
0: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
1: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
1: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
0: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
1: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
0: పరిశోధన చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
0: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
1: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
0: తదుపరియే
1: later
0: లక్ష్మి
1: గాడెస్
0: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందునుండి ఆవిర్భవిస్తాయి.
1: Later came Lakshmi, the elephant, all sacred, most valuables.
0: Amritam kudanu atti aalahalam nundiye vachindi.
1: The divine nectar, amrita, also came out of that poison.
0: Adhe vidhamgane ee hrudayamu aneetundi cheerasagaramunu gnanamu aneetundi kavam cheta madanam chesinappudu cheyaga cheyaga cheyaga cheyaga daya karuna sahanamu saanubhuti prema ityadi viluvainatundi yokka వస్తువులు మనకు బయటపడతాయి.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ When you churn with wisdom, you get most valuables like compassion, the grace, forbearance.

0: హృదయము పాల కేంద్రము
1: క్షీర సాగరము వంటిది.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ డైరీ ఫార్మ్, ఇట్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది. అది
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటివన్నీ కూడాను ఈ క్రూర మృగములు తిమింగలాటి మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీర సాగరము కాక చాలా సాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీర సాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore, Tyagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further, Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: See, దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: The acts of the divinity are beyond our comprehension.
0: కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: not only mysterious,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: They have inner significance too.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నీ పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టెళ్ళు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈజ్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మడ్, ఆమ్ ఐ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫాదర్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental
0: principles.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్న మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts, can they attain divinity?
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: Many people with social relationships,
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి,
1: విత్ టోటల్ సరెండర్,
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be
0: blissful. ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spiritual soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని నీ వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: రెస్పాన్సిబిలిటీస్. సర్వ కర్మలు ఆచరిస్తూ,
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ,
0: సమాజంతో జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ సొసైటీ,
0: సంఘజీవుడై నీ వర్ధిల్లుతూ,
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love, deserve.
0: ఆనాటి గోపికలు, గోపాలులు, గోపవేపల్ల యందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vepalla, all cowherd boys and gopikas deserved that love.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: Krishnudu Repallalo unindi 5 samvatsaram varaku maatrame.
1: Krishna stayed there in Repalla till he reached
0: atte
1: 5
0: samvatsaramto kudinatundi baludu ee yokka pravartana lopala sangha viruddhamainatundi reetiga pravartinchalani cheppatamlo artham lenatundi padamulu.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: had
1: been
0: there
1: for 5 years, is ridiculous.
0: Repallake raledu.
1: And he didn't return to Repalla thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి, తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింప చేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కాన్షియస్
1: ఇస్ ది కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ద వన్ దట్ మేక్స్ ఎవ్రీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇట్ ఇస్ కాన్షియస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్ బహిర్చత సర్వ వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యు విల్ బి
0: బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వి ఫీల్ దట్ వి నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వి డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడలు మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time
0: సంసారం పైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపులు చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: And he slept there in a chowdhury on the way.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: As if he was a king.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు.
1: That he occupied a golden throne.
0: దాసదాసీలందరూ సేవలు సల్పుతున్నట్టు.
1: That he was served by a number of servants.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: As if he had six children.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: He was enjoying all the while in a dream.
0: వాన పైన పవడించాడు.
1: He was just reclining on a bed.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: He had no worry in his dream.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: In the meantime there is a thunder.
0: తక్షణమే లేచాడు.
1: Immediately got up.
0: చూచాడు.
1: He watched.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది.
1: Then he started wondering the beautiful bed on which he slept.
0: నేను గొప్ప మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది.
1: I was a king, now what happened to that position?
0: దాసదాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు.
1: I was served by a number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడాను కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరారని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: This he was stunned.
0: ఏమాత్రము దుఃఖం రాలేదు.
1: He didn't cry.
0: ఏమాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have any expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: He stood like a stone.
0: భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుందది, ఇది కారణం ఏమిటి?
1: Wife asked repeatedly in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night. When I slept there in the chowdhury,
0: I dreamt.
1: There in the dream I was rich
0: enough. I
1: had 6 sons.
0: I was
1: reclining
0: on the wonderful bed.
1: I was served by a number of servants.
0: Now
1: I don't have any of those 6 sons.
0: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: There are all these sons appeared in a dream. And this son in the
0: waking state.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నంలోనా నేనున్నాను, జాగ్రత్తలోనా నేనున్నాను, నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్, ఐఎమ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: కనుక నేను ఆమ్నీ ప్రెసెంట్.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ఆమ్నీ ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths.
0: What tamaladi? Telisukovalsinadi telisukovali.
1: First path is, he should know what he is supposed to know.
0: Vadalavalsinadi vadalali.
1: Second, he should give up, drop that
0: issue.
1: Third, he should reach that goal.
0: Nijamaina aanandam labhistundi.
1: These are the three which are important.
0: Telisukovalsindi emiti?
1: What is that we should know?
0: Emiti ee jagat?
1: What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్?
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్ ఇన్ జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటిది?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకుని పీడిస్తుందని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
1: You have the legs in the head and the nose and eye.
0: You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only caught hold of the misery and not the misery.
0: Dukkhaniki ye vidhamainatvanti okka angamulu levu.
1: And this grief has no limb.
0: Kaabatti leni angamulu neevu kalipinchi,
1: in fact
0: neelo unnatvanti angamulu neevu maripinchi, adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetvanti dukkham kaadu.
1: So you don't suffer because
0: nene
1: of that.
0: దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: In fact, you caught hold of this
0: అజ్ఞానము.
1: This is my ignorance.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: Therefore, you should give up this ignorance.
0: అప్పుడే మనకు ఆనందం.
1: Then you will have this.
0: చేరవలసినది ఏంటి?
1: What should you, where should you reach?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: You should go back to the place of birth.
0: ఎక్కడ పుట్టిన చెట్టుకి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
1: You have come out of ఆత్మ, you should go back.
0: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: lead us from untruth to truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమైనటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: Where there is truth, you will find the untruth as a shadow.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: Lead us to light from darkness.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతంగమయ.
1: Lead us from death to immortality.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: Birth and death, why are they?
0: దేహానికి.
1: Only to the body.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: పుట్టిన ఏది చస్తుంది?
1: ఇస్ ఆన్ ద బాడీ.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore birth and death are associated to the body and not to the spirit.
0: కరు ఆత్మ శాశ్వతము.
1: The atma is
0: అదియే సత్యము, అదియే నిత్యము,
1: అదియే
0: అమృతత్వము.
1: That is immortal.
0: ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అది శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: కనుకనే
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ద ట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: కృష్ణుడు జన్మించాడు.
0: కృష్ణ ఇస్ బోర్న్.
1: ఎక్కడ జన్మించాడు?
0: వేర్?
1: ఇద్దరికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్?
1: ఏమీ లేదు.
0: నథింగ్.
1: జైల్లో పుట్టాడు.
0: ఇస్ బోర్న్ ఇన్ జైల్.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: హస్ గ్రోన్ ఇన్ నందా.
1: పోయి చేరాడు.
0: అండ్ రీచ్ మదర్.
1: ఇద్దరికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: ఏ ప్రాపర్టీ లేదు.
0: He has no property
1: whatsoever. భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: 50 పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హి హస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫియర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్.
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: ఈజ్ ద కింగ్.
1: రాజనికి రాజు, మహారాజ రాజా.
0: ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హెస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ హిస్ కింగ్డమ్.
1: సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే,
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్
1: ఇదే విధమైనటువంటి రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the job.
1: చెప్తున్నాడట. ఏమని?
0: కృష్ణ started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండియుంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: కొల్లభామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్ హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ది పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? అంటే
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ది ఆర్ ప్యూర్ వైట్.
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యు విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter.
1: Urantayu agadambu.
0: The whole mischief
1: goes. Okate raddu.
0: If it's fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Intai. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు.
0: You are so small, so young, tiny thought, but
1: మన ఇంటి వెన్న నీకు రుచించదా?
0: Don't you like our own butter?
1: మన ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది?
0: You like the butter of the neighbors.
1: అని దండిస్తే అప్పుడు చెప్తున్నాడు.
0: Then he started replying.
1: అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: స్వార్థమునేనటువంటిది,
1: నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరే యూ గాట్ ది సెల్ఫ్లెస్ అటాచ్మెంట్.
1: నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your
1: birth. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want
1: their birth. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
1: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తములు.
0: వాట్ గాడ్ హెస్ టోల్డ్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
1: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
1: వై డు యు కుక్ దేర్? శివ పూజ ఎలరా?
0: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్?
1: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama ani piliste yera ani pilustadu mari ramudu.
0: And if you say come along, God also replies.
1: Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
0: There is only God who confers.
1: Yamudu tane ramudu tane.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: Andukosamane cheppadu.
0: Oh, it's
1: Purandar Das cheppadu.
0: Purandar Das said,
1: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: దేర్ఫోర్ యమ ద గాడ్ ఆఫ్ డెత్, రామ గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడుగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
1: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడుగా రూపొందాడు.
0: వెరెస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ, హి హాడ్ నో
1: సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి ఒక హిరణ్యకశిపునకు యముడుగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity, God appeared as the God of death.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ మంది చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
1: రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణులకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాజ్ వెరీ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుడుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రే టు గాడ్ విత్ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: Therefore everyone could see God in Krishna.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: One day gopikas were very much tired.
0: ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: In fact because of Krishna's mischief they just wanted Krishna.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: He was teaching them the
0: అయ్యో పాపం
1: wisdom.
0: వారు చిత్తశుద్ధి గలవారు,
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు,
1: అమాయకులైనటువంటి
0: గోపికలు,
1: ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతరు వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై
0: సెల్ఫ్ టు బి పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: He thought that he should not make his devotees suffer.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around.
0: Ekka kotha vachini kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Uttipai unnatundi palanta kinda posadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamlu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాస్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్టర్.
0: తరుముకుంటూ వచ్చినప్పటికీ ఎక్కడ పరిగెత్తాడో పోయితే ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడీ కుడ్ నో.
0: కదప్పటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: You follow my footprints.
0: అనుసరించండి.
1: You follow.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: In order to demonstrate and give this teaching, he made his feet wet with milk.
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: Therefore Krishna's miracles are the basis that would teach us the divinity.
0: చెట్టెక్కాడు.
1: He climbed up the tree.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: But Krishna didn't respond to any call.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: And they cannot come out of the river.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: They prayed.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: What is the inner significance there?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: Give up the robe of attachment.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: And then only the ఆత్మ and the spirit will get into you.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: It is Bhagavata that teaches us the spirit.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివి కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టగినప్పటికు ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్నతమ్ములు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: షీ డిడ్ రిలై ఆర్ డిపెండ్ ఆన్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్.
0: చెప్పింది ఆమె.
1: షీ సెడ్
0: నీలు

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee
1: తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంత భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her, all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: Radha said, "I don't want any."
1: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into the divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ది
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: సిన్స్ దెన్ రైట్ డౌన్ దిస్ డే హీ డిడ్ నాట్ టచ్ దట్ ఫ్లూట్.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, he has sacrificed his given up to God.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు అని.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలోపల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited Radha to her residence.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాటి.
0: సత్యభామ stands for all jealousy. She never invites anybody.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited her.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటే అడగలేదు.
0: షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఏమి కేక్సో గీక్సో బిస్కెట్స్ ఇస్తూ ఇట్లాంటివంత ఒక్కటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్
1: పాలు పెరుగు, పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పులపైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాజ్
1: రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్,
1: అర్పితం చేయటము, తాను భుజించటము.
0: రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్
1: అర్పణం.
0: హి ఆఫర్స్ టు కృష్ణ.
1: కృష్ణాగ్నో బ్రహ్మనాహృతం, అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్ టు బ్రహ్మ.
1: చేసేటప్పటికి ఆ ఉడుగుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: కాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
1: యు కుడ్
0: ఫైండ్ ది బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: వాట్ ఈస్ దిస్? వాట్
1: ఏమి జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: హూ హావ్ హర్ట్ యు
1: అని చెప్పేటప్పటికే
0: అండ్ షీ ఆస్క్డ్
1: ఇది నీ పనేను అన్నాడు.
0: కృష్ణ సెడ్ ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యు ఇన్వైటెడ్ రాధ, యు డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్గా
1: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వ్యతలు నిమ్మునంలో చావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథా ది స్టోరీ దట్ రిలీవ్స్ యు ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
1: Meera.
0: Meera.
1: Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aameki edo, aame virodhi ainatundi yokka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichinadani, edo apohala cheta, aame paina dvesham kaligindi ee Maharanaku.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. Vishamanta Krishnudu teeskunnadu.
0: All the poison is taken up by Krishna.
1: Madhuramainatundi paalu Meera kandinchadu.
0: And the sweet milk is given to Meera.
1: Chusara. Anduvalle prati manavudu kudunu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivatena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That of the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
1: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను,
0: గోపికస్ ఇన్ దోస్ డేస్,
1: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి,
0: దే హవ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్,
1: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ,
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ,
1: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: దే స్పెండ్ దేర్ లైఫ్
1: వాళ్ళకి ఎట్టి చదువులు లేదు, ఏ డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు.
0: They did not attend any university. They have no, they are not degree holders.
1: Upanishadulu kodanu vaaru patinchaledu.
0: They have not gone through Upanishad.
1: Vaari okke Upanishadu.
0: They have only one Upanishad.
1: Krishna, Krishna, Krishna, Krishna.
0: That's only the sacred name of God, Krishna.
1: Okke Vedamu.
0: Only one Veda.
1: Adhe Gopala, Gopala, Gopala.
0: That's Veda of Gopala.
1: Okke Shastramu.
0: Only one sacred text.
1: Adhe. నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు.
0: That is the divine name of the Lord Krishna.
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు.
0: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే.
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడాను.
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. However, they enjoyed the life in
1: general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on caste unity.
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: కనుకనే వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: Therefore,
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: Where do you get?
1: Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి యూనిటీ.
1: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
0: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ విల్ బి డివినిటీ.
1: ఆ రేపల్లెకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
0: ఎ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ రేపల్లె.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ.
1: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షి కెన్ నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తా మామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ది ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. ఇట్స్ ఆల్ కృష్ణ.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: But mother-in-law commanded
1: that you should not go.
0: You should not see
1: Krishna. You should never be his devotee.
0: You should never be his devotee.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: That is the command of the mother-in-law.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: Each one's desire, each one's ambition, each one's action.
1: దైవాన్ని చూడకూడదని ఎవరికి అధికారం లేదు? దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
1: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: ద స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్స్
1: ఒక్కడే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother-in-law suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకునిరా అనింది.
0: And she asked her daughter-in-law, సుగుణ, you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And సుగుణ daughter-in-law went to the residence of Yashoda.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంత కాలుతిపోతూ వస్తుండాలి.
0: And the whole hand is just being
1: లోపల నుంచి యశోద పరిగెత్తొచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఇంటో. చర్మం యొక్క స్మెల్ వస్తుందా, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద స్మెల్ హస్ బీన్
1: బర్న్డ్. నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పైకి పలుకులు కూడా వినిపించలేదు.
0: సుగుణ కుడ్ నాట్ హియర్ వాట్ యశోద వాస్ స్పీకింగ్.
1: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
0: షీ హాడ్ ఫుల్ కాన్సంట్రేషన్.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది.
0: యాజ్ కృష్ణ వాస్ స్మైలింగ్, షీ వాస్ ఆల్సో స్మైలింగ్.
1: కానీ బాధలు కూడా ఈమె కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: And everyone asked, what is that you are doing? The Gopika, she said,
1: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: పది మంది స్త్రీలంతా చేరినారు.
0: All ladies assembled.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: టు సుగుణ గోపాల అపియర్ దేర్ ఇన్ ద వెరీ ల్యాండ్.
1: అది వేలికి తగిలిన మంట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
1: బర్న్. నాకు కనిపించేనంట.
0: అండ్ గోపాల అపియర్
1: మన సుగుణకు కనిపించేనంట.
0: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
1: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్
1: శ్రీ కృష్ణ. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది.
0: And everywhere, even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: Whatever may happen, she
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
1: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం.
0: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
0: So God is present in the altar of heart of everyone.
1: అత్త కూడా తెలిసిపోయింది.
0: And everywhere even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: Whatever may happen, she
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యమం

0: have any hatred based on religion.
1: ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: Therefore, to develop the steadfastness, devotion, students are the qualified, deserving people.
1: విద్యార్థులారా,
0: students,
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: Publicize, propagate this principle.
1: అవకాశమే ఇవ్వకూడదు.
0: There should not be any diversity of
1: నిజమైనటువంటి చదువు.
0: This is the true education.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: You have to learn this.
1: అయితే
0: however,
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ us one important aspect.
1: దినదినమునకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: Devotees are more and more day by day.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see
1: them. కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ
0: and Swami is not having enough of time.
1: కనుక
0: so
1: ఎవరైనా
0: ఎనీవన్
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీరుండదు.
0: Therefore, anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter, marriages will not be performed in Prashanta.
1: Samuhika vivahalu chestanu santoshame.
0: However, there will be mass marriages.
1: Samuhika upanayanalu chestanu santoshame.
0: There will be mass upanayanas.
1: ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: కానీ ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమీ అభ్యంతరం లేదు.
0: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
1: Swami dwara ee vivaham lo jarmatram jaragadaniki veerundadu.
0: But Bhagavan is not going to perform the marriage himself.
1: Cheskoni aanandanga randi.
0: You come here after performing marriage.
1: Nindu premato mimmalni aashirvadistanu.
0: Bhagavan will bless you with a total love.
1: Kanuka meeru grihasthulayi deshaniki taginatvanti okka aadeshanni andistu deshaniki taginatvanti okka sevanu kudanu meeru chestu ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: Therefore, be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
1: కనుక ఈనాడు గోకులాష్టమి.
0: Today is గోకులాష్టమి.
1: కృష్ణుడు పుట్టిన దినం.
0: It's the birthday of Krishna.
1: పుట్టడం ఏమిటింది?
0: What is the fun of his birth?
1: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
0: It's only the external form that's born.
1: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటి.
0: It's not the birth.
1: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
0: We have to follow the command.
1: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
0: We have to follow his command.
1: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
0: కృష్ణ
1: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
0: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: వాణే స్వామి, స్వామి వాణి.
0: భగవాన్
1: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
0: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
1: గోవిందే కృష్ణ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖమును అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడ నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntadi.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇతి మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ల?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: ee vidhanga manchi cheddalanu gurtinchi

0: ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ అనదర్ సిగ్నిఫికెన్స్.
0: అనగా ఒక పరిమితంలో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: ఇఫ్ ఇట్ డజంట్ మేక్ యూజ్ ద సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్, ఇట్ అమౌంట్స్ టు డిసోబీడియన్స్ టు గాడ్ అండ్ యుల్ బి పుట్ టు సఫరింగ్ లాసెస్ అండ్ సిక్నెస్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాసికమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధములైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: సోహం, ఇదే అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సోహం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: This nose is gifted to understand this principle of soham by the breathing process.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయ వాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాసిక ముందు నష్టం వేసుకుంటే ఈ నాసిక ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాసికమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: Tadwara eosinophilia, asthma anetunte rogamulu kudanu prarambham avutayi.
1: One suffers from eosinophilia and asthma because of snuff.
0: Bhagavantudu ye nimittamai andinchado aa indriyulnu daniki viruddhamaina margamlo vinivoga pettadam cheta deeniki taginatunte punishment ee vyadhiye.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: Nalukunu andinche deni kosamani.
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకు కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak
0: satya vakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి ఒక పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంస భక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి ఒక పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatunti danini vismarinchi, vinalanatunti danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, chevi undi chevatulai ati manoharamaina nee gaana marimpa neraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: Kannun
1: of the Lord.
0: Kannu endukichadu bhagavantudu.
1: Why God has given eyes?
0: Addam vachinatunti vaatinta chuttam kosamane.
1: Are they given to see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Manchini chuche kosamani.
1: To see good, eyes are given.
0: Kanukune Purandadas kuda cheppadu, Kannulelara Ramuni chudani, Kannulelara. Enduku ee kannu undali?
1: Why should
0: భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటువంటి రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన భృంగములవలే అన్నాడు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితమునే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములకు స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: fish. మాక్స్ ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్ల ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనం ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది వీలవుతుంది.
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హెస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్,
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోరుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్, వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్ నేచర్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కాని ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaipentidi.
1: All the worldly things are momentary.
0: Dinini Shankar varu kuda chepparu.

0: ఇవంత క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నిటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి, కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హి ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐదింటిని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kodanu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kodanu cheeninchipothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
1: ఫర్ 15 డేస్ హీ రిమైన్డ్ ఇన్ సైలెన్స్.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: దేర్ ఆఫ్టర్ హీ కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ they want to improve their intelligence keeping the exam
0: kaani maatadutuntaru ee maatadutunde samayam lopala ee memory power ekkada nunchi vastundi
1: but as they talk continuously the memory power diminishes
0: poni kanisam parikshara samayamunandaina kodanu maatadukunda untam manchidi
1: at least during examination season better you observe silence
0: jnapak shakti telivi tetalu kodanu adhikanga abhirudhi avutayi
1: when you observe silence your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవులందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యు అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకోలేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమీ కావాలి.
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosam varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheet of food, the life and the mind.
0: Vijnanamaya kosam lo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheet of
0: ootiki okkaro kootiki okkaro vijnanamaya kosam lo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheet of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we'll face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యు షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యు షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్, వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్, హీ హాస్ రూయిన్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ది వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంగముల చేతనే. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ద బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మనం చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ద స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలు అనేటువంటిది లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిది లేదు.
1: And he doesn't stop at any particular period of time.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Adhe shastrame. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu tika. Daiva sangamu to manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anekvindhi. మనుషుడు లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa sattu aneetundi eppudi kudanu maarpu chendinatundi sattu.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadu adi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram, idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para
1: involved in sacred activity.
0: Punyam ante emiti anukunnaru meeru?
1: What is merit, punya?
0: Paropakara punyaya papaya parapeedanam annaru vyasudu varu.
1: Vyasa said,

0: service to others meant
1: helping others. పరోపకారము ఇది బాహ్య ప్రపంచమునకు పరోపకారము.
0: This is only help upakara from the outer point of view.
1: Para అదే దైవతత్వము.
0: Para is divinity.
1: Upa సమీపము.
0: Upa proximity.
1: కారము చేరిపోటము.
0: Kara joining merge.
1: అనగా ఏంటి? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
0: ఓ ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
1: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
0: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
1: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
0: హీ షుడ్ బి ఇన్ ది
1: అది పరోపకారము.
0: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
1: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
0: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ గివింగ్ సమ్ మనీ ఆర్
1: ఎక్స్ట్రా. పరా ఉపకార ఈ పదములు మూడు పదములు విభాగం చేయాలి.
0: Here we have to classify.
1: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
0: That we should be very close to that sacredness.
1: ఇది పరోపకారం.
0: This is పరోపకారం.
1: ఇది పుణ్యము.
0: This is punya merit.
1: అట్టు చేయకుండా ఏదో నేను పది బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
0: But if you are in poor feeding with 10 bags of rice, it cannot be పరోపకారం.
1: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
0: యూ థింక్ పరోపకార హెల్ప్ మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
1: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
1: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
0: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
1: పాపాయ పరపీడ
0: The next one, papaya
1: parapeedanam. Papam ante emiti?
0: What is papa?
1: Parapeedanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvamga bhavinchukotame oka papamu.
0: Param is divinity. Peedana means viewing that multiplicity of
1: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvamga bhavinchukotame papam.
0: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
1: Bhagavantudu okkade.
0: God is one.
1: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
1: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
0: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్.
1: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
0: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
1: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత
0: Because of Kali age,
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
0: There are many, many intellectuals who take this principle of unity as multiplicity.
1: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
0: Not even one virtuous person is seen who would be able to cognize unity in diversity.
1: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
0: Therefore, this diversified view is
1: sin. ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
0: To have full faith in unity is merit. పుణ్యం.
1: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
0: Para is divinity. The pida is just fragmented view.
1: ఇట్టి సత్వమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
0: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
1: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
0: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
1: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకూడను మాత్ర అని చెప్తూ వచ్చారు.
0: The matra meant these two aspects, making use of them in a proper direction.
1: Matraha, koratalu veseetvantidi.
0: It measures.
1: Parimitamu kalpinchetvantidi.
0: It has got certain limits.
1: Adi ye indriyam yokka shakti samarthyamulu.
0: That is the capacity, the limitation. Ee
1: indriyamulaku parimitam meerinappudu idi pedamargam padtayi.
0: When they go beyond these limitations, they will be in a perverted direction.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Prati manavuniki indriyamulu untunnavi.
0: Every human being has senses.
1: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
0: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
1: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
0: We don't need to do any other
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to do any sadhana.
1: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
0: Because you represent everything.
1: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
1: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
0: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
1: తానే అయి ఉంటున్నాడు.
0: యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: ఒక నిప్పు ఉంటుంది.

0: Here lies the fire.
1: కాని మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
0: As you neglect the fire is covered by ash.
1: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get the ash?
1: నిప్పు నుంచేనే వచ్చింది.
0: The ash is the product of fire.
1: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
0: Ash having been derived out of the fire covers the very fire.
1: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
0: When you blow it off, the ash will go away and you can see the fire.
1: ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
0: You have not brought the fire up.
1: నిమురుని ఎక్కడికో పంపలేదు.
0: You have not driven out.
1: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
0: The ash is the product of the fire.
1: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
0: The moment the fire is taken away, you see the fire.
1: దివ్యత్వము,
0: divinity is within you.
1: దాని నుంచినే పుట్టింది మాయా.
0: And this illusion is the
1: product. ఆ మాయ అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
0: And this illusion that covers you.
1: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
0: And once you know, understand this illusion, you can know your true divinity.
1: కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to do any spiritual.
1: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
0: You don't need to visit pilgrim center.
1: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
0: But turn inward.
1: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
0: Then you will see the right thing.
1: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
0: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind.
1: Tarvata buddhi.
0: Later intellect.
1: Ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
0: After understanding these four, you will enjoy the manifestation of
1: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
0: Because one is linked with the
1: other. Adlanta manam teesivesinappude aa swaswaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
0: Then once we remove all these obstacles, you can see your true form.
1: Ippudu etta undi?
0: How is the thing now?
1: Atma untundali.
0: There is atma.
1: Dani paina buddhi untundali.
0: Over that intellect.
1: Dani paina manasu untundali.
0: Above that mind.
1: Dani paina indriyam untundali.
0: Then senses.
1: Dani paina shariram untundali.
0: Above all,
1: ee shariranni teesiveyali.
0: First remove the body.
1: Indriyamulu pakkaku nettali.
0: Brush aside senses.
1: Manasunu marinimpa cheyali.
0: And see that mind goes away.
1: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
0: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
1: Buddhi grahyam ati indriyam.
0: And the intellect transcends.
1: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
0: As intellect is so close to atma, it shines brilliantly.
1: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
0: When you so close to atma, you will see the brilliance there.
1: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: So students in particular today should know clearly the effects of the
1: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: For youth it is very very essential and important.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
0: Because they become slaves to the senses, they become worse than animals.
1: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ప్లైట్స్ అండ్ కండిషన్స్.
1: పశు పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
0: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
1: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
0: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
1: ఎందుకు ఈ చదువులంతా?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
0: వై దిస్
1: ఇంటెలిజెన్స్? పర్వన్ మోసగించడం కోసమేనా?
0: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
1: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
0: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
0: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
1: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
0: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
1: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
0: విదౌట్ దట్ వాట్ ఫర్
1: ఇట్ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
0: ఆల్ ది స్టడీస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
1: పుస్తకము పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
0: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
1: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
0: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
1: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
0: What more you want?
1: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
0: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
1: నిద్ర నుండి లేచి
0: ద మూమెంట్ యూ గెట్ అప్
1: మరి నిద్ర పోయేడు దాకా
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
1: వ్యయమందగజేయుచు జీవితం.
0: యూ వేస్ట్ యువర్ టైం.
1: నీ విద్యల దారవోసి
0: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
1: అరవింద జలాక్షుని విస్మరించి
0: ఫర్గెటింగ్ గాడ్.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పుము మానవా.
0: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
1: ఏమి నీకు తెలుసుకోండి,
0: వాట్ ఈస్ దట్ యు
1: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: నీ హస్త యుగంబు మోచి
0: యు షుడ్ జాయిన్ బోత్
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
0: If you can't worship God and pray to Him, joining both of your hands, all your capacity, abilities are wasted. Everything is wasted.
1: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
0: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: చక్కగా తెలుసుకో.
0: అండర్స్టాండ్ ది డివినిటీ.
1: దైవత్వాన్ని చేరిపో.
0: అటైన్ డివినిటీ.
1: ఇది నీ జీవితం యొక్క గమ్యము.
0: దిస్ ఈజ్ యువర్ గోల్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryuchacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. Nee manobuddhulu naaku arpitamu gavinchi nee swadharmamainatunti yuddhamunu neevu aacharinchu. Tappaka nannu pondagalavu, indulo samsayam ledu ani Krishna అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యు రిమెంబర్ మీ ఆల్వేస్. యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్. యు విల్ విన్ అండ్ విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులు అన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వీఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
1: కాలకాల ప్రపన్నానాం కాలక్యంన కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి ఒక దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, who is the very embodiment of time.
1: Gadachipoyinatvanti kalamunu manam e maatram kudanu venukoku maralchalemu.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamunaina kudanu edo oka vidhamga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu gadupukunnatvanti oka kalamunu e maatram kudanu munduku techukonetaniki veelu kaadu.
2: The time which we have spent already, we would not be able to get it back again for use.
1: Ituvanti pavitramainatvanti viluvainatvanti కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రోస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ యు హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైం ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with Koham, who am I? And we'll have to end with Soham, that I am.
1: Nene Dhanin. Anaga, Daivattamunu aneetvunti yukka satya ni guttinchi, thanu prashantini pundali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kani manavudu, thana mundunnatvunti yukka vastuvul matrime lachyamnan dunchukoni, venuku yemi jaragabothunnado, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదమును ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka sachi gamaninchatam ledu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aayif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukonleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte yokka ikkattulu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte yokka satyanni manam gurtinchukonaka kaalamni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: యూ మే బి ప్రిపేర్డ్ టు ఆఫర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ సెకండ్ బ్యాక్ వన్స్ ది టైమ్ ఇస్ స్పెండ్.
1: యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయం అందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయం.
2: యూత్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ మోస్ట్ సీక్రెట్ టైమ్. ఇట్ ఆఫర్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద టైమ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా ఉంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
1: మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
2: వీ హావ్ టు కీప్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ వ్యూ అండ్ విజన్.
1: భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా
2: ఇన్ భగవద్గీత ఇన్ భక్తి యోగ ప్రైమర్లీ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ సెట్.
1: కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది.
2: ఇట్ హస్ ప్రూవ్డ్ టైమ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
1: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ పర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ అండ్ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫుల్
1: మా మనుస్మరయుజ్జచ్చ మా మనుస్మరయుజ్జచ్చ. అర్జున నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు కాని మా మనుస్మరియుజ్జచ్చ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చే. నీకు ఇందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు?
2: అర్జున పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఫైట్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ యూ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సిన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునికి పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
2: యూ ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
1: Maya pita mano buddhi. Naaku nee mano buddhulu arpitam gavinchamannadu.
2: You offer your mind and intelligence to me.
1: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కాని ఈనాటి పౌరులు కాని నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢశక్తిని మాత్రం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎ ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: Kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుడికి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inkapaina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ You are found everywhere. Is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune varu pattagalaru.
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina అందని వాడవు, నిరూపు గనుగొనెవరితరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: you? Even if we are able to do anything
2: with such thoughts, we would not be able to do any service to
1: the Lord.
2: We should not give room for such weaknesses in our
1: hearts. నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్, టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్, ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే,
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాస టు ద ఆర్త్ by such firm resolve, firm determination and with an oath which he took.
1: Buddhudu kudanu drudanischeyudai kattagarpa tapas acharinchi taanu oka vidhamainatundi oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veelainattu shaktini sadinchadu.
2: Even Gautama Buddha with a firm resolve and with a lot of penance he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: danakanaka vastu vahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
2: There is no shortage of any luxury that you want.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistanu annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ హీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
2: He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
2: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
1: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ in the second place, whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరి అయినటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ఇట్ ఈస్ సెడ్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్. Therefore, you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drushyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamulu vini inkanu ee ajnanamulo padatam anetunte emiti ani tandriki kathinamainatunte reetiga jawabu andichadu.
2: Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas, and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnamera lopala mana satyanni manam gurtinchali.
2: Within the time available, we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
2: This is the most important goal and objective of human life.
1: Desamu panchabhautikamu dehamu.
2: Our body, it consists of five elements.
1: Dehamu koolaka tappadeppudu.
2: It is going to perish sometime or the other.
1: Dehi niramayundu.
2: The indweller is a permanent
1: entity. Gadikka dehi chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see, that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి?
2: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, బాలరాజు హెస్ కమెన్స్. అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ దట్ డ్వెలర్?
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు.
2: వన్ ఈస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
1: ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు.
2: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞ.
2: ఇట్ మీన్స్ Kshetra is devoid of that word gna, and Kshetrajna is having that particular letter gna.
1: Anaga gnana rahitamainatundi dehamu, gnana sahitamainatundi Kshetrajna.
2: It means body is devoid of wisdom, and Kshetrajna, the indweller, has got that wisdom.
1: Aiti Kshetra Kshetrajna chaapi maan vidhi adanu kudanu adi kudanu nenenu ani mari tirigi cheppadu.
2: The Lord has declared that the field as well as the indweller, both are he himself.
1: Anaga kshetram anetundi tana yokka nivasam.
2: He has declared that kshetram is his dwelling place.
1: Ee upadhi anetundi dehamunu kudanu tanadiga bhavistu vachadu.
2: This form which is the indwelling place of the Lord, he considered.
1: Manam nitya jeevitamlo em antunnam? Na dehamu antunnam.
3: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యూ ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
3: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: అదే విధంగా నీ క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయ లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
3: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
3: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
3: ఫైవ్ కోశాశీక
1: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
3: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
3: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
3: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
3: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
3: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడినేలా
3: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
1: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
3: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
3: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
1: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి.
3: ఎంతమంది
1: చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
3: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
3: Days, months, years and eons and yugas, all these are merged into the time.
1: Kanuka kaalam oka pravaham.
3: Therefore, time may be compared to a continuous flow.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: ఎ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఎ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: హూ కెన్ సేవ్ హూమ్?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు, ఒక్కటి.
3: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
3: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
3: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
3: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
3: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
3: ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
3: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
3: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ విల్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
3: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
3: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
3: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
3: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan.
1: Bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
3: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
3: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aatulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
3: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
3: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenini artha bhakti ani cheptaru.
3: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha bhakti anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
3: Artharthi refers to seeking money, seeking position, seeking power
1: and indu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
3: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
3: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
3: Character is good behavior and that is life.
1: Jnaname aishwaryam.
3: Wisdom itself is wealth.
1: Sadaacharame mana sampada.
3: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
3: దిస్ ఈజ్ అవర్ వెల్త్ ప్రాపర్టీ అండ్ అవర్ పొజిషన్స్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
3: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్ నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
3: దిస్ ఈజ్ అర్థార్థి.
1: ఇంకా జిజ్ఞాస.
3: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
1: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవం ను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
3: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఒబ్టైన్ హిమ్.
1: జ్ఞానం, తత్వత్వం, జ్ఞానం. ఈ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
3: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్.

0: The principle of spirituality, where is God, who is God, where is He, how to obtain Him?
1: Tattva jnanam. Tattvam jnanam. Tattanaga adi. Tvam anaga nenu. Atane emiti, nenu emiti, atane emiti, nenu ekkada nunchi vacharu. Nenu anaga emiti. Idi gamyam emiti. Aneetundi ninnu vicharinchukotame, idi jignasa.
0: Tattva jnanam refers to understanding who I am, who is He, and what is our relationship, how to reach Him, and such inquiry.
1: Motta motta, vamai. Nenevaru aneetundi dani vicharinchali.
0: In the first place, we'll have to find out,
1: ee jagattu ekkada nunchi vachindi.
0: Who am I, and from where did this world come?
1: Naaku gamyam ekkada.
0: What is my goal?
1: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: These are three important factors.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి స్పర్శించి సంభాషించి వారి ప్రబోధనలు శ్రవణం చేసి వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు tries to understand these three aspects by either listening to great people, approaching great people, serving the knowers, or by studying scriptures.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: This refers to the earlier aspect which
1: is the matrame.
0: This is only listening.
1: Drashtu trigi dani chudali.
0: The next step is he has to see it.
1: Praveshtum dini cherchukovali.
0: Then he has to absorb that particular thing in himself.
1: Ani vidhamgane ee yokka jignasudain tarvata gnanam adi praveshtum.
0: After the stage of jignasu, then the next stage gnanam.
1: That gnanam anaga emiti? Laukika gnanama?
0: What does gnanam refer to? Is it secular knowledge?
1: Idi sariyainatundi gnanam kadu.
0: This is not correct.
1: Idi bhautika gnanam.
0: This is only physical.
1: Idi padartha gnanam.
0: This is knowledge of the
1: kani. Gnanam anaga padartha gnaname nijamaina gnanam.
0: A transcendental knowledge is true knowledge.
1: Adi e gnanam anaga emti? Advaita darshanam gnanam.
0: Real gnanam refers to experiencing of oneness and unity.
1: Sarvam paravasam dukkham. సర్వం ఆత్మవశం సుఖం అని ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఈజ్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ దాని ప్రతిఫలమును కానీ దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
0: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: Eating this particular roast, this is the knowledge of
1: nenu ee okka dosku kottanu gattiga.
0: I have hit this roast very hard.
1: Kani nenu ee ballanu gattiga kottinanu ani chaala daiyinga cheptunna. Kani nenu enta gattiga ee ballanu kottano balla kuda nannanta gattiga kottindi.
0: I say with a sense of pride that I have hit this particular table, but that has equally hit it back. Hit me back.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను. మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: ఐ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ బీన్ హర్ట్ బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
0: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ రీసౌండ్ రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ దీస్ ఆర్
1: ఇన్హెరిటెడ్. పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, no reflection, no resound.
0: In the knowledge of the transcendental, there is no reaction, no reflection, and no resound.
1: Idi e nijamainatundi gnanam. Second anetundi ledu, ekam jeva advitiyam.
0: This is true knowledge. There is nothing like second. There is only one.
1: Rendavudi okati unte kada, dani valla oka bhayamo, dani valla aanandamo, dani pondalani ichchanu edo okati kalugutundi.
0: Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear, and such other feelings are likely to come.
1: Rendavade ledu gnanamlo.
0: In the real knowledge there is nothing like a second.
1: Kani danini wisdom an cheppochunu, kani gnanam anakoddu.
0: That may be described as wisdom and not as knowledge.
1: Aa wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
0: In that extreme, that fine principle of wisdom, you will be really
1: edi neevu vilalevu edi neevu choodalevu sarvamlo leenamayipunnam.
0: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and
1: Adi
0: silence.
1: Shashitanandam.
0: That is permanent bliss.
1: Idi bodhinchetundi oka nijamaina daivattvam.
0: Divinity is that which teaches this.
1: Kanukani indulo భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
0: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఐ విల్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.

0: వెల్తీ మ్యాన్.
1: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వారు.
0: హీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్లాడు.
0: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హ్యాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెండ్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: Before he came back to his native land, he wrote letters to all the four wives.
1: Andulo pedda bhaaryaku oka letter raasadu, chinna bhaaryaku moodo bhaaryaku naalugo em raasadu, nenu next week lo nenu ostunnanu, meeku evarevariki em em kavali meeru oka patti raasi pampinchandi, ikkada nunchi nenu anni teeskoni vastanu annadu.
0: In the letters which he wrote to all the four wives, he mentioned that he would be going back in the next week. And whatever they want from that particular country, if they can send a list of them, he would be getting all those things.
1: Nalugo bharya, chinna bharya, aamaku chaala aashalu ekkuva.
0: The fourth wife,
1: chinna vayasu kanuka.
0: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
1: Eemi rasindi emtandi, meeru vache samayalo aa deshamulo latest fashion ga undetundi cheeralu
0: All the fashion jewelry you please get, she has written.
1: Cherindi athaniki paapam.
0: He got that letter.
1: Rendo bharya rasindi, emtandi naaku ee jabbuto nenu baadhapadalekapothunnanu, mana bharat deshamlo ekkada kuda chikkatar ledu mandulu, ee yokka naa jabbuku sambandhinchina mandulu emaina unte meeru pattukoni randi ani aa mandulu list raasi pampinchindi.
0: The second wife was an unhealthy lady and she just sent a big list of medicines telling that my health is not all right, you get all these medicines for improving my health.
1: Moodo bharya ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది. అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants, there may be some good books and good works. Please get them for me.
1: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
1: Sare naalugu jabulaku taginatundi jababulu. Modati bhariki kavalsinatundi nagalu cheeralu techi modati bhariki ichadu. Rendo bhariki taginatundi oka mandulanta techi rendo bhariki ichadu. Moodo bhariki taginatundi granthalanta techi moodo bhariki ichadu. Naalugo bhari intlo poi bartha kurchunnadu.
0: Whatever they had written, he brought them, and to the first wife who had asked for the latest jewels, he gave the jewels. The second wife who asked for the medicines, he gave the, sent the medicines. The third wife who wanted great scriptures, etc., he sent those books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
1: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ అండ్ దే సెడ్ దట్ వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ హీ ఈస్ కమింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అవర్ హౌస్ హి హస్ గాన్ దేర్ లెట్ అస్ గో అండ్ ఆస్క్ హిమ్ వై హి హస్ డన్
1: దట్. భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కాని ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
0: హస్బెండ్ రిప్లై, well, one asked for the latest jewels, I have got them.
1: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
0: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted me.
1: అక్కడి నుంచి ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
0: He is the Lord God himself, and his four wives may be compared to ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తునే అందిస్తుంటాడు.
0: Lord says be that be so to any person whomsoever.
1: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: Whoever asks for Lord himself, he is prepared to reside in their heart.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వి ఆస్క్ గాడ్ విల్ గివ్ దట్.
1: అతను కల్పవృక్షం,
0: హి ఇస్ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
1: అతను కామధేను, ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్థి మే బి ప్రేయింగ్, అర్థార్థి మే బి ప్రేయింగ్, జిజ్ఞాసి మే బి ప్రేయింగ్, జ్ఞాని మే బి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్,
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
0: దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ మే కంపేర్ టు ఎ విష్ ఫుల్ ట్రీ.
1: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాడిని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: kuchunnadu kontha vishanti teeskunnadu. Ayyo challak neeru unte enta haayiga untundunu ikkada lekapayine ani anukunnadu. Kaani tachchane oka maracha muchallati neelu kinda vachindi.
0: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachambu,
0: a small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరింది అన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయిండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్. ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెండ్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: హీ గాట్ ఎ బెడ్ అండ్ ఎ పిల్లో విచ్ వాస్ గివెన్ బై లార్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ వర్ వెరీ కంఫర్టబుల్.
1: నేను ఇలాంటి పరుపును, ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
0: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
1: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
0: Then he got a doubt whether that is going to swallow him and
1: anaga emiti kalpavruchyam krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kanuka jagatantha oka pedda kalpavruchyam.
0: The entire world may be compared to a wishful tree.
1: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
0: If we have got good thoughts, the results will be good.
1: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
0: Therefore, it is said that you should not have bad feelings and bad thoughts.
1: Be good, do good and see good. This is the way to God.
0: It is said, be good, do good and see good. This is the way to God.
1: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: The reason is the entire world is creation of God and it is full of his will.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: If we have bad thoughts, we get bad results.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
1: కనుకని యువకులైనటువంటి వారు కాని ఇక వృద్ధులు కాని ఏ వయసు ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: బీ ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
1: మంచి పనులు చేయాలి.
0: గుడ్ థాట్స్ అండ్
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: నరా,
0: ది వర్డ్ నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటిదేని రా అనేటువంటి అర్థములకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యూ షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నర అనగా నాశనము కానటువంటి వాడు.
0: నర మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్.
1: అమృత పుత్రుడు,
0: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే ఉపనిషత్తుల నీకుడు శున్వంతి విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు కాని అమృతపుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: దేర్ఫోర్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఇన్ ఎ అన్మిస్టేకబుల్ వే దట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్
1: ఇంతే కాదు మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
0: అనదర్ అపెలేషన్ ఇస్ మా నా వా యూజ్ ఫార్ డిస్క్రైబింగ్ మ్యాన్.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు
1: వా అనగా వర్తించటం,
0: వా రెఫర్స్ టు బిహేవింగ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఈ
1: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ డిస్టెంట్ దిస్ ఇగ్నోరెన్స్.
1: డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: It is said, death is sweeter than the blindness of ignorance.
1: Manayoka ajnanamu dooram cheskolante gnanu manaku labinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ekati povalante velthur raavali.
0: If you want to drive away darkness, get light.
1: Ajnanam povalante gnanam kaligali.
0: If you want to drive away ignorance, you have to just get
1: gnanam
0: knowledge.
1: Gnanam kaligalante anugraham raavali.
0: So,
1: gnanam kaligalante anugraham kavali.
0: If you want wisdom, you should earn grace.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: వన్స్ యు ఆర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు హస్ సెడ్,
1: రామ ఆ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: హీ హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
1: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: It is entirely based upon the grace of the Lord.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: సతతం దైవ చింతనం,
0: ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: సర్వదా సర్వకార్యేషు సర్వత్ర హరి చింతనం,
0: ఆల్వేస్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ టైమ్ థింకింగ్ ఆఫ్ హరి.
1: నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం, స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాం గతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: భజన బినా సుఖ చా

manegi Don't you like me?

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu, prema, rendu, anyonyasramai, avinabhava sambandhamai, okkatigane nirupinchuchunnavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manasuni daivam paina maralchinappudu deenini prema ani pilchabadutundi.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: Premaku premane phalam.
0: The fruit of love is love itself.
1: Premaku premane sati.
0: Love alone can match love.
1: Prema premane matrame andinchagaladu.
0: Love can give only love.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: There is no other object in the world which is comparable with love.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: ప్రేమ మనస్సుతో కాని వాక్కుతో కాని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రొనౌన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ లవ్ ఎయిదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ బై ఎనీ డిస్క్రిప్షన్.
1: కనుకనే వేదము దీనిని అనేక విధములుగా వర్ణించి,
0: దట్ ఈస్ వై వేద
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: It is impossible to describe the value of love as such and such.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: It is impossible to prove the sacredness and the sweetness of love.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా, అమరత్వమైనటువంటి రీతిగా, అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే, ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కాని అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ would taste tasteless before love.
1: ee prema chaala viluvaina vajram.
0: This love is invaluable diamond.
1: Idi anni pradeshamulu yendu kudanu antata chikkeetunti kaadu.
0: This cannot be found in all places అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని,
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ ఎ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: దీస్ థింగ్స్ కెన్ నెవర్ బై యూ.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడా కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేరు.
0: Whether it is yajna, yaga, giving charity, following righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనం భగవంతుని ప్రేమింతుమో అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందం కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, ద జాయ్ ఆల్సో గెట్స్ డిక్లైన్ ఇన్ హిమ్.
1: పిచ్చి కుక్క కరిచినటువంటి వాడికి ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయని లోకవాడుక.
0: దేర్ ఇస్ ఎ సేయింగ్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ బిటెన్ బై ఎ మ్యాడ్ డాగ్, he can see mad dogs all around wherever he looks to or turns to.
1: అదే విధముగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: In the same way, a true lover of God can find God wherever he turns.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: That is why ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్స్ మైండ్ అండ్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: స్వార్థము అహంకారంతో కూడిన హృదయాలలో ఈ ప్రేమ ప్రవేశించలేదు.
0: లవ్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: కనుక తనను తాను మరచి, తన తత్వాన్ని తాను మరచి భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి యొక్క తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సాచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షీస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కాని వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయముతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటు ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షీస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించింది.
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ వర్ ఫిల్డ్ విత్ లవ్.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ హెస్ లాస్ట్ సచ్ సీక్రెట్ లవ్. హీఈస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్. దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ అన్ ఎనిమల్ లైక్ ఎ టైగర్.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్ నుండి.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్ వేర్ యాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: Love is used as a very powerful weapon in order to destroy and root out animal nature in man and to fill him with the divine nature.
1: Anati manavuli yokka manasu vishalamainatundi.
0: The minds of those ancient days, the people, was very very broad.
1: Chala saralamainatundi.
0: It was very simple.
1: Ee yokka ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
1: ఏ విధంగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ. Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
1: కఠినమైనటువంటి ఒక శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: It may become necessary to give harsh punishment also.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవే.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగండ్లు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: కనుక వర్షము వడగండ్లు ఒకే జలమయమైనటువంటివి.
0: It is true that both water and hailstorm may come together.
1: Adi prema kaani kathinamaina shiksha kaani ivi rendu kudanu premato koodinatuntivi.
0: Similar is love and punishment. Both are filled with love.
1: Kaani okoka samayalo bhaktulu kudanu amitanga preminchinatunti vaaru kudanu konni kathinamainatunti padamulu upayoga pedutuntaru.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamullu Balarama Krishnudu ani gurtinchi varani ye rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
0: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
1: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసునకు చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ బలరామ ఆర్ కృష్ణ.
1: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: atanu parama bhaktudu.
0: He is a great devotee.
1: Kani atanu Balarama Krishna nu teesukoni povatamu ishtamu lekapoyinappatikini ప్రభువాజ్ఞను పరిపాలించక తప్పదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ నోయింగ్ ఫుల్లీ వెల్ ది కాన్సిక్వెన్సెస్, బట్ హీ హ్యాడ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్.
1: ఈ అక్రూరుడు రేపల్ల చేరి ఈ వార్తను దేవకి, వసుదేవులకు, నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీచ్ రేపల్లే మెట్ దేవకి, వసుదేవ, యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి,
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
0: హూ ఇస్ దిస్ క్రూర, దిస్ క్రూయల్ పర్సన్ హూ హాస్ కమ్.
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్, ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్.
1: క్రూరుడి చేతి లోపల మా బలరామకృష్ణుడు పెట్టటమా?
0: కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్?
1: కాని ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్?
1: బలరామకృష్ణుడు ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేగతుల వారు కృషి సల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కాని బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: వర్క్ ఫర్ విచ్ దే హావ్ కమ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: దేర్ఫోర్ దే డిడ్ నాట్ హీడ్ ది ప్రేయర్స్ ఆఫ్ గోపికాస్.
1: రథం ఎక్కారు.
0: దే గాట్ ఇన్ టు ది చారియట్.
1: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుడు చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో, ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రేయర్ స్వామి షోస్ కంపాషన్, టేక్ కేర్ ఆఫ్ అస్, వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్. ఈజ్ ఇట్ యువర్ లీలా? వై ఆర్ యూ డూయింగ్ దిస్? వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్? ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్. అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి, వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ, యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ. షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్, దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulagaane bhavistunnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavana.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: ఈజ్ డార్క్ కాంప్లెక్షన్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది డ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీ వన్. హీ హాస్ రన్ అవే ఫ్రమ్ అస్. హీ ఈస్ ద వన్ హూస్ ఫేస్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్ స్మైల్స్. హీ హాస్ రాబ్డ్ అస్ ఆల్ ఆఫ్ అవర్ బిలాంగింగ్స్, ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్. ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హ్యాస్ హీ నాట్ కమ్ టు యూ? హ్యాస్ హీ నాట్ టేకన్ షెల్టర్ బిహైండ్ యూ? హ్యావ్ యూ సీన్? ప్లీజ్ లెట్ అస్ నో.
0: కనుక ప్రేమోన్మత్తులైనటువంటి వారికి, ప్రేమలో తన్మయత్తులైనటువంటి వారికి సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
1: దోస్ హూ ఆర్ మ్యాడ్ విత్ లవ్, హూ ఆర్ పొసెస్డ్ అండ్ ఆబ్సెస్డ్ విత్ లవ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్.
0: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంది.

0: use this love in different ways.
1: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికాస్ హు ఆర్ సుప్రీం డివోటీస్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ యాజ్ కృష్ణ.
1: నీవే మా సర్వస్వము అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ కృష్ణ వాజ్ ద వెరీ ఎంటైర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్.
1: అదే మాతృదేవి అనేటువంటి యశోద తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
0: మదర్ యశోద కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ సన్.
1: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
0: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
1: గోపికలకుండినటువంటి ప్రేమ తత్వము యశోదకుండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెససరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ అండ్ ది టైప్ ఆఫ్ మదర్లీ లవ్ విచ్ యశోద హ్యాడ్ టు కృష్ణ.
1: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
0: హౌ వాజ్ యశోద కన్సిడరింగ్?
1: సామాన్యమైనటువంటి బాలుడిగా,
0: యాజ్ అన్ ఆర్డినరీ స్మాల్ బాయ్,
1: తన ముద్దుల బిడ్డగా,
0: హర్ ఫేవరైట్ చైల్డ్,
1: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి.
0: యాజ్ అన్ ఇన్నోసెంట్ చైల్డ్ హూ డిడ్ నాట్ నో ఎనీథింగ్.
1: నరరాక్షసులు చేరి

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and give us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Rucham buvai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి యందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి యందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ పీపుల్.

0: అర్హుడగును అర్హుడగును.
1: ది ఫాదర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ లవ్ అండ్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. వన్ కెన్ రీచ్ ఓన్లీ త్రూ లవ్. వన్ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అద్వితీయ ఎక్స్పీరియన్స్ ఓన్లీ వెన్ వన్ అప్రోచెస్ త్రూ లవ్.
0: ప్రేమ అనే పదము చాలా చిన్నది.
1: ది వర్డ్ లవ్ ఇస్ ఎ వెరీ స్మాల్ లిటిల్ వర్డ్.
0: ఇది కేవలము రెండు అక్షరములతో కూడినటువంటి.
1: ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ లెటర్స్.
0: రెండు అక్షరములతో కూడినటువంటి ఈ ప్రేమ యందు అక్షయ జగత్ అంతా కూడాను ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ వర్డ్ మేడ్ అప్ ఆఫ్ టూ లెటర్స్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే పీపుల్ ఆర్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లవ్.
0: తమ తమ సంకుచితమైన ప్రేమమునకు పోల్చుకొని దివ్యమైనటువంటి అనంతమైనటువంటి అమరమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్ సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ విచ్ ఇస్ ఇమ్మార్టల్ దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెక్ట్రైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారమును ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ టు మ్యాన్ ఆన్ ఎర్త్ లవ్ టేక్స్ ఎ హ్యూమన్ ఫామ్.
0: కేవలము ధర్మము న్యాయము సత్యము అనేటువంటి యొక్క మార్గమును ప్రవేశపెట్టి మానవును సరి అయినటువంటి స్థితిలో పెట్టే నిమిత్తమై వస్తున్నాడని అనేక గ్రంథములు బోధిస్తుంటాయి.
1: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఆర్డర్ టు టీచ్ రైటియస్నెస్ జస్టిస్ అండ్ ట్రూత్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్.
0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
1: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్ ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
0: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైటియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్ ఆల్ సచ్ రైటియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమలేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఇస్ ఇట్?
0: ప్రేమలేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యు గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలము ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఇస్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ద టైమ్ అండ్ ద ప్లేస్
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సీక్రెట్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: అందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యూ నో
0: చక్కెరతో చేసిన పాకమును
1: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్
0: ఒకటి నెమలిగా ఒకటి పక్షిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ పీకాక్ or a
0: bird,
1: or a bird,
0: dog,
1: fox, etc. And it is sold to children.
0: Kani, ivanni cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillala yokka abhiruchini puraskarinchukoni.
1: In tune with the taste of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: nakka ishtanga untadi.
1: Another fox.
0: Okariki puli ishtanga untadi.
1: Third one a tiger.
0: Inkoti pachi ishtanga untadi.
1: Fourth one a bird.
0: Inkoti hamsa ishtanga untadi.
1: Fifth one is a hamsa.
0: Vaari ishtanni puraskarinchukoni dani teesukuntaru.
1: Depending upon their taste, each one can have the choice.
0: కాని అన్నింటియందు ఉన్నది చక్కెర ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ కామన్ ఈజ్ షుగర్.
0: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనం, కలియుగ నామస్మరణ ఈ నాలుగు యుగములకును ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ Dwapara, worship, and Kali, chanting of the name of the Lord, these have been prescribed.
0: Annintiyandu unnadi okke premane.
1: Among all these things, you find one thing common, and that is love.
0: Adhe vidhamugane navavidha bhaktulu yandu kudanu unnadi prema okkate.
1: In the same way, in all the nine types of devotion, what is common in love?
0: Sevanam, keetanam, విష్ణుస్మరణం.

0: ఈ నవవిధ మార్గములు యందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వమును మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బీట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: Rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: Draupadini parabhavam gavinchinappudu,
1: when Draupadi was disrobed,
0: Abhimanyuni pranamu teesinappudu,
1: when Abhimanyu was killed,
0: Upapandavula gontulu kosinappudu,
1: when Upapandavas were kill,
0: అన్ని స్థితులు ఎందు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందు కూడాను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ which was remembered excepting Krishna.
0: Rarajunaitha nenu pongipotam kani,
1: when he was an emperor he was not overjoyed.
0: Yudhamulo anni paristhitulu endu kodanu odipothunani kani,
1: in the game of dice when he was defeated,
0: krungatamu pongatamu aneetundi dharmajuni endu kaanu raledu.
1: There was nothing like either gloating or sinking.
0: Kanukane atti chelinchini manasunu bhraminchini drishtini కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: On account of the impact of Kali Age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukhamunaku dukhamunaku samatvani bhavinchetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstances.
0: Sarvulu endu undinatvanti sarveshudu ఒక్కడే అని విశ్వసించాలి.
1: We should firmly believe that there is only one God in all beings.
0: దీనికి ఒక చక్కని ఉపమానం.
1: There is a beautiful example for
0: మన దేహం ఉన్నది.
1: Here is our body.
0: ఈ దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహం అంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: పళ్ళు తనకంటే వేరేనది కాదు కదా.
1: Tooth is not different from you.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: Suppose there is pain in the leg. Would he be indifferent that
0: ఆ కాలు తనదే?
1: That leg is also his.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: You should consider in the same way with reference to the cosmos. Whatever happens to any person happens to one. Whatever help you extend, you are helping yourself. Whatever harm you do to anyone, you are harming yourself. దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సేక్రెడ్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు దట్.
0: మన అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్, స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది.
1: ది డివోషన్, ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాజ్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కష్టములు కలగకూడదు,
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ,
0: కాలు కడప దాటకూడదు,
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది
0: థ్రెషోల్డ్, ఖర్చు కాకూడదు,
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పై,
0: కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: ఇట్ ఆల్సో డిసపియర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇట్ డ్రాప్ డౌన్.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది.
1: దట్ విచ్ యు గెట్ త్రూ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ అలోన్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అండ్ యు
0: స్వామి మాకు ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: పీపుల్ ప్రే స్వామి షుడ్ బ్లెస్ అస్ సో దట్ వి మే నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ.
0: ఇది సరి అయిన ప్రార్థనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ ప్రేయర్ అట్ ఆల్.
0: రావాలి కష్టాలు,
1: వి షుడ్ గెట్ డిఫికల్టీస్,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: వి షుడ్ ఫేస్ దెమ్,
0: దాన్ని జయించాలి,
1: వి షుడ్ కాంక్వర్,
0: దాన్ని సాధించాలి,
1: వి షుడ్ అచీవ్ థింగ్స్,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి షుడ్ గెట్ ఫేస్ టు ఫేస్ గాడ్.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ call a sugar cane and say give me a little jaggery, will the sugar cane give you?
0: Pippi gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varaichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ అన్ యాడెడ్ వాల్యూ and gets added splendor.
2: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: Without cuttings, a diamond will never get its
2: real value. చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out of it.
2: మన శరీరములే ఒక sugar cane, ఒక చెరకు వంటివి.
1: We can create our own physical body.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని తీసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: రసోవై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: కనుక ఈ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు గణుపు దగ్గర కఠినంగా ఉంటుంటాయి.
1: But as you come to the joint, it becomes hard also.
2: ఆ కఠినమైనటువంటి ప్రదేశము నుండి మధురం కూడా ఎక్కువగా ఉంటాయి.
1: You can get real sweetness only where there is some hard.
2: మన శరీరం అనేటువంటి చెరకునందు,
1: in the body, which
2: is కష్టములు, నష్టములు, దుఃఖములు అనేటువంటి గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: there will be these joints coming in the form of difficulty.
2: అక్కడ మధురమైనటువంటి యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: Real taste and real sweetness is found there alone.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ లవ్.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: వాట్ డౌట్ పీపుల్ గెట్ ఇస్ దిస్, హౌ టు డెవలప్ సచ్ సీక్రెట్ లవ్ ఇన్ విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ వీ వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రాయల్ పాత్.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ, దాట్ డెవలప్స్ ఆటోమేటిక్లీ.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యూ బిలీవ్ ఇన్,
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: ఏ సాప్లింగ్ విల్ గ్రో ఓన్లీ వెన్ యూ పోర్ వాటర్ ఎవ్రీ డే రెగ్యులర్లీ.
2: ఎంత మంచి జాతి మొక్కనైనా నాటినప్పుడు నీరే పోయకపోతే అది అభివృద్ధి కాదు.
1: వాట్ ఎవర్ క్వాలిటీ సీడ్ యు మే సో, ఇఫ్ యూ డోంట్ పోర్ వాటర్ ఇట్ విల్ నెవర్ గ్రో.
2: కనుక ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కను నీవు నాటినప్పుడు,
1: ఇఫ్ యూ హావ్ సోన్ ద సీడ్,
2: ఈ ప్రేమ జలము నిత్యము దానికి పోస్తూ రావాలి.
1: షుడ్ గో ఆన్ వాటరింగ్ దట్ సీడ్ విత్ వాటర్ ఆఫ్ లవ్.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ ద ట్రీ ఆఫ్ లవ్.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ లవ్.
2: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ టుడే,
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ షో హిజ్ లవ్.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ, నపాప ఫలమిశ్చంతి పాపం కురువంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉండేటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడేస్
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్, బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ sin, why should you commit
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాప కార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of sinful action,
2: punya phalamunu aashinchinatundi vaadu punya karyamulu aacharinchali.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: Adi aacharinchinappudu ee punya phalamunu manaku labhyam kaadu.
1: If you perform good action,
2: adhe vidhamugane bhagavantuni prema perigali perigali anukunnappudu aa prema tattvam nityamunu abhiruddhi kopala aacharanalo pettali.
1: If you want love for God to grow, you have to practice that.
2: Nitya acharanalo pettaka prema ee reethiga abhiruddhi gaanchutundi.
1: Without practicing in your day to day life, how can you develop love?
2: Manavudu aneetuvanti padamunaku artham emtante vishwasamu kalavaadu ani artham, nammakam kalavaadu.
1: The correct meaning of manavudu, man, is the one who has full faith.
2: Nammina daanani aacharinchinappudu ee nammakam abhiruddhi avutundi.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danini aacharanalo pettakapovatam chetane nammika cheeninchi potundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatuvanti mantramulapaina yantramulapaina ee swaroopampaina mana manasu prasaristhu potundadi.
1: You are directing your mind to external things like mantras and japa, etc.
2: Oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu oka anoka samayamlo maru vesham dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnamu aacharistunnadu.
1: He found one old man performing yagna.
2: Kani enta kaalam nunchi chestunnado emito prakkane ee yagnam yokka dhooli anega bhasmam oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred
2: ash guttaluga untundadi yagnam yokka bhasmam.
1: The dust and the sacred ash collected became big mountains.
2: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
2: స్వామి, ఏమి మీరు చేసిన పని అన్నాడు.
1: హి అడ్రస్డ్ ది బ్రాహ్మిన్, స్వామి, వాట్ ఆర్ యు డూయింగ్?
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లైడ్, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ or the result of 60 years of yagna.
2: Anu vadi samvatsaram nunchi kuda nu inta kadinamaina tundi yagnamunu kshanamaina nenu manakunda aacharistunnanu.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment, for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu chudalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Adani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far, far removed from the grace.
2: Ani baadha paddadu.
1: He was extremely pained.
2: Ee baadha paduchunnatundi panditini yokka hrudayam cheta Vikramaditya hrudayam karigindi.
1: Vikramaditya melted at the trouble which this brahmin was taking for yagna.
2: Kurchunnadu Vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనన్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెసెన్స్ ఆఫ్ యజ్ఞపురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞపురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హ్యావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారు వేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హి డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము, జీవించటము, దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ద సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకుండా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుతున్నాను అని కత్త తీశాడు హృదయపూర్వకంగా.
1: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
2: Tachchaname yagna purushudu pratyakshamayyadu.
1: Immediately there appeared
2: yagna purushudu kattini lakkunnadu.
1: He took away the sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, idi sahasamu kani sadhana kaadu annadu.
1: Oh Vikramaditya, this is a type of adventure but not a sadhana.
2: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
2: అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది, ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: Is it a good characteristic of the correct type of sadhana to kill yourself while I am existing in you in the form of Vaishwanara?
2: Kanuka nenu neelone untunnanu.
1: I am within you.
2: Idi kevalamu rajasika sukha sahasame kani sadhana kaadu annadu.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
1: A devotee should never venture to such kind of adventures.
2: Nannu pondatagitamu marganiki prema margame kani ee sahasam kadannadu.
1: To attain me, the right royal path is the path of love, not this kind of adventure.
2: Edi chesina edi chuchina anta daivamayam ga nivu cheyali.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kani ee yokka brahmanudu 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
1: దిస్ బ్రాహ్మణ్ ఈస్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
2: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రముల పైన సరి అయినటువంటి అర్థము తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఈస్ అటరింగ్. And he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
2: Manasu mantram paina aasha maa paina pettukunte ela vastundi?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: puranam anushasto aniranyam smasrajye sarvasya dadaram chinta roopam adityavarnam tamasa parastat annadu. Evadu manasunu vaakkunu kriyanu naa paina arpitam chesi ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of trikaranas, unifying thought, word and deed.
2: ఇన్ని చేయడానికి వానికి శక్తి లేకపోయినప్పుడు,
1: if he does not have the capacity to do this,
2: నా ఆజ్ఞని శిరసా వహించు.
1: లెట్ హిమ్ ఫాలో మై కమాండ్.
2: ఇది చెయ్యి అన్నప్పుడు చెయ్యి.
1: వెన్ ఐ ఆస్క్ యు టు డు ఇట్ డు ఇట్.
2: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: యు షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్ హౌ కెన్ ఐ డూ దిస్.
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: That very obedience of the command itself will save you.
3: You just heard the first part of a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

మనసును ఛేదించ మాటలందున తీపి మనసున ఛేదించ మంచి కాదిది నీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా వినుడు భారతీయ వీరసుతుడు.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledhu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakritamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has attachment.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief
1: అట్లనే శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్, దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
0: The worldly money, the wealth and convenient comforts, do they give you peace?
1: Atlaite itani enduku ashantilo munigali?
0: If it is so, why has he drowned himself in restlessness?
1: Karanam tana manasulo oka vidhamainatunti okka dushta sankalpamunu praveshinchitam chetane sarva saukaryamulu sarva sadupayamulu undi kodanu manavudu shantini pondalekapothunnadu.
0: Because of bad thoughts in his mind, in spite of all comforts and conveniences, he is not able to acquire peace.
1: Oka intilo paavu praveshinchite aa intilo manam jeevinchatame chaala kashtanga untundi.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: Inaadu raaga dveshamle nikunti okka vishapurugulu mana hrudayamlo praveshinchinappudu mana hrudayamlo ee reethiga shanti labhyam avutundi.
0: When there are poisonous germs like attachment, hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: Kanukuna manasunandu ee raaga dveshamulu undinanta varaku kudanu manavuniki shashvita shanti labhyam kaadu.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: Kagan dhanavantuluku entha mandu untunnaru?
0: There are many rich people.
1: Balavantulu entha mandu untunnaru?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: దర్ మెనీ మెన్ ఆఫ్ అథారిటీ.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ దే డోంట్ హ్యావ్ పీస్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: Externally, he has positions, the wealth, authority, capacities and abilities. But he has no peace within because he is not able to exercise control over himself.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: So man should see that there will be no bad thoughts or bad feelings in his mind.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: We have to remove all the mud that stands between us and the water in depth.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you remove all this mud, you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ee matti pellalanta manam teesi veyali.
0: We have to remove all this mud.
1: Appude ee shanti anetundi manaku praptistundi.
0: Then only you can acquire this peace.
1: Aithe kontha mandi edo konni karyamulu chesthe shanti labhyam avutundi, leka konni poojalu chesthe shanti labhyam avutundi, leka konni yagamulu chesthe loka kalyanam kudurutundi ani aneka bhavunto vicharistuntaru.
0: However, some feel that by undertaking certain rituals like worship and yagas that they can acquire peace.
1: Loka shanti nimittamai aneka mandi yagna yagadi kratulu acharistuntaru.
0: You know, many perform yagnas and yagas for world peace.
1: Aithe ivi cheyakoodadani kaadu, cheyatam manchide.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: Kaani ee kratulu valla ante anetundi manaku praptistundi.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యం.

0: అని కాదు, చేయటం మంచిది.
1: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
0: కానీ ఈ క్రతువుల వల్ల లోకశాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
1: But these rituals will never give you world peace by and large.
0: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడు లోకశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: Then once you develop the inner peace, there will be world peace outside.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
0: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
1: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
0: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
0: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
0: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
0: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
1: It's not like a legal heir to inherit the property from the parents.
0: కనుకు ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
1: Peace is one for the entire universe.
0: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
1: You can
0: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
1: You cannot cut into pieces nor can you distribute.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
1: But we have to equip ourselves to experience that peace.
0: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూర్చడం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
1: Peace is missing because of the mental pollution due to bad qualities, bad thoughts.
0: మనసులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు.
1: So long mind is agitated, you cannot sleep.
0: కనుక నిద్రనేల అనేటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
1: The one who cannot sleep, how do you expect him to live in peace?
0: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
1: So peace is God.
0: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
1: To experience that peace, you should purify your heart.
0: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
1: Make it pure.
0: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: Purification meant giving.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
1: Under any circumstances you should be able to resist and give up these bad qualities.
0: నష్టమో కష్టమో దుఃఖమో విచారమో ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
0: ఈ శక్తి ఏమిటి?
1: What is this power?
0: అది ఏ ప్రేమ?
1: That is love.
0: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
1: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
0: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
1: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
0: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
1: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in it.
0: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
1: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
0: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
1: Therefore in the room of our heart,
0: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.

0: There should be the light of love. There should not be articles that desire.
1: Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: Though peace appears to be a two-lettered one, but it's so vast.
1: Manamu bhajanalu jarigina tarvata inke vidhamaina prarthanalu jarigina tarvata shanti shanti shanti hi moodu paryayam cheptunnam.
0: After bhajan, after prayer, we repeat this word peace thrice.
1: ఎందు వల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ యూ సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ యూ సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
1: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈజ్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్, రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్
1: పీస్. అదేవిధంగా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu, I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: Like aneka chanchalatvam topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man, I am not monkey, I am man, I am not monkey, I am man anetvanti ee reetiga talchuko, appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man, I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnav kaani bayata nunchi praveshinchatam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddam ani untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు,
0: There are so many sacred thoughts outside.
1: దాంతోంత నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: Why not your mind get into that?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుంది.
0: It only means the feeling of your thought is not in tune to the sacred company outside.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: Therefore since ancient times good company is prescribed.
1: సత్సంగంతో చేరినప్పుడు తనయందు ఉన్నటువంటి సద్భావమును కూడాను బయట ఉన్నటువంటి సద్భావమును ప్రవేశింప చేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhiruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thoughts.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టివంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడాను కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహారం విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: లేక తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించటం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not mere acquisition, you will experience it.
1: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములు దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: కనుక ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్.
1: మనం చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్టని ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమతత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి యొక్క అంతర్ ఆస్తియే.
0: దేర్ఫోర్ పీస్ ఈజ్ అవర్ న్యాచురల్ ఇన్నర్ ప్రాపర్టీ.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడా ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోని జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువునెల్లాలి.
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవడం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి, ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కరుణని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది?
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first standard.
1: ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Hereafter year you should be promoted to the higher
1: class. అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: We should step into that non-dualism.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time, our life.
1: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: You have to develop at some stage or other.
1: ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: You may have certain desires to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు, అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student, you have certain responsibilities. You have to study well. You have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైన ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి.
0: In spiritual path also, there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసింది.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బీఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: You may have divine thoughts, but you should get the degree of love.
1: ఏ మార్గంలో అయినా నీ వెళ్ళు.
0: You may proceed in any path.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: surrender.
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ from worldly agitation, worldly turbulence.
1: భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: That stable, permanent one is peace.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: That which passes off, you cannot call it peace.
1: కనుకనే పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్,
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్,
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్ యు షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: If we don't follow the permanent path, where will you reach? We can't decide.
1: కనుకని మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: So we should follow that eternal truth.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not till the goal is reached.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: సో వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ది ఇన్నేట్ క్వాలిటీ.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: యాజ్ వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ది ఇన్నేట్ క్వాలిటీ,
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటి అన్ని నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: గివ్ ఇట్ awaken it, and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటిల్ గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏంటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It is the king.
1: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: It is the king for all the wild animals.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
0: It has no fear whatsoever.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: The worldly desires are like sheep.
1: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్, ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యూ హ్యావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ, ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్.
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna.
0: You know my son.
1: Samudrananta kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదట భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్, మోస్ట్ పవర్ఫుల్.

0: With all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: దుర్లభమైన మానవ జన్మ మెత్తియు పవిత్రమైనటువంటి శాంతిని పొందలేకపోవటం ఇది మహాదుర్లభం.
0: Having taken this human birth which is rare and in a position as not to enjoy this sacred peace is most unfortunate.
1: కాని పుట్టిన మొదలుకొని మానవుడు గిట్టినంత వరకు ఎన్నో విధమైనటువంటి మార్పులను చెందుతున్నాడు.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: కాని ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికే తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ చేంజెస్, మోడిఫికేషన్స్, ఆల్టరేషన్స్, ఎడిషన్స్ విత్ విచ్ హీ ఈజ్ నాట్ ఈవెన్ అవేర్.

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది అంతయును మాయా అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: ఇల్యూజన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్యూజన్.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాలా మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: వై థింక్ దట్ ఆల్ దిస్ వరల్డ్ దట్ పాసెస్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ ద ప్లేఫుల్ యాక్టివిటీ ఆల్ దట్ డిలైట్స్ అస్ and raptures us is maya or illusion.
1: దీనినే పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి.
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: ఇట్స్ దిస్ నర్తకి ద డాన్సర్ ద ఇల్యూషన్ that will make everyone dance.
1: Aithe ee nartakini vasam ye vidhanga cheskovali?
0: How to exercise control on this nartaki dancer?
1: Na ta ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margam ani prabodhistu vacharu. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నిజముగా ఈ జగత్తు యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: Ade vidhamgane premalo munigi prema tattvamunu anubhavistu unnatundi vyakti ee vidhanga kudunu prema swarupuni gurinchi varninchaledu.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: Kani prema prema ani cheputu ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ అఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమ తత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటాది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous.
1: ఈ ప్రేమ తత్వమునకు ఎట్టి సాధన మనం చేయాలి?
0: What kind of spiritual practice we should enter?
1: అసలు సాధన అంటే ఏమిటి?
0: What is sadhana?
1: సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: అవిద్యను మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈజ్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియెంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో ఉంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈజ్ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపతపద ధ్యాన యజ్ఞాది యాగ్రతి కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ other rituals and other sacrificial activity.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: Many women attend to their duties and household work, taking care of the master and the children.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: They feel so sad that they could not be present in this good company.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడాను విచారిస్తుంటారు.
0: They also feel so sad they could not participate in a congregation.
1: సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: By participating in an assembly, listening to that, what is that you gain?
1: ఇంటిలో పిల్లలను చూచుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్కగా సరైన మార్గంలో అతను ఆనందపరిచి, కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన.
0: ద ట్రూ సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్ కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం, ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also sadhana.
1: అన్నం వండే సమయం లోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: In the process of cooking you find intense sadhana.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి, బియ్యమును వేరు చేసి దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము, ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం.
0: They separate all the rice and pick out all the stones over there and boil it. And that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between that
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము, ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్ళంతా క్షేత్రము.
0: So all the rice which is useful is what you call kshetrajnyudu the knower and the stones are kshetra.
1: Inga tadupari inga danile kooralu vandali.
0: And then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundadu.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: Na endunnatundi durgunamulu nenu tarugutunnanu.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కట్టితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలములో వేస్తున్నాను.
0: I just wash it in the water. జ్ఞానం
1: అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది ఏ చక్కటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీరీలో చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో, అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మనంతా దిగిపోతుండదే అని బాధలు పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్ బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంత ఊడ్చుకుంటుంటది.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరైన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attend to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duties sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి?
0: When we tread along this sacred path, what else you
1: need? సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములను ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకారం అహంకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించటం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్, men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jait Yatra Kanta Bayaderi.
0: He went round this world.
1: Tana Veda Parayanamannu, Vedam Yokka Deenini Kudanu, Mantarathanni Kudanu, Prabodhinchadaniki, Deshara Paryatanam Jarupu Vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in full.
1: Mandana Mishruni Kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto Veda Vadavoda Vedamananta Chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani Dharma Patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: I am a Mahagnani.
0: He is one of wisdom.
1: Ame Sarva Sangha Parityagi. Oka Ashramu Nirminchukoni. Andulo Sthreelanandarni Cherchukoni. Sthreela Yokka Dharmam Etuvantidi Anetuvantidi. Nityamu Prabodhistu Vachetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra, sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the truth of Vedanta to other women. One day,
1: తన శిష్యులతో గంగా స్నానంకు వెళుతుండాలి.
0: Along with her disciples, she was going to the Ganges.
1: ఒక చెట్టు నీడ ఒక సన్యాసి తన నీరు త్రాగేటువంటి కుండను తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు.
0: Under the shade of a tree, she saw a sannyasi lying over there with the spot right under his head.
1: అనగా అది ఎక్కడైనా ప్రక్కన పెడితే ఎవరైనా తీసుకుని పోతారేమోని తన తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు.
0: This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana vente vastunnatundi shishyulnu gurinchi chuchara. Ee sannyasi sarvasanga parityagi ayipoyi katta kalapatiki oka kundanaina kudunu viduvalekunda potunnadu.
0: Ubhaya Bharati, addressing her disciples, she said, "Look here.
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has to the pot. With such attachment, how do you expect him to be a renunciant?" The sannyasi heard this. She was returning back after having had her bath. As she was coming there, this sannyasi threw this pot.
1: కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
0: ఉభయ భారతి థాట్, ఐ థాట్ హీ హస్ గాట్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్, హీ ఇస్ ఆల్సో ఎగోయిస్టిక్.
1: అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండని విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
0: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ టు ఎవ్రీబడీ దట్ హీ ఇస్ ఎ
1: రెనన్షియంట్, లోకాభిమానం కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసే ప్రయోజనం ఏమిటి?
0: విత్ దీస్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ అండర్ టేకింగ్ సో మెనీ ప్రాక్టీసెస్.
1: అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది.
0: దెన్ దిస్ ఉభయ భారతి టోల్డ్ దిస్ సన్యాసి,
1: అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు?
0: హావింగ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్, వై డు యు హోల్డ్ ఆన్ టు దిస్ ఈగో అండ్ పొసెసివ్నెస్?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షి టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ డు వే.
1: అప్పుడు ఆ ఋషి ఆమె పాదముల పైన పడి, ఈ అహంకారం అహంకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: Then this man, sannyasi, fell at the feet of Ubhaya Bharati and promised that he would give up this ahankara, ego and abhimana attachment.
1: Adhe vidhamga prati manavunaku edo tyagam chesarani bhavistunnaru kani denin tyagam chesaru? Tyagam ante emiti?
0: Every man says that he has sacrificed tyaga. What do you mean by tyaga, sacrifice?

0: యోగమగును.
1: భావమందు దుష్ట భావము విడుటే త్యాగమగును, అది యోగమగును.
0: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ గివింగ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ గెటింగ్ టు ద ఫారెస్ట్ ఐదర్. నో,
1: త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ యాజ్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
1: ఇది కాదు త్యాగం.
0: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
1: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
0: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: దుర్భావమును త్యాగం చేయాలి.
0: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దురహంకారమును త్యాగం చేయాలి.
0: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
1: దురభ్యాసమును త్యాగం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్ అవర్ బ్యాడ్
1: హ్యాబిట్స్. ఇది నిజమైన త్యాగం. ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ ద ప్రాపర్టీ.
1: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
1: కానీ మన యందు మనం బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
0: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
1: రాగ ద్వేషం,
0: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
1: లోకములో నవగ్రహములు అనుకుంటారు.
0: We find the 9 planets in this world.
1: కాని నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
0: We are not put to suffering by these 9 planets.
1: రెండే రెండు గ్రహములు.
0: Only there are 2 planets.
1: అది ఏ రాగద్వేషం అనే గ్రహములు.
0: One is attachment, the other one is hate.
1: ఈ రాగద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
0: These 2 planets, attachment and hatred, will put you to suffering.
1: ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
0: It's enough if you run away from this. You'll have all
1: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్లీ అపార్ట్.
1: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
0: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
0: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దట్.
1: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
0: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
1: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చు.
0: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: కానీ ఈనాటి లోకం యొక్క
0: యు కెన్ సాంక్టిఫై ది
1: లోకం మరింత విచిత్రంగా ఉంటుంది.
0: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
1: మంచి మాట వినరు మనసికి చెప్పినా, చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవవి.
0: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
1: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
0: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
1: Manchi maata vinaru manasichi cheppina, chedda maata lette cheviki jeerchu.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever know me?
1: ఈ మానవుని యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి ఒక చర్యల్లో నడుస్తుండాలి.
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మజ్జ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to even merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే రాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: But it appears to be diversified.
1: ఇది చూడండి, ఒక పూలమాల.
0: This is a garland.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: There are so many flowers here.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికి దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: దిస్ థ్రెడ్ వాజ్ ఆల్సో ఎ థ్రెడ్ యెస్టర్డే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ బి థ్రెడ్.
1: ఈ పువ్వులు నేడు మోక్త్యాగి త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకొని

0: was also a thread yesterday, and tomorrow also it will continue with thread.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ రేపు విచ్చటము ఎల్లుండి వాడిపోవటం.
0: And the flower's state is different. Today it's a bud, and you find it growing into a flower.
1: కనుకనే మన దేహమునేటువంటి అంతకుడును పువ్వుల వంటివి.
0: So the heart is like that of a flower.
1: నేడు యవనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి.
0: Our life is like a bud.
1: తదుపరి నీవు వృద్ధ అయిపోతావు.
0: Later you age.
1: ఇదంతా కూడా కేవలం వాడిపోతుంది.
0: That will fade out.
1: ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కాని
0: the body changes.
1: ఈ దేహం నందున్నటువంటి ఒక సూత్రము అది ఏ దారము అది ఎప్పటికీ వాడదు.
0: But the principle of life, the thread, doesn't change.
1: త్రికాలములు ఎందు కూడాను ఏకత్వంగానే ఉంటుంటారు.
0: It remains all the same in all three periods of time.
1: దీనినే బ్రహ్మ సూత్రము అన్నారు.
0: This is called Brahma Sutra.
1: అందరి ఎందు కూడాను బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
0: Brahma Sutra, the thread of divinity,
1: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
0: It doesn't change at any time.
1: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
0: But the thread binds all the flowers, the humanity, the living creatures.
1: కనుక మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: We don't need to bother about that which changes.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: But we have to accomplish with all the effort that which is changeless.
1: ఇదియే మనం చేయవలసిన సాధన.
0: This is the sadhana.
1: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మనసును అన్నిటినీ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to direct our intellect and mind to go in the right way.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచి కూడా మనకు కనిపించదు.
0: If you drink the water, you don't find any taste.
1: దీనిలో ఒక స్పూన్ వేసి
0: put the spoon there.
1: చక్కగా కలిపినప్పుడు
0: stir it up.
1: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
1: అదే విధంగా హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల divinity, దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
1: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: The tumbler of human heart is filled with worldly desire, water. This worldly matter is water.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: It is tasteless.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
0: but put the spoon of intellect.
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుని కలిపినప్పుడు
0: and when you stir it, that is thinking of the Lord.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: The sugar of divinity would spread all over.
1: ఇది ఏ సాధన?
0: This is spiritual practice.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: పాత్ర మన యందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with us.
1: వెతకాలి.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజా గారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు,

0: వాచింగ్ ది అసెంబ్లీ హీ సెడ్ దట్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ పేడ్ హిస్
1: ఓబిసన్స్ మహానుభావులు ఉంటున్నారు
0: సార్ట్ ఆఫ్ నోబుల్
1: అందరికి నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు
0: ఫస్ట్ హీ స్టార్టెడ్ బై పేయింగ్ హిస్ ఓబిసన్స్
1: ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు
0: హీ మేడ్ ఎవ్రీబడి ఫర్గెట్ ఇన్ దిస్ మ్యూజిక్
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్ మనీ
1: చూచాడు దాన్ని
0: హీ సా దట్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు
0: హి హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ ఓ మైండ్ ఈజ్ ఇట్ నిధి ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ సన్నిధి ద ప్రాక్సిమిటీ దట్ గివ్స్ ప్లెజర్
1: అన్నాడు
0: ఐ డోంట్ నో వాట్ హి సెడ్
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ సెంట్ హిమ్ హోమ్ ఇన్ ఎ పెలాంక్విన్
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు
0: మెనీ థీవ్స్ వాచ్

0: This as Chagaraja was going in his
1: palanquin.
0: They were after him thinking that he would have money with him.
1: Pallakini mosetvanti vaallu chepparu swami dongalanta ventaadutunnaru manamunu champestara emto annaru.
0: The bearers of this palanquin said, Swami, the thieves are following us. Well, they may rob us any moment.
1: Manaki endukura bhayamu?
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనం ఉన్న వాడికి భయము, గుణం ఉన్న వాడికి భయం ఏముంటుంది?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్నారు.
0: Let's not be afraid.
1: కొంతసేపట్టు ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ద థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పిలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు.
1: రక్షించు రక్షించు రక్షించమని ప్రార్థించారు.
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్, సర్ ప్రొటెక్ట్ us, ప్రొటెక్ట్ us.
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని, ఎందుకోసం రక్షించాలి, మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు.
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్, వై డు యూ నీడ్ ప్రొటెక్షన్, హూ ఆర్ ఆఫ్టర్ యూ? దే సెడ్ టూ పీపుల్ ఆర్ రన్నింగ్.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు.
2: ముందు వెనక ఇరు ప్రక్కల తోడై.
1: ఓ స్వామి, ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా? నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను.
0: త్యాగరాజు థాట్ దిస్ వే. He was actually in search of Ramachandra. But now on watching the situation of the thieves now, he started telling. He could know the presence of Rama within himself. God will be after you, with you, around you and protect you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హిమ్సెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: It only means the aspirant will be searching for God everywhere until he knows that he is within
0: himself. Na ventane jantane intane kantane untunnadu anetvadi satyanni gurtinchukuna tarvata inka etti sadhanalo thanu cheyanakkade.
1: When once the aspirant recognizes and experiences that God is with him, in him, around him, below him, above him, well, he need not undertake any other sadhana.
0: Ilanti tattvanni prati vyakti kudunu chakkaga artham chesukovali.
1: This kind of sadhana that every person should understand.
0: Daivam eppudu kudunu neeve daivanga untunnavu.
1: You are God.
0: నీ హృదయములోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్
0: ఆఫ్ గాడ్. దేవాలయ ప్రవక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ, దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ ఎ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Nidu vadannatiki ni vishwamandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmuda gunaya.
1: The so called others from your point are not
0: others. Parulu parulu kaadu,
1: they are not others.
0: Paramatmude evvarni manam tittakoodu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఇట్టి దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారణ తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: Ippudu nenu gnapakam cheyakoodadu kaani,
1: no, Bhagavan doesn't want to remind us.
0: Swami ki ichinatuvanti matanu chinna pillavaadainappudikini ee naati varakunu aa matanu rakshinchukuntu vastunnaru.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: Motta motta maatadinatuvanti pillavaadu Simla pillavaadu.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను ఆ అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరముల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary.
0: ఆ అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first, they're brothers.
0: తల్లిని టీచర్లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh, mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లలు చింతనే పెట్టుకోవద్దన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్డ్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అప్ప చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: he handed over both the sons to Bhagwan and she died.
0: Aa Brindavanam nunchi nenu ee pillalni teeskoni vachanu.
1: Bhagwan brought both the boys here.
0: Appudu chaala chinna pillalu.
1: They were so young.
0: Appudu ee pillavaadu kuda cheppanu, naa talli naa mother Sai.
1: This boy said, my mother is mother Sai.
0: Kanuka naaku aa talli kaadu, ee talle naaku mukhyamaina talli annadu.
1: It's not that mother.
0: Aa tandri kuda ade vidhanga promise chesadu.
1: Father also made such a promise.
0: Appati nunchi ee yokka prashanthi nilayam lopala ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క, ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయం లేనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడాను అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith.
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడాను వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వార్డను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by warden.
0: తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami is not eating and is crying.
0: 5 సంవత్సరాల పిల్లవాడు.
1: Was aged 5.
0: ఫస్ట్ క్లాస్ లో ఉంటున్నాడు. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్.
1: ఇక్కడ
0: పిలుచుకొని వాడిని చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాడు.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే వెయ్యి తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1,000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of sacrifice.
0: జ్ఞానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనం? అటాచ్మెంట్, ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్, దే టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్.
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దాట్ యూ హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెట్టుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్,
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహబలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్, ఆల్ ద పవర్ ఇస్ లేటెంట్ ఇన్ లవ్.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: వెన్ వన్స్ యూ హోల్డ్ gold on hand, you can have any jewel ornament what you want.
0: దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do any
0: sadhana. మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి యందు కూడాను నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit,
0: ఈ జనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్ వచ్చిపోయేటువంటివి మాత్రమే.
1: The luxuries and the comforts, conveniences are like
0: passing clouds. అవి ఈ లోకానికి ఉండవలసిందే.
1: Because they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యతలు ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపును చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said just now, I lost one mother, but I could have 1,000 mothers.
0: 1,000 mothers.
1: 1,000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: Therefore he started his speech telling my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: It is only that faith that protects them and see to it that they will be successful.
0: ఈ ప్రేమ తత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: It is only the love that will be after the success and victory.
0: కనుక ఒక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: So develop this law.
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: When once you have this love, you will win in every aspect.
0: మరొకటి,
1: another point,
0: ఈ క్రమశిక్షణను కూడా మీరు కొంచెం పాటించాలి.
1: యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటిని మీకు చెప్పాను.
1: యెస్టర్డే భగవాన్ సెడ్,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడా కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలంటే అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్ యు షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రశాంతమయంలో కొంత డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanalayam.
0: Bhajan jarigina tachaname,
1: immediately after bhajan,
0: ee lecheetunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మన్నం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయములందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: Not only prashantalayam, roadside, anywhere, don't talk too much.
0: Discipline అనేటువంటిది మన షాడో వంటిది.
1: Discipline is like our shadow.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: Wherever you may go, your shadow necessarily follows.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణం అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లైనే.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడా మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ లీవ్ దిస్ కాంగ్రిగేషన్, యూ షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family matters.
0: కానీ ఏ ప్రదేశం నందు కానీ ప్రశాంతమైనదే కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రమూ పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీని అంతా కూడా లూజ్ చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: ఈ మాటలు అంతా కూడా హృదయం లోపల చెదిరిపోతుంటుంటాది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడా బయలుదేరుతుంది.
1: Because talking too much you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడా మర్చిపోతుంటాం.
1: All that you heard you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ ని మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ,
1: men or women,
0: ఒకరికి ఒకరు ఏమాత్రం మాట్లాడించకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఆవరణ నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతని పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే
0: అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ దిస్ లవ్ యుల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యూ కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైమ్ పాసెస్ ఆఫ్.

0: சுத்த சத்ரமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్, లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakhyata desha samakhyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్య ధర్మమునకే లొంగవలసినది. కాని సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatva.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manu maruvakoodadu.
1: Whatever education and learning we acquire and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi, atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చల్లుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హ్యావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హ్యావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మం దేశమును రక్షిస్తాయి.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కాదు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేల కొంచెమైన చాలు మంచి భూమి కొంచెమై

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, రైచియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకుల యందు తలా త్రోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఏన్షియంట్ కల్చర్.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ.
0: ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయస్ విచ్ హావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ అస్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్. దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంప్లరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలం భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ that there is lack of leaders who have firm faith in Indian culture and who have been practicing that Indian culture.
0: Bharatiya yokka sanskruti
1: Indian culture
0: vesha bhashala yende kaaka
1: not merely restricted to
0: aachara vicharamulu yende kaaka
1: and not also merely
0: adugaduguna kudanu tellavari modalu ratri varaku kudanu manaku kanipincheetundi danta kudanu bharatiya sanskruti.
1: Whatever you come across in the daily routine from the dawn to the dusk is full of Indian culture.
0: Samskruti ante emito gurtinchaleinatundi vyaktulu aneka mandi untunnaru ee naadu Bharatadesamulandu.
1: In today's India there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: Ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ఈ విధమైనటువంటి మార్గమే మనము ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరం అయిపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ
0: ప్రతి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 టైమ్స్ ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్.
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకని మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ relating to the world and achieving the object of the world and object of the other world and the transcendent world in Indian culture.
0: Samskrutam, samskruti.
1: The one which can be transformed, that is real culture.
0: Ee samskruti samskrutam nundi kudanu aavirbhavinchinatundi.
1: The word samskruti has taken its birth from the root word
0: prapanchamulo sahajanga aavirbhavinchinatundi prati padarthamunu kudanu samskarinchi anubhavinchinatundi samskruti.
1: Samskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnam.
1: We partake rice every day.
0: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki purvam enni vidhamulaina samskaramulu pondindi.
1: How many types of processes the rice had to undergo before it is
0: gaddito undinatvanti vaddanu వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మై కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి ఒక దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ from 100 rupees to 600 rupees value.
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడీ
0: మన చేతియందు ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యూ బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ ఇస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Ide viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: Ide vidhamgane bharatiyulu ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూజ్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూజ్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థం.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is necessary to transform ourselves into divinity.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We should undertake to do efforts to become divine.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: Today's students along with education
0: వివేకము
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వి సో ఎ సీడ్ ఇంటూ ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇంటు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్ దెన్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
0: మైండెడ్ విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్
0: విశాల భావాన్ని అభివృద్ధిపరచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్.
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వమును జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడాను సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్.
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.

0: థర్డ్ దట్ హీ అటర్స్ ఇస్ ఫార్ ఫ్రమ్
1: ప్రతి ఆలోచన ఎందుకు దూరదృష్టి నశించిపోతుంది.
0: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్
1: దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుంది.
0: దెర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
1: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
0: And progressive ideas are brought to be seen
1: at all. ఆశ్చర్యాస్పదం అయిపోతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
1: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
0: హేట్రెడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్
1: ప్రాంతీయ అభిమానములు
0: రీజనల్
1: ప్రయోజనమైనటువంటిది వేరితనలు వేసి తిరుగుతుంది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
1: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుంది.
0: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్
1: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుంది.
0: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: దీనికంత కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
1: కారణాన్ని మనం విచారించడం లేదు.
0: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
1: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైన్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి
0: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి
0: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అడిగే మానవులందున
0: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: విశ్వ శాంతికి విప్లవంబు
0: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
1: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుందంటే కారణం ఏమిటి?
0: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
1: Papa bhiti daiva preeti sangha neetini kolupoyina.
0: We have given up fear of sin, love for God and societal morality.
1: Kevalam manavudu manavudani aakara manavatvamtone manam jeevisthunnam.
0: We are satisfying ourselves by remaining humans only in form.
1: Itti aakara manavuni valla lokaniki emaatram kodunu manchi cheyaledu.
0: Human beings in form alone can never do any good for the world.
1: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
0: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
1: ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
1: మీరు చదువుతో పాటు
0: along with education
1: దేశం యొక్క విశ్వాసమును
0: develop faith in our own nation
1: దేశ కళ్యాణమును
0: the welfare of the country
1: దృష్టి అందించుకోవాలి.
0: Keep in your view these two things.
1: మన ప్రాచీన కాలం నుండి ఐందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సాంప్రదాయం.
0: Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare.
1: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
0: ఫ్రమ్ స్పిరిచువల్
1: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
0: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
1: వేదము
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
1: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
0: ది ఫస్ట్
1: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
0: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైట్స్.
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
1: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
1: ధర్మమును ఆచరించాలి.
0: Righteousness has to be followed.
1: Dharmo rakshati rakshitah. Dharmame manam rakshinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manas ekam vachas ekam karman ekam ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought,
1: the
0: word and deed.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
0: There is a need for unifying these three things.
1: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
0: Then only there will be purity of three instruments of man.
1: త్రికరణ శుద్ధియే మన ధర్మం.
0: And that త్రికరణ శుద్ధి

0: The purity of three instruments is our dharma.
1: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
0: టుడే రైచియస్నెస్ హ్యాస్ డిక్లైన్డ్ బికాస్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ థింకింగ్ వన్స్ టాకింగ్ అండ్ వన్స్ యాక్షన్స్.
1: కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చేర.
0: ద డిక్లరేషన్ ఆఫ్ వేదాస్ ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: సత్యాన్న ప్రవధతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
1: పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
0: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ అండ్ అండర్ ఈవెన్ సచ్ సర్కమ్స్టెన్సెస్
1: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము,
0: దట్ ఈస్ ద వౌ విచ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ అచీవ్డ్ అండ్ ప్రాక్టీస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
0: సేక్రెడ్ ఉపనిషత్ హవ్ టాట్ గ్రేట్ లెసన్స్ టు ద మ్యాన్.
1: సత్యమునకే విజయము అని,
0: ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
1: ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి.
0: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్.
1: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
0: ధృతరాష్ట్ర సంజయ,
1: సంజయ పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
0: హీ క్వశ్చన్ సంజయ, సంజయ పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ వాట్ ఆర్ దే డూయింగ్.
1: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
0: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్. విల్ దే బి టేకింగ్ ఏ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
1: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
0: సంజయ టోల్డ్ ఓ కింగ్ దేర్ ఇస్ వార్ నౌ,
1: నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
0: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
1: సంజయుడు, సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
0: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
1: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుశ్వర

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం.
1: ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ.
0: ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు.
1: He also told that it is only the grace which can help this kind of truth.
0: Puranam em cheptu vachayi,
1: what have the epics told?
0: Puranamulu kuda nu ee satya dharmamune prabodhisthu vachayi.
1: Epics also have expounded truth and righteousness.
0: Satyanasti paro dharmaha, dharmam aneetundi satyam pai aadharapadi untundali.
1: It is declared that righteousness depends upon truth.
0: Deenikante minchinatundi ledu.
1: There is nothing greater truth than this.
0: ఇంత భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
1: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
0: పలికి బొంకుట కన్న పాపమున్న, పలికి బొంకుట కన్న పాపమున్న, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నువ్వు నిరూపిస్తూ వచ్చింది.
1: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
0: Manuka satyame ee jagattunu kaapaadutunnadi.
1: It is a truth which protects the world.
0: Dharmame ee satyamunu aashrayinchinatundi.
1: Righteousness takes shelter under truth.
0: Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
1: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
0: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
0: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
1: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: to argumentation and one would never get full wisdom.
1: Sadhu chadivi chadivi savangane tiki.
0: What is the use of studying such education?
1: Saavu leni chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untuntadi.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మా is truth. As truth is permanent, ఆత్మా is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్ని మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing
1: changes.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: They were all temporary and transient.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: When the human body itself is temporary,
1: దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యుడ్ లివ్ ఫర్ అన్ ఐడియల్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ
1: మోమెంట్. శాశ్వతమైనటువంటిది.
0: ఐడియల్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్.
1: ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: కాకి వగుచు కలకాలము తిరుగక హంసవై చెడమే ఆడుముగా.
0: Instead of
1: మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానం అత్యవసరం.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఎన్ ఐడియల్ లైఫ్, లవ్ ఫర్ ఆత్మ అండ్ లవ్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఎసెన్షియల్.
1: మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ మదర్ అండ్ దెన్ ఫాదర్.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: How sacred,
1: ఎంత దివ్యమైన దేశము.
0: How divine my nation is.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: How ideal my nation is.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: How love filled my nation is.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: How broad my nation is.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: Every student should recognize this unique features about his own.
1: ఒక చెత్తభూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమలై వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskruti tambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyudayathin panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్ or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
0: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu. Ee pavitramainatundi samskrutini. Aadhunikam yokka jeevithanni. Rendintini samanvayaparachi. సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ అథారిటీ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
0: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమే మీరు గర్వించనక్కరలేదు.
0: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్ యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్ సో మొమెంటరీ విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ
0: సేక్రెడ్ కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితి ప్రభావాలకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును ఇంద్రియములను మనసును ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని విశిష్టతను దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: taanevaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును తన మనస్సును తన ఇంద్రియములను తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతిని నెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita atmagnanam telusukuntaru.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitam nuvu raja bata.
1: This is the royal road to human life.
0: Ee batanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee batanu manam nerchali.
1: We have to learn.
0: Ee manalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything.
0: ఈ పవిత్రమైనటువంటి కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts
0: and sacred feelings. విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ద స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: నేను సాధిస్తున్నాను నేను సాధిస్తున్నాను ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: మెనీ టైమ్ యూ థింక్ దట్ యూ హీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ ఓన్లీ పర్వర్షన్ ఆఫ్ యువర్ ఓన్
0: ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.

0: Radio Sai now presents a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 28th of January 1982 at Mumbai.
1: Khanda khandantara ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి

స్వాతంత్రమునుగొన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు, పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmanam e Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapade Desham Bhagu Padutundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapade Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavuni Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకొనవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటుంది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okarikokaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వము నందు స్వార్థము అహంకారము అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవయందు తన యొక్క కాయమును తన యొక్క కర్మను తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమము ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని నా యొక్క బుద్ధిని నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడాను దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలు నాచరించక సమాజ సేవలు చేయక కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: Is selfishness a human quality?
1: అహంకారము మానవత్వమా?
0: Is ego a human quality?
1: క్రోధము మానవత్వమా?
0: Is anger a human quality?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: These are animal quality.
1: మానవ లక్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: Human qualities, compassion and ability to help and kindness and forbearance, sacrifice, these are human qualities.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిబిప్పు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: So, in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమే తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: Man's nature should not be one that he is satisfied by attaining just one Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manavuniki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka, ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi dani manamu abhivruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: Sekarincheetundi swabhavame kaligineetundi samudramu kudanu attadugna padi untuntadi.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds which have the feeling nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యమునకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ by him others will be benefited and others will be happy.
1: Manaviki manaviki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: Kani ee naadi manavattamlo krutagnata aneetvantide manaku kanti kanipinchatam ledu.
0: Today in human lives we do not find gratitude at all.
1: Ee vyakti dwara manam aanandanni anubhavistunnamo, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ క్రూయల్ యానిమల్స్.
1: క్రూర మృగములు నిరంతరం కూడా చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: క్రూయల్ యానిమల్స్ ఆర్ ఆల్వేస్ షేకింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ త్రీ
1: అండ్
0: లుక్ బ్యాక్. వాట్స్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ యానిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, neither steadfastness nor being steady is present in them.
1: కనుకనే ఈనాడు మానవత్వం కూడాను అనేక విధములయందు అనేక రంగములయందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: This is the reason why today human beings, while participating in several spheres of activity, yet he is always subjected to lack of peace.
1: శాంతి లేకపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this absence of peace?
1: Tanu nirantaramu progu chesukuneetundi margamunande tana jeevithamunu ankitam chestunnadu kani tyagam chesetundi dani endu ye maatram kuda nu munde cheppeyatam ledu.
0: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: Mana marchent cheppinattuga nirantaramu kuda nu progu chesi ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికి పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్, కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: Lakshadikaraina lavana manname kani merugu bangarambu bringabodu.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: Vitta marjana chesi virravi gute kani koodabettina sommu todaradu.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: Munduga morugaina bhoomi lopala petti దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: protect.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku. Tene yokka igalu aneka pushpamulu nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపుకుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనం ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైజ్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్. వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరు కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఈస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్.
1: హంబుల్ హంబుల్ వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: Humility and obedience are not to be found anywhere today.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: When he looks at his father, the son is not humble.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీంట్లో లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచు దారియు తెన్నుయు గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిన్ను అంచగా వచ్చేడినావా కాంతరే.
0: ఇఫ్ యు ఆర్ బోర్డ్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యు ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్. అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచు దారియు తెన్నుయు గనక

0: think of God. God will come to your help and will put you in the direction.
1: Sarvula yendu kudanu daivattam untundadi.
0: Divinity is present in all people.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: One seed, one mango seed, we put it in the air.
1: Oka 10 samvatsaramulaku pedda vrutshamaindi.
0: After 10 years it becomes a big tree.
1: Konni vandala kayalu andulo kaachayi.
0: There will be hundreds of fruits on that tree.
1: Anni kayalu kosi pandinchamu.
0: We cut all the fruit from the tree and make it ripe.
1: Okkokka pandu lopala kudanu tirigi okkokka vittanam poi cheri.
0: In each one of these fruits there is again one seed.
1: Paatinidi okke vittanamu.
0: What you have put in the soil is one seed.
1: కానీ ఇన్ని ఫలముల్లో ఇన్ని ఇత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ what we call the human beings are like fruits.
1: Okkokka manavattamlo kudunu daivattam ane vittanam poi cheri undi.
0: In each human life there is the seed of divinity present.
1: Kevalamu okkadu bidavadu kavachu, inkoru kotishudu kavachu.
0: One may be a poor man, another may be a millionaire.
1: Ye chinna kaya kavachu, pedda kaya kavachu.
0: It may be a small fruit, it may be a big fruit.
1: Ye size lo vyathyasam ainappatikini jati oke vittaname cheri poyindi.
0: Whatever the size may be, in spite of the difference, one common seed is present in all.
1: Kanukane religion of love ani.
0: That is why it is said religion of love.
1: Caste of humanity ani.
0: One caste of humanity.
1: Ee rendittini manamu chakkaga nadchukovali.
0: We should follow these two statements very well.
1: Aneka mandi dhanavantulu untunnaru jagattulo.
0: There are many wealthy people in the world.
1: Aneka mandi vidyavantulu untunnaru.
0: There are many educated people in the world.
1: Aneka mandi balavantulu untunnaru.
0: There are many strong people in the world.
1: Aneka mandi gunavantulu untunnaru.
0: There are many people with good qualities.
1: Kani shantini matram nochukolekapothunnaru.
0: But none of them have peace of mind.
1: Karanam emiti?
0: What is the reason?
1: Nadatalo undinatvanti dosham.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes.
1: Nenu vidyavantunni kada ani cheppani ahankaramtho pravartistunnadu.
0: He feels he is an educated man and is proud.
1: Nenu balavantunni kada ani cheppani tana balam paina ne pasubalanni upayogapettunnadu.
0: He feels he is physically strong and behaves like an animal.
1: Ivanni enta kaalam?
0: How long will they last?
1: Ivanni passing clouds.
0: These are all passing clouds.
1: Kadilipoye meghamule.
0: These are moving clouds.
1: Sthiramainatuvi kadu.
0: They are not stationary.
1: Kanukane aneka lakshala mandi na daggarikanta vachi swami swami swami I want peace, I want peace.
0: This is why millions of people come to me and say swami swami I want peace.
1: Nenu cheptuntanu nee prashnalone untundadi answer antanu.
0: I tell them in your question lies the answer to your question.
1: Ikkada I want peace enni unnai moodu padamulu untunnai.
0: There are three words here. I want peace.
1: I want peace moodu padamulu.
0: There are three words. I want peace.
1: I ego.
0: I is the ego.
1: Want desire.
0: Want is the desire.
1: Ee rendittini trunchi vesthe peace nilustundi.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
1: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
0: What is required and is essential is needed by man.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింటుంది.
0: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఇస్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.

0: Mankind alone can think about God.
1: Mankind alone can think of God.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life, what is needed is love.
0: సహనం కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోడండాలి.
1: A man in trouble should create compassion in
0: him. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Today kindness and compassion for the suffering is not present.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
0: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
1: What will be your future?
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
1: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
0: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
1: For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a resound.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: For every work there is a result.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: ప్రేమ స్వరూపస్, యు మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
0: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
1: యు మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
0: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
1: బట్ యు కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
1: Whatever you do, whatever you experience and whatever you say, you can
0: దీనినే భగవద్ గీత యందు కర్మ ఫలము అన్నారు.
1: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
0: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
1: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non-believer or a believing non-believer.
0: Oka chinna udaharanam.
1: There is one small example.
0: Oka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumukhamto.
1: You go in front of a mirror and say namaskar with a smiling face.
0: Ee namaskaram evariki vastundi? Addamu nunchi tirigi neeke vastundali.
1: Who will get this namaskar? The mirror will give it back to you.
0: లేక అర్థము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
0: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
1: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
0: అదే విధంగానే ఈ ప్రకృతి అర్థము వంటిది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ ప్రకృతి అనేటువంటి అర్థం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి. తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: In front of this mirror of creation, the kind of work you do will
0: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
1: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
0: కనుకని మనము ఈ యొక్క వర్తమానమునందే be good, do good and see good. This is the way to.
1: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
0: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరుచుకోవాలి.
1: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
1: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
0: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
1: వీ లుక్ ఎట్ ఎ క్లాక్.
0: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్లలు నడుస్తూ ఉంటుంది.
1: In this clock, the hand will be moving all the time, producing the sound.
0: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
1: If anyone asks a question, has this clock got any rest? We say no, the clock has no rest.
0: చాలా పొరపాటు.
1: This is very wrong.
0: నిరంతరము నిర్విరామ కృషితో ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: The time which this clock spends in doing work is also the time for which it has rest.
0: Etla?
1: How is this possible?
0: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kalam untundali.
1: between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for
0: the clock.
1: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
0: అదే దానికి విశ్రాంతి.
1: That is its rest.
0: అదే విధముగానే మనం పరలోకి చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
1: In the same manner, the good work that we do to help others is our rest.
0: ఇదే నిజమైన సమాజ సేవ.
1: This is true service to the community.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
1: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
0: Uttama bhavamulache.
1: With great ideas.
0: Adarshavantamainatunte yokka gunamulache.
1: With exemplary qualities.
0: Pravartincheetunte manavudu ee naadu karuvaipoyadu.
1: Man who conducts himself in that manner is very rare today.
0: 10 manditu koodi aacharinchinatunte panulu yendi manaku aanandam labhistundali.
1: We get our happiness in the work that
0: Kastamana
1: we do.
0: Kashtamunu marchipothunnamu.
1: We forget our troubles.
0: Deeniki chinna udaharanam.
1: There is an example for this.
0: Oka nadi odduna leka samudrapu odduna manam oka 5 mile walk chesamu.
1: On the bank of a river or on a seashore we walk 5 miles.
0: Ontariga manam 5 mile prayanam chesinappudu kaala noppulu vastayi chaala visugu chestundi.
1: When we walk 5 miles alone our legs will begin to pain and we get tired.
0: Adhe 5 mile అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
0: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
1: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
0: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ యందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
1: So, the service you do to the community in the company of 10 other people.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తారు.
1: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
0: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
1: Are we not hearing many good words?
0: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
1: Are we putting them into practice?
0: ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
1: The moment we hear something bad, we immediately believe it.
0: దీనికి కారణం ఏమిటి?
1: The reason for this.
0: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: The reason is you are very bad person and so you follow bad.
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: If there is good in us, we will follow good at once.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is an example.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
1: We put a seed in the earth.
0: దానికి నీవు ఎరువు వేశాము.
1: We give it manure.
0: నీరు పోసాము.
1: We give water.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
1: We also give it sufficient breeze.
0: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుందాదా?
1: Or is it changing into breeze?
0: లేక నీరుగా మారుతుందాదా?
1: Or is it becoming water?
0: లేక ఎరువుగా మారుతుందాదా?
1: Or is it becoming manure?
0: లేదు లేదు.
1: No.
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
1: It is extracting the essence. It is taking the strength from the water.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: It is the strength from the manure.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: It takes the life.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: It promotes its own natural quality.
0: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బారిస కాకూడదు.
1: In the same manner, whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in
0: you. Anukarana, anukarana, anukarana. Vaadini chusi veedu, veedini chusi vaadu.
1: Today, imitation, imitation. Looking at another man, he imitates. Looking at a third man,
0: he imitates.
1: If someone else has got a beard, you also want to grow a beard.
0: Ingode evado bell bottom vesukunnante veedu bell bottom vesukovali.
1: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
0: Side burns. Burns pettukunnante veedu pettukovali.
1: If one other person has side burns, you also want to have side burns.
0: Balahinata. Enta pirikitanama.
1: What weakness, what cowardice.
0: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
1: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
0: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
1: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడన్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: that day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamula nityayandu vannegaanchina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranam bukantenu manam beganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వీ బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇది ఆ మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: ఈ చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఐస్. నీ చెవులతో నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వి షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెన్స్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్
1: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలం స్వార్థపరుడు.
0: A selfish person.
1: కింద చూపులో ఉంటాడు.
0: Will always be looking
1: ఎప్పుడు
0: down.
1: ఎప్పుడు చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dark.
1: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబి పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడేమంటాడు అర్థం ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the
1: water. ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైన రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: Nenu tinali, nenu undali, inta varaku undachu.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: Kani miti meerinatvanti aashaku pothe ee swartham kuda pedamargam padutundi.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: Oka pasuvu leka oka mrugamulakaina kuda oka season oka reason untundadi.
0: An animal or a cattle has got some reason and some season.
1: Kani manishiki ee naadu no reason, no season.
0: But man today has no reason, has no season.
1: Ekkada undi mankind?
0: Where is mankind?
1: Manavattam, manavattam, manavattam antuntaru manam. Ekkada manavattam kanapadutundadi?
0: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human
1: nature? Human nature antaru gani edi human nature ani entu kodanu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: బెటర్ దెన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్ టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ అక్వైరింగ్ సో
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తి.
0: But he is conducting himself worse than an animal.
1: మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కాని గుణంలో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధిపరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో Sai's sankalpa today is to establish educational institutions and promote what are called human qualities in that education.
1: Kevalam kontha mandi kavi viruddhanga kanipistuntai.
0: For some people they appear as if they are contradictory.
1: Karanam tanu yokka background aa yokka paristhithilo pravartinchu.
0: The reason for this is his own background has taken such a path.
1: Manchi kuda variki cheddaga kanipistuntadi.
0: To them good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డూ నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: వీ హ్యావ్ టు గివ్ సమ్ హార్ష్
1: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
0: వీ విల్ హ్యావ్ టు అప్లై వాట్ ఈస్ సూటబుల్ టు ది మ్యాటర్.
1: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
0: బటర్ కెన్ బి బ్రోకెన్ విత్ యువర్ ఫింగర్.
1: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
0: But an iron has to be beaten with the hammer to break.
1: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: So if one transgresses discipline, we have to take some action.
1: సత్యసాయి సంస్థల యందు discipline, devotion and duty.
0: In the Satyasai organizations, we give value to discipline, devotion.
1: దేని పైన devotion?
0: Devotion on what?
1: నీ డ్యూటీ పైన devotion.
0: Devotion on your duty.
1: నీ డ్యూటీ పైన discipline.
0: Discipline on your duty.
1: కానీ డ్యూటీని లేకపోతే డివోషన్ ఎక్కడొచ్చింది?
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ నో డ్యూటీ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్
1: ఓన్లీ డీప్ ఓషన్.
0: ఇట్స్ ఓన్లీ ఎ డీప్ ఓషన్.
1: మనం డివైన్ డివైన్ డివైన్ డివైన్ అంటున్నాం. ఎక్కడ డివైన్? చెప్పేదంత డివైన్ డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సీ.
1: ఇది నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్?
1: కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
1: ఎల్డర్స్. చిక్కులేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హూ ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హూ ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హూ ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకూడను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: Simply to feed themselves and have
1: pleasure. Virakti.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
1: కాదు కాదు కాదు
0: నో
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనిని వేదాంతము మనస్సు ఏకం వచస్ ఏకం కర్మన్ ఏకం మహాత్మనం మన
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం
0: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a Duratmana. Today, the whole world is in this situation.
1: Divyatma Swarupulara. Kanuka, ee satyanni meeru gurtinchi, manavattvamlo undinatvanti yokka prema tattvanni artham chesukondi.
0: Divyatma Swarupas, recognizing this truth, understand the aspect of love that is
1: divyatvanni kudanu kontha varaku meeru artham chesukondi.
0: To some extent understand divinity as
1: kevalamu neenu neevu manavudu manavudu ga bratuku chalu
0: you just live as a human being that is enough
1: neevu manavattam nunchi digajaranakkarledu
0: do not degrade yourself from the position of being a human being
1: mana nadavadikal lopala mana pavitratanu nirupinchali
0: we should establish sacredness in our conduct
1: kevalam maatalato cheppi prayojanam ledu
0: there is no use simply uttering
1: it inaadu prapancham anta maatallo heroes kriyallo zeros
0: The whole world today are heroes in their words, but in action they are zeros.
1: ఈ నాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
0: Today we should become heroes in our action.
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: One who simply speaks does not work.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడేకి టైం ఏమీ ఉండదు.
0: One who works has no time to speak.
1: కనుకని ఈ నాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందంజ వేసుకుని నడుము గట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పనిచేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: ఇఫ్ యూ వర్క్ సో హార్డ్ దట్ అవర్ బోన్స్ విల్ గెట్ షార్పెండ్ దెన్ వీ కెన్ ఈట్ సో మచ్ సో వెల్ దట్ అవర్ టీత్
1: భగవంతుడు రెండు చేతులు అందించాడు
0: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్
1: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టం నిండాలి పొట్టం నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్
1: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్
1: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు
0: సిన్స్ యు ఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు
0: టుడే పీపుల్ హూ డూ నాట్ వర్క్ ఆర్ మెనీ
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు
0: దోస్ హూ వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది
0: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్
1: ఆ విధమైన చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ది స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్
1: దీనినే సత్యసాయి సంస్థలు వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
1: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
1: దయ ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటురాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ And sacrifice are the three essential qualities for man.
1: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya, ivanni kudunu lobhi yokka lakshanalu.
0: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
1: Parulanu eppudu kudunu manam nindinchakoodadu. Idi maha paapam.
0: We should never blame others. This is the greatest sin.
1: Neelo unnatundi durgunanu neevu chakkadidduko.
0: You correct the bad qualities which are present
1: in you. నీకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు చక్క చేసుకొని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో.
0: Correct your bad qualities and promote your good qualities.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతుండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి ఉంది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైనటువంటి విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్ సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ jealousy and ego in the form of seed.
1: ee paina unnatundi desire anetundi charmamunu lopala unnatundi jealousy ahankaram anetundi oka vittanaanni teesi vestuga aa rasanni aanandanga grohalu.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: deenine upanishattunendu raso vaisahan,
0: it's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishad రసో వైసహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వీ కెన్ ఎంజాయ్ దిస్ రస దిస్ జ్యూస్ దెన్ హ్యూమన్ నేచర్ కెన్ బి ప్రమోటెడ్ టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ అస్.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకుని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ will be able to remove these things and experience.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: After retiring, what is the service you can do? You will have to get service from others.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag you out.
1: బంధువులు దబ దబ బయట పెట్టుడి నీకు లాభము లేదని చెప్పు వేళ.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the
1: house. బిడ్డలు లబ లబ ఏడ్చు వేళ.
0: When your wife and children cry loudly.
1: అప్పుడు నీవు తరమా హరినామము నోటను బల్కయీధరం.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. సరి అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: This is not possible. When your body is strong, when your mind is strong, we should do service.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: We should control our organs.
1: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారవయ్యాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ will be promoted.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: వాట్ వీ సీ ఇన్ డైవర్సిటీ వీ విల్ ఫీల్ ఇట్ యాజ్ యూనిటీ వన్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై అండ్ మేక్ వన్ థింగ్ ఇన్ సో మెనీ పీసెస్.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ I am hoping that you will experience divinity in the community, and I am blessing you, and I am bringing this discourse to a close.

శబ్దమే బ్రహ్మవాచికము, ఆ శబ్దమే బ్రహ్మవాచికము, సర్వము.

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu anduledani sandehamuvaladu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యం.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీఈస్ హియర్, టు థింక్ దట్ హీఈస్ నాట్ దేర్, హీఈస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీఈస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్ హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్ ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హెస్ బీన్ సెడ్ గాడ్ ఇన్ ది form of a human being. Ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పోవచ్చును. కానీ నిద్ర వలె నటించేటువంటి వ్యక్తిని మేల్కొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: ఇఫ్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ forgetting his own body and himself, it is easy, it is possible to wake him up from his sleep. If one is himself awake, it is possible also to wake him up. But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: Ade vidhamugane nedu telisinatvanti manavunaku ati sulabhamga kudana arthamayyetattu cheppavachu. Teliyanatvanti manavuniki kudanu తనకు బోధపడే రీతిగా మనము కొన్ని ఉదాహరణలు ప్రకటించి బోధించవచ్చును. కానీ తెలిసి తెలియనటువంటి యొక్క ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. సచ్ పీపుల్ హూ ఆర్ హాఫ్ నాలెడ్జబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వే టు దెమ్ ఎనీథింగ్.
0: మనకు రెండు కన్నులు కలవు. ఈ రెండు కన్నుల ద్వారా మనము ఏదో కొంత భాగమును మాత్రమే చూడగలుగుతున్నామే కానీ చూచేటువంటి యొక్క ముఖమునే మనం చూడలేకపోతున్నాం కన్నుల ద్వారా.
1: We have two eyes. With the help of these two eyes, we are able to see something in this creation. Remember, with these two eyes, we are not able to see the very face which those eyes contain.
0: కానీ ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: While these eyes are part and parcel of our own body, look, with the help of those eyes, we cannot see the total body.
0: మన దేహం యొక్క వీపును కూడాను మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాము.
1: The very back of our body is not being seen by our eyes.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి యొక్క ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: Aa samayamuna manamu mundu oka addamu veliku oka addamu niluvuta addamulu pettukoni mana madhya bhagamulo nilchukunnappudu mana mokamunu mana veepunu kudanu okke paryayam chuttaniki veelavutundi.
1: In that context, if we place one mirror in the front of us, one mirror behind us, and if we stand between these two mirrors,
0: kaluku varu chesetuvanti yokka pavitramainatuvanti samaja sevalu vishalamainatuvanti prema tattvamulu vari prabodhalu ee yokka lokanikanta kudanu divyamainatuvanti aakarshaniyanga kudanu gocharistuntayi.
1: The kind of service they do, the broad vision and the broad prema they show to the community, in their service to the community, they appear to the rest of the people as attracting them.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటాది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారములు అనేటువంటిది ఇట్టివి అట్టివి ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations.
0: Ano raniyan mahato mahiyan anu madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకమునందు ప్రకటింప చేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్ కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టటము ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటారు.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకొని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రం అధికారం ఉంటుంటుంది.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ తమ అధికారమును పురస్కరించుకొని తమ తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కాని ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము, ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడా కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరైనటువంటివి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ తమ మార్గములందు తమకు తగినటువంటి స్వతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: Each one, according to his right and training, has complete freedom to follow his own path. But no one has the right to go into and stray into another's path in which he has no right.
0: కన్ను చూడగలదే కాని వినడానికి వీలు కాదు.
1: The eye can only see, the eye cannot hear.
0: నాలుక మాట్లాడగలదే కాని వినడానికి వీలు కాదు.
1: The tongue can only speak, the tongue cannot hear.
0: చెవు వినగలదే కాని చూడడానికి కాని మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: The ear can only hear, the ear can neither see nor speak.
0: కనుక అదే విధంగానే ఈనాడు అపూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సునివ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary, therefore, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is

0: ఇవ్వక, ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ దేర్ ఫోర్ దట్ వీ షుడ్ నాట్ ల్యాండ్ అవర్ మైండ్స్ టు థింక్ ఇన్ సచ్ పాత్స్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ విదౌట్ ల్యాండింగ్ అవర్ మైండ్స్ టు వేవర్ ఇన్ దోస్ పాత్స్ టు అక్వైర్ పీస్ అండ్ బీ పీస్ఫుల్ అండ్ డూ అవర్ వర్క్.
0: నాకు ఎట్టి వారిపైన కూడాను, ఎట్టి విధంగా, ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను భేదభావం నాకు లేవు.
1: For me, I have no such feelings against anyone of any kind and at any time.
0: కాని భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే కానీ లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెసెసరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టింతా ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటది. కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటది. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా ఇప్పుడు మున్ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగింగ్ పిట్స్ టుడే, ఆల్ ది అర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏమాత్రం కూడా ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్ హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరూ కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వానికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి రోగములే తప్ప ఇది ఒక యోగములు కాని భోగములు కాని కానేరవు.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: కృష్ణుడు, రాముడు, క్రైస్తు ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములు మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడా మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్ which have been called miracles have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడా దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్ త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు. ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఈస్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరం.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunte yokka gaadamainatunte varshamu cheta prajalu peedimpabadutunte samayam nandu taanu oka chitukunavreli paina kondanu etti vaarandarni kaapadinatuntedi oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantane krishnudu cheyaledi ani cheppani krishnudu devudu kadani manam angikarinchukunda potunnama
1: by saying

0: that the bridge which Rama constructed was not constructed by Krishna in his life. So, Krishna is not God. Is that logic? Is that what we say?
1: Kani Shankaracharya varu tanaka bhakta samrakshana nimittamai oka abala తన ఇంటి ఎందు బిచ్చము లేకపోయినను ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత మనోవాక్కాయముల చేత ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: వీ హ్యావ్ ఎ లెజెండ్ అబౌట్ శంకరాచార్య. శంకరాచార్య విత్ ఎ వ్యూ టు హెల్ప్ వన్ ఆఫ్ హిస్ డివోటీస్ ది స్టోరీ సేస్ దట్ వెన్ షీ హ్యాడ్ నథింగ్ బై హిస్ మిరకిల్ బై హిస్ పవర్ శంకరాచార్య మేడ్ గోల్డెన్ గూస్బెరీస్ రెయిన్ ఫర్ హర్ అండ్ దట్ ఈస్ హౌ హీ హెల్ప్ హిస్ డివోటీ.
1: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకుని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడా వస్తుంటారు.
0: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pithas of Shankara, they make very big story out of this.
1: Kani atti vyaktule ee naadu ramulu gadiyaralu ivvaledi, krishnudu gadiyaralu ivvaledi, shankaracharyulu gadiyaralu ivvaledi, satyai baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu antaru.
0: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Sathya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
1: Nijamuga idi telivu takku ainatundi matale tappa Krishnudu giri maatrame ettadu kaani usirikaya varsham kurpinchada Krishnudu devudu ani etla oppukunnadu.
0: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
1: ఆ దేశ కాల పరిస్థితిని పురస్కరించుకొని ఆయా పనులు చేయవలసి వస్తుంది. ఆనాడు వీడికి గడియారాలు అనవసరంగా ఉండేటువంటివి.
0: No. This cannot be, depending upon the circumstances and upon the needs of the country and the people. At that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
1: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని బుద్ధావతారం నందు కాని శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
0: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
1: Kani duradrishtavashatu ee naadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
0: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
1: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కానీ ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకంగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయి చెప్పాడు, ఆత్మవిశ్వాసము నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ ఇంకా అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
0: ట్రూలీ టుడే విత్ ఎ వ్యూ టు రిమూవ్ సమ్ పాసిబుల్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ వేరియస్ పీపుల్ ఐఎమ్ ఒబ్లైజ్డ్ టు స్పీక్ దీస్ వర్డ్స్ బట్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ మ్యాన్ కెన్ సక్సీడ్ యాజ్ టీఏపాయ్ హెస్ టోల్డ్ అస్ టు ప్రమోట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఆల్ వాట్ ఈస్ వాంటెడ్. విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటర్ దీస్ వర్డ్స్.
1: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
0: We should proceed on the basis of our own faith. We should never try and move further on the basis of somebody else's faith.
1: Satya Sai yokka tattvamulantakudunu nidarshanamule kaani pradeshanamulu kaaneravu.
0: All aspects of Satya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
1: Idi kevalam dhanam teesukoni ticketlu pettukoni pradarshinchetuvanti yokka peeda margamulu kaaneravu.
0: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
1: Divyatma swarupulara. ఇది మరొక రీతిగా మనము ఆధ్యాత్మిక రీతిలో మనము కొంతవరకు విచారణ చేసినప్పుడు ఇది నిజంగా సత్యసాయి యొక్క పరీక్షలు కానేరవు, భక్తులకు పరీక్షలు.
0: ట్రూలీ ఇఫ్ వి ఎగ్జామిన్ ది సిచ్యువేషన్ అలాంగ్ ది ప్రాపర్ అండ్ స్పిరిచువల్ పాత్ వీ విల్ కమ్ టు ది కన్క్లూజన్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ టెస్టింగ్ టైమ్ ఆర్ టెస్ట్ ఫర్ సత్యసాయి, దిస్ ఇస్ ఎ టెస్టింగ్ టైమ్ అండ్ టెస్ట్ ఫర్ ది డివోటీస్ ఆఫ్ సత్యసాయి.
1: మనము ధాన్యమును పండించి కొన్ని కొన్ని ప్రాంతములు యందు ఇంటికి తెచ్చుకునే పూర్వము తూర్పు పోస్తుంటాం. గట్టి గింజలంతా క్రింద పడుతుంటాయి, ఓటు గింజలంతా గాలి కొట్టుకుని పోతుంటాయి.
0: వెన్ వీ హార్వెస్ట్ అవర్ ప్యాడీ ది గ్రెయిన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్సో హాలో కవర్స్ ఓన్లీ వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఫోర్ వీ టేక్ దిస్ గ్రెయిన్ అండ్ వీ పోర్ ఇట్ డౌన్ అగెన్స్ట్ ది విండ్ సో దట్ ది విండ్ మే బ్లో ఆఫ్ ది ఎంప్టీ కవర్స్ అండ్ వీ హ్యావ్ ది హార్డ్ గ్రెయిన్ విత్
1: అస్. ఆ గట్టి గింజలు మాత్రమే మనము బస్తాలకు నింపుకుని మన బసకు తెచ్చుకుంటుంటాం, కానీ ఓటు గింజలంతా కూడా మనం వదిలే పెడుతుంటాం.
0: ఇట్స్ ఓన్లీ ది హార్డ్ గ్రెయిన్ విచ్ హెస్ విత్ స్టూడ్ ది విండ్ దట్ ఈస్ బ్లోయింగ్ విల్ బి ఫిల్లింగ్ అవర్ బ్యాగ్స్ అండ్ వీ బ్రింగ్ ఇట్ హోమ్ వీ లీవ్ బిహైండ్ ఆల్ ది హాలో గ్రెయిన్.
1: కనుక ఈ నిరీశ్వరవాదం అనేటువంటి గాలి లోపల ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
0: సో ఇన్ దిస్ విండ్ ది ఫెయిత్లెస్ విండ్ దట్ ఈస్ బ్లోయింగ్ హూ విల్ రిమైన్ యాజ్ హార్డ్ గ్రెయిన్ అండ్ హూ విల్ బి బ్లోన్ అవే బై దిస్ విండ్ యాజ్ హాలో గ్రెయిన్ దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ టెస్ట్.
1: ఇలాంటివంతా యుగ యుగంలో కూడా నువ్వు వస్తున్నటువంటి యొక్క విషయమే.
0: Such things have been coming from time to time and at all times from time immemorial they have been coming.
1: Nijamuga ee vatavaranamu satyasai nijamuga daivattam aneetundi dani kuda no chakkaga dudabarustu vastunnaru.
0: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that satyasai's aspects are truly divine.
1: Ramavataramanandu రామచంద్రుడు సాక్షాత్ అవతారమూర్తి అయినప్పటికీ అనేక మంది వశిష్ట వామన విశ్వామిత్ర జమదగ్ని ఇలాంటి మహర్షులు అంతా కూడాను ఉండినప్పటికీ ఈ మహర్షులపైన ఏమాత్రం కూడాను విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక్క రామచంద్రుడి విషయమైనందు మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
0: In the time of Rama, at the time when Ramavatar was present, although there were several other great people, great saints like Vasishtha, Vishwamitra, Jamadagni, great rishis, all the tests and all the trouble was given to Rama and not to Vishwamitra or Vasishtha.
1: Agastya Maharishi Maha Shaktivantudu.
0: Agastya, the great rishi.
1: Bhagiratha Maha Shaktivantudu.
0: Has great power. Bhagiratha has also had great power.
1: Bharadwajana Mahasaktivantudu, Vishwamitra Mahasaktivantudu, Vasishtha Mahasaktivantudu, kani ainappatikini veeriki ye maatram kodanu vee sambandhamki ye maatram kodanu ponu konaka okka ramatattvam nandu maatrame ilanti parishodhanalanta kodanu prarambhamayyayi.
0: Bharadwaja had great powers. Vishwamitra had great powers. Many of the rishis had extraordinary powers. But nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
1: Inka Krishna avataram nandu kudanu kavalsinatvanti dushta shaktulanta kuda untunnayi. Anek shaktivantulainatvanti varanta untunnaru. Kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu punukonaka oka Krishnuni yandu maatrame parishodhanalu prarambhincharu.
0: Even at the time of Krishna, there were many other people with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
1: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్యసాయి బాబాను చూసుకొని రండి. కనుక ఒక్క సత్యసాయి పైన ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడా దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యం అనేటువంటిది ఇదవుతుందా.
0: టుడే ఆల్సో వేర్ ఎవర్ యూ మే గో, వేర్ ఎవర్ ఎనీ వన్ ఇస్ ఛాలెంజ్, ది ఫస్ట్ థింగ్ దే సే ఇస్ గో అండ్ టెస్ట్ సత్యసాయి బాబా. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: అలాగే వీరందరికంటే కూడా సత్యసాయి బాబా అధిక స్థానంలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
0: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఒకరు నమ్మినా నమ్మక లేకపోయినా, ఒకరికి విశ్వాసముండినా లేకపోయినా, ఎవరెవరి విశ్వాసము వారిని ఆశ్రయిస్తుంది, ఆనందిస్తింపజేస్తుంది. కనుక మన మన విశ్వాసమును మనం ఆధారంగా చేసుకోవటానికి విశాలమైనటువంటి ప్రేమ, సమాజమైనటువంటి యొక్క సేవలు మనం ప్రధానమైనటువంటి లక్ష్యంలో మనం పెట్టుకోవాలి.
0: దివ్యాత్మ స్వరూపస్, వెదర్ ఎనీవన్ ఎల్స్ బిలీవ్స్ ఆర్ నాట్, వెదర్ ఎనీవన్ ఎల్స్ హ్యాస్ ఫెయిత్ ఆర్ నాట్, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ. ఈచ్ వన్స్ ఫెయిత్, ఈచ్ వన్స్ బిలీఫ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు హిమ్. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై అండ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బ్రాడనింగ్ యువర్ ప్రేమ.
1: ఆధ్యాత్మిక మార్గం లోపల తమ తమ విశ్వాసములను పురస్కరించుకుని ఉంటుంటాయి, కానీ పరుల యొక్క పరిశోధనలు ఇక్కడ ఏమాత్రమూ పనికిరావు.
0: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
1: Kanuka mottamota mana vishwasamunu baddam chesukoni mana yokka ananda margamunu anusaristu mana jeevitattvamainatunte yokka bodhanalu సాధ్యమైనంత వరకును సమాజంలో మనం చాటుతు సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావనను మనం పెంచుకుని సర్వులు కూడా ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.
0: The first thing that one has to do therefore in this context is to secure one's own faith, and thereby with having secured one's own faith, follow the path of bliss, serve the community in the path of bliss and realize God.

0: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కాని నారో మైండ్ తో కాని స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావంతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
1: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఇస్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోర్డ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ అండ్ to be able to tell you to give up your selfishness, to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satyasai has come as an avatar.
0: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it. Kanuka manam nijamga andaru kudanu ఒక దైవాంశ సంభూతులు. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు మానవులని ఎందుకు అని బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవ భావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో మనం సాధించడానికి పూనుకోవాలి.
1: ట్రూలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పెక్స్ ఆఫ్ గాడ్. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that you are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
0: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటము లేక అరాజకాన్ని సృష్టించటమో మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake raising revolution or raising anarchy in this peaceful country.
0: Kanuka nijamuga sarvulu kudanu bhagavat swarupulu anetundi aneka pariyamam cheptanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are. Atuvanti tattvanni manam pondali. Manam deharitiga seva cheyali. మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి. ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతుడిగా నిలచాలి.
1: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person. You are three persons. The one who you think you are, the one others think you are, and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
0: Nijamuga manavudu devudu. Jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
1: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్. ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
0: మరికొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు. ఇంకా శవ మా గాడ్.
1: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
0: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు పోని. మనం శివమే గాడ్ అనుకోవాలి. మనం సజీవమే గాడ్ అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
1: వీ షుడ్ యాక్సెప్ట్ లైఫ్ ది స్పిరిట్ ఆఫ్ లైఫ్ ది జీవా ఇన్ వన్ యాజ్ గాడ్. There are some people who do not accept life as God. They think that a dead person is God. Death is God. Let them. It is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
0: Inka konni konni vipareetamainatunte yokka margalu kuda nu kotta mandi anusaristu vastuntaru.
1: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
0: Nijamga ee naadu meeku arthamayye nimittamu mee hrudayamulo unnatunte samasyalu ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కాని వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
1: ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
0: కొన్ని కొన్ని ప్రాంతములు యందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వేరియస్ ప్లేసెస్ సమ్ టైమ్స్ వీ గెట్ డిఫికల్టీస్ యాజ్ డ్రౌట్, యాజ్ ఫ్యామిన్ ఆర్ యాజ్ ఎన్ ఎర్త్క్వేక్ విచ్ ఆర్ కాజింగ్ ట్రబుల్.
0: ఇలాంటివంతా కూడాను ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉంటాయి.
1: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
0: ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులంతా కూడాను ప్రకృతి యొక్క లక్షణాలే.
1: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
0: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడాను చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: There are opportunities, there are chances by devotion and by faith to get rid of these things and to alleviate such suffering.
0: Kaluka ivi manayaka prema bhaktula dwara enta varaku nenu kudunu manam sadhinchadaniki kudunu chagina avakasam kuda untuntadi.
1: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.
0: Kani ee vidhamainatundi avantralanta kudunu ee pralayalu, ee bhookampalu, ee yokka adhikavasti anavrushtulu kudunu enduku lokamlo raavali anukudunu manamu aashistuntamu, enduku raavali ani cheppina manamu kontha varaku jigushpadutuntamu, kani manaku ee buddhulu enduku raavali ani manamu jigushpadutunnama.
1: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves the question, why does man have these bad qualities, why do we get these bad qualities? He doesn't ask such a question.
0: ఇలాంటివంతా కూడాను కొన్ని కొన్ని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి వారి వారి భక్తి ప్రపత్తులను అనుసరించి రావచ్చును, దాని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
1: సచ్ కెలామిటీస్ క్యాన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్ వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
0: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలను మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాం. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమీ లేదు.
1: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes, why does not Sai Baba remove these excesses or this famine and doubt?
0: ఇతరు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదు అని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడవు, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ, దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటి కానేది. ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము. ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహరీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని మనం రెండింటి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటినీ సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప దీనికి కృంగటము, దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులు మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
0: ఇలాంటి అర్థం లేనటువంటి ఒక ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనలు మనం సాధించుకుంటూ మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ భారతదేశమే కాకుండా సర్వదేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పిన కూడాను ఈనాటి పవిత్రమైన దినందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
1: ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
0: మీరు నిత్య ప్రార్థనలు యందు కూడాను సమస్త లోక సుఖినో భవంతు, సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి, సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరం.
1: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్, ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
0: Manam vyaktigatamainatundi premane kaakunda samasti premanu kodanu manam kontha varaku sadhinchadaniki ponukovali.
1: We should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
0: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
1: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
0: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరం వరకు కూడాను తాను పుట్టబత్తికి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ విషయతత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం పెట్టుకోకూడదు, వారిని మనం ద్వేషులని భావించుకోకూడదు, వారిపైన కోపతాప ఈశాచుదంబంను కూడాను మనం ఏమాత్రము సాధించుకోకుండా వారు కూడాను మన బ్రదర్స్, మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Many people may be out of their ignorance or may be out of the fact that they do not have information and full knowledge about things. They may say so many things. In fact, just a little while ago, our TFI has said that for many years he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who either out of ignorance or out of lack of knowledge talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
0: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు, గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వుకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
1: Whatever you have listened to or whatever expressions have been given to you this noon, you should not make them part of an argument in your own minds. I am blessing you so that you will develop faith by whatever you have listened to this evening. In a few moments, Ravi Shankar will be giving a musical concert. God loves music, and I hope Ravi Shankar will give you some very attractive music. We will bring this discourse to a close after blessing you and after singing a few bhajans.

ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟ ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟನ ಮನೋಹರ ನೀರಜ.

తమ్మ గుణ సదనా నటన మనోహర నీలకంఠ హరి నటన మనోహర నీరజ దళ నయనా నీరజ

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తులవెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్డ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రం,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యందు ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే భారత్ ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దేర్ ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివెన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఏ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఏ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఏ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారం అని అర్థము.
0: భా ఆర్ బకార స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఏ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్.

0: శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ది డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
0: బలం, భరం, భగతి, విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజోబలము.
1: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
1: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
0: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
1: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
0: యజ్ఞం, ఆత్మం, రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
0: ఆత్మబలం అనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్, హీ ఈజ్ భరత.
0: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకుడు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
1: హూ ఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
0: సంపన్న దేశము
1: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
1: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
0: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
1: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
0: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
1: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ యూ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
0: మనది బీద దేశము కాదు.
1: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
0: ఇది సంపన్న దేశము.
1: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
0: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
1: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
0: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
1: దెర్ ఈస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఈస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
0: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
1: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
0: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
1: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
0: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబ్ పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెల పైన ఎత్తుకుని పోయారు.
1: వెన్ గజనీ invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
0: Nagarkota yendu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatundi oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalalato todukoni teeskonu vendaru.
1: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. It 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
0: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
1: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
0: ఏ కార్యమునందు చూచినప్పుడును స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
1: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
0: Prema swarupulara swarthamunu thejinchali,
1: embodiments of divine love
0: aikamatyamunu chepattali,
1: give up selfishness.

0: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వీ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
0: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశం అనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
0: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరే దేశమునందు కూడాను చూడలేము.
1: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈజ్ అవైలబుల్.
0: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పూర్.
0: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
0: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ we can enjoy atmic
0: brahmanu dooram chesinappude brahma manaku sakshatkaram avutadi.
1: we can experience brahma only when we give up brahma delusion.
0: bharata desham manaku bhagyammu manakunda.
1: when we are having a rich country like
0: bharata idara shaktulu manam koranela
1: why should we ask for someone else to give something.
0: haindava dharma himatrulu manakunda.
1: when there is the dharma of haindavas like himalayan mountain itself.
0: chira sagaramunu koraleela.
1: where is the need for begging for
0: sarvamunu kudunu manavuni endu bharat desamundu aavirbhavinchu undadi.
1: there is everything in bharat which is available for all the people in bharat.
0: kanuka bharatiyulai putti
1: bharatiyas
0: bharatamata dharmam bhagyammu kaapada భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టుల తనబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్ వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
0: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
0: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్ గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: This country has acquired reputation which is intercontinental for having people who are great souls.
0: Paschatya veerula paradrolinchiyu swatantramunu ganna samara bhoomi.
1: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
0: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharat bhoomi.
1: This is the bharat which has shown its mettle in terms of scholarship and poetry.
0: Sangeeta sahitya shastriya vidyalandu dhishakti chupina divya bhoomi.
1: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.
0: ilanti pavitramainatundi divya bhoomi yandu manavudai janminchukodanu ee divyamainatundi oka pavitrata manu gurtinchukolekapotamu idi kevalam oka duradrishtame.
1: After being born in such a great country like Bharat which is endowed with so many great things, if we are not able to realize our own
0: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
1: among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest.
0: మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావముతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
0: దేశాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ మదర్
0: దేశ క్షేమాన్ని ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ,
0: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
1: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
0: ఐకమత్యం అత్యవసరం.
1: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
0: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కాని మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్ డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
0: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
1: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
0: కారణజన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
0: Prema tattvanni manam penchukovali.
1: We have to develop love in us.
0: Jeevitamanta premamayanga marchukovali.
1: We have to transform our lives into lives of love.
0: Kanukane aanati dwapar yugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhirthi parchukoni krishnamrutamunu korinatunti jeevulu aa gopikalu.
1: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
0: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
1: A life without love is a useless bellow.
0: Manavudu prema swaroopudu.
1: Man is the very embodiment of love.
0: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
1: We have to turn our love towards truth.
0: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
1: This love is the very basis of our life.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine ఆత్మ,
0: దివ్యమైనటువంటి యొక్క భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: We have to undertake the service of the society with love.
0: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to bring back those glorious days of Bharat once again.
0: Anni desamunakunu upadhyaya sthanamunu akalni alankarinchinatundi Bharat desamu.
1: Bharat occupied the place of the preceptor and the master for all
0: the deshiyulandaru kodanu shanti bhadratta kosam Bharat desamunu aashrayistunnaru.
1: All the other countries approached Bharat for acquiring peace.
0: Ilanti paristhitilo bharatiyulo bharatiyulaku tattvanni gurtinchukolekapotam idi oka duradrushtam.
1: When that is the real situation, if bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
0: Bhautika jagattunaku jeeva lokaniki manasika seemaku sangika jeevitaniki moolamai aadharamai undinatvanti okka దివ్య సత్యములకు ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
0: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనము ప్రతిబింబింప చేసుకోవచ్చును.
1: We have to make such a sacred history of Bharat reflect with all its glory in our own hearts.
0: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendinti inde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
1: We are dedicating our life wrongly to worldliness and all physical comforts and aspects.
0: Ee bhautikamaina sukhamulu enni undi prayojanam emti?
1: What is the use of having any number of physical comforts?
0: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
0: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop virtues and good qualities.
0: Enni chaduvunundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
1: Whatever education one may have, if one doesn't have good qualities, What is the use of all that education and what is the result?
0: Panta pandani bhumi padi ekaramulela konchamaina chalu manchi bhumi.
1: Why have 10 acres of barren land? Better have fertile land even if it is a small one.
0: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
0: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
1: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ he should have food.
0: Neeru tragalante tane yendu dappi kaligali.
1: If he wants to drink water there must be thirst in him.
0: Aanandani anubhavinchalante atanlo edo oka vidhamainatundi oka santosham atanlo kaligali.
1: If he wants to really enjoy bliss there must be an urge to have that kind of enjoyment.
0: Adhe vidhamgane karanam leni karyam ee jagattulandu kaanaraadu.
1: There cannot be any effect without a cause.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ వాట్ ఈస్ ది కాజ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
0: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిశ్రమలందే మీరు ఆశించినటువంటిదే ఉండినా ఇంత దూరం ఇన్ని శ్రమలు కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి ఒక జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
0: We have ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
1: We have not invited
0: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
1: We have not sent any invitation to anyone.
0: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
1: This place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between you and me.
0: Deenikantaikunu pavitrame deeniki moola kaaranam.
1: The basis for all this is sacredness.
0: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
1: Wherever there is sacredness love surges forth.
0: Prema pavitramulu rendinti yokka cheriga chetane aanandam labhyam avutundi.
1: If love and sacredness join together then there will be bliss.
0: Manu enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
1: Whatever work we do is no
0: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: Whatever number of sacrifices you conduct
0: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
1: Some people perform the yoga exercises in inhaling and exhaling.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: They also develop the power of kundalini.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: But all this is physical in its nature.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు గాలిని వదలటం రేచకమనియు దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్
0: నిజమైనటువంటి యోగ శక్తి.
1: దిస్ ఈస్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: ఇన్హేలింగ్ గుడ్నెస్ దట్ ఈస్ పూరక.
0: చెడ్డను మనం వదలటమే రేచకము.
1: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
0: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
0: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు ఇది చిన్న కుగ్రామం.
1: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
0: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ హెస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఇది ఒక యోగమని కానీ, ఇది ఒక భాగ్యమని కానీ, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
1: Do not consider this either as a yoga, a bhagya, or some fortune, good fortune.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
1: These are all the powers of thought of man.
0: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
1: Every sacred thought has the power to fulfill itself.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిస్.
0: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
1: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రశాంత నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
1: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
0: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
1: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్,
0: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము ఒక యోగము ఏర్పడింది.
1: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
0: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
1: Consider this as a big sadhana.
0: సర్వ సుఖములో ఉండినటువంటి సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: కష్టము లేకుండా ఫలం మనకు లభించదు.
1: Without working hard one would not get the fruits thereof.
0: ee kashtamainatundi oka tapasuga manam maarchukovali.
1: We should transform all these difficulties into penance.
0: Sukamulo tamasu perugutundi kaane tapasu peragadu.
1: It is the joys will not give you the penance at all.
0: Kaana inni shramalaku meeru ochukoni inni lakshala mandi ee pradeshamulo imidi untunnarante ide nijamainatundi ekatvaniki sarainatundi chihnam.
1: If so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
0: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
1: But for everything human effort is necessary.
0: Purusha prayatnam lekunda ee chinna karyamnu kuda manam sadhinchalemu.
1: Not even a small thing can be achieved without human effort.
0: Ee vyakti kuda oka karma yogiga maarali.
1: Every person should transform himself into a karma yogi.
0: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
1: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్
0: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
1: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కనుక దైవ భావమును హృదయంలో ఉంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: As this truth has not been recognized,
0: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: యూ నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
0: కారణం ఏమిటి దీనికి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్,
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.
1: The people have been made to lose their lives.
0: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop a method by which education becomes autonomous and
0: which
1: also freely given.
0: విద్యను మాత్రం అభ్యసించాలి.
1: For the sake of learning alone, education must be.
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: Then there will not be this kind of problems in the students.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యాలయం లోపల ఈ ఫీజు లేకుండా, ఏ యొక్క తారతమ్యం కాకుండా, వీరు ముందు జాతి వారు, వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా బీదలకు గాని పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇఫ్ వీ కెన్ గివ్,
0: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్,
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇంద ఇవ్వాలి.
1: ఎవరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆల్సో షుడ్ అండర్టేక్ టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: మీకందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యూ నో,
0: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Veerandaru kodunu akkada enduku free education ivvakoddu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyathamaipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను ఒక సంవత్సరం ఒక బారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
0: bhakti yeridiga veeriga abhivruddhi avutundi.
1: How can devotion be developed among students?
0: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu uchitamainatundi vidyalu andinchali.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ, వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
0: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
0: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
0: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్.
0: కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ది పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం, వీ హావ్
0: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హావ్ started 100 crore rupees worth of hospital, we have laid foundation for that.
0: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళ్తున్నారు.
1: When people get problems of heart, they spend
0: money to
1: go to America. What about poor people?
0: వారిని చూచేటువంటి వారు ఎవరు?
1: Who is there who can fix?
0: పట్టణానికి వెళ్ళితే కలర్ నీళ్ళైనా వాళ్ళ ముఖాలు కొట్టరు.
1: If they poor people want to go to city, people do not care for.
0: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: వెదర్ ఇట్ ఈస్ a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
0: ini prarambhotsam kudanu appude nirnayinchukunnam.
1: Right in the beginning itself we have decided to make it
0: 91 November 22nd idi prarambhotsam chestam.
1: November 22nd 1991
0: we are going to sankalpam anetundi evvaru kudanu artham chesukolaru.
1: No one has been able to understand Sai Sankalpa.
0: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
1: Sankalpa and action are simultaneously taking.
0: Idi elanti ante tupakito kottinappudu shabdamu yetu rendu oke tho jarugutayi.
1: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
0: Kanuka సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నారని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
0: నాలో ఏ ఒక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించటం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
0: సమ్వన్. నా వారే నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమునే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ,
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
0: ఎవరిని నేను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
1: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
1: బట్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విశాలమైన హృదయం,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
1: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీవన్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఎవరి ఎందును ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
0: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: I have infinite joy and
0: yenadu echchanamaina nenu vicharam chesinatundi kshanam ledhu.
1: Never, not even a moment have I worried myself about anything.
0: Kaaranam emiti?
1: What is the reason?
0: Anni kudanu anityamule,
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అ పాసిబిలిటీ.
0: దీనికి విచారం చేసే ప్రయోజనం ఏమి?
1: వై వరీ అబౌట్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్?
0: జనన మరణాలకు కూడా ఏమాత్రం కూడా మనం చింతించరాదు, కుంగకూడదు, పొంగకూడదు.
1: ఈవెన్ ఫర్ లైఫ్ అండ్ డెత్ నో వన్ షుడ్ బాదర్ వన్ సెల్ఫ్ అండ్ వన్ షుడ్ నాట్ సింక్ ఆర్ వన్ షుడ్ నాట్ బోస్ట్.
0: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
1: వెన్ వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ వీ డోంట్ బ్రింగ్ అస్
0: మనం పోయే సమయంలో మన వారికి మనం అడ్రస్ ఇచ్చి పోము.
1: వెన్ వీఆర్ లీవింగ్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ ఈవెన్
0: వారు మనవారు ఎట్టవుతారు. కనుక ఇవన్నీ కూడా నువ్వు జగత్తు యొక్క పరిణామంలే.
1: ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ చేంజెస్ ఇన్ ద వరల్డ్.
0: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ అస్ లెట్ అస్ అచీవ్ జాయ్.
0: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
0: విస్తరించి జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? Giving up God, having firm faith in this world.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కూడా భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రశ పురుష సహస్రాచ సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. ఇవన్నీ కూడా విశ్వవిరాట స్వరూపమే.
1: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
0: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya naamanni smarinchi jeevitanni dhanyam gaavinchukondi.
1: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
0: Bhajana bina sukha.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూస్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థం తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ద సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్టా సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో మా ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలు అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితిని ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పమును అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of sense
0: control, అహింసా పుష్పము,
1: the flower of non-violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారునకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయన, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహాం.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏమాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమేతని యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: but
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace,
0: patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం.
1: This flower of peace and patience.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: కనుకని త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: So త్యాగరాజు declared, without being patient, you cannot be happy.
0: మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: there.
1: బయట
0: వస్తువాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves there.
0: నిజంగా తమస్ అనే చెప్పవచ్చును.
1: It is not.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.

0: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
1: తపస్ అనగా ఏమిటి? అన్నింటి ఎందుకు కూడాను తాను ప్రతి దానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
0: తపస్ పెనెన్స్మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్
1: ఈ యొక్క మూడు ఇంద్రియములను కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
0: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: తపస్సు అంటే కేవలం మనోవాకాయముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
0: పెనెన్స్మెంట్ కంట్రోలింగ్ ఆల్ ద కైండ్స్
1: ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
0: వీ షుడ్ కంట్రోల్ ఆల్ ది ఎడ్యుకేషన్స్ ఇన్ ద డిస్టర్బెన్స్.
1: సాత్వికమైన రాజసికమైన తామసికమైన కూడా ఏకభావంతో చూడాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
1: నిరంతరం కూడా మన మనసును దైవం నందుంచాలి.
0: వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్.
1: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
0: He is the true man if he concentrates on Hrit God.
1: Plus daya hrudayam.
0: Hrit plus daya is hrudaya.
1: Ee dayato nindinatvanti yokka manavatvame nijamaina tapassu.
0: The penance meant the heart should be full of compassion.
1: Kalamnu vyartham cheyatam kaadu.
0: Not merely wasting time.
1: Durvinyogam cheyatam kaadu.
0: Nor misusing time.
1: Nijamuga tapassu anaga emti moodu gunamulnu ekatvam cheyatam.
0: The penance meant the harmony unification of all these attributes.
1: Yogi.
0: He is yogi the renunciant.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ద నోబుల్ సోల్ హూ హాస్ గాట్ పర్ఫెక్ట్ హార్మనీ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడాను అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభో లాభం జయాజయాత్. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా.
0: You do anything.
1: ఏ సేవలైనా చేస్తురా.
0: Serve in any capacity.
1: కానీ వాంఛనని యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం.
0: The flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: We do it in the worldly sense.
1: ఇది అవసరమే.
0: It is necessary.
1: ఎంతవరకు?
0: To what extent?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the
1: worldly. ధ్యానములుగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా.
0: Just as water mixes in milk.
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ యాజ్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: కనుక మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahma. Brahma bhavati annadi vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman
1: himself. Rendu ekamai povali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamai povali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamai povali.
0: Our mind should merge.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night. You cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయన చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.

0: to do anything. You may undertake any task, but keep God in view.
1: ఇదియే నిజమైన ధ్యానము.
0: This is through meditation.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించటము ఇది ధ్యానం కాదు.
0: Meditation is not thinking of God within the framework of time.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: This is only part time devotion.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: But full time devotion is needed.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: Inka 8th satyam
0: ashtavida pushpam and the flower of truth
1: vishnu priti karam bhavet. Inka satyam
0: truth
1: idi 8th.
0: This 8th one,
1: idi chaala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: satyam chetane prapancham undi
0: and it's sustained
1: satyam chetane prapanchamlo aikyam aipothundi.
0: The world merges in truth.
1: Kanukane satyam చాలా ప్రధానమైన సాధనం.
0: ట్రూత్ ఇస్ ద చీఫ్ వన్.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్ సస్టైన్డ్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth pervading all over.
1: Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppatiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppatiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Aa satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the 8th flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahimsa prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: Ee indriya nigraham chetane manam entainapudunu sadinchavachunu.
0: You can achieve anything.
1: Ee naadu prapanchamlo jarigetundi yokka alla kallolamulakunu kalahamulakunu annitikini ashantiki ee yokka indriyamle moola kaaranam.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: Prati indriyani kudunu manam buddhi cheptu raavali.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: Buddhi
0: cheptam.
1: Hey Nora, enta kaalam nee ee vidhanga bhujinchedi?
0: Oh tongue, how long you want to consume food?
1: Enta kaalam bhujinchina neeku trupti ledu?
0: You are not contented in spite of
1: eating. Jeevithame enta?
0: Your nature is that.
1: Ani ee vidhanga naluku bhujinchamo?
0: As you teach a lesson to your
1: tongue. Adhe vidhangane కన్నులకు కూడా నువ్వు బోధించాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నువ్వు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్‌పీరియన్స్ ఆల్ ద థింగ్స్.
1: కనుక నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
1: దైవ స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్‌పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యూ లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ది
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: రేడియో అండ్ ది రేడియో
1: విని నీకు వచ్చిన ఫలితం ఏంటుంది?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: కర్ణముల నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్ డోంట్ లిసన్
1: నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: In fact, you are spoiling yourself.
1: ఈ విషయాలు నీ హృదయంలో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యు హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యు హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్ వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్‌లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said, human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get them.
1: Kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు చేసే చేష్టలు తలిచే తలపులు అన్ని కూడా నువ్వు ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్ ఆల్ యువర్ యాక్షన్స్ ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫిల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడా అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ us టు హావ్ దట్ సేక్రెడ్.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: హి ఇస్ నాట్ బదర్డ్ ఆఫ్ ది ఫ్లవర్స్ దట్ ఫేడ్ అవుట్ నాట్ గెట్ బర్న్.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: ద ప్రీస్ట్ బ్రింగ్స్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆఫర్స్.
1: ఓ పూజారి నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: Lari lanta kuda gulabi pushpam teesukuntunnavu.
0: You go on by these flowers which
1: lari lanta malle pushpam teesukuntunnavu.
0: And you collect the jasmine
1: magaranda pushpam teesukuntunnavu.
0: And all the flowers
1: ivanni chesi evi prayojanam?
0: What is the use of all this worship?
1: Ee naadu chesina pushpamulu repadi niku vaadipothayi.
0: The flower offered today would be decayed tomorrow.
1: Ee pushpam kaadu niku kavalsindi.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఈ వాడిపోనటువంటిది రాలిపోనటువంటిది ఇలాంటి పుష్పాన్ని పూచి.
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: అహింస
0: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కాని అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కాని హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్ నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetvanti pannanta kuda nu kurugayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact, the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi dariki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kuda nu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akada neeru kaarutundi.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of it.
1: Ee kaayini koyatam cheta adi edustundi ade kantidaralu kaarustundade ani anukuntavu.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamainatundi jalame kaani.
0: It's a natural process.
1: Dukkajalam kaadadi.
0: It is not the tears.
1: Dukkam anetundi eppudu manasu undinappude dukkam ostundi.
0: Where there is mind, there is grief.
1: మనసున్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's all the mankind that has got the mind, but
1: పశుపక్షి మృగాదులకు కూడా మనసుంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమికీటకాదులకు కూడా మనసుంది.
0: So also insects.
1: కానీ
0: but
1: వృక్షములకు కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యు.
1: ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటి ఎంత కాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: not only relieved of the
1: పవిత్రులు గావించటము,
0: you also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి కావించటము,
0: you also help them progress.
1: వారిని సాత్వికులుగా గావించటము,
0: you also make them happy.
1: కనుకనే సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is temporary. The influence is momentary.
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited
1: భజగోవిందం. జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా నువ్వు మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it to heart.
1: మంచి కాని చెడ్డ కాని,
0: good or bad,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: Everything is for my good.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: It's all God's gift.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వి ఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్
1: వే. ఉన్నటువంటిది 24 గంటల లోపల,
0: విత్ఇన్ 24 అవర్స్,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, మిగిలిన
1: ముక్కాల భాగం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్ట్.
1: ఊరి వారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: We should not spend time in unsacred.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడా మనకు దుర్భావాలు మనలో ప్రారంభించవు.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకు ఏ చింతలు మనకు జ్ఞాపకానికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలన చేయటమే కాకుండా,
0: Not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show,
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావించుకున్నాం.
0: Your mind would be sacred,
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
0: all actions would give you the purity of the mind, చిత్తశుద్ధి
1: చేయే కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind,
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind, చిత్తశుద్ధి
1: కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏంటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో మనం వ్యర్థం చేస్తున్నాము,
0: many waste time,
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము,
0: time is wasted,
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless,
1: ఒక్కదాని ఎందైన కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever,
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a
1: passing cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent
1: peace. అది మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలోపల భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి సక్సెస్.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దేర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారిపై యుద్ధం చేయటం అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ ఈజ్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ యూ, నాట్ మీ.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మెయింటైన్ యువర్ పీస్.
1: అది మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
0: దట్ గివ్స్ యూ ద మైటీ స్ట్రెంగ్త్.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: అండ్ దేర్ యూ ఫైండ్ లవ్ ప్రిన్సిపల్.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: యు విల్ హావ్ ద డివైన్ పవర్.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: యు విల్ హావ్ బ్యూటిఫుల్ థాట్స్.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: అండ్ యు విల్ హావ్ దట్ ఎటర్నల్ పర్మనెంట్
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: యు విల్ హావ్ ద పర్మనెంట్ రెప్యుటేషన్ ఇన్ దిస్ వరల్డ్.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: దేర్ ఆర్ మెనీ కౌరవస్.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవస్ ఆర్ 5.
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవస్ రిమైన్డ్.
1: ధర్మజు అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్ ఫాలోస్ రైచియస్నెస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వేర్ అన్ రైచియస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వేర్ అటర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము?
0: వేర్ ఇస్ ట్రూత్?
1: ఎక్కడ పవిత్రత?
0: వేర్ ఇస్
1: ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నో వేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: వెన్ దేర్ ఇస్ ధర్మ ఇన్ దిస్ వరల్డ్, హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఎడ్యుకేషన్? ఈ విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: వై రెస్ట్లెస్నెస్?
1: ఈ విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: వై కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
0: వై ఆల్ డిస్టర్బెన్సెస్?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: బికాజ్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ us, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
0: There's no agitation.
1: మానవుడి యందు ఉంటుంది ఈ అల్లర.
0: It is within you.
1: వాని యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాని మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is of
1: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి?
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి,
0: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి,
0: వి హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి,
0: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి
1: సేక్రెడ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి
1: సాఫ్ట్. కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి, ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేటెడ్ టు
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్, ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియ ఇంద్రియాన్ని కూడాను మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: మనం చెప్పారు, నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐ యామ్ నాట్ ప్లీజింగ్ టు యు, ఐ యామ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికి అంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐ యామ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగైన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh, peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe
1: peace. భగవంతుడు ఆశించేటువంటిది,
0: what God expects,
1: నీవు చేసే పూజలు,
0: not your worship,
1: నీవు చేసే అర్చనలు,
0: not your worship or
1: ritual, నీవు చేసే దాన ధర్మాలు,
0: all the acts of charity.
1: చాలా మంది అంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just, I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ee ekkalanta neevu income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
0: God goes by your
1: ee hrudayamto chesanu?
0: With what thought?
1: Ee premato chesanu?
0: With what spirit?
1: Ade bhagavantun dishlo vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: అది చాలా ప్రధానమైనటువంటి.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: The second flower of sense control.
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: Compassion.
1: ఈ నాలుగవది క్షమా పుష్పం.
0: The fourth one, flower of forgiveness.
1: ఐదవది శాంతి పుష్పం.
0: The fifth, faith.
1: ఆరవది తప పుష్పం.
0: And penance.
1: ఆరో ఏడవది ధ్యాన పుష్పం.
0: The flower of meditation.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
0: The eighth one is the flower of truth.
1: అహింసలో ప్రారంభమై
0: it begins with non-violence.
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: Ends in truth.
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: People say Gita speaks of wisdom.
1: భక్తిని బోధించింది అంటారు.
0: It speaks of devotion.
1: కర్మను బోధించింది అంటారు.
0: Action.
1: కాదు కాదు.
0: No, no.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: What is the first stanza?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవ మమక పాండవా చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: The first verse begins with dharma.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: The first word of the first stanza.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra Yogishwara Krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: ఈ last word mama.
0: The last word mama.
1: చేతి మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
0: If you connect both, it is mama dharma. Your duty is taught.
1: నీ ధర్మం ఏమిటి?
0: What is your duty?
1: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man. I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి animal గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: ప్రతి మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా, కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యు కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద
1: ప్రాస్పెరిటీ. క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life, you are born as a
1: human being. ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కనుక మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: this world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు, అన్ని మంచి పనులుగానే రావాలి.
0: వీ షుడ్ డూ ఆల్ దట్ ఈస్ గుడ్.
1: చేసిన చేతలు,
0: యాక్షన్,
1: పలికిన పలుకులు,
0: వర్డ్స్,
1: విన్న వాక్కులు,
0: థాట్స్,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: Good actions are the testimony.
1: కనుకని మనం మంచి పనులు చేయాలి.
0: We should do good.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: What are good actions?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీవు ఇతరులకు చేయాలి.
0: Do unto others as you do unto yourself.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: Your likes and other likes can't be different.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకు ఎంత కష్టమవుతుంది?
0: Won't you feel bad if anyone talks to you lies?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: You should not speak lies to others.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని, కాన్షియస్ ని తృప్తిపరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడొద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడొద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మ నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికీ నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitrapranochulu Dhatut Karamappa Nabhatalamun Jumbinchu Daigyamu Vattila Enteni Vistutin Bharati E. Pacheka Prapanchaman Najalu Vapparu Himadi Rajama. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ద రివర్స్ ద హీప్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది యాంట్ హి క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములను కూడాను సృష్టించాడు.
0: హి క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను దీనిని నిత్యానిత్య విష పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానం చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu pravahamulu chusi murichipoyetunti varu adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatame lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavunu srushtinchinappudu ee manavudu vedah vedam purusham mahantam aadityavannam tamasa parastat annintini kalukunnan swami ani uchcharinchadu ee manavudu.
0: Man in turn responded telling, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపములు చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపములు చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind
1: చెవులకు వినిపించలేదు.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసే ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: వాట్ ద రీజన్ వై హీ కుడ్ నాట్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్ yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసర్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతను ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, is asked, who are you?
1: Aristotle cheppadu, netra jodinchi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi అని ప్రార్థించాడు.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: People with such intellectual understanding, good feeling, good sentiments will have such occasions.
1: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, he was a pitchy man, he was a pitchy man. He didn't say anything. Who are you? But he didn't say anything.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహాన్నిపైన ఇంత అభిమానం ఎందుకు?
0: వై దెన్ అటాచ్మెంట్ టు దిస్ బాడీ?
1: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
1: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
1: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
0: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
1: ఒక హంటర్, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఎ హంటర్ వాస్ క్యారింగ్ ఎ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
1: He said, 5 rupees. Annaru.
0: He said, 5 rupees.
1: 5 rupees ichadu, aa rabbit konukoni vellipoyadu.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: Chuchadu.
0: He saw this.
1: Paniki marinatundi, ee chevulu pilli, ee rabbit ku 5 rupees vela untundadi. Kaani, manavudu maraninchin tarvata, deeniki 5 rupees kuda evaru ichchevaru ledhi.
0: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
1: the dead. There
0: nobody would ask the price or the value of the dead body.
1: Chusara, maraninchina rabbit kaina vilu undi kani maraninchina manavuniki vilu ledu.
0: A dead rabbit has got value, but not the dead body of man.
1: Entati raja adu raja ainappudikini,
0: maybe a king of any
1: kind, chakravarti ainappudikini,
0: emperor,
1: entati peethadhipati ainappudikini,
0: maybe head priest,
1: maraninchin tarvata,
0: after death,
1: cremation ground teeskonu pothunte,
0: as the body was being taken to cremation ground,
1: madhyalo emaina rain vaste,
0: if there is any rains,
1: oka shopkeeper nu, sir kodda shape ee varandalo pettukuntamante chichi chichi chichi oddu teeskonu pondi antadu.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: Adhe roju lopala kontha mandi devalayaniki velutu vacharu.
0: On the same day some people were visiting temple.
1: Aa devalayaniki vellek puramu,
0: prior to that,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే సెడ్, ఆస్క్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
1: పెట్టండి సార్ కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu chuchadu. Chusara, itanu goppa srimantudu,
0: he is a rich man.
1: Itanu batiki undinanta kalamu itanu chuttu andaru kudunu paricharakulu tirigetuvanti vaaru.
0: So long he was alive, హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి
0: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్
1: ఈ పీఠాధిపతి చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు
0: బీయింగ్ ఏ పీఠాధిపతి ది హెడ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వెల్ హీ నెవర్ టచ్డ్ ఎనీబడి బట్ నోబడీ ఇస్ బాదర్డ్ అబౌట్ హిమ్
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు
0: అట్లీస్ట్ ది స్లిప్పర్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్కిన్ ఆఫ్ ది డెడ్ అనిమల్ హాస్ గాట్ ఎ వాల్యూ బట్ నాట్ ద డెడ్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య
0: దీస్ ఆర్ ఆల్ ద థాట్స్ దట్ కమ్ ఆన్ ద వే యాజ్ వన్ థింగ్స్
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు
0: స్లిప్పర్స్ హావ్ వాల్యూ బట్ నాట్ ద బాడీ
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు దీనికి కర్త ఎవరో దీనికి భోక్త ఎవరో దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు
0: దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ డీప్ ఎనఫ్ అగైన్ అండ్ రిపీటెడ్లీ దేర్ మస్ట్ బి క్రియేటర్ బిహైండ్ దేర్ మస్ట్ బి ఎన్ ఎక్స్పీరియన్స్ బిహైండ్
1: ఈ విధంగా పోతూ పోతూ ఇంటికి వచ్చి చేరాడు
0: హీ రిటర్న్ హోమ్
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్
1: నాన్న
0: ఫాదర్
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది
0: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్
1: అప్పుడు తండ్రి చెప్పాడు
0: దెన్ ఫాదర్ సెడ్
1: నాయన ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది
0: సన్ యూ కెనాట్ అండర్స్టాండ్ by word anyway
1: neeve swayanga deenini vicharana chesi telusukovali anna
0: you must inquire and experience and know yourself
1: idigo konni telusukunnadara kundetiki viluvu icchar chachina kundetiki kaani manishiki viluva ledu
0: he has known sufficiently earlier because
1: cheppulaku viluvu icharu kaani shavaniki viluvu ivvaledu
0: dead rabbit has value slippers have value but not the dead body of man
1: kaani deeniki teliyinatvantidi oti marugga undetundi okatundi
0: but there is a hidden principle
1: adi ee dehamlo undinanta varaku ee dehaniki viluvistunnaru
0: that hidden principle so long it is
1: adi ee dehamlo undinanta varakunu shivam shivam shivam antunnaru
0: that eternal principle so long it is in the body it is shivam auspicious
1: aa yokka shakti ee deham nunchi vadalipothane shivam shivam shivam antunnaru
0: the movement
1: shivamunku shivamunku ni telusukunnadu kada kundetiki viluvichar chachina kundetiki kaani manishiki viluvaledu
0: He has known sufficiently earlier because
1: cheppulaku vilu icharu kaani

0: So long it is in the body, it is sivam, auspicious.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
0: The movement,
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: The movement, the energy, the divine energy guiding principle is gone, it is శవం dead body.
1: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
0: The father said, better you inquire and know yourself.
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
0: He did penance.
1: తిరిగి వెళ్ళాడు.
0: He went.
1: చూచాడు.
0: He saw.
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause for this body?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
0: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
0: He told his father, father, I have known that life is Brahman.
1: Life ఉంది. ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుని అడుగుతున్నాడు తండ్రి.
0: Then father started asking his son.
1: ప్రాణం ఉంది.
0: There is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
0: There is food served on the plate. Unless there is the thought in the mind to eat it, you don't start eating.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: So mere life is not enough.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తమంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
0: Prior to operation,
1: ప్రాణం
0: ఉంది
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: Anesthesia to the patient, there is life, what is the use?
1: ఆపరేషన్ జరుగుతుందా నాకేం చేస్తున్నారు ఏమీ తెలియదు.
0: As the operation goes on,
1: అతనే ప్రాణం ఒక బ్లైండ్.
0: The patient does not know, though there is life.
1: అని అన్నాడు నాన్న.
0: That's what father said.
1: తిరిగి వెళ్ళాడు అడవికి.
0: Then he went to the forest.
1: ప్రాణం కాదు బ్రహ్మ.
0: So life is not Brahman.
1: మరి కొంత తపస్ చేశాడు.
0: Then he did penance.
1: మనస్సే బ్రహ్మ అనుకుని వచ్చాడు.
0: Then he returned telling that mind is Brahman.
1: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనసు ఉంది.
0: దేర్ ఇస్ మైండ్.
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొడ్డు తినవచ్చును, పేడం తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
0: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ అవర్ డర్ట్.
1: పిచ్చివాడికి మనసు ఉంది.
0: A madcap has mind.
1: కానీ ఏది ఎక్కడో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనో ఎక్కడికి వెళ్లాలనో ఏమీ తెలియదు.
0: But he has no sense of propriety as to how to conduct himself.
1: కనుకు నిజమే మనసు బ్రహ్మ కాదు.
0: So mind is not Brahma.
1: మరి వెళ్ళాడు.
0: Again he went to the forest.
1: మరి తపస్సు చేశాడు.
0: He did penance.
1: వచ్చాడు. నాన్న ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు.
0: He said that ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: There is ప్రజ్ఞానం.
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు.
0: దేర్ మెనీ సైంటిస్ట్.
1: ఎంతమంది ప్రజ్ఞానులు కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు.
0: దేర్ మెన్ ఆఫ్ విజ్డమ్.
1: ప్రజ్ఞానవంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, సుజ్ఞానవంతులు ఉన్నారు. కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ they are encompassed by ajnana, ignorance.
1: Paripurna brahma kadu unnadu.
0: So your ajnana is not brahma.
1: Varunudu,
0: that's what varuna said.
1: Appudu tirigi poyadu.
0: Then he went back.
1: Kurchunnadu tapasulo.
0: He sat in penance.
1: Legaledu.
0: He didn't get up.
1: Intiki raledu.
0: He didn't return.
1: Aa aanandamulo munigi munigi munigi munigi munigi tanno taanu entano aanandistunnadu.
0: He has forgotten himself in ecstasy and bliss.
1: Moodu dinamulo naalugu dinamulo nella roju chuchadu tandri ఇంటికి రాలేదు కుమారుడు.
0: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
1: వెళ్ళాడు తండ్రి.
0: ఫాదర్ వెంట్.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: ఫాదర్ ఆస్క్డ్ సన్ డిడ్ యు నో దట్
1: ఆనందం బ్రహ్మ ఆనందం బ్రహ్మ ఆనందం బ్రహ్మ అన్నాడు.
0: ద సన్ రెస్పాండెడ్ బ్లిస్ ఇస్ గాడ్ బ్లిస్ ఇస్ గాడ్.
1: అనగా దేనిని పరిశీలన చేశాడు ఈ వ్యక్తి?
0: It means what is the
1: శరీరాన్ని పరిశీలన చేశాడు.
0: He has examined the body.
1: అన్నమయం దేహము.
0: Body is
1: ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
0: He has examined all the 5 life sheets, that of the body, that of the mind.
1: ఆనందం వచ్చేటప్పటికి ఇంకేది నాకు అక్కర్లేదు.
0: When once he attained that blissful
1: సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సలిపేటువంటి

0: For all spiritual endeavors, it's only for
1: this world.
0: But all the worldly happiness is momentary.
1: ఇది ఆనందాలు కాదు.
0: You cannot call it bliss.
1: కాని అది నిత్యానందం.
0: That is eternal bliss.
1: యోగానందం.
0: That's one of yours.
1: పరమానందం.
0: Supreme.
1: అద్వైతానందం.
0: Non-dual.
1: సచ్చిత్ ఆనందం.
0: And that is
1: ఆత్మానందం.
0: That is one of the self.
1: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: Bliss, you will get it only in union with God, but nowhere else.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు. అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has will to create man, who will suddenly investigate and explore all the five life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయము, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore, out of all the sheets that are the food, the life,
1: శరీరం
0: కంటే
1: ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి.
0: And this life is lighter than the body.
1: తేలిక అయినటువంటిది.
0: It is very light.
1: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలికైనటువంటిది.
0: The mind is lighter still.
1: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలికైనటువంటిది.
0: The spirit of awareness still lighter.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలికైనటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
0: And this bliss is very very light, extremely light.
1: ఇట్టి ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు ప్రజ్ఞాన. కానీ
1: ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
0: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
0: అండ్ హీ రీచ్ దట్
1: ప్రజ్ఞానం నుంచి తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ డౌన్ టు ది షీట్
1: ఆఫ్ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ టు ది షీట్ ఆఫ్ లైఫ్
1: ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
0: అండ్ ఫైనల్లీ హీ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
1: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడు, ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగబడిపోయాడు.
0: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
0: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి?
0: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యు నీడ్ ద మిర్రర్?
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
0: The spiritual practice is needed to know the divinity and is not necessary for the body.
1: ఈ దేహమంత కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
0: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: We take it the instrument as the
1: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
0: How long the convenience of the body lasts?
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
0: As you are hungry, immediately go to the canteen.
1: 2 rupees ఇచ్చేసేసి ఒక చపాతి, 2 rupees ఇచ్చేసి ఇంకో చపాతి, 2 rupees ఇచ్చి ఇంకో చపాతి, 3 chapatis 6 rupees తీసుకున్నావు.
0: You paid 6 rupees and purchased 3 chapatis.
1: తిన్నావు.
0: You ate.
1: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
0: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3
1: చపాతీస్. ఎంతసేపు ఈ ఆనందం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి ఆఫ్టర్ 2 hours కు తిరిగి కావాలి.
0: ఆఫ్టర్ 2 hours అగైన్ హిల్ బి హంగ్రీ.
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
0: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
1: ఇట్ మెషిన్
0: ఇట్ ఇస్ ఎ మెషిన్.
1: ఈ మెషిన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
0: This is subtlest of all, and you have come down to this scientific knowledge.
1: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనసు దగ్గరకు వచ్చి చేరిపోయినారు.
0: And still you have come to a heavier level.
1: ఆ మనసును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
0: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
0: The mind is
1: ఏమిటి ఈ మనసు యొక్క ప్రభావం?
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalami, oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Kotikaina oka sthirattam undu gaani ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalami mana Krishna pramadi balavad drudam, balamainatundi pramadamainatundi chaala drudamainatundi anta bharamainatundi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valane manavudu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఇస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: చదువుతున్నాడు ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
0: if anyone gives you Bhagavad Gita,
1: aa Bhagavad Gita ku motta motta namaskaram chestavu.
0: First you pay your respects to Bhagavad Gita book.
1: Talapaina pettukuntavu.
0: You keep it on the head.
1: Hrudayaniki hattukuntundavu.
0: You also hug it.
1: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kurukshetre samaveta yutsavah amaka pandava seva.
0: You open Bhagavad Gita and start reading the first verse over there.
1: ప్రతి దినము కూడాను భగవద్ గీతను పారాయణ చేస్తున్నావు.
0: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్ గీత.
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
0: After reading the book, he will keep it there in the sanctum sanctorum.
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: And he'll also place few flowers on
1: it. అన్ని మర్యాదలు చేస్తున్నావు.
0: And extends all respects.
1: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: But what is the use? He is not practicing what he reads.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: But you respect the book.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: You respect the paper.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: You worship paper.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: Let us there.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
0: But you don't derive the joy, the bliss out of that.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కాని, ఖురాన్ కాని, భగవద్గీత కాని, ఉపనిషత్తులు కాని, వేదం కాని, ఇతిహాసం కాని, అన్ని కూడాను ఆచరణ పెట్టేది నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: Today everyone must recognize the basic fact that all the sacred texts, be that be Upanishads or Gita or Veda or Quran or Bible, they are not meant for reading. They must be practiced.
1: Sai Satcharitra, ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
0: Everyone carries that holy book, Sai Satcharitra.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: They say, Swami, we are reading every day.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: There is no greater foolishness than this.
1: పారాయణ కోసమని ఈ బుక్కులంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: Do you think that books are printed only to go through?
1: ఆచరించే నిమిత్తమై.
0: Only to practice.
1: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: What is stated there must be practiced.
1: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: One person was suffering from cold and cough.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: A doctor came.
1: Village
0: doctor.
1: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్, హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోల్డ్ పోలేదే, ఎక్కకపోతే దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: He simply repeated what this village doctor said, that he has to simply swallow the pepper, lime and ginger. He repeated, but yet he is not free from that ailment.
1: అదే విధంగానే గ్రంథములో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: You are just repeating what all that is stated in the book. బట్ యు ఆర్
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యు విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దానిని సరిగా గుర్తించటం లేదు.
0: నో వన్ ఇస్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్,
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
1: బైబిల్లో ఒకల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: దేర్ బైబిల్ మెన్షన్స్ ఆఫ్ వన్ డౌటింగ్ థామస్.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ బిట్రేడ్.
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
0: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డౌటింగ్ థామస్.
1: షిరిడీ లోపల,
0: దేర్ ఇన్ షిరిడీ,
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
0: దేర్ ఇస్ అ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
0: The son-in-law of Lakshmibai Bhuti constructed a temple.
1: ఆ మందిరం దేని కోసం కట్టాడు? మొట్టమొట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
0: What for that temple built? Only for to install Krishna.
1: కాని బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
0: Baba was postponing that installation function.
1: ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది.
0: It was a cyclone one day.
1: భరించుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ బేర్ దట్.
1: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
0: అండ్ దే హెయిల్ స్టోన్
1: పనిచేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
0: The villagers and workers there
1: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
0: అండ్ దే జస్ట్ డ్రాప్ ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్స్ స్కాటర్డ్.
1: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రీ.
0: దేర్ ఇస్ అ ద్వారకామాయ, స్మాల్ చౌట్రీ.
1: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
0: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
1: అవైలబుల్, బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
0: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి, ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
0: Just as the cowherd boys and gopikas prayed at the time when there was rain of stones because of Brahma over there, all prayed to Krishna. This day they prayed to Shirdi.
1: అప్పుడు బాబా, అచ్చా అచ్చా అచ్చా, దేఖేగా దేఖేగా.
0: భగవాన్ said, I will take care of it.
1: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకొని కొట్టాడు.
0: He had hit the pillar over there.
1: అయ్యా చాలు, ఇంక నీ యొక్క రౌద్రము.
0: He said, yes, it is enough is enough.
1: ఇంక నీ శాంతి పొందు.
0: Pacify, calm down.
1: సేపు నీవు క్రోధాన్ని ఉపయోగపెట్టావు.
0: You made use of all your fury.
1: లోపల అందరూ భయపడిపోయారు.
0: All are afraid of you.
1: నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
0: All have come to know you.
1: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాదం ఎందుకు, నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
0: All have noticed your power. Don't be too much now.
1: చల్లబడు,
0: calm down.
1: క్షణంలో ఆగిపోయింది.
0: A moment the whole rain stopped.
1: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
0: Some of you must have forgotten. Remind yourself.
1: 2 days ముందుగా,
0: 2 days earlier,
1: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసి ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
0: బిఫోర్ భగవాన్ కమెన్స్ ది డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్, యు ఫైండ్ ద హెవీ రెయిన్.
1: చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
0: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
0: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
0: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
1: ఎవ్వరూ కనిపెట్టలేదు.
0: Nobody noticed it.
1: అదే విధంగానే,
0: లైక్
1: అదే షిర్డి లోపల, భూతి మందిరం లోపల,
0: ఇన్ దట్ భూతి టెంపుల్,
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
0: Many mad devotees, women in particular. They purchased the heap of firewood and put it there in the
1: fireplace.
0: They don't think what will happen to the fire. They will have the satisfaction that they are offering some wood over there. They placed the firewood over there.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
0: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
0: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
0: అండ్ హీ సెడ్ వాట్ హ్యాపెండ్.
1: దేఖో
0: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
0: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
0: Who are there to see him?
1: ఎవరు లేరు అక్కడ.
0: None were there.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
0: When no one is here, to whom are you exhibiting your power?
1: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
0: There are none here to teach you a lesson.
1: అవసరమైన దగ్గరంత నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంత కూడా నీ ప్రభావం ఎందుకు?
0: Show your power where it is necessary, not unnecessary.
1: ఆ స్తంభాన్ని పట్టుకొని రెండు కొట్టాడు.
0: And then he had hit the pillar over there.
1: క్షణములో అగ్నంతా చల్లారి.
0: And the fire extinguished in a moment of time.
1: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
0: It means every element has got this principle of cause and effect.
1: గంగా నది ఒడ్డున పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడియో వీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
0: Will anybody offer water standing by the side of the Ganges river? There is a river already there.
1: Inka chaala mandi ippudu kali yugam lopala marinta pichchi variga tayaripoyinaru ee panditule.
0: In this age of Kali, many madcaps are there, more scholars.
1: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
0: It is one a kind of ignorant innocent ritual.
1: Ganga jalam teeskuntaru.
0: They'll just collect water.
1: Keshavaya madhavaya maha నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా, అప్పలు సొత్తా, మామ సొత్తా, గంగ జలం గంగకే వేస్తున్నారు.
0: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
1: నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది.
0: Because of such meaningless rituals, atheism is increasing.
1: ప్రతి దానికి కూడా ఒక రీజన్ చూపించాలి.
0: For everything we should show a proper reason.
1: అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవ్రీబడీ.
1: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు కన్విన్స్.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఈవెన్ ఎ టైనీ థాట్ విల్ పుట్ ఎ క్వశ్చన్.
1: చిన్న చిన్న పిల్లలు,
0: వెరీ యంగ్ బాయ్స్,
1: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
0: దే విల్ ఆస్క్ వాట్ ఈస్ క్రియేషన్.
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలియదు.
0: హీ డస్ నో వాట్.
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
0: బట్ యెట్ యు విల్ పుట్ ఎ క్వశ్చన్.
1: నా సృష్టి అంటే పుట్టడము,
0: దిస్ క్రియేషన్
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
0: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
0: వి హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
0: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
1: Appude deeniki taginatunte vilu vastundi.
0: Then you will have value attached to it.
1: Adi lekunda unnanta varakunu ee rabbit ki ichinatte 5 rupayalu kuda ivvar deeniki.
0: Till then we will not have the value of 5 rupees at least as that of a rabbit.
1: Yemiti deeniki oka chinna udaharana kuda untundi pillalu vere anukokandi.
0: A very small
1: lesson. చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ దిస్ త్రూ ది స్మాల్ స్టోరీస్ యు విల్ బి ఏబుల్ టు నో ది ఇన్నర్
1: సమయంలో. గోవింద దామోదర నారాయణ గోవింద దామోదర. నారదుడు ఇంకేం పని లేదు, పాటు లేదు.
0: Narada has no other job to do other than to sing the glory of God.
1: ఏ పని లేదు ఇతనికి.
0: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయింది.
0: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు
0: వైకుంఠ,
1: నారాయణ నమస్కారం అన్నాడు.
0: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
1: మంచిది నారదా కూర్చో అన్నాడు.
0: హి సెడ్ ఫైన్ నారదా బి సీటెడ్.
1: ఏం నారదా,
0: నారదా
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
0: ఓ నారదా, యు మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావాల్సినంత ఉంటుందా చెడ్డు?
0: హి సెడ్ పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
1: చా, ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
0: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
1: స్వామి
0: సెడ్ స్వామి,
1: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
0: Every morning,
1: మలమూత్రాలు విసర్జిస్తాడు.
0: Everyone excretes urine and feces.
1: అది ఎంత చెడ్డది.
0: What bad matter it is.
1: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
0: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
1: ఏమిటి,
0: వాట్
1: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
0: నారద, డు యు థింక్
1: చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేకెన్,
1: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
0: యు ఆర్ మ్యాడ్ నౌ,
1: అది చెడ్డది కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్,
1: చాలా మంచిది అన్నాడు.
0: ఇట్స్ వెరీ గుడ్, యు సెడ్.
1: నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
0: నారద సెడ్, ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆమ్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్?
1: నన్ను అడగవద్దు,
0: డోంట్ ఆస్క్ మీ,
1: దాన్నే పోయి నువ్వు అడుగు.
0: హి సెడ్, యు గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
1: ఇంకేం చేసేది, నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
0: In absolute obedience to Narayana's command, he
1: went. ఆ మలం ఇంకా 10 అడుగుల దూరంలోనే ఉంటుండాలి.
0: Still that is at a distance 10 feet.
1: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
0: హీ వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
1: ఆ మలం చెప్పింది, నారద దూరం దూరం దూరం దూరం అనింది.
0: ద డర్టీ మ్యాటర్ సెడ్, నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
1: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
0: వాట్, ఐ షుడ్ కీప్ మైసెల్ఫ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ? వాట్ ఇస్ దట్ యూ వాంట్ మీ టు గో అవే?
1: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావంటున్నాను నారదుడు.
0: వై డు యూ సే సో, ఆస్క్ నారద.
1: నారద
0: నారద,
1: నిన్నటి దినం రాత్రి
0: లాస్ట్ నైట్
1: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను, భగవంతునికి నైవేద్యం చేసేటువంటి అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
0: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ సీక్రెట్ కర్డ్ అండ్ ద మిల్క్ అండ్ స్వీట్స్ అండ్ ఎ సీక్రెట్ ఆఫరింగ్ టు గాడ్. టిల్ లాస్ట్ నైట్ ఐ వాజ్ లైక్ దాట్.
1: కానీ ఒక్కటూరి ఈ మనిషితో నాకు సంయోగం జరిగిందా, నాకు ఈ గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ యువర్ బాడీ దిస్ ఇస్ మై సిచ్యువేషన్.
1: ఇంకా రెండవ తూరి పట్టి ఇంకా నాకు ఏ గతి అవుతుంది,
0: అండ్
1: కనుక మీరు దూరం పోండి.
0: ఇఫ్ ఐ హావ్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ యూ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ మీ? ప్లీజ్ గెట్ అవే అగైన్.
1: కనుక ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే, కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
0: దిస్ ఇస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
1: ఈ అసోసియేషన్ ఉంటుంది, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్, టెల్ మీ యువర్ కంపెనీ.
1: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిదో పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
0: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
1: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
0: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
1: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
0: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
1: ఫ్లవర్ మిల్,
0: ద ఫ్లవర్ మిల్.
1: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
0: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యు పుట్ వీట్ దేర్ యు గెట్ ద వీట్ ఫ్లోర్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యు పుట్ రైస్ ఓవర్ దేర్ యు గెట్ రైస్ ఫ్లోర్.
1: పైన బేడలు వేస్తే బేడలు పిండి వచ్చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యు పుట్ దేర్ దాల్ అండ్ యు గెట్ ద ఫ్లోర్ దేర్.
1: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
0: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
1: విరక్తిగా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఫ్లవర్ మిల్ బెటర్,
2: ఫ్లోర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దాన్ హ్యూమన్
1: జగ్గు బెటర్
2: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్
1: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహము
2: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దాన్
1: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము
2: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్
1: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు
2: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి
2: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ ఇస్
1: దేహమే ప్రధానమని అనుకోకూడదు
2: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ
1: దేవుడు లేని దేవాలయం మనకెందుకు
2: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్
1: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు
2: దేర్ఫోర్ ఇన్ దిస్
1: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను
2: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి
2: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్ ద బాడీ ది ఇంటలెక్ట్ ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్
1: కనుక ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి
2: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు
1: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన
2: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే
1: అంతేకాని ఏదో భజన చేయటం భజన చేసుకోండి ఉన్నంత వరకు ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే
2: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్
1: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము
2: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్
1: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది
2: yes you got the fruit
1: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది
2: so long it is unripe it will be sour
1: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది
2: when once it is ripe అదే
1: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి
2: అంటిల్ యూ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైపెనింగ్ ఆర్ మెచ్యూరిటీ యూ షుడ్ కంటిన్యూ ఆల్ దిస్ పాత్
1: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు
2: బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది అల్టిమేట్ పర్పస్
1: దాన్ని పొందాలి
2: వీ షుడ్ అటైన్ దట్
1: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి
2: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ ద బాడీ వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మ
1: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది
2: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి
2: దెన్ వీ షుడ్
1: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి
2: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్
1: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి
2: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్

భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోసి సయేవ మై భజత. సర్వభూత స్థితం యోవా భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోసి

0: ಓ ಸಾಧಕುಡ, ನೀ ಎಂದುನ್ನಟುವಂತಿ ಪಂಚಭೂತಗಳು, ಪರ್ವ ಎಂದುನ್ನಟುವಂತಿ ಒಕ ಆತ್ಮತತ್ವಗಳು ಅನ್ನಿ ಒಕ್ಕಟೇ ಅನ್ನ ಸತ್ಯಾನ್ನ ಗುರ್ತಿಂಚಿನಟುವಂತಿ ವ್ಯಕ್ತಿ, ವಿರಕ್ತುಡು ಕಾನಿ, ರಕ್ತುಡು ಕಾನಿ, ಗೃಹಸ್ಥುಡು ಕಾನಿ, ಸಮಸ್ತ ಸಂಪ್ರಾದರು ಕಾನಿಟುವಂತಿ ವಾಡು ಕೂಡನು ನಿರಂತರಮು ಕರ್ಮಲು ಆಚರಿಸಿನಾ ಆಚರಿಸಕಪೋಯಿನಾ ಅತನು ಮೂಡು ಅವಸ್ಥಲ ಎಂದು ಕೂಡನು ನೀಯಂದೇ ಉಂಟಾಡು. ಅಲಾಂಟಿ ಭಕ್ತುಡು ಸರ್ವಜೀವನು ಎಂದುನ್ನಟುವಂತಿ ಆತ್ಮತತ್ವಮು, ತನೆಯಂದುನ್ನಟುವಂತಿ ಆತ್ಮತತ್ವಮು ಒಕ್ಕಟೇ ಅನಿ ಗುರ್ತಿಂಚಾಲಿ.
1: ಓ ಸೀಕರ್, ದ ಫೈವ್ ಎಲಿಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ದ ಸೆಲ್ಫ್ ಇನ್ ಅದರ್ಸ್ ಅಂಡ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಆರ್ ಒನ್ ಅಂಡ್ ದ ಸೇಮ್. ದ ಒನ್ ಹೂ ರಿಯಲೈಸಸ್ ದಿಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಒನ್ನೆಸ್ ಆಫ್ ದ ಸುಪ್ರೀಮ್ ಸೆಲ್ಫ್, ಬಿ ದಟ್ ಹಿ ಬಿ ಎ ರೆನನ್ಷಿಯಂಟ್ ಆರ್ ಎ ಹೌಸ್ ಹೋಲ್ಡರ್, ದ ಮ್ಯಾನ್ ಆಫ್ ಆಕ್ಷನ್ ಆರ್ ನಾಟ್, ವಿಲ್ ಆಲ್ವೇಸ್ ಎಂಜಾಯ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇನ್ ಆಲ್ ದ ತ್ರೀ ಸ್ಟೇಟ್ಸ್ ಆಫ್ ಅವೇರ್ನೆಸ್ ಹಿಸ್ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ವಿತ್ ದಿ ಸುಪ್ರೀಂ ಸೆಲ್ಫ್ ದ ಡಿವಿನಿಟಿ.
0: ಇಟ್ಟಿ ದಿವ್ಯತ್ವಮೈನ ಏಕತ್ವಾನ್ನ ಗುರ್ತಿಂಚಿನ ವಲ್ಲನ್ನ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಸತ್ಸಂಗಂ ಅತ್ಯವಸರಂ.
1: ಇನ್ ಆರ್ಡರ್ ಟು ರಿಯಲೈಸ್ ದ ಯೂನಿಟಿ ಆಫ್ ದ ಡಿವಿನಿಟಿ ಇನ್ ದಿ ಎಂಟೈರ್ ಕಾಸ್ಮಾಸ್, ಇಟ್ ಈಸ್ ಎಸೆನ್ಷಿಯಲ್ ಫಾರ್ ದ ಇಂಡಿವಿಜುವಲ್ ಟು ಜಾಯಿನ್ ದ ಗುಡ್ ಕಂಪನಿ ಸತ್ಸಂಗಂ.
0: ಸತ್ ಅನಗ ಮಂಚಿ ವಾರಿ ಸಹವಾಸಮನಿ ಕಾನಿ, ಏಕ ಭಕ್ತುಲ ಯೊಕ್ಕ ಗುಂಪುಲನಿ ಕಾನಿ, ಏಕ ಸಾಧಕುಲ ಯೊಕ್ಕ ಸಮಯವಸಮನೆ ಕಾನಿ ಭಾವಿಸರಾದು.
1: ಸತ್ಸಂಗ, ಯು ಶುಡ್ ನಾಟ್ ಗೋ ಬೈ ದಿ ಯೂಶುವಲ್ ಮೀನಿಂಗ್ ದಟ್ ಇಸ್ ದ ಕಂಪನಿ ಆಫ್ ದ ಡಿವೋಟೀಸ್ ಆರ್ ದ ಕಂಪನಿ ಆಫ್ ದಿ ಸೀಕರ್ಸ್ ಐದರ್.
0: ಸತ್ ಅನಗ ತ್ರಿಕಾಲಂಲಿ ಎಂದು ಕೂಡ ಮಾರ್ಪು ಚೆಂದನಟುವಂತಿ ತತ್ವವೇ.
1: ಸತ್ ಮೀನ್ಸ್ ದಟ್ ವಿಚ್ ಇಸ್ ಚೇಂಜ್ಲೆಸ್ ಇನ್ ಆಲ್ ದ ಪೀರಿಯಡ್ ತ್ರೀ ಪೀರಿಯಡ್ಸ್ ಆಫ್ ಟೈಮ್.
0: ಅಟ್ಟಿ ಸತ್ ದಿವ್ಯತ್ವಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಆತ್ಮತತ್ವಮೇ ಅನಿ ಗುರ್ತಿಂಚಾಲಿ.
1: ಒನ್ ಹ್ಯಾಸ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಟ್ ದಿಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಸತ್ ದ ಡಿವಿನಿಟಿ ಇಸ್ ದ ವೆರಿಲಿ ದ ಸೆಲ್ಫ್ ಓನ್ಲಿ.
0: ಈ ಸತ್ ಚಿತ್ತತೋ ಕೂಡಿ ಆನಂದಾನ್ನಿ ಅನುಭವಿಸ್ತೂ ಉಂಟಾಲಿ.
1: ಸತ್ ದ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಇನ್ ಕಾಂಬಿನೇಷನ್ ವಿತ್ ಚಿತ್ ಅವೇರ್ನೆಸ್ ವಿಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ದ ಆನಂದ.
0: ಏಕವಾತ ಸತ್ತನಗ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವರೂಪಮೇ ಸತ್.
1: Be that as it may, Sat is the combination of the nature of Sat Chit Ananda.
0: ಈ ಸತ್ ಚಿತ್ ಆನಂದಮ ಅನ್ನುವಂತದ್ದು ಆತ್ಮಸ್ವರೂಪವು.
1: This trinity, Sat Chit Ananda, is the very form of Atma, the Self.
0: దీనిని ఏకత్వమైనటువంటి ఒక సత్యము అన్నారు.
1: This is the essential basic truth, the principle of oneness.
0: అనగా త్రికాల భాజ్యమైనటువంటిది.
1: Meaning that which is changeless in all the three periods of time.
0: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
1: In English, it can also be stated in a different way.
0: Transcendental truth అన్నారు.
1: This is transcendental truth.
0: ఇట్టి సత్యమే ఆత్మతత్వం.
1: The principle of the self is this transcendental truth.
0: ఇట్టి సత్యాన్ని సులభంగా మనం గుర్తించవలనన్న మూడు విధములైనటువంటి యొక్క మంత్రమును అత్యవసరము.
1: To experience this transcendental truth, three parts, the three mantras are necessary.
0: భద్రం తృణ్వంతు.
1: భద్రం తృణ్వంతు.
0: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
1: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
0: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
1: is the one without the second in this world.
0: Bhadram Srunvantu.
1: Bhadram Srunvantu.
0: Rendav vinikati naaku ematramu ledu.
1: It is the only one sound without the second.
0: Bhadram Kurvantu. Nenu rendav pani cheyanakkaledu.
1: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
0: Anaga ye yokka sadhanalu nenu cheyanakkaledu.
1: It only means I don't need to undertake, follow any spiritual practice.
0: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు?
1: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
0: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్ లే, రీసౌండ్ లే.
1: All sounds speak of the resound of the self.
0: కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా.
1: ఐ డోంట్ హ్యావ్ టు హియర్ ఎనీ అదర్ సౌండ్.
0: సర్వకర్మల యొక్క సారమే దైవత్వము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
0: భద్రం కుర్వంతు.
1: భద్రం కుర్వంతు
0: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
1: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
0: Idiye satsangam.
1: This is satsanga.
0: Anaga sachidananda sambandhiga anaga kevalamu sat aneetvanti darini aneka rakamla artham teeskonukunda sat okkate.
1: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The truth is one, not two. Scholars may refer in many ways.
0: Kanukane sat anaga trikalamulu yandu marpu chendinatuvantide sat.
1: Sat means that which would not change in all the three periods.
0: Dani sangame manam sampadinchukovali.
1: We should earn the company of the one which is changeless.
0: Idi ye reetiga mana drishtini maralchukunda undali.
1: We should have an unwavering thought and concentrated attention.
0: Mana vaakunu maarchukokunda undali.
1: We should not change our words, expression.
0: Mana karmalu ee vidhamainatuvanti maarpulu lekunda undali.
1: Our actions also should not transform.
0: Aithe ee kaliyuga prabhavamlo yukulainatuvanti variki ee moodu chaala kashtamainatuvantivi.
1: In this age of Kali, youngsters will find it difficult.
0: ఒక్క దృష్టి వారికి ఏమాత్రము ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
0: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
1: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
0: ఇది సత్సంగమునకు సరైనటువంటి అర్థం కాదు.
1: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
0: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
1: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మాటలు కూడాను మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
0: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
1: వీ అండర్టేక్ మెనీ యాక్షన్స్.
0: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: And the harmony of the three is the quality of a noble being.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
1: In fact, we should undertake that activity which unifies, harmonizes.
0: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
1: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
0: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
1: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
0: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
0: ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
1: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ.
0: ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
1: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రకృతి?
0: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
1: ప్రకృతి ది నేచర్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
0: ఈ ప్రకృతి యందు అన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ వి ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
0: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
1: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
0: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
1: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
0: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమునే అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
1: దీస్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
0: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
1: This in Veda, it is stated as Ritam.
0: Anaga Marpu Chendana 20 Satyamu.
1: Means the truth which is changeless.
0: Ivanni kudunu Marpu Chendutu unnai.
1: All the rest gone changing.
0: Ye padarthanni manam andukunna Marpu Chendutundi.
1: Any material is bound to change.
0: Eppatiki ekkada Marpu Chendana 20 oka tattvame ee padartham kavali.
1: That which does not change any time, anywhere is essential.
0: Kanuka manamu rutam aneetvanti oka padarthamanu manam sampadinchali.
1: Therefore we should earn to experience the changeless rutam.
0: Ee vidhanga sampadinchinappudu inga bhagavat tattvam ekkada manam gurtinchadaniki veelavutundi.
1: When once this is acquired, what else is the nature of the divinity?
0: Nenu bhagavantunu darshinchedetla ani question veyachunu.
1: You may put a question, how can I meet, see God?
0: Pichivada.
1: Oh, madcap.
0: Bhagavantuni vere darshinchanakkarledu.
1: You don't need to see God separately.
0: Ekkada chusina bhagavantude.
1: You find God everywhere.
0: Ye vastuvunandu chusina bhagavantude.
1: God is in every object.
0: Neevu deninchi chustunnavo adi bhagavantude.
1: Whatever that you see is divine.
0: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఆల్సో డివైన్. దేనిని
0: నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
1: దట్ వాట్ యు అట్రాక్ట్ ఇస్ ఆల్సో డివైన్.
0: కనుకని నీవు దర్శించినదంతా దైవత్వమే.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యు దట్ యు విజువలైజ్
0: నీకు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు సీ గాడ్ సెపరేట్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవమే నీవు.
1: అండ్ గాడ్ ఇస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
0: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
0: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి, కానీ దైవం ఒక్కడే.
1: There may be varied nomenclature, but God is one only.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the basic unity, oneness of divinity.
0: దేనిని చూచినా ఇది దైవమే.
1: Whatever that may you may see is God only.
0: దేనిని అందుకున్నా అది దైవమే.
1: All that you receive is only God.
0: దేనిని మనం భుజించినా అది దైవమే.
1: All that you partake is also divine.
0: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
1: Therefore it is said the whole thing
0: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
1: It may seem to be plurality and multiplicity, but it is only one.
0: అట్టి ఆత్మతత్వమే నీ ఎందే ఉంటున్నది.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుక ఏకం సత్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ వన్.
0: సత్సంగం అనగా ఏకమే, కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
1: సో సత్సంగ మెంట్ ఐడెంటిఫికేషన్ విత్ దట్ వన్నెస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంఘమును మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ సీక్రెట్ కంపెనీ సంఘ.
0: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
1: టుడే వి గో బై ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ సత్సంగ టు జాయిన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ సోల్స్.
0: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
1: వి ఆల్సో కన్సిడర్ అవర్ సెల్స్ ఎ మెంబర్ ఆఫ్ గుడ్.
0: కానీ ఆ సంఘం కూడాను మార్పు చెందేదే, కానీ స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ ది సత్సంగ గుడ్ కంపెనీ వాట్ వీ థింక్ ఆల్సో.
0: ఎందుకనగా you may tell who is good, ఎవరి నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
1: బికాస్ ద వన్ హూమ్ యూ కన్సిడర్ గుడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు బ్యాడ్ వన్.
0: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచో చెడ్డనుగా మారిపోతున్నావు.
1: దెన్ వన్స్ యూ జాయిన్ హిస్ కంపెనీ యూ మే టర్న్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
1: దీస్ ఆర్ ఆల్ టెంపరీ ఆబ్జెక్ట్స్.
0: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
1: దే ఆర్ ఆల్ ఎఫీమరల్ బీయింగ్స్.
0: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
1: దే ఆర్ ఇట్స్ ఓన్లీ టెంపరీ అండర్స్టాండింగ్.
0: అస్థిరమైనటువంటి అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
1: దట్ విచ్ ఇస్ టెంపరీ కెనాట్ కన్ఫర్ పర్మనెంట్ ప్లేస్.
0: కనుక ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగముగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
0: Tell me your company, I shall tell you what you are. Ani
1: it is said, tell me your company, I shall tell you what
0: anithyamainatvanti varito sneham chesinappudu aa anithyamainatvanti sambandhame neeku praptistundi.
1: Association with the momentary will confer ephemeral results only.
0: Nitya satyamainatvanti danito neevu friendship cheyali.
1: You should have friendship with that permanent and eternal.
0: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
1: That one which is eternal entity reality is within you.
0: ఈ జగత్ అంతయకును మార్పు చెందేటువంటిది.
1: The whole world is bound to change.
0: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
1: It's all the combination of
0: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
1: The matter that you find in the world is only temporary.
0: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
1: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
0: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
1: This is all full of name and form which is temporary.
0: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
1: That which is unmanifest is within you.
0: కానీ కొందరు దైవం ఎక్కడ అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
1: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
0: Idi satyam kaadu.
1: It's not true.
0: Ee dehame anityam.
1: Body is temporary.
0: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
1: How can that which is within be an eternal truth?
0: Ee pushpam ekkada undi antam.
1: If you ask where is the flower?
0: Naa chethilo undi.
1: It is in my hands.
0: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతయకుడును నా యొక్క చేతిలో ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్.
0: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్వన్ ఎల్స్.
0: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ, యూ ఆర్ ఇన్ గాడ్.
0: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
1: ఐఎమ్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: కాబట్టి దైవం నాలో ఉన్నాడని చెప్పుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేకన్ ఫీలింగ్ టు థింక్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ.
0: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం, అది కూడా చాలా పొరపాటు.
1: ఇట్స్ ఆల్సో మిస్టేక్ టు సే దట్ హీ రిసైడ్స్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ మై హార్ట్. It is only physical heart.
0: సత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్స్ నాట్ ఎటర్నల్.
0: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
1: సో యూ కెనాట్ మిస్టేక్ ద యాజ్ ద డివైన్.
0: దైవము దైవంలోనే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ గాడ్ అన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక మనము ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
1: Therefore we don't have to search in the outside world for everything.
0: దైవం నీయందే ఉంటున్నాడు, కానీ నీవే దైవమై ఉన్నావు.
1: God is in you, you are God.
0: నేనే దైవము.
1: I am God.
0: దైవమే నేను.
1: And God is the self.
0: నేను దైవంలో ఉన్నాను.
1: I am in God.
0: దైవము నాలో ఉన్నాడు. దైవము దైవంలోనే ఉన్నాడు.
1: God is God unto himself.
0: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా

0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్
0: దైవమే నేను.
1: అండ్ గాడ్ ఇస్ ది సెల్ఫ్
0: నేను దైవంలో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ గాడ్
0: దైవము నాలో ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఇన్ మీ
0: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
1: అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అన్ట్రూ.
0: అందరూ దైవం నందే ఉంటారు.
1: ఆల్ ఆర్ ఇన్ గాడ్.
0: దైవం కానటువంటిది జగత్తే కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ విదౌట్ గాడ్.
0: ఇది భౌతికమైనటువంటి జగత్తు,
1: దిస్ ఫిజికల్ వరల్డ్.
0: కానీ నిజమైనటువంటి జగత్తు అది ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: అది మార్పు చెందినటువంటి సత్యము.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
1: ఇట్ డజంట్ మూవ్ ఎనీవేర్.
0: ఇది ఏ రుతం.
1: దిస్ ఇస్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the exact correct relationship between these two words, rutam and satyam.
0: Shivam anaga emiti?
1: What is shivam?
0: Shivam anaga satyam.
1: Shivam means satyam, truth.
0: Ye satyamu?
1: What truth?
0: Nee endunnatundi satyam kaadu.
1: Not that in you.
0: Nee pettukunna satyam kaadu, peru kaadu.
1: Not the one imposed by you.
0: Maappu chendanatundi satyamu.
1: The truth which is changeless.
0: Adi sat.
1: That changeless one is sat, truth.
0: సత్, ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When that the sat truth exists in combination with chit will confer bliss, ananda.
0: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
1: We are spoiling our minds because we go by worldly feelings and worldly thought.
0: దైవము నాయందే ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
1: సమ్ ఆర్ ఈగోయిస్టిక్ విత్ ది ఫీలింగ్ అండ్ బిగిన్ టు డిక్లేర్ ద గాడ్ ఈజ్ ఇన్ మీ, వై షుడ్ ఐ సర్చ్ ఫర్ హిమ్.
0: కానీ ఈ జీవితం అనేటువంటి వృక్షం లోపల,
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్,
0: రెండు విధమైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఏమిటి ఆ గుణములు?
1: వాట్ ఆర్ దే?
0: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు,
1: దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ death of the tree is the pest.
0: అసూయ కేవలము ఒక చీడ పురుగు.
1: This jealousy is a pest.
0: అహంకారము ఏడ పురుగు.
1: And this ego is also the white ant that eats.
0: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితమనే వృక్షములో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
1: Therefore the ego and the jealousy are the pest that will kill this plant, the tree of life.
0: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకు నశింపజేసుకుంటాడు, అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
1: దట్ డే వెన్ మ్యాన్ ఫ్రీస్ హింసెల్ఫ్ ఫ్రమ్ దిస్ జెలసీ అండ్ ఈగో, హీ కెన్ బి ట్రూ మ్యాన్ అండ్ ఫ్రీ.
0: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
1: టుడే వాట్ వీ నీడ్ టు నో ఈస్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
1: The divinity is the self.
0: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
1: How can you visualize the self?
0: ఆత్మకు రూపము లేదు.
1: The self has no form.
0: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
1: How can you see that which is formless?
0: ఆనందమే రూపము.
1: The bliss is its form.
0: ఈ ఆనందమనేటువంటి రూపము సర్వుల యందు ఉంటున్నది.
1: This blissful form is in everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
1: Every person is the very personification of
0: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
1: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
0: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: We should not run after the material, the objects of this world.
0: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
1: The physical objects, how long they last?
0: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
1: Today it is so fresh, tomorrow it will fade out.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కానీ ఈ పదార్థములు మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
1: All material objects go on changing continuously. It is the self that changes.
0: మార్పు చెందేటువంటి ఒక తత్వమే.
1: Therefore the whole worldly objects change.
0: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
1: The changeless one is the bliss.
0: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రమే రాదు.
1: దిస్ ఆనంద, ద బ్లెస్, క్యాన్ బి ఎక్స్పీరియన్స్డ్ నాట్ బై ఎక్స్ప్రెషన్.
0: ఒకరు చెప్పితే అర్థం కాదు.
1: ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై లిసనింగ్ టు సమ్వన్.
0: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నిజంగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్.

0: gunas in you. You can be
1: blissful. They
0: are not the three attributes, sat, rajas and tamogunas.
1: Okay, drishti.
0: Single pointed look.
1: Okay, sravanamu.
0: One listening.
1: Okay, karma.
0: One action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
0: The harmony of the three is the true satsanga.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once we unify all these three, we deserve the true bliss.
1: ఈ ఆనందమున కంటే మరొకటి ఆనందం లేదు.
0: There's nothing beyond this bliss.
1: ఈ ఆనందమే నిత్యానందం.
0: This bliss is eternal.
1: ఈ ఆనందమే అద్వైతానందము.
0: It is non-dual.
1: ఈ ఆనందమే నిజానందము.
0: This bliss is truth.
1: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
0: Man thinks that he is in a state of bliss in the process of meditation.
1: ఇవంతా కూడా తన భ్రమనే తప్ప సరియైనటువంటి ఆనందం కాదు.
0: It is all their imagination, illusion, but it's not truth.
1: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
0: That bliss should be eternal, permanent.
1: Jagratakara, sapnavastaku po, pratyakshanga undu, eppatiki kuda okati gaane undali.
0: Either in the waking state or dreaming state or deep sleep, that bliss should continue to stay with you.
1: Trikalamlo endu kuda maarpu chendinatvanti rutammaina satyam ga undali.
0: This rutam the satyam which should not change in all the three periods of time.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Idi ee chinna vayasu nunchine prarambham kavali.
0: This you should learn right from this tender age.
1: Okkate okkati manam.
0: The truth is one, only one.
1: Adiye nijamainatvanti aanandamu.
0: That is the bliss.
1: Okke maata paina undali.
0: We should stand by the word.
1: Okke drishtini paavam maatrame undali.
0: We should have only single pointed attention.
1: Aneka drishtulu pettukokoddu manam.
0: We should not have a kind of divided
1: okay, attention. Okke karmalo manam leenam kavali.
0: Only one activity.
1: Ee karma okkate.
0: Action is one.
1: నిజమైన ఆనందం ఒక్కటే.
0: ది ట్రూ బ్లిస్ ఇస్ వన్.
1: నిజమైన దృష్టి ఒక్కటే.
0: ది ట్రూ విజన్ ఇస్ వన్.
1: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
0: ది ఎక్స్‌పీరియన్స్ ఆల్సో షుడ్ బి వన్ అండ్ ది సేమ్.
1: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
0: వి షుడ్ కన్సిడర్ దిస్ యాస్ ద ప్రాపర్ సత్సంగం.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
0: The worldly experiences will never grant you that permanent eternal truth.
1: Anta oka daivam tone niku praptistundi.
0: Everything you get only from God.
1: Daivanni vadali
0: leaving God
1: kevalam bhramana cheta deshanni nivu aadariste.
0: If you are carried away by the illusion and run after people
1: andulo kevalam anta asatyame manaku praptistundi.
0: You find only falsehood
1: anityame manaku praptistundi.
0: That only you get it.
1: Kaadu kaadu satya nityamainatundi aanandamu.
0: This is eternal bliss.
1: ఒక్క దైవం నందు మాత్రమే లభ్యమవుతుంది.
0: You can experience only from God only.
1: అది ఏ నిజమైన ఆత్మతత్వము.
0: That is the principle of the true self.
1: ఎన్ని విధములైనటువంటి వ్యాపారం చేయి.
0: Whatever business you do.
1: ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించు.
0: You may do many actions.
1: ఇవన్నీ మార్పు చెందేటువంటివే కానీ.
0: They go on changing.
1: మార్పు చెందినటువంటిది అది ఒక్కటే.
0: It is only the self which is changeless.
1: దానిని రుతం అని పిలిచారు సంస్కృతంలో.
0: That in Sanskrit is called rutam.
1: Vedantamulandu atma ani chepparu.
0: In Vedantic parlance it is called atma.
1: Atma anaga
0: atma means
1: tana yokka divyatvanni andari yendu undinatundi atma tattvanto ekam cheskovali.
0: It only means unifying the spirit of the self with the self in everybody around.
1: Atanu nenu okkate.
0: The other person and you are one.
1: Dehamulo okka rendu veriga unnayi.
0: Bodies are different.
1: దేహాభిమానం కూడా వదిలిపెట్టాలి.
0: And you give up this body attachment.
1: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
0: Therefore the self is only one and the same.
1: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
0: It is only the same current present in all of the
1: bulbs. బల్బులు వేరువేరుగా ఉన్నాయి.
0: Bulbs are different.
1: కానీ లైట్ ఒకటే.
0: The light is one.
1: అట్లాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We should recognize such a thing.
1: దేహాలు వేరువేరుగా ఉన్నాయి.
0: Bodies are different.
1: కానీ ఆత్మ ఒకటే.
0: But the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
0: The same self is present in all of the beings.
1: అన్ని భూతములు యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: The principle of the self pervading being immanent in all beings.
1: ఈ మనం అంత విశాలమైనటువంటి భావంలో పోవటం లేదు.
0: That kind of broad mindedness we don't have today.
1: దివ్యత్వము ప్రేమతత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ కుడ్ బి ఎక్స్‌పీరియన్స్డ్ ఓన్లీ బై ది పాత్ ఆఫ్ లవ్.
1: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ది డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ, దేర్ఫోర్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ ది రేరెస్ట్.
1: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఆఫ్టర్ ది
1: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
0: He wants to inquire his life
1: principle. ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఏమి ఎందుకు చేయాలి?
0: Why should you struggle and strain yourself?
1: క్రిమికీట గాజులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
0: The insects and other bee animals also go this way.
1: క్రిమికీట గాజులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
0: Insects also want to know the secrets of life.
1: జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
0: It's not that important just to know the secret of life.
1: తీసుకోవాలి.
0: The goal of life is important.
1: ఈ జీవితానికి గోల్ ఏమిటి?
0: What is the goal?
1: గమ్యం ఏమిటి?
0: What is the aim of life?
1: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
0: That very goal of life is truth.
1: ఆ సత్యమే ఆత్మతత్వము.
0: And that very truth is the self.
1: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తలింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
0: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
0: You may have repeated births, but it's impossible
1: for you. గమ్యంపై దృష్టిని పెట్టుకో.
0: But have that objective, the goal of life.
1: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
0: Don't go on inquiring the secret of life.
1: నిత్యము జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
0: It happens.
1: పునరపి జననం, పునరపి మరణం.
0: The birth and death.
1: పునరపి జననే జఠరేసేనం.
0: It happens repeatedly.
1: ఇహసంసారే తహుక్తారే.
0: And one has to cross this.
1: ఉపయాపారే పాహిమురారే.
0: We have to pray to God for His mercy so that we can cross this ocean of illusion.
1: ఎన్ని జనాలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటము, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ వీ గో ఆన్ వాచింగ్ దట్ వాట్ వీ హావ్ సీన్, వీ గో ఆన్ డూయింగ్ దట్ వాట్ వీ హావ్ డన్. ఒక్క తూరి
1: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూ డూ ఎన్ యాక్టివిటీ యూ షుడ్ నాట్ రిపీట్.
1: ఒక్క తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ యూ హావ్ సీన్ ఎన్ ఆబ్జెక్ట్ యూ డోంట్ హ్యావ్ టు సీ ఇట్ అగైన్.
1: అది ఏకం సత్వ ప్రభావదంతి.
0: అండ్ దట్ ఈస్ ద సింగిల్ ట్రూత్ విచ్ హాస్ బీన్ రిఫర్డ్ టు మెనీ.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ వన్నెస్.
1: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
0: థౌజండ్స్ హావ్ అసెంబ్లీ హియర్.
1: ఈ దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
0: ద బాడీస్ ఆర్ మెనీ.
1: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
0: ద ఫార్మ్స్ ఆర్ మెనీ.
1: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
0: ద బిహేవియర్ చేంజెస్.
1: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ఎఫల్జెంట్.
1: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
0: దిస్ ఎఫల్జెన్స్ ఆర్ బ్రిలియన్స్ కుడ్ బి యూస్డ్ ఇన్ వేరీడ్ మేనర్.
1: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
0: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరీ.
1: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
0: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
1: నీ హోమ్ వర్క్ నీవు చేసుకోవచ్చు.
0: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోమ్ వర్క్.
1: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చు.
0: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
1: మార్గమైన జాబులు రాయవచ్చు.
0: యూ కెన్ రైట్ లెటర్స్.
1: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
0: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
1: ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థి మాత్రమే మార్పు చెందుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
1: అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడా మార్పు చెందించకూడదు.
0: దిస్ సెల్ఫ్
1: నెవర్ దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
0: The light is in me.
1: నేనే వెలుగు. వెలుగే నేను అన్నారు.
0: I am the light and that light is the self.
1: Light.
0: The light.
1: Light అనేటువంటిది జ్ఞానము.
0: The light is wisdom.
1: నేను అనేటువంటిది భక్తి.
0: The I here is devotion.
1: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
0: భక్తి the devotion, జ్ఞానం the wisdom.
1: నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: నేను అనేటువంటిది భక్తి.
0: I here is devotion.
1: వెలుగులో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నాను.
0: I am in the light, meaning I am in wisdom.
1: వెలుగు నాలో ఉన్నది.
0: That wisdom, jnana is in me.
1: ఈ భక్తిలో చేరి ఉంది.
0: Therefore, this jnana is in combination.
1: కాబట్టి దీని light and love అన్నారు. Light and love.
0: Therefore, this what we call light and love.
1: Love అనేటువంటిది భక్తి, light అనేటువంటిది జ్ఞానం.
0: So, love is devotion, light is wisdom.
1: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to know this unity of these two.
1: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
0: టు నో ది ట్రూత్ దిస్ డివోషన్
1: ఈ ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
0: వెన్ వి గో ఆన్ డెవలపింగ్
1: జ్ఞానంలో మార్చాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ కైండ్ ఆఫ్ చేంజ్ హియర్.
1: బుద్ధికి తోచినట్టంతా దీన్ని మార్పు చేసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ది వేవరింగ్ మైండ్.
1: ఎన్ని మార్పులు కలిగినప్పటికి నీ యొక్క ఆత్మ మార్పుకుండా ఉండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ కౌంట్లెస్ చేంజెస్ అరౌండ్.
1: ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
0: Therefore, the ancient sages and seekers and seers, they always proceeded towards the principle of the self,
1: japam
0: which is one.
1: Naam.
0: You just do japa.
1: Okka malam chesi okka mantram niku cheptunnam.
0: You go on repeating mantras.
1: Okka pushpam nunchi anaga okka goal nunchi maraka daniki pothunnam.
0: You just move from one beat to the other, from one goal to another.
1: Marpu chendetundi kaadu idi satyam.
0: The truth will never change.
1: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
0: It is only for our low level of satisfaction.
1: శాంతి కోసం చేస్తున్నాము.
0: It is only for peace.
1: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
0: The peace that you earn thereby is not permanent.
1: పీసే కాదు.
0: It will never be.
1: అంత pieces pieces pieces pieces గా పోతున్నాయి.
0: It is not peace. It is just pieces.
1: ఒక మాలను చెప్పినట్టే 108 మాలలు తిరుగుతున్నాయి.
0: And there are 108 beads in a talisman.
1: ఇది ఒకటి కొట్టి మార్పు చెందుతున్నాయి కదా.
0: But they go on shifting one place to another.
1: 108 కూడా ఒకటి కాదు కదా.
0: 108 is not one.
1: 108 దీని లోపల కూడా ఒకే వైర్ అది మాత్రం సత్యం.
0: But there's only same wire that passes through the 108 beads of talisman.
1: అది దారము.
0: And there's only one string there.
1: కనుక అనేకత్వం మార్పు చెందుతున్నాయి కానీ ఏకత్వం మార్పు ఒక్కటిగానే ఉంది.
0: It is only the diversity that goes on changing. The unity remains of the same.
1: చూడండి మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
0: అండ్ వీ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలిస్మాన్.
1: కానీ అన్నింటి ఎందుకు ఏకంగానే ఉంటుండాలి వైర్.
0: బట్ ద వైర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్.
1: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
0: దట్ వైర్ ఇస్ డివినిటీ.
1: అది కరెంట్.
0: దట్ ఈస్ ద కరెంట్ ఆఫ్ డివినిటీ.
1: ఆ కరెంట్ అనేటువంటిది మ్యాగ్నెట్.
0: ద కరెంట్ ఆఫ్ డివినిటీ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ అనేటువంటి జగత్తునంతా కూడా ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ ద హోల్ వరల్డ్.
1: ఈ అట్రాక్షన్ అనేటువంటిది ఒక్కొక్క దగ్గర మాత్రమే అధికంగా ఉంటుంది.
0: దిస్ అట్రాక్షన్ ఈస్ ప్రెసెంట్ అట్ ద మాక్సిమం ఆప్టిమం విత్ సర్టన్ ఇండివిజువల్.
1: ప్రత్యేకంగా ఉంటుంటుంది.
0: స్పెషల్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడ ఉండేది.
0: భగవాన్ ఈస్ హియర్.
1: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
0: Thousands have assembled here. Who invited you?
1: ఎవరు ఇన్వైట్ చేశారు?
0: Who invited you?
1: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటిని ఆకర్షిస్తూ ఉంటుంది.
0: It is the divine magnet of Bhagavan that has attracted
1: all
0: of you. The
1: magnet okate.
0: The magnet is one.
1: Ikkade kaadu ekkada chusina gaane okate gaane untadi.
0: And this magnet exists as one.
1: Ikkada ekkada akkada chusina okade aatmalo makkuvai unnadu. Adi aatma tattvamu.
0: Here and there and everywhere he remains one and the same.
1: Kanukane adi nijamainatvanti oka daiva aakarshana.
0: That is the true divine attraction.
1: Piliste vacheatvanti kaadu.
0: It's not that you get by mere
1: calling.
0: It's not a simple fulfillment.
1: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: It is not the love that could be stuffed from outside.
1: లోపల నుంచి ఊరేటువంటిది.
0: It has one that has to emanate from it.
1: ఊరేదానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: That can it cannot be stuffed from outside.
1: నానము అనేటువంటిది బయట నుంచి కూరొచ్చు.
0: So you can just stuff it from outside.
1: ప్రేమతత్వం అనేది లోపల నుంచి ఊరొచ్చు.
0: The love should originate from inside.
1: Kavati, love is God.
0: So love is God.
1: Kani ee love ane God gnanaanni kodam teestundadi.
0: And this love is God will naturally have gnana wisdom.
1: Kanukane love aneetundi daivatvame.
0: The love is divine.
1: Gnanam kodanu daivatvam kaadu.
0: And wisdom is not divine.
1: Gnana devata kaivalyam annaru.
0: And this wisdom confers liberation, kaivalya.
1: Ee gnanam aneetundi anek gnanalu raavachunu.
0: And this wisdom is of different ways.
1: Kaani idi anekatvamto koodinatundi ga undi.
0: But it is of prema diversity.
1: Ekatvam gaane untundali.
0: The love is the only one.
1: Ekam sat ade sat.
0: This love which is only one is sat.
1: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
0: Therefore this sat, the love, we have to develop more and more.
1: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
0: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
1: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
0: All are here.
1: అందరికి ఆకలి వేస్తుంది.
0: All of you are hungry.
1: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
0: And each can eat anything of your choice.
1: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు కానీ
0: the dishes are many.
1: ఆకలి ఒక్కటే.
0: బట్ ది అపిటైట్ ఈస్ వన్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
0: దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ అండ్ డిషెస్ బట్ ది అపిటైట్ ఈస్ వన్.
1: మీ సాధనలు, మీ భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరు వేరుగా ఉండవచ్చు.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ మే బి
1: మెనీ. లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
0: బట్ ది ఫీలింగ్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ఇన్ ఈస్ వన్.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
0: The true spiritual practice is to realize ee
1: premanu enti taranam nandukonu maarpu chendinchakoddu.
0: We should never change this essential principle of love.
1: Kaani ee naati yuvakulu endu premalu maaripothu untayi.
0: But in the modern youth this love goes on changing.
1: Ee naadu pavitranga untadi.
0: Today it is sacred.
1: Repu avapavitram aipothundi.
0: Tomorrow it becomes unsacred.
1: Ee naadu bhrantiga untadi.
0: Today it appears illusion.
1: రేపు భ్రమగా ఉంటుంది.
0: And tomorrow it's imagination.
1: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమ తత్వం అది భక్తియే కాదు.
0: This love which goes on changing day to day is not true devotion.
1: ఏకం సత్తు దాని లక్ష్యంలో పెట్టుకోవాలి మనము.
0: Truth is one, keep it as the goal.
1: నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
0: The light is in me.
1: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
0: And we should never forget these two.
1: కట్టకడపడికి ఏమైపోతుంది?
0: Finally what happens?
1: నేను నేనే.
0: I am I only.
1: కనుక ఇటు ఏకత్వానికి రావాలి.
0: యూ షుడ్ కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వన్నెస్.
1: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే
0: ఇన్ ఆర్డర్ టు నో ద సెల్ఫ్
1: అనేకత్వం పెంచుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద డైవర్సిటీ.
1: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను
0: ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్
1: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్లే.
0: ఆర్ ఓన్లీ ద రిఫ్లెక్షన్స్.
1: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్లే.
0: All the action outside is
1: దాని శబ్దం అంతా మన రీసౌండ్ లే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద రీసౌండ్.
1: కనుక ఈ చూచేటువంతా, వినేటువంటివంతా, దర్శించేటువంటిదా నిజమైనటువంటి ఒక సత్యములు కాదు.
0: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు,
1: రియాక్షన్ రీసౌండ్ లే,
0: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
1: ఇక్కడ నుంచి ఈ పిల్లలంతా కనిపిస్తున్నారు.
0: అండ్ యు సీ బాయ్స్.
1: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
0: Where do they come from?
1: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలి.
0: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఇన్ మీ.
1: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
0: హౌ కెన్ ఐ సీ యూ?
1: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
0: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన వాహనమే ఈ యొక్క సముద్రము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్, ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్. వియోగ సెపరేషన్,
1: వియోగం జరుగుతుంటుంది.
0: The separation happens.
1: సంయోగం వస్తుంటుంది.
0: And also unity.
1: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వం.
0: Therefore that oneness is beyond this union and separation.
1: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
0: And we should go by only one principle.
1: నాకు వియోగమే లేదు.
0: There is no separation.
1: నాకు సంయోగమే లేదు.
0: No samyoga union.
1: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
0: If there is samyoga union there will be vyoga separation.
1: ఇది భ్రమలే కాని వేరు కాదు.
0: It's all your imagination, nothing.
1: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు
0: those who want to know the self atma
1: ekam sat dani matrame manam drushtilo pettukovali.
0: Should always keep in view sat is only one.
1: Rendovadi kaane kaadu.
0: The second doesn't exist.
1: Maarpu chendede kaadu.
0: It doesn't change.
1: Sarvakala sarvavastha yendu kodanu ekangaane untadi.
0: In all positions, in all periods of time it remains as one entity.
1: Atti ekatvanni manam gurtinchukodaniki taginatvanti satsangam cherali.
0: Therefore we should join this satsanga.
1: Anaga ee moodinti yokka tattvanni manam gurtinchali.
0: We have to recognize and experience this oneness.
1: Manam chusedi,
0: we see,
1: మనం వినేది,
0: ఆల్ దట్ వి హియర్,
1: మనం చేసేది,
0: ఆల్ దట్ వి డు,
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: రిక్వైర్స్ హార్మనీ ఆఫ్ ది యూనిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
0: ది హార్మనీ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
1: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
0: అంగము ద బాడీ,
1: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము,
0: the sangha, the combination of the anga in the body,
1: sangamlo lingamu adi atma,
0: and the linga is atma.
1: Ee lingame mana yokka prana tattvamu.
0: And this linga, the self,
1: andukosamane ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore this principle of self is compared to that of linga.
1: దీనికి తలాతోక రెండు ఉండదు.
0: It has neither beginning nor the end.
1: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
0: That which is endless, which beginningless is linga.
1: లింగాన చేసుకోవచ్చు.
0: You can do in any way.
1: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
0: As you worship you can put
1: it on ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
0: And you can say that's the.
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
0: And you can, as you toss it, the end becomes the beginning now.
1: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనిటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్.
1: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు.
0: And in fact, it has no found basis at all. It's independent. The form is one.
1: అది ఆత్మ తత్వము.
0: That is the principle of the self.
1: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కాని
0: this atma, the self, has name.
1: రూపము లేదు.
0: It has no form.
1: ఆత్మ రూపము లేనటువంటి దాన్ని నిరంతరం స్మరిస్తూ రావాలి.
0: We should think of that which is formless.
1: అది ఆనందము.
0: That is bliss.
1: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: అది ఎప్పటికీ మార్పు చెందదు.
0: It will never change.
1: మన ఆనందం మనదే.
0: And your own bliss you experience.
1: బయట ఆనందం కోసం నువ్వు ప్రాకులాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
0: And if you go by the outer external happiness, you lose your immanent bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: శివరాత్రి,
0: శివరాత్రి.
1: శివం అనగా సుందరము.
0: శివం మీన్స్ బ్యూటిఫుల్.
1: సుందరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సుందరం?
1: సత్యం, శివం, సుందరం అన్నారు.
0: Truth, goodness and beauty, satyam, shivam, sundaram.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
0: The unity of the three is true sundaram, beauty.
1: అది ఏకత్వంతో కూడినటువంటిది.
0: And that is always one and the same.
1: చూచినది, విన్నది, అనుభవించేది ఈ మూడు ఏకమే.
0: All that you heard, all that you have done and all that you have seen are one
1: and the same. త్రిదళాకారం.
0: And it's got the three
1: త్రియేత్రంత త్రియాయుధం.
0: Three eyes and trident.
1: జన్మ పాప సంహారం.
0: And it releases you from all the sins.
1: శివార్పణం.
0: And this three are offered to God.
1: ఈనాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
0: We worship, we follow spiritual paths because of our own imagination and delusion.
1: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
0: But we should not give up our determination.
1: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: We should have single pointed attention.
1: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
0: We should listen to only one thing.
1: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
0: Our action should be only one.
1: అదే కర్మణ్యేవ అధికారస్య.
0: And you have got right on such an
1: అధికారము.
0: You have got authority on your action.
1: సర్వధర్మం భగవత్ ప్రీత్యార్థం.
0: All actions be pleasing unto God.
1: ఏది చేసినా భగవత్ ప్రీత్యార్థంగా చేయండి.
0: We offer all our actions to God.
1: అందులో ఎట్టి దోషము రాదు.
0: There's no mistake then.
1: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
0: to experience this self.
1: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
1: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
0: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
1: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండదు భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
0: The confusion will take you to the loss of the fuse, breaking the connection between you and God.
1: కనుకని భగవంతునికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
0: And today what's happening? There's no connection between you and God.
1: You are God.
0: You are God. Know that.
1: I am God.
0: I am God.
1: He is God.
0: He is God.
1: Everything is God.
0: Everything is God.
1: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
0: to know this nature,
1: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
0: One has to travel from the level of humanity to the divinity.
1: అది సత్తుని గుర్తించాలి.
0: One has to know this.
1: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
0: When one sat is known, we'll experience oneness.
1: కానే కాదు.
0: We are not different, separate.
1: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
0: Because of the external form, we consider ourselves different.
1: కానీ ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
0: But the bliss we get it from God only.
1: నీలో లేదు ఆనందము.
0: There's no bliss in you.
1: నీదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
0: And you're just like a balloon.
1: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
0: Then once you fill it up with the bliss.
1: దైవం, దైవం, దైవం, దైవం, దైవం.
0: You will know the unity only God, from God only.
1: దైవమే యొక్క నిజమైన ప్రాపర్టీ.
0: And God is your true property.
1: You are in God.
0: You are in God.
1: God is not in you.
0: God is not in you.
1: నీవు నాలో ఉన్నాను కొట్టవన్నీ ఈ భ్రమలంతా వస్తున్నాయి.
0: Because you think God is in you,
1: I am
0: you
1: in God.
0: Are mistaken.
1: I am in God. I am in God.
0: Always feel that I am in God. I am
1: you are in God.
0: God.
1: You are in God.
0: You are in God.
1: He is in God. He is in God.
0: He is in God.
1: అందరూ దైవంలోనే
0: ఉన్నారు. All are in God.
1: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
0: We should have this fundamental unity principle.
1: వేదములంతా దూరం చేయండి.
0: We should give up the differences.
1: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
0: Because you are students so young, you do have certain differences.
1: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
0: You can study in your own way.
1: దానికి దీనికి సంబంధం లేదు.
0: It has no relationship with
1: this. ఈ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
0: All the studies are physical activities.
1: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
0: This is mental or psychological.
1: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్
1: అక్విజిషన్. సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండేది.
0: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ అటెన్షన్ అంటే మాత్రం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ సైకలాజికల్లీ.
1: ఒక్కటే ఉండాలి.
0: We should only hold on to
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
0: We follow so many spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore, we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుండాలి.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: వేరువేరుగా కనిపిస్తుండాయి.
0: They are all separate.
1: కాదు, అందరూ ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒక్కటే.
0: Goal is one.
1: దైవత్వం అక్కడే.
0: There lies God, divinity.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: We should consider God as only one.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరువేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ ఆఫ్ God are different. You may call him Allah, Jesus, Rama, and so on.
1: కాని ఉన్నది మరి ఒక్కటే.
0: Only one that exists.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుందో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore, that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: The son of Dasharatha. కృష్ణుడు ఎవరు? యశోధ కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోధ.
1: ఈ విధంగా వచ్చినందుకు వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationships with associates.
1: God. God ఎవరి కొడుకు? తెలియదు.
0: God. Well, we cannot say whose son he is.
1: ఎవరి తల్లి? తెలియదు.
0: You cannot say the mother of God.
1: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
0: We don't think of any relationship.
1: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
0: Because we go by the relationship.
1: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
0: Naturally, we observe differences.
1: మనం భేదరహితం తీసుకోవాలి.
0: We should only consider as one.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
0: Then you have these two principles.
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present everyone, there
1: will be intimate relationship.
0: The relationship should be intimate, but we should not have differences.
1: Idam jagat. Jagatanta okkate.
0: Whole world is one.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: గాడ్ పర్వేడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
0: ఇఫ్ యు థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యు విల్ ఎక్స్‌పీరియన్స్
1: యువర్ భేదములు రావు.
0: There will be no difference on ground of physical body.
1: There
0: will be no worldly difficulties.
1: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి passing clouds.
0: All the difficulties, problems are passing clouds.
1: ఈ passing clouds తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి sun పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని clouds వచ్చినప్పుడు sun కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యు మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీయింగ్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యు కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ ఎస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసుని మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము.
0: టుడే యూ సీ.
1: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ద సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది మీ యొక్క భ్రాంతిలే కానీ,
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ద సన్ ఈజ్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
1: మధ్యాహ్నము, సాయంకాలము, ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
1: భూమి అనగా మన హృదయమే.
0: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: ఇవన్నీ క్లౌడ్స్ మాదిరి వస్తున్నాయి పోతున్నాయి.
0: They come before us as clouds and pass.
1: కానీ క్లౌడ్స్ నీకు సంబంధం లేదు.
0: Don't get attached to passing clouds.
1: క్లౌడ్స్ లోపల పొగ ఉంటుంది.
0: There may be smoke in some clouds.
1: క్లౌడ్ లోపల ధూళి ఉంటుంది.
0: There may be dust in some clouds.
1: ఒక పొగ లోపల ధూళి లోపల కొంచెం గాలి ఉంటుంది.
0: There may be air in some clouds.
1: ఒక్క విధమైనటువంటి ఒక దీని లోపల నీరు ఉంటుంది.
0: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
1: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
0: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
1: అన్ని క్లౌడ్స్ లోనే ఒకే ఉండదు.
0: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్లౌడ్స్.
1: ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అంతే భేదములు.
0: దేర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్ వీ డూ హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
1: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
0: Imagine this water.
1: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
0: నో, ఇట్స్ నాట్ ద వాటర్, ఇట్స్ ఓన్లీ బ్రీజ్ దట్ పాసెస్.
1: గాలి ఉంటుంది అంత దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
0: సో దేర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దేర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
0: డోంట్ హ్యావ్ దీస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
1: కొన్ని తలంపులు వస్తుంటాయి.
0: థాట్స్ కమ్.
1: వీరి మాటలు, వారి మాటలు, వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
0: యు గో ఆన్ లిజనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ and ruin
1: you. ఎవరైనా చెప్పినా కానీ అది వాళ్ళ తలంపులే కానీ ఈ తలంపుగా తీసుకోకూడదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ బిలాంగ్స్ ద పర్సన్ హూ స్పీక్స్. సో
1: ఈ విధంగానే మానవత్వం దివ్యత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దేర్ ఇస్ నో డివినిటీ బట్ ఇట్ హెస్ బికమ్ డెమోనిక్.
1: మానవుడిగా ఉన్నాడు, రేపటి దానవుడు అయిపోతున్నాడు.
0: టుడే హీ మే బి ఎ మ్యాన్, మానవ, టుమారో బికమ్స్ దానవ.
1: మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ హ్యూమన్నెస్ వీ షుడ్ గో టు ద
1: డివినిటీ. మానవత్వం నుండి దైవత్వానికి రావాలంటే ఈ యొక్క ఇది ఉండాలి, సత్సంగం.
0: దేర్ఫోర్ ఫర్ ది హ్యూమన్ టు బికమ్ ద డివైన్ సత్సంగం.
1: ఒకే థాట్,
0: ఓన్లీ వన్ హార్ట్,
1: ఒకే దృష్టి,
0: ఓన్లీ వన్ అవుట్ లుక్,
1: ఒకే కర్మ
0: అండ్ ఓన్లీ వన్ యాక్షన్.
1: ఈ మూడింటిని ఒకటిగానే తీసుకోవాలి.
0: వీ షుడ్ unite, unify these three.
1: అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రళయము రాదు.
0: Then there will be no problems or difficulties.
1: ఇట్టి దివ్యత్వమైన ఏకత్వాన్ని బోధించే నిమిత్తమే ఈ యొక్క శివరాత్రి వస్తుండాలి.
0: శివరాత్రి ఇస్ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ శివరాత్రులంతా కూడా మనం ఏకత్వాన్ని బోధించేటువంటిది.
0: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
1: ఇదే మనకు నిజమైన సత్యము.
0: దిస్ ఇస్ ట్రూత్.
1: శివరాత్రి అంటే సత్యస్వరూపమైనటువంటిది.
0: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
1: ఏకం సత్ విప్రా బోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
0: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటున్నాయి.
0: అండ్ దిస్ నైట్ హ్యాస్ సర్టన్ హోలీ మూమెంట్స్.
1: మనం భజనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోతుంటాం.
0: వీ గో ఆన్ డూయింగ్ భజన్స్.
1: దీని లోపల ఒకే థాట్ వస్తుంది.
0: And there arises only one thought.
1: ఒకే భ్రమణ కలుగుతుంది.
0: అండ్ ఇట్ రీడ్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: భజనలో ఉన్నటువంటి ఆనందము మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ నేచురలీ యూ విల్ గెట్ ద ప్లెస్ అవుట్ ఆఫ్ భజన్.
1: ఈ ఆనందం ఒక రూపాన్ని ధరిస్తుంది.
0: దిస్ ఆనందం బ్లిస్ అస్యూమ్స్ ఎ ఫామ్.
1: ఈ ఆనందం అద్వైత రూపాన్ని ధరిస్తుంది.
0: అండ్ దిస్ ఆనందం బ్లిస్ ఇస్ నాన్ డ్యువల్.
1: ఈ అద్వైత రూపమే మనకు ఆత్మలో చేరిపోతుంది.
0: దిస్ నాన్ డ్యువల్ బ్లిస్ విల్ గెట్ ఇన్ టు ద సెల్ఫ్ ఆత్మ.
1: కనుకనే రాత్రంతా కూడా ఎందుకోసం భజించేయమన్నారు?
0: Why is it said that you should do bhajans throughout night?
1: పరిపరి విధములుగా మారకుండా.
0: When the mind is wavered,
1: ఇటువైపున అటువైపున భ్రాంతిని పడకుండా.
0: If it just goes by imagination,
1: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: We should make every attempt to know the divinity.
1: కొంతమంది భజనలో కూర్చుంటారు.
0: Some sit in bhajans.
1: కూర్చొని ఒకరికొకరు ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
0: But they go on conversing with the neighbors.
1: అలాంటి ప్రాపంచ వ్యవహారాలు మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర కూడా పోకూడదు మీరు.
0: Don't go anywhere near to such person who speaks the worldly things.
1: అదే దుస్సంగం.
0: That is bad company.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్
1: నైట్. మూడింటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ నేచర్, ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
1: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
0: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: అమ్మను నాన్నలో వస్తుంటారు.
0: అండ్ పీపుల్ డూ
1: వాళ్ళంతా వచ్చి ప్రపంచకు సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
0: They go on telling you the worldly man.
1: వాళ్ళకంటే బుద్ధి లేదు. నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు?
0: They may be fools, ignorant, but you know this.
1: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
0: People may say 1,000 things, but you should have one goal.
1: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
0: You can say that's your choice. This is
1: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
0: You are my mother, I am your son, true.
1: కానీ నా తలంపులు నావే, నీ తలంపులు నీవే.
0: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యూ హావ్ యువర్ ఓన్ థాట్స్.
1: కనుక నేను నీకు సేవ చేస్తాను,
0: I am ready to serve you.
1: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
0: I express gratitude.
1: నిన్ను ఆనందపెడతాను.
0: I will make you happy.
1: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
0: But I am not here to fulfill your every desire.
1: ఈ సత్యమైనటువంటి మాటలో ఉండాలి మనము.
0: This kind of truth we should follow.
1: ఇట్లాంటి స్థుతే నిజమైనటువంటి వృతం అంటారు.
0: And this is వృతం.
1: ఈ వృతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
0: Always remind yourself of this rutam.
1: ఈ రుతమ యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
0: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రుతం.
1: ఇది చాలా సులభమైన మార్గం.
0: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
1: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
0: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతం ఈజ్ ఎనఫ్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
0: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
0: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
0: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
1: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్.
1: అది ఏ సత్యము?
0: దట్ ఈస్ సత్య.
1: మార్పు చెందని సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: కుర్పు చెందని సత్యము.
0: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
1: ఏకమైన సత్యము.
0: దట్స్ ఓన్లీ వన్.
1: అద్వితీయ సత్యము.
0: ఇట్ ఇస్ నాన్ డ్యూ.
1: అద్వైత సత్యము.
0: నాన్ డ్యూవల్.
1: ఆనంద సత్యము.
0: అండ్ ఇట్స్ బ్లెస్.
1: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాము.
0: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కోయి ఉన్నాడు, ఒక్కడే.
0: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
1: మీ యొక్క చదువులు ఎందుకు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
0: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
1: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: సర్వము ఏకమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
0: దేర్ బి నో హేట్రెడ్, దేర్ బి నో డిఫికల్టీ.
1: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
0: You will never cry and be bothered.
1: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
0: You will not be worried of any difficulties.
1: అద్వైత సిద్ధాంతం.
0: Then you, that is non-dualism.
1: అది నిజమైన ఆనందం.
0: That is true bliss.
1: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
0: And concentrate on God.
1: ఆ ఆజ్ఞ మీరు శిరసావహించండి.
0: Follow his command.
1: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
0: And then you will get yourself emancipated.
1: సత్యం జ్ఞానమనంతం. అనంతం.

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: మనసు చాలా వేగమైనటువంటిది.
0: మైండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: మనసు మహా చంచలమైనటువంటిది.
0: ఇట్స్ వేవరింగ్.
1: మనసు మహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: When the man is here, right here, the mind will run fast.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ ఉన్న దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: Kanukane Arjunudu, Chanchanam mi manakrishna pramadi balavadrudam. Idi chala drudamainatundi manasu. Maha chanchalamainatundi manasu. Maha balamaina manasu. Deenini ye reetiga memu arikattagalamu annadu Arjunudu.
0: So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful and wavering?
1: Ee manasuku rendu tattvam unnadu.
0: Mind has two aspects.
1: Okati pashu tattvam.
0: One is animal nature.
1: Rendavadi manushyatvam.
0: Second, human quality.
1: Manushyatvam anaga pashutvam anaga emito manamu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know these two, animal quality and human quality.
1: Kama krodha lobha moha vada vachchalmainte harshad vargamulaku lonai aneka vidhimainatundi vasanalaku longi tadvara kevalam pasuvale pravartistu manavatvani vismarinchi kevalamu pedamargam patti pasuvuga maaripothundi ee manasu.
0: With all the evil tendencies like desire, avarice, hatred, lust, it forgets its human quality and attains the animal behavior.
1: Inka rendavadi bhagavantudu prasadinchinatvanti matini sthitini gatini sampattini ee naligintini sadvinyoga parchukoni tadvara divyattvamainatvanti yokka manavatvanni vahinchi tadvara deshaniki అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది.
0: ద సెకండ్ స్టేజ్ ఇస్ గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ప్రాపర్ పొజిషన్, ద డెస్టినీ అండ్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మైండ్. త్రూ దాట్ వన్ విల్ రికగ్నైజ్ ద హ్యూమన్ వాల్యూ టు అటైన్ డివినిటీ.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి మనసే మూల కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: మనసు నందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: ద గుడ్నెస్ కంటైన్ దేర్ is present nowhere else.
1: మనసునందు ఉన్నటువంటి ఒక చెడ్డతనం కూడా మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere
1: else. ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: బేసింగ్ ఆన్ ద కంపెనీ అరౌండ్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: సపోజింగ్ దేర్ ఇస్ ఎ ప్యూర్ న్యూస్ పేపర్, క్లీన్.
1: ఈ న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఎ క్లీన్ న్యూస్ పేపర్ అండ్ యూజ్ ఇట్ టు ప్యాక్ అప్ jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: ఈ న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లె పూల చేత దీన్ని చుట్టబట్టం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది.
0: Because the newspaper is used as packing material for the jasmine flowers.
1: అదే న్యూస్ పేపర్ నందు
0: సేమ్ న్యూస్ పేపర్
1: కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు
0: ఇఫ్ యూ ప్యాక్ పకోడా
1: ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాల వాసన వస్తుంది.
0: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ పకోడా.
1: అనగా ఈ పకోడా యొక్క సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసనే రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: ద న్యూస్ పేపర్ యాజ్ సచ్ డజంట్ స్మెల్.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: యాజ్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ ద న్యూస్ పేపర్ అసోసియేట్స్ ఇట్ స్మెల్స్ దట్ వే.
1: అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it would be good.
1: అనగా ఎట్టిది మంచి మార్గము.
0: What is the good path?
1: సద్భావములు.
0: Good thoughts.
1: సచ్చింతనలు.
0: Good thinking.
1: సత్ప్రవర్తనలు.
0: Good behavior.
1: సదాలోచనలు.
0: Good feeling.
1: సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత నైతిక భావముల చేత ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: With the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good.
1: దుర్గుణముల చేత, దురాలోచన చేత, దుస్సంగము చేత, దుష్ప్రవర్తనల చేత ఇది మహా దుర్గుణంగా మారిపోతుంది, ఒక దుష్టురాలుగా రూపొందుతుంది.
0: Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it transforms wicked.
1: మనసు కొనేటువంటిది మంచి చెడ్డలు ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు.
0: Good and bad, they are not that separately present in the mind.
1: ఈ సంపర్కం యొక్క ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాడు.
0: Mind becomes good and bad because of the association, company.
1: మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి.
0: In order to have very good mind, we should be in good company.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది.
0: But at times, good will appear as bad and bad appears as good.
1: ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టమే.
0: It's very difficult to decide who is good and who is bad.
1: అనగా మంచి సంస్కారము, మంచి నడత, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనకు కొంతవరకును గుర్తింపచేస్తుంది మంచివారిని.
0: However, we can say so-and-so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: కనుకని ప్రతి మానవుని కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరం.
0: Everyone needs culture.
1: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరం గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
0: It's only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: ఇది ఒకానొక సమయం లోపల చిరిడి లోపల
0: This, at one time in Shirdi,
1: Baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppi visvasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadu anukunnatunte variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatunte variki fakir gane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏం స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్స్.
1: ఇవి వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకునిరా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: నానా వాస్ సర్వింగ్ యాజ్ తహసీల్దార్ దేర్ ఇన్ పహల్గాం.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: ఇన్ దోస్ డేస్ తహసీల్దార్ హాస్ పవర్ దట్ ఆఫ్ కలెక్టర్.
1: గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: తహసీల్దార్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ రెవెన్యూ అండర్ కంట్రోల్.
1: అంతేకాకుండా దానికి తోడుగా పవర్కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
0: ఈజ్ నాట్ ఓన్లీ ద వన్ ఆఫ్ అథారిటీ, ఈజ్ ఎ స్కాలర్ ఇన్ సాంస్క్రిట్.
1: గొప్ప విద్యావంతుడు. వెళ్లి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు, తీసుకుని రా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ

0: ఇతను మహాసంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
1: He is not only the one of authority, he is a scholar in Sanskrit.
0: Goppa vidyavantudu.
1: Highly educated.
0: Manchi padavulo unnadu.
1: And he is in high position.
0: Manchi personality.
1: Good personality.
0: Ee moodintini puraskarinchukoni ahankaram kuda adhikamaipoyindi.
1: Because of these three factors he was egoistic.
0: Ee Kulkarni vellin tachchaname endukosam vachavu annadu.
1: The moment Kulkarni went there he asked,
0: Baba ninnu teesukoni ram annadu.
1: Baba wanted me to bring you over there.
0: Veldu ee buddhi leda.
1: He said, get out, don't
0: yourself. ఎవరో ఎక్కడో ఒక ఫకీర్ ఉంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాణ్ణి, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా, వెళ్ళిపో అన్నాడు.
1: What you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said.
0: కాని మరి తర్వాత ఈ వార్త తెచ్చి అంటే బాబాకి అందించుకుంటే తిరిగి వెళ్ళి తీసుకుంటామని పంపించాడు.
1: This message is conveyed to Baba.
0: అనేక పర్యాయములు
1: గో అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్.
0: నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
1: Baba was shouting simply like a madman that he wants to meet Nana.
0: ఈ కుల్కర్ని కూడా నువ్వు ఏమిటి ఇది, నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా, ఇంత అహంకారి అయినటువంటి నానాను చూడటం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
1: Kulkarni could not understand anything. What is it that he is so particular to see him?
0: Kadapatiki ee Kulkarni poi kaallu pattukoni baba ninnu chudalani aashisthunnadu tappaki nivu raavali ani gattiga yerchadu paapam Kulkarni.
1: Finally Kulkarni went there, cried loudly, catching the field of Nana there. Baba wants to see you.
0: Appudu cheppadu Nana.
1: Nana said,
0: nee baadakai nenu vastunnani kaani baabanu chuttaka nenu raavatam ledu.
1: I can't bear this suffering you are crying here.
0: అతను పిచ్చి మనిషి.
1: Is Baba is mad.
0: అతను కేవలం ఒక బెగ్గర్.
1: Baba is a beggar.
0: నేను గొప్ప రిచ్ మ్యాన్.
1: I'm a rich,
0: అధికారిని.
1: I'm a rich man. One of
0: నేను అతన్ని చూడనట్లయితే ఏ మాత్రం అవకాశం లేదు.
1: Well, there's no chance.
0: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
1: There's no comparison between the two.
0: అతన్ని చూడనక్కర్లేదు నేను.
1: I don't need to see him.
0: అన్నాడు.
1: He said so.
0: నా ప్రార్థన అయినా మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ని కోరాడు.
1: Kulkarni prayed that he should respond to his prayer.
0: Shirdi kochadu Nana.
1: Nana came to Shirdi.
0: Shirdi kochadu asalu namaskaram kuda cheyaledu.
1: He did not do any namaskar, paid respects.
0: Chetulaina kattukoledu.
1: He didn't fold his hands either.
0: Endukante meeru pilipicharata.
1: He said, why did you ask me to come here?
0: Neeku naaku em sambandham untundadi?
1: What is the relationship between you and me?
0: Neeku pedda adhikarini.
1: I'm in high position.
0: Meeru kevalam oka bichchagaadiga untunnaru.
1: You are only a beggar here.
0: Neeku oka bikari.
1: You are a bikari.
0: నీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది?
1: What business have I to do with
0: you? ఎందుకు నన్ను రమ్మని చెప్పారు?
1: So why did you ask me to come?
0: దగ్గరికి వచ్చాడు బాబా.
1: బాబా came close.
0: నానా,
1: నానా,
0: బయట బయట.
1: He said, sit down.
0: ఉద్రేకం మంచిది కాదు.
1: Don't be agitated.
0: నీ అహంకారం మంచిది కాదు.
1: Ego is not good for
0: you. ఈ అహంకారం నాకేం నష్టం లేదు.
1: I will not be put to any
0: loss. నీ అహంకారం నీకే నష్టం.
1: Your ego will ruin you.
0: కూర్చో, నేను చెప్తాను.
1: Sit down, I'll tell you.
0: అని కూర్చున్న తర్వాత
1: When he said,
0: Nana, ప్రస్తుత పరిస్థితిలో నీకు నాకు ఎట్టి సంబంధము లేదు.
1: Right now there is no relationship between us.
0: కానీ
1: but
0: పోయిన జన్మలో నీకు నాకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: But in the previous life we are intimately related.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం చేతనే నిన్ను చూడాలని నేను ఆశించాను.
1: Because of that prior relationship I wanted to see you.
0: అప్పుడు నానా మరింత కోపం వచ్చింది.
1: నానా వాస్ మోర్ యాంగ్రీ దిస్ టైమ్.
0: ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది?
1: నానా సెడ్, యు సర్ప్రైజ్ వాట్, వి హావ్ నో రిలేషన్‌షిప్.
0: ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటిది ఇది.
1: ఆల్ ద పాస్ట్ ఇస్ నాట్ ఎనీవేర్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్. ఈ విషయాలు
0: నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
1: ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్.
0: బాబా లేచి,
1: బాబా గాట్ అప్,
0: దగ్గరికి వచ్చి,
1: హి కేమ్ క్లోజ్,
0: తన హస్తములు పెట్టి కన్నును అట్టు తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి హస్తం స్పర్శింపజేశాడు.
1: హి టచ్డ్ బోత్ ఆఫ్ హిస్ ఐస్ విత్ హిస్ డివైన్ హ్యాండ్స్.
0: కానీ కన్నులు తెరిచారు నానా.
1: నానా ఓపెన్ హిస్ ఐస్.
0: పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించారు.
1: హి కుడ్ సీ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: అప్పుడు ఇది నా భ్రమ.
1: ఐ డోంట్ బిలీవ్ దిస్.
0: నేను దీన్ని నమ్మను.
1: ఐ డోంట్ బిలీవ్.
0: నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుండదు. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
1: I see my past, but I should also see your past life.
0: తిరిగి బాబా కూడాను అనుకున్నాడు.
1: బాబా ఆల్సో టచ్ దిస్.
0: తర్వాత నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు.
1: అండ్ హీ ఆల్సో టచ్ ది ఐస్ ఆఫ్ నానా.
0: బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించారు.

0: Nanak could see who Baba was in the previous life, who he was in the previous life.
1: Sastanga namaskaram chesadu.
0: He prostrated in front of him.
1: Baba.
0: We are foolish because we don't know many things. Though we don't know, we pretend as if we know. You know everything, but you pretend as if you don't know. This is the difference between God and devotee. A devotee pretends as if he knows, though he does not.
1: తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్.
1: తెలుసు.
0: గాడ్ నోస్ ఆల్.
1: కానీ ఏమీ తెలియని వాడిగా ఉంటాడు.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్
1: నాట్. అన్నీ చేస్తాడు.
0: హి డస్ ఆల్.
1: ఏమీ చేయనటువంటి వాడిగా ఉంటాడు.
0: హి యాక్ట్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాథింగ్.
1: అన్నిటిని ఆకర్షిస్తాడు.
0: హి డ్రాస్ అట్రాక్ట్స్ ఆల్.
1: ఏమీ ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
0: అండ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ అట్రాక్ట్.
1: దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
0: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిడ్యువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్.
1: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should have the unwavering faith and full concentration.
1: ఎలాంటి పరిస్థితులు ఎందు కూడాను ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు.
0: Under any circumstances we should never entertain any doubt.
1: కానీ దానికి ఏమాత్రం కూడాను మనం లొంగకూడదు.
0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should not be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసమునందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక
0: సో
1: దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near to humans.
1: కళ్ళ నాగర కండరే కండ చక్కరీటు. రాతి నాగలను చూచేటప్పటికీ కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తుంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకును ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human being.
1: మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైన స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that proximity,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణ సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human, of God is essential.
1: అట్టు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖ చక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will
1: run away. ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form to bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్ తత్వము ఏమాత్రము కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ షీఈస్ పుట్టింగ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ
1: అది
0: రెకగ్నిషన్
1: భక్తులను ఉద్ధరించడానికి భక్తులకు క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఫర్ ద రిడెంప్షన్ ద లిబరేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతకుడు తన స్థాయికి దిగుతూ ఉంటాడు.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ గాడ్ కమ్స్ డౌన్
1: మానవుడు భ్రమిస్తుంటాడు.
0: బట్ వీ షుడ్ నెవర్ బి డెల్యూడెడ్
1: అంటే ఇట్లా ఉంటాదా, దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తాడు.
0: వీ కన్సిడర్ దట్ గాడ్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్, హీ కెనాట్ టాక్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, గాడ్ షుడ్ బి ట్రాన్సెండెంటల్ అబౌవ్.
1: మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
0: వెన్ గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ వెన్ యూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ క్వాలిటీ, హౌ డు యు నో ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్? ఇంపాసిబుల్.
1: కనుకని మీరైనా ఆ స్థాయికి రావాలి,
0: యూ షుడ్ గో టు ద
1: దైవమైన మీ స్థాయికి రావాలి,
0: ఆర్ గాడ్ షుడ్ కమ్ డౌన్ టు యూ.
1: సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: sarvuru daiva swarupule.
0: All are the forms of divine.
1: Kani aakaramulu veri veriga unnai kani
0: the forms are different.
1: Atma tattvam okkate
0: but the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: ఇట్స్ ది కల్చర్ ఆఫ్ ది ప్రీవియస్ లైవ్స్ దట్ ఆల్ వి అక్యుములేటెడ్ రైట్ నౌ.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపానామాన్ని ధరించారో ఆ జన్మ రూపానామాన్ని వారికి నిరూపించినప్పటికీ వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier, even if they are shown, we don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు, ఆ జన్మ దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: యు వర్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దెన్ విచ్ యూ హావ్ ఫర్గాటన్.
1: రెండు తెలిసినప్పటికీ ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: దో యు నో బోత్ యు డోంట్ బిలీవ్ వన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: యు నో తెలుగు అండ్ ఇంగ్లీష్.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రమే ఇంగ్లీష్ తెలియదని అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు ఆల్సో.
1: తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ కూడా తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్ he totally forgets the previous life.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: When once he sees it once again he will know.
1: కనుకనే ఈ పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: You need time to know the past life.
1: అది కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: It's possible to know past life.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి ఒక గడిచినటువంటి జీవితం తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: There are many who will tell you your past life.
1: అయితే గతించింది గతించింది.
0: However, past is
1: past. Past is past. Forget the past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Don't worry about the future.
1: Don't brood.
0: Don't brood over the future.
1: Present.
0: Present.
1: This is very important.
0: Present is very important.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ఆమ్ని ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి.
0: ఆమ్ని
1: ప్రెజెంట్
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ ఆమ్ని
1: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
1: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతుండాలి.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది తిరిగి ఫ్యూచర్ లో తేపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్చ్ లేటర్.
1: పాస్ట్ వృక్షము ఫ్యూచర్ వృక్షము ప్రెజెంట్ సీడ్.
0: సో పాస్ట్ ఈస్ ఎ ట్రీ ఫ్యూచర్ ఈస్ ఎ ట్రీ ద ప్రెజెంట్ ఈస్ ఎ సీడ్.
1: వితౌట్ సీడ్ వేర్ ఇస్ వృక్షం?
0: Without seed, where is the tree? Where is the tree?
1: Vruchamene.
0: No tree.
1: Kabatti, past vruchaniki, future vruchaniki, present seed is deeniki moola karanam.
0: So for the past tree and the future tree, the present seed is God.
1: Bhagavad Gita yandu, bijam maam sarvabhutanam. Anni bhutamulu yandu kuda undinatuvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: Kanuka,
0: so,
1: ee divyattam anetuvantidi, deeniki janmamule ledu.
0: Divinity doesn't take any birth.
1: అన్ని జన్మములే.
0: In fact, all.
1: అన్ని రూపములు తనవే.
0: All forms are his.
1: నిన్న చెప్పాను లక్ష్మీదేవి చపాతీని తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే వెన్ లక్ష్మీదేవి బ్రాట్ చపాతి,
1: భగవంతునికి హీనము అనేటువంటి భేదములు లేవు.
0: God doesn't observe any difference.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు,
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్,
1: రూపనామములు వేరు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ఆర్ డిఫరెంట్, ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అది ఏకాత్మతత్వము అనేటువంటి,
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: Only one mind exists.
1: కాని అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: But it takes upon itself many forms.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుంటాడు.
0: Because of the combination of so many thoughts, it changes its form.
1: రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: రూపం వేరు, యాక్ట్ వేరు చేయడానికి వీలు కాదు.
0: The form and the action cannot be different.
1: పూర్వం గొప్ప యాక్టర్ గా ఉండేటువంటి వాడు నాగయ్య అని.
0: Nagaya is a great actor then.
1: ఈ నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
0: Nagaya has played the role of త్యాగయ్య.
1: ఈ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య వల్లనే నటించాలి, కానీ త్యాగయ్య వేషం వేసి నాగయ్య వల్ల నటిస్తే రాళ్లు పడతాయి.
0: In the role of Chagaya, he has to play the role, but he cannot act play the role of Nagaya.
1: Stage paina Chagaye.
0: On the dais is Chagaya.
1: Stage velikapothe Nagaye.
0: Behind the screen is Nagaya.
1: Ee prakruti drushti lopala meeru pratyekamainatunti vare.
0: From the point of nature you are
1: separate. Ee prakrutiki atheetamaipothe meeru nenu okkate.
0: Beyond the nature you and I are one.
1: Kanuka ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాడు.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ టేక్స్ వేరియస్ ఫార్మ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మూల కారణం మనసే.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు.
0: భగవాన్ టెల్స్ us repeatedly there are many new
1: ఒక లాక్ ఉంటుండాది.
0: హియర్ ఇస్ అ లాక్.
1: ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాది.
0: హియర్ ఇస్ అ కీ.
1: ఈ కీ సెపరేట్ గా ఉంది, లాక్ సెపరేట్ గా ఉంది.
0: లాక్ అండ్ కీ ఆర్ సెపరేట్.
1: కానీ కీ తీసుకుని లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: అది ఏ ఓకే, సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ.
0: వి ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: మన హృదయమే లాక్.
0: Our heart is the lock.
1: మన మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్.
0: Keep the mind the key into the heart or the lock turned
1: towards
0: the right side.
1: ఈ మైండ్ లో పెట్టి దృష్టి వైపున జగత్తు వైపున చూడు, అదే లాక్ అయిపోతుంది.
0: If you turn towards the world side, you are bound.
1: మీ కన్నులు ఒక్కటే.
0: In fact, you have got same
1: జగత్ భావంతో జగత్తును చూసినప్పుడు ఇది ప్రకృతిగా మారిపోతుంది.
0: If you have got the worldly feeling, it appears as nature.
1: ప్రకృతిని దైవ భావంతో చూసినప్పుడు ఇది ఏ దైవంగా రూపొందుతుంది.
0: The divine feeling, if you see the nature, it is divine.
1: దీని వేదాంతం పశ్చన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నారు. ఓ పిచ్చివాడా, దైవము చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్.
1: చూచేదంతా దైవమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్.
1: ఇది శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే.
0: ఆల్ దిస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ఫార్మ్. ప్రతి పదార్థము దైవ స్వరూపమే.
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు, ఎంత నేరో మైండ్ నీది.
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే ఎంత ఉంటాడని నీవు అనుకున్నావు.
0: వాట్ ఇస్ యువర్ ఇమేజినేషన్?
1: ఏదాని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు.
0: When will you develop faith?
1: దైవం అంటే ఎట్ట ఉంటాడో నీకే తెలియదు.
0: You don't know how God looks.
1: అలాంటప్పుడు దేన్ని చూచి నువ్వు దైవం అని విశ్వసించగలవు?
0: How do you identify him?
1: అదే మూర్ఖత్వము.
0: That is foolishness.
1: సర్వం దైవత్వమే.
0: Everything is divine.
1: ఆ దైవ విశ్వాసం గుడంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు.
0: When you have faith on God, that's enough, nothing more.
1: ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు,
0: at one time emperor పరీక్షిత్,
1: శుకుని ప్రశ్నిస్తున్నాడు.
0: Started questioning.
1: 7 దినముల లోపల తన యొక్క జీవితం గతిస్తుంది.
0: He is going to die within 7 days.
1: Only 7 days lopane parichettu ee dehaanni vadalali.
0: Within 7 days he is bound to die.
1: Adi rishi yokka shapam.
0: That is the curse given to
1: him. Ee 7 days kudanu nenu kaalam enduku vyartham cheyali?
0: Why should I waste these 7 days?
1: Daivachintan lopala saarthakam gaavinchukuntanani వ్యాస మహర్షిని పిలిపించుకుని వ్యాసం చోపడా అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు.
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డేస్ స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హీ సమన్డ్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్.
1: వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి అలాంటి వాడైనప్పటికీ గోపికుల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు.
0: They also started describing the nature of Gopikas completely.
1: పరీక్షిత్ మహారాజుకు సందేహం కలిగింది.
0: పరీక్షిత్ డౌటెడ్.
1: స్వామి,
0: స్వామి,
1: గోపికలు కేవలం ఏ విద్యను తెలియనటువంటి వారు.
0: గోపికాస్ ఆర్ ఇల్లిటరేట్.
1: సాధనలు చేయలేనిటువంటి వారు.
0: దే హావ్ నాట్ టేకెన్ స్పిరిచువల్
1: శాస్త్ర ఇతిహాస పురాణములు కూడా వారికి తెలియదు.
0: దే హావ్ నాట్ గాన్ త్రూ ద ఇపిక్స్.
1: ఇలాంటి గోపికలకు భగవంతుడు ఏ విధంగా వారికి వశమైపోయాడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెం టు ఎక్స్పీరియన్స్ గాడ్?
1: పిచ్చివాడా,
0: వేద
1: శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరూ?
0: You are mad if you think that you can see God by going through the sacred texts.
1: కాదు కాదు.
0: నో,
1: వేద శాస్త్ర పురాణాలు కేవలం వల్లించడం మాత్రమే కాని దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివర్తిత ఉండాలి.
0: దే ఓన్లీ రీడ్ ది వేద శాస్త్ర ఇతిహాస.
1: శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మత మగు విప్రులారా. శాస్త్రం, శాస్త్రం, శాస్త్రం. ఏమిటి ఈ శాస్త్రం?
0: What is the sacred text?
1: దీని చదివినంత మాత్రమే మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the profit you get by reading?
1: కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
0: You will have knowledge, that's all.
1: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ
0: It's only worldly knowledge.
1: దివ్య జ్ఞానము కాదు.
0: It's not the divine wisdom.
1: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
0: To have divine wisdom, this is not the sacred text that is important.
1: ఈ శాస్త్రములు అనేక రూపములైనటువంటి మానసత్వాన్ని మారుస్తుంటాది.
0: It will change your mental attitude.
1: ఒక శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ పేజీ పేజీ పేజీ తిప్పుతున్నాడు.
0: One boy kept Ramayana in front of him and started turning pages. Very young.
1: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: He was turning every page after page.
1: అదే రీతిగా ప్రకరణటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: At the same time, another great scholar was also turning the pages of Ramayana.
1: ఒక పండితుడు, అజ్ఞాని.
0: One is a scholar,
1: అమాయకుడు,
0: ఇన్నోసెంట్, ignorant.
1: కానీ పేజీలు తిప్పటం ఇందు ఒకటే.
0: But both of them turned pages.
1: పిల్లవాడు బొమ్మను చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
0: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
1: ఏ వ్యత్యాసము?
0: దట్ ఈస్ ద డిఫరెన్స్.
1: ఇతను విషయాన్ని చూచాడు.
0: హీ సీస్ ది సబ్జెక్ట్.
1: రూపాన్ని చూచాడు.
0: ద బాయ్ సీస్ పిక్చర్.
1: ఒకానొక ఆఫీసర్, ఒక ఆఫీసు లో కూర్చున్నాడు.
0: ఎన్ ఆఫీసర్ వాస్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్.
1: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
0: యాజ్ ద బాయ్ సన్ ఈస్ హైలీ మిస్చువస్, the mother has asked him to go to the office to spend time company with the father.
1: Tandri oka bank lo unnadu.
0: The father was there in the bank.
1: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
0: The boy went there.
1: Cheppadu akkada kuda allara chestunnadu, anni paper lanta laagatam cheyatam ittadanta chestunnadu.
0: The boy was mischievous even there in the bank.
1: Oka edo prakaram oka idu untunnadi map.
0: There's map on one side.
1: Aa map ni tisi aa pillavaaniki ichesesi kattarinchesi deenantha sarcheyira annadu. Vaaniki oka pani pettalu kada.
0: The boy should be given some work. He should be assigned some work to engage.
1: This world map idi.
0: This world map.
1: ఈ వరల్డ్ మ్యాప్ లోపల ఏ దేశం ఎక్కడ ఉంటాదో వానికి ఏమి తెలియదు.
0: The boy doesn't know where every country exists in the world map.
1: తిప్పి చూచాడు.
0: He turned reverse.
1: వెనక వైపున ఒక మనిషి ఉంటుండాలి.
0: There he saw the picture of man.
1: సులభంగా మనిషిని అర్థం చేసుకున్నాడు.
0: He could know the picture.
1: కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉంటుండాలి, తల ఎక్కడ ఉండాలి అని కత్తిరించినటువంటి పేపర్ అంతా కూడా సర్చ్ చేస్తూ కూర్చుతూ వచ్చేసాడు.
0: He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they should be.
1: కూర్చేటప్పటికి, తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచం వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి,
0: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్,
1: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
0: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
1: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కరెక్ట్?
1: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
0: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్, ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
1: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచం అంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
0: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
1: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
0: Therefore human మనిషి మనిషిగా in a human way. He should be good.
1: మనిషి మనిషిగా నీవు జీవించు.
0: We should lead a human life.
1: ఇదే మానవత్వము.
0: This is human
1: quality. మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
0: If the human being also becomes
1: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
0: How can you live in this world?
1: ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
0: First lead a human life.
1: పశువుగా దిగజారిపోవద్దు.
0: And don't come
1: down. రాక్షసిగా రూపొందవద్దు.
0: Don't be demonic.
1: మనిషి మనిషిగా బ్రతుకు.
0: Remain as a human. That's enough.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: That is the path to divinity.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
0: Therefore the mind that is responsible for our behavior as a human or animal or divine.
1: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు.
0: హ్యూమన్ క్వాలిటీ ఇస్ నాట్
1: ప్రత్యేకంగా లేదు.
0: యానిమల్ నేచర్ దివ్యత్వం
1: ప్రత్యేకంగా లేదు.
0: నార్ డివినిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: మంచి ప్రేమ తత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
0: When you entertain the feelings of love and compassion, you become divine.
1: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు లోనుడైపోయి ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుగా మారిపోతావు.
0: If you submit yourself to all the senses, you turn into a demon.
1: క్షణములో కోపం రావటము.
0: You'll be angry in a moment of time.
1: క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము.
0: You'll be agitated.
1: అన్ని క్షణాల్లోపలనే అన్ని మార్చిపోతుంటాయి. అన్ని రూపొందుతూ ఉంటాయి.
0: Everything happens moment to moment.
1: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజోగుణం లక్షణం.
0: And this is emotional quality.
1: మంచిని చెడ్డగా చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
0: It is an animal quality that makes you view good as bad.
1: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: So man has got three attributes.
1: ప్రపంచం కూడాను త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
0: The whole world has these three attributes.
1: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
0: The world of three attributes, we have to
1: ఈ త్రిగుణాత్మకమైన మానవుడు త్రిగుణాతీతంగా మారిపోవాలి.
0: But we should transcend the attributes.
1: అప్పుడే నీకు ఈ బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Then you will have supreme bliss.
1: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
0: When do you enjoy it?
1: త్రిగుణాతీతుడు కావాలి.
0: When you go beyond attributes.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
0: Meaning you should follow the command of God.
1: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
0: We have to follow the ideal of God.
1: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We should know what God likes.
1: దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి యొక్క సద్భావం కలగాలి.
0: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
1: దేహంలో ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
0: If you go by the body feeling, you cannot know.
1: సమానమే.
0: Both are same, no doubt.
1: భావములు ప్రత్యేకమే.
0: But the feelings are separate.
1: కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు.
0: గాడ్ లవ్స్ యువర్ ఫీలింగ్స్ నాట్ ది
1: ఎక్స్టర్నల్. మానవుడు బాహ్యప్రియుడే కాని భావప్రియుడు కాదు.
0: మ్యాన్ గోస్ బై ది ఎక్స్టర్నల్ నాట్ ద ఫీలింగ్ విద్ ఇన్.
1: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ది ఫీలింగ్స్ విద్ ఇన్ నాట్ గో బై ది ఎక్స్టర్నల్.
1: నానాకు కలిగినటువంటి యొక్క డౌట్స్,
0: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ నానా.
1: అలాంటి నానా కట్టగడబడికి ఒక క్షణమైన కూడా నువ్వు బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
0: సచ్ నానా నెవర్ లెఫ్ట్ బాబాస్ కంపెనీ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
0: అండ్ బాబా వాంట్స్ టు
1: మొట్టమొదట నానా పీల్చి బాబాకి అందించాలి.
0: ఫస్ట్ ఇట్ ఇస్ నానా.
1: అంత సన్నిహితుడుగా మారిపోయాడు ఈ నానా.
0: నానా వాజ్ సో ఇంటిమేట్ విత్ బాబా.
1: ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడి దగ్గర నేను రావాల్సిన అవసరమేముంది అని పలికినటువంటి నానా కట్టగడబడికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
0: Nana, who said that Baba is madcap earlier, he considered him as his very life. Sixth life.
1: కనుకనే మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
0: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ఎవ్రీ వన్ విల్ హావ్ దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
0: నాట్ ఓన్లీ దీస్ ఫైవ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: రూపంగా తయారైపోయి
0: ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఆఫ్.
1: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
0: నానా నెవర్ హ్యాస్ ఈటెన్ విదౌట్ బాబా.
1: నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు.
0: బాబా ఆల్సో విల్ నాట్ ఈ వెన్ దేర్ ఇస్ నో నానా.
1: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టు.
1: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
1: ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ క్వశ్చన్ వై కాంట్ హీ ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
1: అది నా ఇష్టం కానీ నీవెవరు చెప్పేకి.
0: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
1: నా భావం అట్టుంది.
0: ఇట్స్ మై ఫీలింగ్.
1: ఉంటేనే నేను భోంచేస్తాను.
0: ఐ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
1: దయామయుడిగా ఉండేటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
0: కంపాషనేట్ గాడ్, వీ ఇమాజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
1: కనుక 100% కంపాషన్, 100% లవ్.
0: God has got 100% compassion, 100% love.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: There's nothing beyond this.
1: కనుకనే
0: so
1: ఈ ప్రేమ తత్వాన్ని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So everyone should understand the nature of love.
1: ఈ ప్రేమ సర్వులు ఎందు ఉంటుండాలి.
0: The same love is present in all.
1: కాబట్టి సర్వులను ప్రేమించండి.
0: So love all.
1: అద్వేష్టా సర్వభూతానాం.
0: Don't hate anyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Never hate anybody.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
0: If you hate anyone, you will be hated in turn.
1: Resound and reflection.
0: Everything is reaction, resound and reflection.
1: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: These three things appear in respect of the divinity.
1: కనుక
0: సో
1: ఎవరి జన్మము ఏనాడు ఎట్టిదిగా ఉండేదో ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
0: Nobody can say what we were in the past life. Nobody can say what's going to happen in the present life.
1: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాయి.
0: But without any cause there will be some effect whatsoever.
1: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు.
0: Though they don't expect and ask for, God will come close to them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
0: ది డిజర్డ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుందా?
0: ది సీడ్ దెన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ ట్రీ నౌ.
1: విత్తనమే లేకపోతే మొక్క ఎట్లొస్తుంది?
0: వితౌట్ ది సీడ్ హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ ద ప్లాంట్.
1: ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంత ఇసుకనే కనిపించింది.
0: వెన్ యు జస్ట్ మూవ్ అరౌండ్ ఇన్ ది ఈవినింగ్ అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద
1: సాండ్. రెండవ దినము వర్షం వచ్చింది.
0: నెక్స్ట్ డే ఇట్ రెయిన్.
1: మూడవ దినం బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
0: అండ్ థర్డ్ డే అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద గ్రీనరీ.
1: నిన్న ఏ మొక్కలు లేవు ఈనాడప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదు అనుకుంటే నిన్న దినం కూడా ఉంటుండాలి.
0: In fact, the plants were there even before.
1: నిన్న విత్తన రూపంలో నది ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
0: Yesterday they were present in the form of a seed. Today you find it.
1: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
0: Without the seed yesterday you don't get plant today.
1: విత్తనము కనిపించదు.
0: You don't see the seed.
1: మొక్క కనిపిస్తుంది.
0: You see the plant.
1: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
0: That what you see.
1: వినిపించినదే తలపిస్తుంది.
0: So what you
1: కనిపించినదే మురిపిస్తుంది. మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటాం. అదే మనం అంతా మురిపించి పెరిపించింది.
0: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ విల్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఏమాత్రము విచారించద్దు.
0: సో డోంట్ బాదర్ అబౌట్.
1: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
0: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెం గెట్ యునైటెడ్.
1: కనుక టైం కోసం వెయిట్ చేయి.
0: వెయిట్ ఫర్ ద టైం.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్
1: వేస్ట్. జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్.
1: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
0: అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్.
1: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ బట్ నన్ ఎల్స్.
1: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు లోకలంతా.
0: ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ సే ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్
1: ఏమిటి దీనికి అర్థము?
0: What is the meaning?
1: ఎవరికుంది ఈ ఫ్రీ విల్?
0: Who has that free will?
1: ఎవరికి లేదే.
0: No one has.
1: నేను ఏదో పని చేయాలనుకున్నా నాది ఫ్రీ విల్ అంటారు.
0: If you want to do anything, you say, I have free will.
1: సందేహాలంతా వస్తుంది. అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
0: బట్ యెట్ హీ డౌట్స్ వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. దెన్ వేర్ ఇస్ ఫ్రీ విల్?
1: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము, అదే ఫ్రీ విల్.
0: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
1: యోచనకి అవకాశం ఉండదు.
0: నో డౌట్ అట్ ఆల్.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
0: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
1: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
0: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
1: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
0: లెట్ హిమ్ ఎనీవన్.
1: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును.
0: ఈవెన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది
1: వరల్డ్ మినిస్టర్ కావచ్చును. కానీ ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
0: బట్ హి హస్ నో ఫ్రీ విల్.
1: ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు డు హి షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
1: ఎట్టి కట్టుబాటు లేదు.
0: బట్ గాడ్ హస్ నథింగ్. ఏమైనా
1: చేసుకోవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: అది ఫ్రీ విల్.
0: దట్ ఇస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక శక్తి.
0: దట్ ఇస్ ది ట్రూ డివైన్ పవర్.
1: కనుక
0: సో
1: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: హ్యూమన్ బీయింగ్స్ షుడ్ లీడ్ హ్యూమన్ లైఫ్.
1: తోటి మానవుల తోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
0: విత్ ఫెలో మెన్ యు షుడ్ బి హ్యూమన్.
1: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
0: అమంగ్ ఫెలో మెన్ యు షుడ్ నాట్ బి లైక్ అనిమల్ ప్రవర్తించవద్దు. ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
1: మ్యాటర్. ఎవరైనా కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్.
1: హలో గుడ్ బై అంటే గుడ్ బై అంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్ గుడ్ బై.
1: భావం తద్భవతి.
0: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
1: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటుంది.
0: ఇఫ్ యు టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక మంచిగా మాట్లాడండి.
0: సో టాక్ నైస్లీ.
1: మంచిగా ప్రవర్తించండి.
0: హ్యావ్ గుడ్
1: బిహేవియర్. మంచిగా నడుచుకోండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
0: మోల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్
1: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
0: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
1: అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది.
0: Then only your life will be fulfilled.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: కర్మమిది భక్తులకు కారణమిదులో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఇస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: This education has not brought any transformation at all.
0: ఈ నాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గంలో ఎందుకు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamgane ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chaduvukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chaduvukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mema aa vidhipen chaduvu chaduvam.
1: We don't want that type of education today.
0: Manu endunnatvanti oka antarvaani oka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt to listen to our inner voice.
0: Kanuka manamu ye chadu chadvali.
1: So what education we should acquire?
0: కేవలం అక్షరాలతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kadagi. Bahi chadu chadu kadagi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ee naadu vicharistunnaru.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీ పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి, చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ మియర్లీ గో త్రూ ద బుక్స్.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ ఫ్రమ్ విద్ ఇన్ ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది సెక్యులర్ ఆర్ ఫార్మల్ వన్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: These five elements constitute your own self, every individual.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులు కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన ఎందుకే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, where have you learnt it, where have you studied it?
0: మన ఎందుకే ఉంటున్నది ఆ సత్యము?
1: The truth is within you.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు అక్వైర్డ్ ఇట్.
0: ఆ ధర్మం కూడా మన ఎందుకే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వి డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుండే.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma, righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము, తలచడము, చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య, ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ ఆఫ్ డిక్లేర్డ్?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ అలైజ్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైజ్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaluka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: వీ హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
0: దాని యొక్క స్వరూపం మీ ఎత్తిది అనేటువంటి మీరేమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటి
1: వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ.

0: నుంచి కూరేటి వచ్చింది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్,
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి, ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో ఎ వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టిస్డ్.
0: శాంతి, అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: Without these two, Satya and Dharma, you can never be at peace, you can never be happy.
0: కనుక మొట్టమొదటి సత్యమే నేర్చుకోవాలి.
1: Therefore, we should first of all learn Satya, truth.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: To say what had actually happened is truth.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్య ధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karuna tho chudinatvadi.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude ee chudinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ee rendu cheyinappude
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్, ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్య ధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: when once we keep within that truth within us,
0: dharmamuku aadharam emiti?
1: What is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth, satya is the foundation.
0: Dharmam anetuvanti oka punadi.
1: Dharma is the one that is the base on this foundation.
0: Rendu yokka cherikane satya dharmamu.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: Appudu punadi mantiga untinappude గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: When the foundation is strong, you can raise walls.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, సత్య ధర్మ ఆర్ ద బిగినింగ్, ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాల్.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: Kaluka ee aanandame mana jeevitha lakshyamu.
1: Therefore this bliss is the aim of our life, goal of our life.
0: Aithe ee goal of life anetundi manam edi ani anukuntamante edo konni task pettukunedi dani manam practice chesukuntu vaste dani valla okati erpadutundi anukuntaru.
1: We think our goal of life centers round the continuity of thoughts. Thinking oriented.
0: కనుక మనము రెండింటి గురించి ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: Therefore we should unify satya and dharma in order to be blissful.

0: పాదముల కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: When once you start walking on both the feet, you can maintain balance.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవనములైనా కట్టవచ్చు.
1: And when once there is balance, that's quite safe and strong, you can raise any number of stories the building.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు.
1: The worldly actions are separate.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: కనుక నువ్వు సత్య ధర్మం రెండింటి కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
1: Therefore, when once we keep perfect balance between these two, satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharma manam nadchukunnappude shanti manalo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: Evaraina kodana engineers poi ayya ee building pai inkoka building emana kattachuna anigirappudu ayya dani punadi chudallappa antadu.
1: If an engineer puts a question, can we have few more floors, few more stories to this building, they will say, we must check the foundation.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఫౌండేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మొట్టమొదటి సత్యధర్మం మనము ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బేస్ రిలై ఆన్ సత్య అండ్ ధర్మ.
0: సత్య అండ్ ధర్మం సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మాత్రం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ వీ డోంట్ స్పీక్ ట్రూత్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ట్రూత్ పలుకుతారు చాలా మంది.
1: మెనీ స్పీక్ పీపుల్ స్పీక్ ట్రూత్
0: కానీ చెప్తారే కానీ చేసి చూడలేదు.
1: దే సే బట్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్.
0: కనుక చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: సో వెన్ వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్ దట్ ఈస్ ప్రాపర్ వే.
0: ఈ ప్రాపర్ వేనే మనం పట్టుకుని పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ప్రాపర్ వే.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్యధర్మంలో అనుసరించాలి.
1: దోస్ హూ వాంట్ టు హ్యావ్ దిస్ పీస్ అండ్ లవ్ మస్ట్ సర్టన్లీ బీ ఇన్ పొజెషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ.
0: ఈనాడు సత్యం చెప్తున్నారు అంతమంది.
1: టుడే మెనీ పీపుల్ స్పీక్ ట్రూత్.
0: అందులో ధర్మం ఏమాత్రమూ లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ధర్మ దేర్.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: వైల్ యూ రిటైన్ ట్రూత్ వితౌట్ ధర్మ ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ధర్మం ఆల్సో పర్మనెంట్.
1: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
0: రెండు పర్మనెంట్ వింటూ ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ అండ్ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: హియర్ సచ్ ఐ మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలం నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దీన్ని ప్రాక్టికల్ లో

0: అప్పుడే
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కులను మన ఏందే ఉంటున్నాయి గాని సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే ఆర్ నాట్ మియర్లీ టాక్ట్ బై టీచర్స్.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ ట్రూత్ యాజ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ ఎఫిమరల్ థింగ్ ఇట్ ఈస్ అధర్మ, అన్రైచువస్.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడీ.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటిది మన రోజు చేసినప్పుడే
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడీ ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యతలు ఆ పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children, I have to bring them up, I have to get them married, I have many responsibilities to discharge.
0: ఈ నాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: Today there is no strength, all of us are weak because we are separating satya and dharma apart from each other.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ unified, you will have your aim fulfilled, goal reached.
0: కాని ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: When once you set them apart, you are dividing them.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము?
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: ఈనాడు పూర్వ శతాబ్దాలు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయం కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలం అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికం అంటారు,
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికమైన ఏమిటి? లౌకికము భౌతికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అయినటువంటి ఆధ్యాత్మికం.
1: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటుతో చెప్పినప్పుడే,
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే,
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లిమ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే,
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ దిస్ బాడీ హెల్ అండ్ హెల్దీ.
0: చూడండి, మనం భుజిస్తున్నాము,
1: వీ టేక్ ఫుడ్.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా,
1: యూ ఆస్క్ ఎనీ డాక్టర్ వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్?
0: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ దెన్ ది ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ.
0: అన్నింటికి నీకు అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా, ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ, ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: First we have to understand perfectly.
0: Understanding చేసుకుంటే దాని యొక్క లోతు నిమిత్తం కూడా తెలుస్తుంది.
1: Then once we understand, we will know, notice its depth and profundity.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind rendu kuda ekamainappudu,
1: when once body and mind are united,
0: ee buddhi anetundi tarantrataane vastundi veta.
1: Intellect follows automatically on its own.
0: Kaluka manam buddhiki prayatnam cheyanakkaledu.
1: You don't need to make special effort to direct the intellect.
0: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
0: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
1: Therefore we should give proper place, correct importance to this mind.
0: Mind entity daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpamlo oka chedikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi kurinappude therinatundi balam vachesestundi.
1: Thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi, ee kerchief.
1: This is the kerchief.
0: Kerchief anetundi em cheyindi, daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: Kaluka manamu mottamota mind nu sharirapiti abhyasamlo pettali.
1: Therefore we should train the mind, control the mind to begin with.
0: Seyo hi gnana abhyasat jana dhyana visheshate janat karma paratyage jagatyanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
0: Appude manaku sharirapiti anandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: Appudu naalugintu yokka ekatvame manava yokka shariram.
1: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
1: What effort should we make to combine all these four?
0: Organization చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధా, the sincerity, steadfastness, bhakti and devotion.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: When these two do not act together in unison, you cannot eat at all. Without this duality, you cannot visualize non-dualism. Therefore, faster, develop unity more and more.
0: Unity ఉండినప్పుడు purity వస్తుంది.
1: Out of this unity only, you will grow purity.
0: ఈ purity వచ్చినప్పుడే divinity ఏర్పడుతుంది.
1: When one has purity, you will experience the divinity.
0: కనుక మనం divinity రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: ఈ unity చేసినప్పుడే మనకు అన్ని కులు ఏర్పడిపోతుంది.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసార్థ.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
0: జ్ఞానాధ్యానం విశేషితే.
1: And out of this practice you will be able to acquire
0: jnanat karma paratyage,
1: and thereafter you will be doing perfect action.
0: Paratyage means are karma vimochana ayipindi,
1: and then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalukane ee కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
1: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
0: Chaala mandi adugutuntaru swami maaku eppudu liberation vastundi.
1: Many people ask Bhagwan, swami, when are we going to be liberated?
0: Cheyavalsina dhyanam chesinappude kada ikka liberation kuda kalugutundi.
1: Bhagwan replies, when once you do, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathi okka daniki kodu sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect of life.
0: Sadhana lekunda kodanu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnamu emo antaru.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: Manasu ekatvanga cheyukovadam meditation.
1: One pointedness, one pointed attention of the mind is meditation.
0: Anni vaipula paragatunnatundi oka manasunu oka margamlo pettali.
1: The mind which is wavering in all different directions will have to be one pointed, single mindedness.
0: Appude ee vaginatundi oka sooti ayinatundi oka gambhyam cheyutundi.
1: Then only it's a straight method to reach the destination.
0: Indrakagalo manasu atu itu chestundi.
1: Mind goes on wavering hither and thither.
0: Ee chesapudu manam appude chaala jagrataga undali.
1: We should be cautious when mind starts wavering.
0: Kaduka ee mind anetundi cheyakunda unde kadaliki enni prayatnamlo anni prayatnam chestunnaru meeru.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: Kaduka mind nu motta motta mind nu drishti vadalakunda mind pai ne pettala.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatamaadi chaala sahajam ayipoyindi.
1: In this world the wavering nature has become quite natural.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్. రామ అనేటువంటి పదములకు రామ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామరామ అన్న.
1: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaritatvam, nischaritatve jivanmukti.
1: Therefore, it's only out of good company, we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: You should not close your eyes completely.
0: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాలి.
1: You should direct the focus, your attention, on the tip of the nose.
0: ఈ దృష్టిని ముక్కు పక్కన చూడాలి.
1: Therefore, your view should be on the tip of the nose.
0: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: In the process, they will be closed totally.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: నార్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్, యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
0: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: యూ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్,
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాల భక్తి చేస్తుంది.
1: వెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
0: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough. You and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డూ యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name of God, we should have one chosen name of God.
0: Ante gani pari nimshimshaniki marchakoddu.
1: We should never change from one name to another.
0: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అదే డివినిటీ చేయబడుతుంది.
1: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: With these things in our view, if we undertake spiritual practice, we can reach the goal.
0: కొంచెం మహమ్మడిస్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: You just consider Mohammedans. They don't do anything.
0: Tapam cheyaru, bhajan cheyaru, evi cheyaru.
1: They don't do any penance. They don't do any bhajan. They don't do any of these things.
0: Okati matram vaaru chestuntaru.
1: But one thing they follow strictly.
0: Andaru bhagavantudu bhagavantudu ani cheppi cheppukuntaru.
1: All praise the Lord. Speak the name of God.
0: Kabatti nenu kuda aa bhagavantudu peru cheppukuntaru.
1: I also pray to God, same God.
0: Ante chaalu.
1: That is enough.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటేషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: There is no one greater than Allah Akbar.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: With the total faith, they reached their goal.
0: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
1: With that faith,
0: నమ్మకం రెండు నయనములేని అందులో అవని అందు.
1: Today in this world, people are totally blind, having lost both the eyes of faith.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: We should never be in darkness.
0: ఉన్నాడో లేదు.
1: We should never doubt whether God exists or not.
0: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: We should hold on, cling on to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాం.
1: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికే మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
0: Chanting చేస్తూ రావాలి.
1: You can chant, repeat God's name.
0: కానీ chanting లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
0: Antarvani yokka tattvanni artham chesukovali.
1: We should understand the nature of the inner voice.
0: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
1: Then only you will have true bliss.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Chaala mandi maa pillalu kudanu dhyanamlo kurchuntaru.
1: Many of our students sit for meditation.
0: చుట్టారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: దే సిట్ అండ్ మెడిటేట్. వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
0: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము కళ్ళు మూసుకోవటము.
1: వాట్ వీ అండర్స్టాండ్ బై మెడిటేషన్ ఇస్ టు సింప్లీ సిట్ విత్ క్లోజ్డ్ ఐస్.
0: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
1: ద వన్ హూ సిట్స్ ఫర్ మెడిటేషన్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్.
0: మొట్టమొదట మనం కోరాల్సిందే ఒక్కటే.
1: వాట్ వీ షుడ్ అస్పైర్ ఫార్ ఈజ్ ఓన్లీ వన్.
0: కాన్సన్ట్రేషన్ చాలా అవసరం.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
1: వెన్ వన్స్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ టోటల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి పర్ఫెక్ట్.
0: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ కూర్చుంటారు కానీ మా ఇంటిని మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
1: దో దే సిట్ ఇన్ పద్మాసన, మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
0: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
0: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, యూ కెన్ సర్టన్లీ అటైన్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ, ఆఫ్ దీస్ టూ, ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, నెవర్ ఆర్గ్యూ, జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయన మహా,
1: కేశవాయన
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయన మహా, దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: ఇక లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కలగబడుతున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమి ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్, లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: when this light is one, there may be any number of bulbs.
0: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: దేర్ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విడాటలు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది ఇన్నర్ కరెంట్ ఇన్నర్ వాయిస్ విచ్ ఇస్ ది ఇన్నర్ ఫ్లో అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్ దట్ సెడ్ ఆఫ్ ఆల్ ద థాట్స్ దట్ హ్యావ్ బీన్ థాట్ ఓవర్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ కెన్ సర్టన్లీ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ మెన్షన్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయగలిగి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: Ekkada chusina untundi.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: Ekkada ikkada satyamu.
1: Here is truth.
0: Ide satyamu.
1: This is truth.
0: Ide satyamu.
1: That is truth.
0: Cheppunte anta satyame.
1: Therefore, you find truth everywhere, all over.
0: Kaluka. భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను,
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: They have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, all those are artificial.
0: Artificial is the pleasure.
1: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart means physical heart.
1: Heart means not the physical heart anyway.
0: Heart is physical heart. Tanu ane chodi dante eagle.
1: Heart here means the I-ness. That I-ness at the self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste. But what we do is, we go on mixing up things, making a mess of it, and land up in confusion. Many youngsters are following meditation techniques.
0: Meditation అంటే ఏంటి వాళ్ళకి అర్థం కాదు.
1: They don't know what meditation is.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: They don't know what they are actually doing.
0: ఈ చేస్తున్న పని ఏమిటి?
1: What is it I am doing?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: Can I call it meditation?
0: కాదు కాదు.
1: No.
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: Meditation means single pointed attention, total attention only on one.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యదీగా భావించి మీరు సాధన చేయండి.
1: Bhagavan blesses you that you should be hale and healthy, that you should be blissful, that you should proceed spiritual path, and that you should be successful in every way.
0: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
1: All that you have done till now is not certainly not a waste.
0: కానీ అందులో ఏదో కొత్తదైనా,
1: but however you find its own impact within you.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: Certainly you are left with some result, is not totally in vain.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములేవేది.
1: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్. Today, in this world, we are completely blind.
0: Completely blind ga untunte kuda manchide.
1: We are completely blind, it is good to some extent.
0: Kaani konja samayamlo blind ga untadi, konja samayamlo adi drishyanga kanipistundi.
1: Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another.
0: Aa vidhanga meer shifting ki pokoddu.
1: You should not shift your vision like that. There should be oneness in every aspect. This can be stated at the individual level. It is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter. If it is not possible for you to do anything, at least do Namasmarana, chant the glory of God.
0: Bhajana Bina Sukha Shanti Nahi.

0: In men who do not have purity of heart, they are like substanceless, useless men. And in such people, anger and vanity automatically collect and accumulate. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
1: చెవులకి ఒడు విను శక్తి చేర్చెనోయి చెవులకెవడు విను శక్తి చేర్చెనోయి కనులకెవడు ఇచ్చెను కాంతిరేఖ అట్టి వాణిని వెతుకుటే

0: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
1: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
0: వీటిని ఆహార వ్యాహారములు అని కూడాను పిలిచి వస్తూ వచ్చారు.
1: These are also described as food and habit.
0: ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
1: Whichever man conquers these two would have attained divinity itself.
0: అప్పటి నుండి మాటలు స్తంభించి మనసు మాట్లాడుటకు ప్రయత్నిస్తుంది.
1: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
0: మనసు యొక్క నూరును మోయించే నిమిత్తమై బుద్ధిని మేల్కొల్పవలసి వస్తుంది.
1: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
0: క్రమముగా బుద్ధికి బుద్ధి చెప్పి ఆ బుద్ధిని ఆత్మవైపున మరల్చుటకు తగిన కృషి చెయ్యాలి.
1: The next step would be to give a proper advice to the intelligence and turn it towards Atma.
0: వాక్కు మనస్సునందు, మనస్సు బుద్ధియందు, బుద్ధి ఆత్మ సన్నిధిని చేరేటువంటి యొక్క ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
1: The secret and the proper way is to merge the word into the mind and the mind into the intelligence and intelligence in the Atma.
0: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలము దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
1: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
0: ఈ ఇంద్రియముకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా నువ్వు విచారించడం లేదు.
1: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
0: ఈ సర్వభోగములను అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
0: బాహ్య ప్రపంచమునకు అంతర్జగత్తుకు అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి విషయము విద్యార్థులు గుర్తించాలి.
1: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
0: Aharanni chuchi aanandinchedi,
1: the one which enjoys the food,
0: andanni chuchi aaswadinchedi,
1: the one which drinks the beauty,
0: parimalanni chuchi paritapinchedi, paravasinchedi,
1: the one which sees and makes fun of things which are seen.
0: Ivi indriyamula, dehama, lek aatmana.
1: Who enjoys all this? Is it the sense organs? Is it the body? Or is it atma?
0: Shariramu kaadu.
1: It is not the body at all.
0: Indriyamula antakante kaadu.
1: Certainly it is not the sense organs.
0: Annintini laalinchi paalinchi jagattunu paripalana cheseetundi oka aatma tattame ee annintikini moola kaaranam.
1: It is this principle of atma which causes everything else to function which is enjoying these things.
0: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్జగత్తుకు ఆది.
1: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఇన్నర్ వరల్డ్.
0: ఇట్టి ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమని దుంచుకున్నప్పుడే ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఆత్మా ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ then sense organs cannot have much of impact and influence on us.
0: Annintikante pradhanamainatundi indriyamu jihva naluka.
1: The sense organ which is very important compared to all the sense organs is tongue.
0: Ee okka danini manam vasam chesukunte sarveendriyamulu kudanu sulabhanga manaku vasam aipothayi.
1: If you can control this, you would have control every other sense organ.
0: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నది కఠోపనిషత్.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ బీన్ కంపేర్డ్ టు ఎ హార్స్.
0: ఇక్కడ అశ్వం యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు అశ్వములకు

0: అనేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
1: వన్ కెన్ ఈజీలీ అప్రిషియేట్ ద టైప్ ఆఫ్ సిమిలారిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టంగ్ అండ్ ది హార్స్ ఇఫ్ వన్ ట్రైస్ టు అనలైజ్ ది సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్.
0: చక్కగా పుష్టిగా వేగముగా పరిగెత్తేటువంటి అశ్వం ఉండొచ్చు.
1: దేర్ కుడ్ బి ఎ హార్స్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ విచ్ కెన్ రన్ ఫాస్ట్.
0: కానీ అట్టి వేగంతో పరిగెత్తేటువంటి అశ్వం ఉండినప్పటికీ ఒక చిన్న ఇనప ముక్కను దాని నోటి యందు చేర్చి కండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
1: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
0: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది.
1: సచ్ ఎ స్మాల్ ఐరన్ పీస్ కెన్ కంట్రోల్ ఎ వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ హార్స్.
0: అశ్వమునకు నోరే ప్రధానము.
1: ఫర్ ది హార్స్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్.
0: దానిని అరికట్టినప్పుడు అశ్వమంతా వశమైపోతుంది.
1: వన్స్ యూ కంట్రోల్ ఇట్స్ మౌత్ యూ హావ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్.
0: కనుక ఈ పంచేంద్రియములైన అశ్వమునకు నోరే ప్రధానమైనటువంటిది.
1: అమంగ్ ఆల్ ది ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఒక చిన్న చుక్కాని వల్ల ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
1: వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ షిప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యువర్ ఓన్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.
0: అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేజింగ్ ఫైర్.
0: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణం వంటిది.
1: The word may be compared to the power of fire.
0: ఈ కణమును ఎన్ని విధములైనటువంటి రీతిగా కూడాను మనం వశం చేసుకోవడానికి తగిన కృషి చేయవచ్చు.
1: We can make use of this power of speech and achieve many things.
0: కనుక వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
1: Once you control the talk, you'd have controlled the world itself.
0: ఈ వాక్కు చేత ఎంతటి ఘనకార్యమైనను చేయవచ్చును ఎంతటి హీనకార్యమైనను చేయవచ్చు.
1: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
0: మీ వాక్కే ఆశీర్వాదమును అందించుతుంది దూషణను చేకూరుతుంది.
1: వర్డ్ కుడ్ బి యూజ్ టు బ్లెస్ ఆర్ టు కర్స్.
0: కనుక ఈ జిఫెను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందం అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: He taught the tongue, O sacred tongue, you are the one who is given to enjoy aesthetic, you have got an aesthetic sense. Why don't you just sing the sweet name of Govinda and sanctify yourself?
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్న.
1: If there is a slip of the leg, you may not be hurt much.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: If there is a slip of tongue, it can hurt and harm any other person.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: It may be impossible to undo what has already been done by harming and hurting.
0: ఈ ఇంద్రియ విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: ఈ ఇంద్రియములు ఇక్కడ ఉంటున్నాయి.
1: Here are the sense organs.
0: నిన్నెవరో బయట దూషిస్తున్నారు.
1: Someone is criticizing you.
0: ఈ దూషణ అనేటువంటి విషయం బయట ఉంటుందాది.
1: This criticism is external.
0: నీ ఇంద్రియములు ఇక్కడ ఉంటున్నాయి.
1: These sense organs are inside you.
0: కానీ ఆ యొక్క దూషణ అనే విషయము ఇంద్రియముతో చేరకుండా ఉండినంత వరకు కూడా నీవు ఏమాత్రం కూడా వికారం పొందవు.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: ఆవేశానికి అవకాశం అందించవు.
1: There is no need for any
0: excitement.
1: You do not be angry.
0: కానీ ఆ విషయమే నీ యొక్క చెవులకు చేరినప్పుడు నీవెంతైనా ఉద్రేకం చేతను, క్రోధము చేతను, ఆవేశంతో నిండిపోతావు.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt.
0: ఈ ఆవేశమునకు, ఈ ఉద్రేకమునకు కారణమేమిటి?
1: What is the reason for this kind of excitement?
0: విషయము ఇంద్రియములతో చేరకుండా ఉన్నంత వరకు ఎట్టి ఆవేశం ఉండేది. ఆ విషయము ఇంద్రియంతో చేరినప్పుడే ఈ ఆవేశం ప్రారంభమవుతుంది.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy
0: or sorrow. మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: ద సేమ్ థింగ్ కుడ్ బి వ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. There is some person who is describing you in glorious terms.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కాని, అతనిపైన ఎట్టి ప్రేమ కాని నీకు ఆవిర్భవించదు.
1: Until you hear such kind of praise, you will not get any feeling of love.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
1: The moment the such praise comes in contact with your ear and hear it, and then you start loving him.
0: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
1: What is the cause for this kind of love or hatred?
0: సంబంధమే దీనికి మూల కారణం.
1: It is the coming together of the sense organ with the sense organ.
0: విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: The sense organs will enjoy peace if the sense objects are kept
0: away. విషయేంద్రియములు రెండు కూడాను చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారమును నీవు పొందలేవు.
1: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్, ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ అన్ ఈక్వానిమస్ మైండ్, దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
0: కనుక ఇంద్రియమును అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్.
0: సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం.
1: ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఈ ఉద్రేకమునకు, ఈ ఉల్లాసమునకు రెండింటికి పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ నీవు చేయాలి.
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: నేను ఇంద్రియములు కాదు.
1: యు ఆర్ నాట్ సెన్స్ ఆర్గన్.
0: నేను దేహములు కాదు.
1: ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: ఐఎమ్ ఆత్మ, ద ఎంబాడిమెంట్.
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: స్ట్రెంగ్తన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బాదర్ యూ అండ్ హర్ట్ యూ.
0: ఈ యొక్క నిరంతరమైన విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చు.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసును గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కాని అధ్యాపకులతోనే కాని వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బీ ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కాని లేక నిరాశకు కాని నిస్పృహకు కాని నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ సింక్ డౌన్ ఇఫ్ సమ్మన్ క్రిటిసైజెస్ యూ.
0: నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమ్మన్ ప్రేజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులను దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
0: Vaku bhagavantuni yokka shabdam.
1: Word is the boon bestowed on you by God.
0: Bhagavantuniki tappa anyulaku nee vaagdanam cheyadakkaredu.
1: Do not promise to any
0: adhikaram kuda neeku ledu.
1: You have no right either to give such promise to others.
0: Vaaku durvinyogapachukunna vaadu avtaavu.
1: You would have misused your word.
0: Appude nee tejasu prakashistundi.
1: Then only your effulgence,
0: నీ విచక్షణా జ్ఞానం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో దిస్ యువర్ డిస్క్రిమినేషన్ పవర్
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యూ వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఎ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశం నందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సల్పుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ పుట్స్ స్టూడెంట్స్ ఆన్ ద రాంగ్ పాత్.
0: విద్యార్థులు కేవలము విద్యా విషయమందు తప్ప అన్య విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీథింగ్ అదర్ దాన్ దర్ స్టడీస్.
0: విద్యా అర్థైతీతి విద్య. విద్యార్థిగా నీవు ప్రవేశించావే కానీ విషయార్థిగా నీవు ప్రవేశించలేదు.
1: యూ హ్యావ్ ఎంటర్డ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ఎ సీకర్ ఆఫ్
0: పరిపూర్ణ విద్యను నీవు పొందిన తర్వాత విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్
0: కూడా మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటం.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
0: కొన్ని సమయములందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయం నందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్, దెన్ డు నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడు అవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుటకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ sang in the form of a song about these sense organs.

0: వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్న దూరును విను చెవులున్న.
1: If one's head is filled with bad thoughts and if one's ears aspire to hear some kind of complaints and bad things,
0: ponchi chuchu kanulunna panchala vinu chevulunna.
1: If one's eyes are always trying to find something mysterious and one's ears are also aspiring to hear some complaints,
0: ponchi teguna chittamunna.
1: If one has a crooked heart and mind,
0: వంచే మనసున్న.
1: ఇఫ్ వన్స్ మైండ్ గోస్ ఆన్ ట్రైయింగ్ టు డిసీవ్
0: అదర్స్, చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
1: ద మోమెంట్ జస్టిస్ సైడ్స్ దీస్ థింగ్స్ ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్.
0: మానవత్వం అనేటువంటిది సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యుమానిటీ ఇస్ సచ్ దట్ that it inquires into truth and it looks follows the path of justice.
0: Manavudu satyavratudu dharma parayudu nyayame itaniki aata pattuga bhavinchinatundi manavatvanni sareinatundi oka sarthaka namanga manam nilabettali.
1: Man would be justified as a man only when he follows the path of truth, right conduct and justice.
0: Manavuni yendunnatundi ee panchendriyamulu aneka vidhamainatundi oka chikkulaku guri chestuntai.
1: Five sense organs of the man put man to number of
0: difficulties. ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: A particular sound has a particular meaning.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృంగములు ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: పరిశకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్,
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిగతా అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఎ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని గోలుచూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈస్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్డ్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్డ్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్, ద సౌండ్, ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశం కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్డ్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Mahabalahinudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chenda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చండ అమార్కులను పిలిచి
1: Father called this Chanda and Amarka.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టూ మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: Give him such worldly activity which will make him forget about Hari.
0: సంసార సంబంధమైనటువంటి రహస్యాలంతా కూడా ఈ పిల్లవాడికి బోధించమన్నాడు.
1: టీచ్ ఆల్ దోస్ ఇన్నర్ మీనింగ్ అండ్ అట్రాక్షన్స్.
0: అప్పుడు ఈ పారమార్థిక మార్గమును వదలి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సంసార సంబంధమైనటువంటి మార్గమును ప్రవేశిస్తాడని అతని ఉద్దేశం.
1: హిజ్ ఐడియా వాస్ దట్ బై సచ్ ఎ మెథడ్ ప్రహ్లాద వుడ్ బి అట్రాక్టెడ్ బై ది ఫ్యామిలీ లైఫ్ అండ్ వుడ్ గివ్ అప్ ద స్పిరిచువల్ లైఫ్.
0: కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్కులు సంభవించలేదు.
1: ప్రహ్లాద వాజ్ అన్మూడ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: He was firm with this feeling of Atma.
0: Adi Prahladuni yokka pratigna.
1: That was his vow.
0: Pattina pattedo pattane pattenu pattune gidudaka povakunde.
1: Whatever thing which he held in such a way, he was not prepared to give up until his wish was fulfilled.
0: Adigina dediyo adagane adigenu. అడిగినదిదాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాస్ గివెన్ టు హిమ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడుదాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై, ఐ మీన్ డ్రైవ్ హిమ్ అవే, హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: It is not appropriate for a true devotee to be
0: naati vidyarthula vale ee naati bhaktula vale sanachanam kudunu chelincheetundi hrudayam kaadu prahladundi.
1: Prahlada's heart was not like the heart of these students which is wavering continuously.
0: Brahmin drishti chelinchini manasu prahladuni yokka idi.
1: Prahlada had an unwavering mind.
0: Yetti kastamulakaina nastamulakaina dukkhamulakaina kudunu taanu lekka cheyaka.
1: He never cared for whatever difficulties, problems, trials, tribulations.
0: Hari namamunu vadalaka
1: he never gave up the name of Hari.
0: Nirantaram kodu aanandamuto
1: he was full of bliss continuously.
0: Bhagavat chintana salpu undeetunti vaadu.
1: He was chanting the name of the Lord throughout.
0: Ee drishyamu chenda amarkulake chaala aashcharyam vesindi.
1: Chenda amarka themselves were rather surprised at this sight.
0: Chakravarti daggariki vacharu.
1: They came near the emperor.
0: తన్ను నిశాచరు పొడువ.
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇంటూ ది బాడీ.

0: తనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచును సించుగాని తా కన్నుల నిరు తేడు భయకంప సమేతుడు కాడు పువ్వర. రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపునకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్, he was never prepared to give up the name of Hari. He began praising and praying to Lord Hari by various descriptions.
0: పాములతో కరిపించినా, పర్వతములపై నుంచి నూకినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించినా ఏమాత్రము చెలించడు.
1: He was made to be bitten by the snakes. He was taken to the hill top. కన్నుల
0: నీరేనా తేడు.
1: He was not even
0: భయకంప సమేతుడు కాడు.
1: He is not fear ridden either.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: What is this strange sight?
0: మా చేత కాకున్నదన్నాడు.
1: We are not able to see and we are not able to
0: కానీ ఇంకా అతి చిన్న బాలుడైనప్పటికీ భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు said that although he is a small child, tempt him into the family life and describe the type of relationship between the husband and wife.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెబుతూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ అండ్ బిగాన్ టీచింగ్ దెమ్ సర్టన్ లెసన్స్.
0: పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథల్లో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు.
1: డియర్ బాయ్స్, ఐ హమ్ రిమెంబరింగ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నెరేటెడ్ బై నారద విచ్ ఈస్ రాదర్ ఇంట్రెస్టింగ్.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
1: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల కోరను భరించుకోలేక అతను నిరంతరం కొరను చింతించుకుండేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్, హీ వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్.
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
1: On the one pendal there was a particular thing written and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one those people who have controlled their wives they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal.
0: Sare ee vaartanu vinnaru maharaj daggara asatyanga manam pravartisthe emaina chichi nivvachunu anukune uddeshanto andaru baaryaku lobadinatunte pendal lo kurchuntu vacharu. Veeru sankhya chalachalamuku perigipothu vachindi.
1: After hearing this particular announcement all the people out of fear for the king began going into the pendal where which is meant
0: yastamu kavastundadi evvaru okkaraina ee pendalku raavatam ledu.
1: There was not even one person who was going into the other pendal.
0: Ee vidhanga chustunte okanoka vyakti vachi aa bhajyanu vasaparchukunnatundi okka pendal lo ninchukunnadu.
1: Only one person at last entered into the pendal which is meant for people who have control their wives.
0: Santoshinchadu okkadaina untunnadu na rajyamlo ankori.
1: This king was overjoyed that there is at least one person who has controlled his wife.
0: Atana daggariki velli chaala gauravanga ayya meeru bharyaku vasamainatunti vara bharyanu vasam chesukunnatunti vara satyam palakamani cheppadu.
1: He went to that particular gentleman and respectfully he spoke to him. Well sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife. Let me know the truth.
0: Maharaja, nenu asatyam eppudu cheppanu, nenu satyame palukutunnanu, నేను భార్యకు లోబడిన చుట్టి వాడనేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐ ఆమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్, బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ కమ్ ఇన్ టు దిస్ పెండాల్. ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్, కమ్ వాట్ మీ.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంటే చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్, ఇట్ ఈస్ స్వేర్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్.
0: దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ సట్లర్ దాన్ ది
0: ఇంద్రియముల కంటే అతి సూక్ష్మమైనటువంటిది శరీరము, అనగా మనస్సు.
1: మైండ్ ఈజ్ సట్లర్ దాన్ ది సెన్సెస్.
0: మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి.
1: Intelligence is subtler than
0: buddhi kante ati sukshmamainatundi atma.
1: Atma is subtler than the intelligence.
0: Sarvam kudunu atma vasham kavasu tappadu.
1: Everything has to be under the control of atma.
0: Kanuka manavattamulo indriyamulo anetundivi maha balavantaramainatundivi.
1: Sense organs at the same time are very powerful with reference to human beings.
0: Ee indriyamulo mottamota manam arikattinappude జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్ ఓన్లీ వెన్ వీ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈనాడు యువకులు ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడతలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గం అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ they have not been able to control the sense organs.
0: Vakkaraina kudanu classroom lo kani kadala medalaka sarina reetilo kuchuneetunti yokka vidyarthi kanipinchatam ledu.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: Ye vidhanga nadachali, ye vidhanga kurchovali, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రమూ తెలియదు.
1: దే రియలీ డు నాట్ నో ఈవెన్ లిమిటెడ్ వే వాట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ వాకింగ్, టాకింగ్, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, you should fix your vision only on your friend, should not go on looking this side
0: but vidhamulaga kudunu prasarimpa cheyakudadu.
1: You should not divert your vision this side and that side.
0: Idi yuvakulaku chaala pramadamainatundi.
1: This is a great
0: drishtini sariyainatundi drishtiga taanu nilipukodaniki chuchukovali.
1: It is very essential for the youth to have proper vision.
0: Evartoneina maatladutunnappudu aneka rakamulaga kudunu anni angamulu kudunu kadilistu untaru.
1: When you are talking to someone, you are not steady at all.
0: Kontamandi maatladutunte upanyasalu chestunte pedda dance aadinattiga untadi, chetulu kaallu anta aadistu idantha vikaramainatundi chestulu ga roopondutayi.
1: Some people when they are talking or giving a speech, they make such gestures, moving their hands etc.
0: Angamulu aadinchakunda maatladali.
1: One should be able to speak without making unnecessary
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నము చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇంద్రియములు అభ్యాసం చేత అవి ఆ సరి అయిన మార్గంలో ప్రవేశిస్తాయి.
1: If you make efforts in this direction, You would be able to, on account of practice, control your sense organs.
0: Kanukane sreyohi jnanam abhyasat nana dhyanam nishishyate dhyanat karma palatyage tyagasyanti anantaram mani.
1: That is why it is said practice is very important for everything.
0: Prati okka daniki ni manam practice abhyasam cheyali.
1: You have to practice and get the benefit out of it.
0: Abhyasam lekunda deni manam sadhinchalem.
1: You cannot achieve anything without proper practice.
0: Puttinappudu nunchi kurchovatam abhyasam cheyali, nadachatam abhyasam cheyali, parigettatam abhyasam cheyali, maatadatam abhyasam cheyali, annam tintam abhyasam cheyali. Ivanni abhyasam chethe erpadinatuvi.
1: Right from birth, a number of things like eating food, walking, talking, everything is learned.
0: Bazaarlo nadiche sabhello chuste ee naati vidyarthulu,
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road ayina kuda nadachadaniki sthanam undadu vaadaku teenanta kuda prahladudu idi yavana sannipathaku yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chustukuntu nadachali.
1: You should fix your sight on your adi sanneeni walk. That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి, తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాండ్స్ యూ ఇన్ టు ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: దే దెమ్సెల్వ్స్ బికమ్ ఇంటు ఎ స్మాల్ బండిల్ లైక్ ద బండిల్ క్యారీడ్ బై ఎ వాషర్మన్.
0: ఉంగి చాలా కుక్కిచ్చి పండుకుంటాడు.
1: దే బ్రింగ్ ఆల్ దీస్ లింబ్స్ సో క్లోజ్
0: అనేక రోగములకు కూడా గురి అవుతారు.
1: On account of such posture, people would suffer from various ailments.
0: కూర్చున్న సమయం లోపల ఏ 77 మాదిరి ఇట్లు కూర్చుంటారు. ఇది మంచిది కాదు.
1: ఈవెన్ సిట్టింగ్ పోస్చర్ వెన్ దే సిట్
0: స్పైనల్ కాలం బెండ్ అయిపోతే అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ వైల్ సిట్టింగ్ యూ బెండ్ ది స్పైనల్ కాలం యూ గెట్ ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్.
0: నడిచే సమయంలో చక్కగా ఒక కర్ర వలె నడచాలి.
1: వైల్ వాకింగ్ యూ షుడ్ వాక్ లైక్ ఎ స్ట్రైట్ స్టిక్.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్
0: తీగవలే చుట్టుకోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణ కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవు ఎందుకు ప్రవేశించాలి?
1: He goes on asking, what are they talking? Why do you bother about such a thing?
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఈ కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say? What did the other person say? Why are you bothered about such things?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: ఎవరి విషయంలోనూ కూడా మనం ప్రవేశించరాదు.
1: Do not bother yourself about others.
0: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: Mind your business and confine to yourself.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ లూజ్ యువర్
0: రెస్పెక్ట్. ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ యూ.
0: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
0: Edena neeku avasaram unte good morning, good morning, how are you, how are you ante talinke emu.
1: Let the greetings be good morning, good morning, how are you.
0: Ee bazaar lo ninchukoni maatadeetuvanti oka durabhyasam maha cheddadi.
1: It is a great weakness and a defect టు గో అండ్
0: అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: బజార్ లో పోయే సమయంలో యువకులు ఎవరు కూడా మాట్లాడరాదు.
1: While walking on the road, the youth should not indulge in
0: talking. అదుపులో పెట్టుకోవాలి.
1: Control your sight.
0: మనం మనుషులము, కాకులం కాదు.
1: We are not crows, we are human beings.
0: కాకులైతే అటు ఇటు ఒక్క క్షణమైనా కూడా స్థిరంగా ఉంటుండము.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటుంది.
1: ఫర్ ది యానిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ మ్యాన్ ఇట్ ఇస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ.
0: అట్టు కాకుండా వంగిపోతే ఇది సక్రమమైనటువంటి మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలం బికమ్స్ క్రుకెడ్ దెన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101.
0: అందులో ఒక్క నాడము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
1: దేర్ ఇస్ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యునిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: దీనిని సుషుమ్నా నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal column.
0: అందులోపల 9 to 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th రింగ్
0: సుషుమ్నా నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్నా నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్ లేకే వాసర నీవార శోకవత్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్ లేకే భవాసర, నల్లటి మేఘమును మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్ లేఖ అనేటువంటి ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ,
1: యూ లై డౌన్.
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: కారును అంబుల్ వాళ్ళే వంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా నువ్వు తలకెక్కదు.
1: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
0: ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తితే అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
1: ఇఫ్ యూ రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరైనటువంటి జ్ఞాపకశక్తి మన కుదరాలంటే చక్కగా కూర్చొని తాను చదవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ నీకు ఆసక్తిగా ఉంటే బుక్ కట్టి పెట్టి నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ భాగస్నానం ఎందుకు?
1: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటిగా ఉండినప్పుడు చదవకూడదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్, టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetru kaalu adurutai.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
1: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa yendundinappudu sariyainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
1: That is why students should observe certain
0: ee ghanakaryamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకునే కూడా దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థకామోక్షం యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
0: ముఖ్యమైనటువంటి అయినప్పటికీ
1: బాడీ ఈజ్ ఇంపార్టెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పెట్టుకుంటాం.
1: వీ టేక్ ది స్లీపర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పెట్టుకోవాలి?
1: Why should you take the slippers into hand? What is the need for
0: it? పాదాలను రక్షించుకునే నిమిత్తమే నీవు దాన్ని చేతిలో పెట్టుకోవాలి.
1: In order to protect your own feet, you have to take the slippers.
0: అదే విధముగానే అవి చెప్పులు చాలా విలువగానటువంటి అయినప్పటికీ,
1: although slippers are not valuable things,
0: దానిని మనకు అవసరమైనట్టుగా వినియోగించుకునే సమయంలో దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: If you want to really use them properly, you may have to show that type of respect.
0: దీని వల్ల కొన్ని ప్రమాదాలు కూడా తప్పిపోతాయి.
1: By such a method, you can save yourself from
0: యుద్ధ సమయమునందు 9వ దినము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: On the 9th day in Mahabharata war, Bhishma took a vow.
0: పాండవులను హతమారుస్తాను రేపటి దినం లోపల అని ఒక ప్రతిజ్ఞ చేశాడు.
1: By the end of tomorrow, I am going to destroy Pandavas.
0: ఈ వార్త ద్రౌపది చెవిలో పడింది.
1: ద్రౌపది heard this news.
0: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చుండాలి.
1: She cried profusely.
0: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
1: కృష్ణ,
0: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
1: కృష్ణ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ అస్ సో ఫార్, కెన్ యూ నాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్షన్ టుడే? భీష్మస్ వౌ కెన్ నెవర్ బికమ్ ఏ లైఫ్.
0: అతను సత్యవాక్ సంపన్నుడు.
1: He is the one who is
0: అతని వాక్యములకు ఏనాడు కూడా విరుద్ధము జరగదు.
1: His word can never go wrong.
0: కనుక నా పతులు యొక్క మరణం సమీపిస్తూ వస్తుండాలి.
1: ది ఎండ్ ఆఫ్ మై హస్బెండ్స్ ఇస్
0: ఈ జగత్తునందు నీవు తప్ప నాకు పతిపిచ్చ పెట్టి వారు మరొకరు లేరు.
1: ఐ హావ్ నన్ ఎల్స్ హూ కెన్ గివ్ మీ ప్రొటెక్షన్ ఎక్సెప్టింగ్ యూ.
0: గట్టిగా పట్టింది.
1: She held the lotus feet of Krishna firmly.
0: కృష్ణుడు చెప్పాడు, అమ్మా, ఏ ఒక్కదానికైనా కూడా కొన్ని ఉపాయములు అత్యవసరము.
1: Well, amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
0: ఈ ప్రాకృతమైనటువంటి లోకమునందు, ఈ లౌకికమైనటువంటి జగత్తునందు కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా దీనికి అత్యవసరంగా ఉపయోగపెట్టాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దే మే బి నీడ్ ఫార్ యూజింగ్ సర్టన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
1: If we have to really achieve certain things, we may have to do things which are not normally not undertaken.
0: అది కూడాను అల్పుడను అనేటువంటి ఒక భేదభావం కూడాను పెట్టుకుని రాదు.
1: We should not have any kind of difference and idea whether we should do this or not under certain circumstances.
0: కనుక నేను చెప్పినట్టు చేయి.
1: Follow my word.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ, నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తానన్నాను.
1: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. I would never disobey you, Krishna, even at the cost of my life.
0: 10 గంటలైంది.
1: It was 10 o'clock in the night.
0: పాండవులు పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు. కౌరవులు కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
1: Pandavas were resting in their tents and Kauravas in theirs.
0: కాని ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితుల యందు మాట మాత్రం అన్నాడే కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు. అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తాను చాలా బాధపడుతూ ఉన్నాడు.
1: అండర్ ది ఫిట్ ఆఫ్ యాంగర్ అండ్ స్వేడ్ బై యాంగర్ హీ వౌడ్ దట్ హీ వుడ్ కిల్ పాండవాస్. బట్ హీ బిగాన్ రిపెంటింగ్, హౌ కెన్ ఐ కిల్ సచ్ పీపుల్ హు ఆర్ నోబుల్, హు ఆర్ వర్చ్యుయస్, హు ఫాలో రైచియస్నెస్. అండ్ that was his state of mind at that time.
0: ye matramo aaharam teeskoledu,
1: he did not even
0: nidra raavatam ledu,
1: he was not getting sleep, he did
0: kevalam atu itu tirugutunnadu. ini ye reethiga nen cheyali, naa maatanu ye reethiga nen dakkinchali, naa maatanu ye reethiga nen nilabettukovali ani vicharam chestu tirugutunnadu.
1: he was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: లీలా నాటక సూత్రధారి అయినటువంటి భగవంతుడు ఎన్ని యుక్తుల చేతనైనప్పుడు కష్టములు తప్పించవచ్చు?
1: గాడ్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ కెన్ సేవ్ ఎనీ పర్టికులర్ సిచ్యుయేషన్.
0: ద్రౌపదికి చెప్పాడు, అమ్మా ఈ పరిస్థితులు ఎందు నేను నీవు ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
1: వెల్ మదర్ హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ people are like crows, they may talk ill of us when we are going in this late hour.
0: Ninchu munduga bayil deri vellu,
1: you go a little ahead of me.
0: Bhishma charuni yokka tent,
1: that is the tent of Bhishma.
0: Nenu venakala vastanu annadu.
1: I'll follow you behind.
0: Ime aa kaalam lopala rajakumartulu yokka cheppulu chaala shabdam tho undetundivi.
1: The footwear worn by the princess during those days used to produce a particular type of sound.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి ఒక చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ యూ కెనాట్ వేర్ నౌ, యూ గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
0: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
1: హి ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇంటూ హిస్ హ్యాంకీ అండ్
0: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు యోచిస్తూ, నీవు సర్రని వెళ్లి అతని పాదాలపైన పడు.
1: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
0: కేవలం మొమెంట్ మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
1: యూ ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది, అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాలపైన పడి గాజులు శబ్దం అయిపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండినటువంటి భీష్ముడు ఈమె ఎవరో సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు.
1: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్, హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళి భవ.
0: తక్షణమే ఈమె ఆనందించి, పితామహా నేను దానిని కోరే వచ్చాను.
1: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
0: ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margalini neeku choopincharu ani prashnistu vastunnadu ee bhishmudu.
1: Bhishma question Draupadi, who is it that prompted you to do this particular thing? Who is that strategist who sent you like this?
0: Bhishmini yokka vaaku tappadu.
1: Bhishma's word can never go wrong.
0: అతని గాంగేయుడిగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్య స్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
1: All the vows which Bhishma had taken had to get fulfilled automatically because of his own power.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: In a short while Krishna entered the tent.
0: Krishna, ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు కనుక ఇదంతా నీ ప్లాన్ గానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
1: భీష్మ టోల్డ్ కృష్ణ, ఇట్ లుక్స్ యాజ్ దో,
0: కానీ ఒక ఎంటైర్ థింగ్ కూడా సంతోషమే.
1: This entire thing is your strategy. Bhishma was also happy with it.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: Bhishma was happy that he was able to save Pandavas through this
0: situation. అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: Then he remembered that he was hungry.
0: చింత ఉండినంత వరకు ఆకలి ఏమాత్రం మనకు తెలియదు.
1: Until one is worried, one would not be aware of his hunger.
0: దుఃఖంతో ఉండినటువంటి వాడు విందులో ఆరగించడు.
1: A person who is sad will not also remember his hunger.
0: ఈ దుఃఖం నివారణ అయ్యేటప్పటికి ఆకలి అతనికి కనిపించింది.
1: The moment he was free from that sorrow, he felt hungry.
0: కృష్ణ, ఏమిటి నీ శంకలో ఉన్నటువంటివి అని అడిగాడు.
1: Bhishma asked Krishna, well, what is it that you are carrying in your hands?
0: ఆ స్లిప్పర్స్ కింద వేశాడు, ఇది ద్రౌపదివి అని.
1: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
0: ఈ భీష్ముని యొక్క కంటిధారలు చాలా వేగంగా కారుతూ వచ్చాయి.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: భక్త సంరక్షణకై నీవు ఎన్ని రకములైనటువంటి యొక్క బాధలు పడతావు, ఇది కూడా నీ నీళ్ళలో ఒకటి.
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డివోటీస్ వాట్ ఎక్స్ట్రాడినరీ ట్రబుల్స్ యూ టేక్ ఓ కృష్ణ.
0: ఇది చేయతగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
1: యూ నెవర్ థింక్ వెదర్ దిస్ ఇస్ ఎ థింగ్ కుడ్ బి డన్ బై యూ ఆర్ నాట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ డివోటీస్.
0: కనుక ఈ విధమైనటువంటి సమన్వయం చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటిది ఏమాత్రమూ మనం పాటించరాదు.
1: If one has sense control and equanimity of mind, one would not bother.
0: పరులకు ఉపకారం చేసేటువంటి విషయం నందు కానీ,
1: in doing something good for others,
0: పరులను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కానీ,
1: in order to keep people,
0: మనం ఎన్నింటినైనా త్యాగం చేయటం లోపల మనం సిద్ధంగానే ఉండాలి.
1: We must be prepared to sacrifice anything.
0: కానీ ఆ యొక్క త్యాగం లోపల కూడాను సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్,
0: ఏదో ఒక రకంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: యూ షుడ్ నాట్ బిహేవ్ దిస్ ఇస్ ఎ థింగ్ విచ్ కుడ్ బి డన్ బై యూ ఆర్ నాట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ డివోటీస్.
0: కనుక ఈ విధమైనటువంటి సమయం మేము చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటిది ఏమాత్రం

0: We should not behave in a crude fashion and hurt others. Sakramaina margam lopane ee yokka samskruti manaku alavadutundi.
1: Only when you follow the proper path, our culture.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశం నందు ఉన్నటువంటి యొక్క వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరియైన మార్గము తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the
0: right path. విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
0: Bharatiya maharshulandaru kudanu ilanti pavitramaina margamunu anusarinchatam chetane variki yedipyamanamainatundi yokka tejasu varu chirana sreevuluga konni gauravam maryadalu nilpukogaligaru.
1: The ancient ones enjoyed a longevity of life and all the splendor because they followed the right path and they studied the scriptures.
0: Atti maharshulu yokka sampradayanga ee vidyarthulu roopondalu.
1: Students should follow the path laid down by these
0: వారి ధర్మములకు వారసులుగా గా మీరు రూపొందాలి.
1: You should really become the inheritors of the culture.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: Then only our Indian culture will shine.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: We should also develop along with this worldly education the real Indian culture.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: We have said it is with reference to culture and spirituality.
0: Kani na uddeshamu spirituality yokka essence is culture.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru spiritual veru ani rendu kudanu manu vibhagam cheyaram.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasaswarupame mana yokka సంస్కృతి.
1: అవర్ కల్చర్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుంచి వచ్చినటువంటిది.
1: ది కల్చర్ హెస్ కమ్ ఫ్రమ్ సంస్కృతం.
0: ఈ సంస్కృతం అనేటువంటిది కేవలం సంస్కారంతో ఏర్పడినటువంటిది.
1: ది సంస్కృతం హెస్ కమ్ ఫ్రమ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ సంస్కారమే ఆధ్యాత్మికము.
1: అండ్ దట్ సంస్కార ఈజ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక మార్గం చేతనే అన్ని సంస్కృతులు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All the culture has emanated from spirituality.
0: అన్నింటి ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: There is only one thing which pervades all.
0: ఏకం సత్ ఏకం సత్.
1: And that is truth and that is truth.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: The cultures of all countries is based upon spirituality only.
0: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly, whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
0: Culture and spirituality ante rendu divide cheyatam manchidi kaadu.
1: It is not proper to divide culture from spirituality as a whole entity.
0: Spirituality ani untunte andulone culture untundadi.
1: If you concentrate on spirituality, culture is
0: shariram ante emiti.
1: When you say physical body, what do you mean by
0: kannu mukku noru kaavu chevu kadupu tala anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: angam pratyekinchi okka shariram kaaneradu.
1: Each limb cannot be a body in itself.
0: Kanaka mana yokka shariramme anni angamlato koodinatundi shariramme ide vishyam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: Ee vishyam vishna swaroopam.
1: This entire vishwam, the world, is
0: kanaka sarvamu manayante untundali.
1: Is the form of Vishnu itself. Everything is within us.
0: Dinni vibhagam cheyatam manchidi kaadu. Idi laukikamu, idi aadhyatmikamu, ee maatram kuda vibhagam cheyakoodadu.
1: Dividing something as worldly and something as spiritual is also a
0: jeevi srishtiki moola kaaranamu.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
1: యూ టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
0: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
1: వెన్ దీస్ టూ బ్లేడ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ సీడ్,
0: రెండు రెండు బద్దలుగా చీల్చి వేస్తే దీనికి సృష్టి ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ దాట్ ఇన్ టూ పార్ట్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: ఈ రెండు బద్దల పైన కూడా పైన ఒక హస్క్, ఒక చర్మం ఉండాలి.

0: On these two blades, there is need for husk. Then only it is possible to raise any crop.
1: దానినే సంస్కృతి అన్నారు.
0: That alone is real culture.
1: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
0: It is not possible for one to remain without the other.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కాని విదేశం యొక్క సంస్కృతి కాని సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
0: There is unity running through all these diverse cultures, whether it is Bharatiya
1: ante vichala bhavamu lenatunte varu kanukane okkokaru madoka samskruti madok ee vidhanga vibhajistu vacharu.
0: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
1: Idinadi Hindu matamu, idinadi Christian matamu, idinadi Islam matamu, idinadi Buddha matamu ani ee vidhanga vibhajinchadam lopala idi sankuchitame kani visaram kaadu.
0: Narrow-mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
1: Idi religion antante edo oka pratyekamainatundi kaadu.
0: When you say religion, it is not something different.
1: Religion anedi daniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
0: Realize itself is religion.
1: అంతే కాని ఇది ఒక నాలుగు రిలీజియన్ నేనొక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
0: ఇఫ్ వన్ హ్యాస్ రియలైజ్ వన్ ఈస్ ఫాలోయింగ్ రిలీజియన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అట్ ఆల్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రియలైజేషన్.
1: సరైన సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ ఎ కరెక్ట్ హార్మనీ బిట్వీన్ మెనీ థింగ్స్.
1: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్ని సంబంధం ఉన్నది.
0: There is mutual relationship between body and
1: శరీరము శరీరము లేని ఇంద్రియము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be body without senses.
1: అదే విధంగానే మనస్సుకు ఇంద్రియములకు శరీరములకు కూడాను సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: In the same way there is relationship between mind, sense organs.
1: అదే విధంగానే తిరిగి బుద్ధి మనస్సు ఇంద్రియము దేహము కూడాను సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: In the same way there is mutual relationship between the intelligence, mind,
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్లాడు.
0: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
1: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు.
0: కృష్ణ
1: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
0: కృష్ణ టోల్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్, కజిన్.
1: నీవు పాండవులపైన ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపైన మాత్రం ఎందుకు చూపకూడదు?
0: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
1: Bhagavantudaina neeke itti bhedam undavachuna?
0: You are God. Can God have such kind of partiality?
1: Dhritarashtra, neevu kevalam bhautikamaina andude kaadu, gnanantudu kudanu neevu annadu.
0: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
1: Ikkada Pandavulaku naakundinatte sannidhi sambandha bandhavini neeku cheptunnanu.
0: I'll tell you the type of relationship that exists between myself and Pandavas.
1: Yavaru nannu aashrayistaro,
0: whoever takes shelter under me,
1: yavaru nannu sarinti margamlo ennukuntaro,
0: whoever have just chosen me,
1: yavaru naaku saranagati avutado,
0: whoever surrenders to me,
1: varini nenu aadarinchaka tappadu.
0: I will have to extend protection to them.
1: Anduvalli okaloka samayamlo naradu kuda adigadu, Narayana, నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పి కోరాడు.
0: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఏ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
1: అడ్రస్ అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ టోల్డ్, దిస్ ఇస్
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ నారద, నారద, విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ ఎ టోటల్ డివోషన్ థింక్స్ ఆఫ్ మీ అండ్ సింగ్స్ మీ, దేర్ ఐ గెట్ ఎస్టాబ్లిష్డ్, దిస్ ఈజ్ మై రియల్ అడ్రస్.
1: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
0: The type of relationship between Pandavas and me, let me tell you.
1: ఇది దేహము.
0: This is the physical body.
1: దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి.
0: There are two legs.
1: కడుపు ఒకటి ఉంటుండాలి.
0: There is a stomach.
1: భుజములు రెండు ఉంటున్నాయి.
0: There are two shoulders.
1: శిరస్సు ఒకటి ఉంటుండాలి.
0: There is one head.
1: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
0: With all these things, it can be called a body.
1: కనుక ధర్మజుడు శిరస్సు వంటివాడు.
0: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్
1: అర్జునుడు భుజమును వంటి వాడు
0: అర్జున మే బి కంపేర్డ్ టు మై
1: భీముడు కడుపు వంటి వాడు
0: భీమ మే బి కంపేర్డ్ టు మై
1: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు
0: నకుల సహదేవుడు మే బి కంపేర్డ్
1: ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు
0: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్
1: ఈ గుండె లేకపోతే దేహం లేదు
0: Without heart, the physical body is...
1: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు
0: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ
1: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్ని సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ
1: అదే విధముగానే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ
0: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ
1: అన్ని చేరినటువంటిదే మైండ్ ఒక్క రూపం
0: అండ్ ఇంటెలిజెన్స్ అండ్
1: ఏకం సత్ ఒకటే రూపమే
0: There is only one form.
1: ఏక దేహమును అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామం అనేక రూపములు ధరిస్తూ ఉంటారు
0: God takes different forms, just as different bodies have different names.
1: కనుక మనము ఇంద్రియ విషయాలను దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాం ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం
0: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.
1: Madhu.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ

వాడే హైందవుండు, వాడే హైందవుండు, వాడే ముస్లిము కూడా, వాడే మానవుండు.

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Premane Manavani Yokka Pranam.
0: Love is the life of man.
1: Premane Jivula Yokka Chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane Jivula Yokka Gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu Premamayamaipattide Manava Jivitam.
0: Human life is full of love.
1: Kani Atti Satya Nityamaina Prema Tattvanni Manavudu Gurtinchukolaleka Laukikamaina Bhautikamaina Prakrutamaina Ee Bhautika Chintana Cheta Kuminipothunnadu Manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 20 yokka martal cheta. Sanitamayana 20 yokka sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani atti Hiranyamunaku aneka vidhamulainatuvanti yokka nirupayogamainatuvanti yokka lohamunu cherchinappudu aa Hiranyam yokka swaroopame roopu maaripothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu,
0: when we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kunta kalam em jarigina tarvata aa yokka suvarnamunandu kunta vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: Mari kontha kaalam jarigina tarvata aa suvarnamunandu vendini cherchinappudu idi marinta marpu chendutundi.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: Mari kontha kaalamunaku pittadi cherchinappudu brass kani aa yokka bangaru swaroopame roopu maaripothundi.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: Kevalam roopu marpatame kaakunda viluva kudanu chininchipothundi.
0: Not only shining changes, it loses its value too.
1: Appudu aa yokka padarthamunu ye lohamani kudanu chepputaku veelu kaadu.
0: At the juncture, you cannot decide what metal it is.
1: Idi vendiya leka kaapara leka brassa leka ye vidhamainatundi yokka padarthamu.
0: At that point of time, it is not possible to decide whether this metal is silver, copper, or brass, or gold. That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్ బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఏ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయుడు ఏమిటి తన హృదయమునందు అనేక విషయవాంఛలను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఈజ్ గోల్డెన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇట్ హెస్ అండర్గాన్ చేంజ్.
1: కానీ ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛలైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార వెండి కాపర పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదు, అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహములు చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ ఫోర్ దిస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్
1: ప్రేమ లేనటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్.
1: రాక్షస గుణములు దేవతా గుణములు లేక దయ్యపు గుణములు పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: సత్య మార్గమే నిత్య మార్గమే ప్రేమ మార్గమే శాంతి మార్గమే ధర్మ మార్గమే అనేటువంటిది తెలియకుండా మానవుడు కేవలము దయ్యం వలె జీవిస్తున్నాడు దైవం వలె కాకుండా.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములనేటువంటిది కాని భూతములనేటువంటిది కాని జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కాని మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: వెన్ పాండవస్ వెంట్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్జైల్ టు నో దేర్ వెల్ఫేర్ ఇన్ ద కండిషన్స్ కృష్ణ విజిటెడ్ దెమ్.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: హీ స్పెంట్ వన్ నైట్ విత్ దెమ్ ఇన్ దేర్ కంపెనీ.
1: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
0: వాట్ వాస్ ది ప్లైట్ ఆఫ్ పాండవస్ దెన్?
1: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
0: దే వెంట్ త్రూ బౌండ్లెస్ సఫరింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద డెమన్స్.
1: కానీ వీరి మధ్య ఒక స్త్రీ ద్రౌపది ఉంటున్నది.
0: హౌఎవర్ దేర్ ఇన్ దేర్ మిడ్స్ట్ ఇస్ ఎ ఉమెన్ బై నేమ్ ద్రౌపది.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: ద ఫైవ్ పాండవర్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద్రౌపది ఇన్ టర్న్స్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ అవర్ ఈచ్.
1: ఆనాడు కృష్ణుడు ధర్మజంతో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
0: కృష్ణ ఆస్ ధర్మజ బ్రదర్ వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ నౌ?
1: అప్పుడు నకులుడు సహదేవుడు భీముడు వారి డ్యూటీస్ అయిపోయింది.
0: బై ద టైమ్ నకుల సహదేవ భీమ కంప్లీటెడ్ దర్ టర్న్ ఆఫ్ వర్క్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
0: ఈచ్ వన్ వాజ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీ వన్ అవర్ ఈచ్.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ నౌ వుడ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకు ఎందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world. But you want this security service of taking care
1: Kani
0: of a hermitage.
1: Okkati, ee adavi lopala oka bhayankaramainatundi oka dayyam untundi.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: Prati dinamu kudanu naa sodarulu chustunnaru, nenu chustunnanu, naato maatladutunnadu, adi maato fight cheyataniki అనగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుండాలి.
0: There the demon we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
0: స్వామి, యూ డోంట్ నీడ్ టు డూ ది సెక్యూరిటీ డ్యూటీ.
1: మేము మానవులు, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాము.
0: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉంటుండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేయర్, స్వామి, we don't want you to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ, ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమే తెలుసుకున్నావు?
0: దెన్ కృష్ణ, ధర్మజ, ఇస్ దిస్ దట్ యు హావ్ నోన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం?
1: ఒకవైపున లోక సంరక్షకుడు అంటున్నావు.
0: ఆన్ వన్ హ్యాండ్ యూ సే దట్ యూ ప్రొటెక్ట్ ద హోల్ వరల్డ్.
1: ఒకవైపున నన్ను నేను రక్షించుకోలేని అబలుడిగా భావిస్తున్నావు.
0: అనదర్ టైమ్ యూ ఆల్సో ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అగెన్స్ట్ ది అటాక్ ఆఫ్ ద డెవిల్.
1: నా సత్యస్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
0: Is that your estimate of my form of truth?
1: ఆ దయ్యము నన్ను ఏం చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
0: In fact, you are afraid of the situation that I'd be put to suffering by this demon.
1: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏమాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ వన్ అవర్.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతిపైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: యాక్సెప్టెడ్ ది సెక్యూరిటీ సర్వీస్ గివెన్ టు హిమ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఫర్ అన్ అవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్ ఓవర్ దేర్ స్మైలింగ్.
1: ఇంకా అర్జున డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjuna bhayapadutu velladu.
0: Arjuna was afraid of the situation.
1: Ee dayam enni badhalu pettindo emto, ee vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin dayam okati telchunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee badhalu levu, raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
1: Arjuna parigettukuni poyi paadavulu paina padivi, Swami, ee dayyamu nimmunanta baadha pettindo raatri, aamenu atamarchinara, kanukane meeru santoshistunnaru ani prashninchadu.
0: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon, perhaps you must have killed it and therefore you are happy smiling.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ డెమన్స్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఫారెస్ట్?
1: అది దయ్యమే కాదు,
0: ఇట్స్ నో డెమన్ ఎట్ ఆల్.
1: మీ ఎందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart. Your anger has manifested in the form of the demon. And the anger is rising more and more as you think of it. As your anger is strengthened moment to moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger.
1: దురాచారములే దుర్భావములే దయ్యము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ పిచాచంగా మనం బాధ పెడుతున్నాయి.
0: ఆల్ ద వికెడ్నెస్ వికెడ్ బిహేవియర్ ద క్రూయల్ థాట్స్ ఆర్ ద వెరీ డెమన్స్ అండ్ ద ఈవిల్ స్పిరిట్స్ విద్ ఇన్ మ్యాన్.
1: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake for the man today to think of evil spirits and the devil.
1: ఇవన్నీ కూడా మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు క్రోధములు ఈ అసూయనే తనకు దయ్యముగా రూపొంది తనను భక్షిస్తున్నాయి.
0: In fact, that there were reflections of his anger and the jealousy putting mankind to suffering.
1: ఈ ద్వేషములు అసూయలు పెరిగే కొలది కూడాను ఆ దయ్యపు యొక్క స్వరూపాన్ని కూడాను పెంచుకుంటూ ఉంటుంది.
0: In fact, the demon is gaining his strength because of the hatred and the jealousy.
1: ఇవన్నీ కూడాను ఇమాజినేషన్ సైకలాజికల్ గా వచ్చేటువంటి యొక్క స్వరూపములే ఇవన్నీ.
0: All this is simply psychological, the mental imagination.
1: లోకంలో జన్మించినటువంటి యొక్క మానవులకు బాధించేటువంటి యొక్క రాక్షసులుగా ఉన్నారు కానీ దయ్యములుగా ఎక్కడా కనిపించడానికి వీలు లేదు.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: నా సృష్టి అంటే ఈ దయ్యములు లేవు భూతములు లేవు.
0: There are no evil spirits and the demons in this creation.
1: ఇవి మీ భావములు సృష్టించుకున్నటువంటి స్వరూపములే అన్నాడు కృష్ణుడు.
0: They are only of your mental makeup that have manifested this way.
1: ఆ యొక్క మాటల చేత అర్జునుడు చక్కగా ధైర్యం తెచ్చుకుని సత్యాన్ని గుర్తించుకుని ఎక్కడ చూసినా కానీ ఏ దయ్యము కనిపించలేదు.
0: బై దిస్ వర్డ్స్ అర్జున పిక్డ్ అప్ కరేజ్ అండర్స్టూడ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్ అండ్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఎనీమోర్.
1: ఇది మానవుల యొక్క ప్రతిబింబములే ఈ దయ్యములు.
0: దిస్ డెవిల్స్
1: ఈనాడు నేను ఈ సత్యాన్ని గుర్తించుకున్నాను.
0: కృష్ణ ఐ హావ్ అండర్స్టూడ్ దీస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మ్యాన్.
1: ఈ సత్యాన్ని మాకు బోధించే నిమిత్తమై ఈనాడు మీరు అరణ్యంలో ప్రవేశించారు.
0: You have come to this forest in the pretext to visit us, to teach us the principles.
1: Dhanyulamu, dhanyulamu ani padala pai namaskarinchukoni, Krishnanto koodi, tiriki tellavaretappatiki, parnasala cherukunnaru.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet, and expressed their thanks and gratitude to Krishna.
1: Inati manavuni endunnatvanti durgunamale, manaku aneka rakamainatvanti rakshasulu kudanu roopanduttu unnai.
0: And the evil qualities in man are the demons.
1: మంచి చెడ్డలు మానవుని యొక్క గుణమునే తప్ప మరొకరివి కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఓన్ క్వాలిటీస్.
1: ఇదే ఒక సమయం నందు బుద్ధుడు సన్యాసమును ధరించి అరణ్యంలో సంచరిస్తూ వచ్చాడు.
0: బుద్ధ వాస్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ యాజ్ అ రెనన్షియంట్.
1: అతను చక్కని యవ్వనుడు.
0: He was young at that point of time.
1: Tejasu utti padutundadi.
0: He is full of radiance, brilliant.
1: Chala andamainatundi tejasu ga untundadi.
0: He was very handsome with aura around him.
1: Alanti swaroopani chuchi aneka mandi aashcharyapadutu vacharu.
0: Seeing the beautiful form of brilliance of Buddha, many were surprised.
1: Yuvakudu chakkari roopam galavadu rajakumarunuga kanipinchutunnatundi vadu itanu ee sanyasa vastramu dharinchadam lopala unnatundi rahasyam emiti.
0: They were thinking within themselves what made Buddha wear the ochre robes and lead the life of a renunciant, being a prince and so handsome at an young age.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: However, each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: One day, Buddha stepped to a town there.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సు అంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: On his way while he was passing through that path, they could find the aura, the brilliance around.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: One woman by Ambashali saw that form.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, "You seem to be very noble one, the great."
1: మహా ప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు ఇలాంటి యవ్వనుడు రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduchuku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undadi danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age losing the handsomeness earlier.
1: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
0: I want to know the second reason why man suffers because of some sickness, having been so strong now.
1: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: Rogamunaku maranamunaku edi kaaranamo nenu gurtinchalani sanyasanni dharinchanu annadu.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: Ee satyanni gurtinchinatvanti aa yokka vyakti anaga stree anjasali.
0: That woman who has understood this truth,
1: appudu స్వామి ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని ఇప్పుడు దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారం చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్, యు హావ్ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామం అంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: Lek manchi chetalu rendintinu samatvanga gurtinchinatvanti maha purushulu meeru.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: Kaani maa gramamlo ee mantha chedda manishi marokaru leru.
0: Here in our village she is the worst woman. There is no comparison to her.
1: Ilanti chedda manishi intiki meeru bhojanani povatamu meeku gauravam kaadu maaku gauravam kaadu ani.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు చిన్నలు పురుషులు స్త్రీలు వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ది సేమ్ వే, ది యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్, వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యు థింక్ దట్ షీఈస్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హి ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ime cheddadani meeru kudunu angikristunnara ani prashne chesadu.
0: He said, you are the head of this village, do you also accept that she is a bad woman?
1: Oka thuri kaadu 1000 thuru cheddadi ani nenu cheppagalanu annadu.
0: Head of the village said, not once, 1000 times I would say that she is really a bad woman. Meeru
1: bhojanaliki pokoddu annadu.
0: It's not proper on your part to go there for dining.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాయి. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: Then Buddha said, I have got one doubt.
1: నీవు తాళం కొట్టమని చెప్పాడు.
0: He wanted him to clap.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చేయి మీ చేతిలో ఉంటుండాలి, ఒక చెయ్యి ఉంటుండాలి, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: Then he said, one hand you caught hold of it, I am left with only one hand, how can I clap now?
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
0: Yes, you have got one, you are left with one hand now, come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: అండ్ దట్ ఎల్డర్లీ పర్సన్ సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు క్లాప్ విత్ వన్ హ్యాండ్.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: దెన్ హి సెడ్ లైక్ వైజ్ ది సింగిల్ ఉమెన్ కాంట్ బి బ్యాడ్.
1: అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతని ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: బికాస్ దర్ మెనీ మెనీ బ్యాడ్ మెన్ ఇన్ దిస్ విలేజ్ షీ ఆల్సో హెస్ బికమ్ బ్యాడ్ న్యాచురలీ.
1: మీరెవరూ మంచివారుగా ఉంటుంటే చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: ఇఫ్ ఆల్ ఆఫ్ యు ఆర్ గుడ్ యాక్చువల్లీ స్పీకింగ్ షీ వుంట్ హావ్ టర్న్డ్ బ్యాడ్.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore, you are all bad.
1: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
0: Because of your money, she wanted some support. Therefore,
1: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your money that made her mad.
1: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your strength that made her mad.
1: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
0: Therefore, you made her mad.
1: చెప్పి తర్వాత ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
0: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
1: ఎవరు రాలేదు.
0: Nobody came forward.
1: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
0: There are so many bad people all around. How do you declare that she alone is bad?
1: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
0: You are all men of strength. But you blame that woman, a weak person.
1: ఒకే స్త్రీ ఉంటుంది ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: Being all alone, she can't be bad herself.
1: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Since you are all bad, she too became bad.
1: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
0: It is the strength of the bad company that made her bad.
1: Tell me your company, I shall tell you what you are. నీవు ఎవరో నీవు చెప్పగలవు.
0: That's what is meant by tell me your company, I shall tell you what you are.
1: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది. కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
0: బికాస్ షీ ఇస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధునికి పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
0: ఆల్ విలేజర్స్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ బుద్ధ సాట్ హిస్ పార్డన్. దే టు జాయిన్డ్ హిమ్ అండ్ విజిటెడ్ ద రెసిడెన్స్.
1: ఆమె తన దోషాన్ని గుర్తించుకుని ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
0: The lady also could realize her mistake that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
1: పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
0: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
1: కనుకనే మానవుని యొక్క మంచి చేతలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
1: ఎవరు చెడ్డ ఎవరు మంచి,
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవేయి.
0: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు మంచి వారితో స్నేహం చేయి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
1: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకుని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము దూషించటము ఇది మహాపాపము.
0: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డు యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
1: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
0: దిస్ ఇస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
1: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైనటువంటి దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
0: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in others.
1: Jesus kuda oktu cheppadu.
0: This is what Jesus said at one time.
1: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
0: Though there is a donkey simply there in his eyes, he is moving about, he is not able to know.
1: Nalusun chusi chaala bayapadutunnadu.
0: But he is able to point to the mole in the eye of others.
1: తన ఎందున్నటువంటి దోషములు తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్. తనలో
1: ఎందున్నటువంటి లేని దోషాలు కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
1: ఈ మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
0: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
1: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్. Because of these polluted metals over there, it has lost its
1: pristine glory. In
0: this world today,
1: each one
0: is criticizing
1: another.
0: Each one is pointing out
1: other's mistakes.
0: In fact, we are prepared to find out the mistakes in others. And we are not able to find the merits in
1: others.
0: In fact, you are a true human if you
1: find
0: the merit in others. Therefore, is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
1: Christian ante vaadu ideal Christian ga tayar kavali.
0: Therefore, a Christian should be an ideal Christian. And then you'll find the harvest, the crop of love. And he is a true Christian in the spirit. Then who are sick? Not the one wearing the turban and having the sword.
1: తన హృదయమందు ప్రేమ పంటను పండించుకున్నప్పుడే.
0: He is a true Sikh if he has got this crop in the yield of love, in the field of his heart. So a true Sikh is full of love. Sikh is the very embodiment of love.
1: It's
0: not the quality of a true Sikh killing the other man and taking the other one to suffer. Then who are Hindus then?
1: Hindu kudu atane.
0: And he is a very Hindu himself.
1: Hrudayamandu prema pantanu pandinchukunu vade hindavundu.
0: He is a true Hindu if he cultivates this crop of love.
1: Kani aa prema panta ekkada ledu.
0: That crop is not found.
1: Prema vittanalu kuda natatam ledu.
0: In fact, he is not sowing the seeds of love.
1: Pandutundi.
0: How do he expect the crop?
1: Ilanti prema lenatti manavudu Hindu ani cheppadaniki etta sadhyam avutundi.
0: How do you call him a Hindu if he has no love in him?
1: Nenu appude chepparu. H అనగా హ్యూమానిటీ.
0: H stands for humanity.
1: అదే మానవత్వము.
0: That is humanity.
1: I individuality. N nationality.
0: N nationality.
1: D divinity.
0: U unity.
1: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండేటువంటి వాడే హిందువు.
0: The one with these five qualities is a true Hindu.
1: ఈ ఐదు లక్షణములు మన యందు కనిపించటమే లేదు.
0: These five qualities are not found in us.
1: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
0: Then how can we call ourselves Hindu?
1: ఇవన్నింటి యందు కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
0: In fact, it's the love which runs as an undercurrent.
1: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందూకు అర్థం.
0: Without the spirit of love, how can you call yourself a Hindu?
1: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: So a true Hindu should be the embodiment of love.
1: Inka Muslim.
0: Then Muslim.
1: Ee Muslim kudu prema pantanu pandinchukuneetunti vaade.
0: Muslim also is the recipient of love.
1: Muslim. Veerni deeniki inkoka artham kuda untundadi.
0: It has another meaning.
1: Vaadu Allah ani pilustadu.
0: And he calls God as Allah.
1: Allah anaga empty devudane artham.
0: Allah means God.
1: Great. అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
0: అల్లాహో అక్బర్, గాడ్ ద గ్రేట్.
1: గొప్పవాడు.
0: గ్రేటెస్ట్.
1: ఎవడు? భగవంతుడు.
0: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవంతుడు గొప్పవాడే.
0: గాడ్ ఇస్ గ్రేట్.
1: ఇస్లాం అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
1: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
0: ఇస్లాం వాంట్స్ ఎవ్రీవన్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ పీస్.
1: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
0: When do you remain in peace?
1: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of love, you will be peaceful.
1: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: Without love, you cannot be peaceful.
1: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
0: Therefore, in every person of any religion, of any caste, of any creed, there should be love.
1: ప్రేమనే శివం అన్నారు.
0: This love is శివం.
1: అదే మంగళం.
0: That is auspiciousness.
1: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
0: Love will never hurt anyone.
1: కనుక నేను బాధించినటువంటిది మంగళకరమైనటువంటిది.
0: That which doesn't hurt is auspicious.
1: అది ఏ శివత్వము అని.
0: That is శివత్వం.
1: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
0: Without love, he is shava, the corpse.
1: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
0: ద వన్ విత్ లవ్ ఇస్ శివస్వరూప.
1: కనుకనే శివరాత్రి,
0: శివరాత్రి.
1: రాత్రి అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై రాత్రి?
1: చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
0: దాట్ విచ్ ఇస్ డార్క్ ఇస్ నైట్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
0: వేద టీచర్స్ దట్ ద మూన్ ఇస్ ద
1: ప్రిసైడింగ్. చంద్రుడు అనగా మనస్సు, మనస్వరూపుడు.
0: Moon is the presiding deity of the
1: కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
0: మైండ్ ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్
1: బి? పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ సీక్రెట్ లవ్.
1: గుండె యందు ప్రేమ పండించుకొనిచున్న వాడే హిందువు.
0: హీఈస్ ఎ హిందూ ఇఫ్ హి హాస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలీ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
0: ది స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్
1: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
0: టుడే వి లిసన్ టు వేదాంత, సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ టోటల్ కన్ఫ్యూజన్.
1: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాది క్రతువులు జరిపేటువంటి వారు.
0: ఇన్ ద ఎర్లియర్ డేస్ యజ్ఞాస్ అండ్ యాగా సీక్రెట్ రిచువల్స్.
1: ఈ యజ్ఞములు యందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
0: దేర్ వాజ్ సాక్రిఫైస్, ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రిఫైస్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ రిచువల్.
1: అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
0: సమ్ గోట్,
1: ఒక తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
0: ఆర్ సమ్ షీప్,
1: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
0: ఆర్ సమ్ కౌ,
1: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
0: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది సీక్రెట్ రిచువల్స్.
1: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
0: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
1: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
0: దెన్ హి ఆస్క్డ్, వై ఆర్ యు టేకింగ్ ఆల్ దీస్ అనిమల్స్ ఇన్ ప్రొసెషన్? దే వర్ ఆల్ డెకొరేటెడ్.
1: చక్కగా బ్యాండ్తో తీసుకుని పోతున్నారు.
0: ఇంత
1: గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
0: యూఆర్ సాక్రిఫైసింగ్ దెమ్.
1: కానీ దేనికోసం ఇస్తున్నారు?
0: వాట్ ఫార్?
1: అంటే దీన్ని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నామన్న.
0: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ ఇన్నోసెంట్ అనిమల్స్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్.
1: ఈ బలి వల్ల మీకు వచ్చేటువంటి ఫలితం ఏమిటింది అని.
0: వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ ద పర్పస్ బిహైండ్?
1: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
0: Oh, noble man, understand, when once I kill this coal, this cow, understand, it will go to the heaven.
1: Oh, chala goppa sthaname chendipothundadi.
0: So the cow is going to a very exalted place.
1: Yuk meka swaroopani pondinatundi mochani pondaladanti enta adrushtamu.
0: It's a really good fortune of the goat to go to the heaven.
1: Ayya yajamanuda, nee talli mochani kortha undi, nee tandri mochani korutunnadu, nee bharya mochani korutundadi, నీ కుమారుడు మోక్షాన్ని పొందుతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ మొట్టమొదటి బలి ఇవ్వకూడదా?
0: దెన్ దిస్ నోబుల్ మ్యాన్ సేడ్, యువర్ ఫాదర్ వాంట్స్ లిబరేషన్, యువర్ మదర్ వాంట్స్ లిబరేషన్, సో ఆల్సో యువర్ వైఫ్ అండ్ యువర్ సన్. వై డోంట్ యు కిల్ దెమ్, సాక్రిఫైస్ దెమ్?
1: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకులైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు నీ మోక్షాన్ని?
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ పేరెంట్స్ విష్ దట్ సార్ట్ ఆఫ్ లిబరేషన్, నాట్ ద షీప్.
1: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షాన్ని అందించకూడదు?
0: And in fact, by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
1: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందది.
0: Such a thing is happening today.
1: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది అని.
0: Many people think that they will attain liberation by worshiping.
1: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
0: And if you think that you will reach that exalted plan, why don't you kill them, sacrifice them?
1: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకులైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు మోక్షాన్ని?
0: And in fact, your parents wish that sort of liberation,

0: చేసినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
1: అండ్ ఇఫ్ యు థింక్ దట్ యు విల్ రీచ్ దట్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ మీరు ఎందుకు చేయకూడదు దాన
0: ధర్మాలు?
1: వై డోంట్ యు డూ సమ్ యాక్ట్స్?
0: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కృతములు?
1: వై డోంట్ యు డూ ది సేక్రెడ్ రిచువల్స్?
0: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, తాతకైనా వాడి దాతకైనా అని.
1: Therefore, it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
0: Kanukune manam ee naadu cheppatam chaala sulabham.
1: So it's so simple to say today.
0: Mohachayame mochamu.
1: The detachment mohachaya. Ee
0: moham chetane manam inni badalaku guri avutunnamu.
1: This moha, the attachment, is the cause for suffering.
0: Kanuka motta motta mohani neevu nirmoolam gaavinchuko.
1: Therefore, we should give up this moha or attachment.
0: Ee mohame attachment.
1: This is attachment.
0: Ee attachment chetane neeku aneka vidhamaina baadhalu sambhavistunnayi.
1: We are put to misery because of this attachment.
0: Ninnadi dinamu edo oka griham ammayi.
1: Yesterday was a girl.
0: Neevu edo oka griham abbayi.
1: And you are a boy staying elsewhere.
0: Kaani aa yokka ammayiki abbayiki etti sambandham ledu.
1: There was no relationship between the two.
0: Aa ammayi high temperature vachina kani లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
1: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
0: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
1: Yes, you got in unison in wedlock.
0: ఆ వివాహం జరిగిన తక్షణమే.
1: After that?
0: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకి పోడు.
1: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
0: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
1: వై దిస్ బాయ్ సఫరింగ్?
0: పెళ్లి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
1: బిఫోర్ ద వెడ్డింగ్ దే వర్ నాట్ రిలేటెడ్ అట్ ఆల్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్.
0: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకు అంతా గురి అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ దట్ షీఈస్ మై వైఫ్.
0: నాది అనేటువంటి అభిమానం కుదిరినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ కాజ్.
0: కనుక నీ మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే.
1: Because of the attachment that is ever on the rise.
0: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
1: We are distanced from this liberation.
0: ఉండవలసింది మోహము.
1: Yes, there is attachment.
0: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
1: Attachment is under certain limits.
0: మానవుడు
1: man
0: నది లోపల మునిగినప్పుడు
1: when he just gets into the river
0: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
1: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
0: కాని నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
1: If he drowns himself totally, he can't speak later.
0: అదే విధంగానే
1: likewise
0: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడదు.
1: The one who has experienced the divinity in total cannot speak.
0: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
1: Is only at the superficial level of the waves he converses.
0: కనుక మనము పూర్తి మునిగాలి.
1: Therefore, you have to drown ourselves, immerse ourselves.
0: దేంతో మునిగాలి?
1: Where?
0: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
1: We should drown ourselves in
0: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
1: And immerse in love.
0: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
1: There is no other title greater than love. ఇలా
0: ప్రేమ కోల్పోవటం చేతనే
1: as the love is lost today.
0: ఇంటికి ఇంటికి జగడము.
1: There is infighting in every family.
0: ఊరికి ఊరికి జగడము.
1: There is fight between villages.
0: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
1: Conflict between
0: దేశానికి దేశానికి జగడము.
1: And countries turn opposite each other.
0: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాము. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
1: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different nations?
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
1: Basing on this Vedanta said, know thyself.
0: నాయనా నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
1: ఓ మ్యాన్, యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీ వన్.
0: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
1: It's the life of external trend, pravruti. If we go on finding out the names of the persons and the places they belong to.
0: Nenu ekkadi vacchanu ani tanantanu vicharana chesukunnatundi vade nivrutti.
1: Inward path means that one has to find out his own self, the true nature.
0: Tanantanu telusukodaniki prayatnam chesinatundi vade positive.
1: The one who finds out himself, his true nature, is positive.
0: Itarulu gurinchi telusukodaniki prayatnam chesina vade negative.
1: The effort to know others is negative.
0: Ee naati manavudanta kudunu negative thoughts anta hrudayamlo nimpukoni positive palitam raavalante etta vastundi manaku.
1: Man has filled his heart with full of negative thoughts. How do you expect positive results?
0: Lopala enni unchukunnavo adhe niku labhyam avutundi.
1: What lies within will come out naturally in the form of
0: manavudu pandu tinesesi neevu దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా?
1: హావింగ్ ఈటన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ ద కుకుంబర్ బెల్చ్ ఆఫ్ ఎ

0: కనుక నీ మట్టి మొట్టమొదట మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
0: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవి దైవతత్వంకు సంబంధించినటువంటి.
1: ది పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
0: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
1: The positive trends, the traits are the truth, compassion, tolerance, forbearance.
0: Positive gunamanta kodini ekkada nunchi vastunnayi?
1: How do you get them, the positive traits?
0: Hrudayam nunchi vastunnayi.
1: They originate in our heart.
0: Inga negative thoughts anta ekkada nunchi vastundadi?
1: Negative thoughts, where do you get
0: them? Head nunchi vastundadi.
1: They are the products of the head.
0: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ మ్యాన్ కైండ్ ది హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంటే ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
1: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
0: ఇదే కంప్లీట్ సైన్స్.
1: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
0: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
1: దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
1: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్ నాలెడ్జీ టుడే.
0: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
1: బికాజ్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
0: తనతో ప్రతి ఒక్కటి కూడా తనతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
0: ఈనాడు ఇంకా కొన్ని సందర్భాల్లో తనను కూడా మర్చిపోతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
0: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
1: టూ
0: ఒక పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
1: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్.
0: ఇది తెలివితేటలు.
1: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్.
0: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
1: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే.
0: ఒక షాప్ కు వెళ్లి
1: హి గోస్ టు ఎ షాప్.
0: ఒక షర్ట్ ప్యాంట్, షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు.
1: He wanted to buy the shirt and pant.
0: ఒక టవల్ తీసుకున్నావు.
1: Also towel.
0: Two handkerchiefs తీసుకున్నావు.
1: Two handkerchiefs.
0: దీనికంతా ఎంత అయిందంటే క్యాలిక్యులేటర్ వస్తూ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
1: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
0: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ but he has not understood his inner nature.
0: ye chaduvu chadivi ye neethi unnanu heenunu gudambu manaledu.
1: With all the forms of knowledge, the mean man is not able to give up his low quality.
0: Tarachi chaduvu chaduva takkamaadame kaani poorna gnanam eppudu pondaledu.
1: After all this knowledge takes you to argumentation but not total comprehension.
0: Chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvaledu.
1: After all having acquired the knowledge, one has to ultimately die. We should study to be immortal.
0: Kanaka ee naadu ee chaduvulanta kuda adhikamai kottachetane.
1: Today there's more and more of learning.
0: Hudayam varku tane yokka bhavamu ప్రవహించడం లేదు.
1: ఫీలింగ్స్ హ్యావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరం లేల.
1: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
1: Develop that idea that comes out of your heart.
0: ఈ తన నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంతా ఊర్లోకి వచ్చినప్పటికి నీ ప్రయోజనం లేదు.
1: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
1: Scientists today make use of his head.
0: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
1: Students know pretty well what will happen. Your head is put to work more and more.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: ఇన్వెంటెడ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్.
0: ఆయన ఎన్నో పరిశోధనలు చేసి
1: హి డిడ్ మెనీ ఎక్స్‌పెరిమెంట్స్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: అండ్ హి డిస్కవర్డ్ దట్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
0: వాడు విదేశీయుడే.
1: అండ్ హి ఇస్ ఎ ఫారినర్.
0: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
1: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ. ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
0: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు? తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
1: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, వాట్ హ్యాపెన్ టు హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ?
0: మరణించడానికి పూర్వము
1: బిఫోర్ డెత్
0: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది, మరణించాడు.
1: బిఫోర్ డెత్ హీ వాస్ అడ్మిటెడ్ దెన్. He was admitted in mental
0: hospital. And we
1: should not exhaust all our
0: intelligence.
1: Students today spend all the time in studies.
0: Okothu nen car lo potunte palli enduku undu chinna chinna pillalu.
1: And Swami passes by in his car. He finds the
0: weep kattukoni pustakalu narchaleka narchaleka potuntaru paapa.
1: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
0: Inta pustakalu aa chinna piddalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
1: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
0: Aa chinna pillalu yokka hrudayanni భావాన్ని తెలివితేటను కూడా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
0: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: దీని వల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
1: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
0: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిటెడ్ ఆర్ ఇన్ఫినిట్
0: అమృతమైనటువంటివి.
1: ద నెక్టరైన్.
0: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
1: దట్ నెక్టర్ ఆన్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్ లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్.
0: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
1: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్ యు?
0: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు కానీ కించిత్తైన శాంతి మనలో లేదు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విద్ ఇన్ అస్.
0: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు us, then we immediately say harshly శాంతి శాంతి లేదా
0: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి.
1: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
0: ఆ శాంతిని హృదయం అంతా నిండి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్
0: ఎంతైనా ఖర్చు పెట్టు.
1: In fact, peace is there full in your heart.
0: స్వరూపమైనటువంటిది.
1: And it's one that is immortal and nectarine.
0: అది ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంటుంది.
1: The more and more you spend, it goes on increasing.
0: అంతమే లేదు.
1: It is no end.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: This true wisdom, జ్ఞాన.
0: Constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Not wisdom.
1: Not wisdom.
0: అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానము.
1: And it is endless.
0: అది ఏ మన హృదయము.
1: That is our heart.
0: అట్టి తరగని హృదయం నందు ప్రేమాలయ పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
1: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
0: అతనే మానవుడు.
1: అండ్ ఇస్ ద ట్రూ హ్యూమన్.
0: హృదయమందు ప్రేమ పంటను పండించు అతనే మానవుడు.
1: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూ ఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
0: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
1: యెస్ వీ ఆర్ నాట్ కల్టివేటింగ్.
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: అసూయ,
1: జెలసీ,
0: దంభము,
1: పాంప్,
0: ఈ విధమైన దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When we have these evil qualities, how do you expect to remain?
0: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
1: if anyone accuses you,
0: నీవు దానికి ఏ మాత్రము తలవద్దు.
1: Don't bend down, don't be worried about it.
0: ఏ మాత్రము నీవు వరి చేయవద్దు.
1: Don't worry about it.
0: ఇది నా మంచి కోసమే.
1: It's for my own good.
0: అంటే అనుకున్నాడు.
1: Let him say what
0: he wants. ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చింది ఏమి?
1: I don't put to loss by criticism.
0: Gattiga dushinchada gaallo kalchipoyindi.
1: If he shouts loudly, it will go into the wind, air around.
0: Lega tanlo tan dushinchukunda tanake chendipoyindi.
1: If he criticizes me within himself, it goes to
0: him. Na varaku raalatledu.
1: He doesn't reach me anywhere.
0: Kabatti aa vidhamainatvanti oka shantamlo manamu jeevithani gadupukovali.
1: We should lead our life in that level of peace.
0: Eppudu chusina itarulu doshamulu ishta doshamulu itarulu tappulu pattatamu itarulo lenetvanti doshanni kalpinchatamu idi chaala paapamu.
1: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు నిర్మూలం గావించుకో.
1: Kill the mistakes within you first.
0: ఇతరుల యందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
1: Accept good in others.
0: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: Then the human quality in you will develop.
0: కానీ మానవత్వం అని పేరు పెట్టుకొని
1: being a human by name,
0: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నామంటే ఇది మానవత్వానికి రూపమేనా?
1: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself
0: మానవ
1: a human?
0: రూపము రాక్షస గుణము.
1: It's human in form but the demonic temperament.
0: హృదయమందు
1: in the heart
0: ప్రేమ పంటనే లేకున్నా
1: without this crop of love,
0: క్రైస్తవుడు కాదు.
1: He is not a Christian.
0: వాడు సిక్కు కాదు.
1: He is not a Sikh.
0: వాడు హిందుడు కాదు.
1: He's not a Hindu.
0: వాడు ముస్లిం కాదు.
1: He's not a Muslim.
0: వాడు రాక్షసుడు వస్తుందోనా?
1: He is the very demon on earth today.
0: అంతకంటే గొప్ప ఉందా?
1: Do you find anything
0: more? ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకటి లేడు.
1: In fact, you develop this love, you are very God.
0: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటున్నా మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
1: When once there is no love in you and you are the demon.
0: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
1: You become God or the demon basing on your feelings and thoughts.
0: Kanuka evvari endukunu doshanni manam pettukokoddu.
1: Don't find out mistakes in others.
0: Itanu manchi vaadu atanu chedda vaadu.
1: Is a good man and is bad.
0: Aame intiki bhojanani poyinatvanti ippudu buddhunni inni rakaluga dushincharu paapam.
1: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
0: Aame okate cheddidi kaaledi.
1: She has not become bad all
0: herself. Aneka mandi aame cheddidi kaavadaniki veellu todpadnaru.
1: There were many responsible for her nature.
0: Deenini gurinchi aidu rakamulainatvanti okka sakshulu deeniki pradhanamainatvanti vaaru unnaru.
1: So there are five witnesses who would certify this.
0: గొప్ప సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధన్ దుశ్శాసనాదులు
1: దుర్యోధన్ అండ్ దుశ్శాసన
0: ద్రౌపదిని పరాభవం భావించారు.
1: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్.
0: ఆ సమయం లోపల సత్యస్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది
1: ద్రౌపది ఇస్ ది ఎంబాడిమెంట్
0: అగ్నిపుత్రి పాంచాలి
1: ఇస్ పాంచాలి
0: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
1: షీఈస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ.
0: ఆమె శాంతంగా వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: గురువు దగ్గరికి వెళ్ళింది. ద్రోణాచార్యుని దగ్గరికి.
1: షీ వెంట్ టు గురు ద్రోణ.
0: తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. పితామహుడైనటువంటి భీష్ముడి
1: దగ్గర. దెన్ షీ వెంట్ టు భీష్మ.
0: పితామహ
1: హి సెడ్ పితామహ
0: నన్నోడి తానోడినా తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
1: ప్లీజ్ టెల్ నౌ హ్యాస్ హి లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హి లాస్ట్ మీ ఫస్ట్.
0: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
1: Who is the loser first? Has he lost himself first and pledged me later?
0: Or has he pledged me first and lost?
1: And in fact, Dharmaja pledged himself first and lost. Having lost, he cannot pledge me later. So how do you say that I lost? Nobody could give an answer. Then she asked Bhishma.
0: ద్రోణాచార్యుని ప్రశ్నించింది.
1: ఆస్ ద్రోణ ఆల్సో.
0: తర్వాత మామ అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
1: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టు.
0: ఎవరిని ప్రేమించినప్పటికీ ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
1: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
0: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
1: ధృతరాష్ట్ర డిడ్ ఓపెన్ హిజ్ మౌత్ ది లిప్స్.
0: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
1: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్.
0: అప్పుడే చెప్పాడు విదురుడు.
1: దెన్ విదుర సెడ్
0: పాపము చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోటము.
1: నాట్ ఓన్లీ ద వన్ హూ కమిటెడ్ ద ఫాల్ట్ ద వన్ దట్ గోస్ టు హెల్.
0: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: ద వన్ హూ ఎంకరేజ్ ద అదర్ పర్సన్ టు కమిట్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్.
0: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: ద వన్ హూ వాచ్డ్ ద సిన్ బీయింగ్ కమిటెడ్ విల్ ఆల్సో గెట్ టు ద హెల్.
0: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: ద వన్ హూ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద అదర్ పర్సన్ కమిటింగ్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్. పాపం చేసిన
0: చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: ద వన్ హూ వాచెస్ ద సిన్ ఆల్సో విల్ గెట్ టు ద హెల్.
0: కనుక నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
1: Therefore, not the mere person who committed the sin. All these five people will go to hell. Watching all this, obviously they are not prevented. Therefore, you are bound to go to hell.
0: Bhishmacharya. అతను సభలోనే ఉంటున్నాడు.
1: మహాజ్ఞాని. ద వన్ ఆఫ్
0: ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆ పరస్త్రీని నిరపరాధి అయినటువంటి స్త్రీని ఆమెను హింసిస్తుంటే తాను ఎందుకు అడ్డు చేయకూడదు?
1: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
0: 56 dinamulanta kudunu saratalpam paina aa paapaanni anubhavinchadu.
1: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he
0: committed.
1: In fact he had the direct experience of pain.
0: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
1: అండ్ హి ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైం.
0: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: వి డోంట్ నో వెన్ యు టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
1: దేర్ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
0: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు కమిట్ మిస్టేక్స్.
0: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
1: యు సఫర్ ఎ లాట్.
0: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
1: యూఆర్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్గ్రౌండ్.
0: నీవు ప్రయత్నం చేయి.
1: దేర్ఫోర్ అండర్టేక్
0: పవిత్రమైన కార్యాలు నువ్వు ఆచరించు.
1: డూ సీక్రెట్ యాక్ట్.
0: దివ్యమైన భావాలు నీవు పెంచుకో.
1: ఎంటర్టైన్ డివైన్
0: పరోపకార ఇచ్చను పెంచుకో.
1: హెల్ప్ అదర్స్ సర్వ్ అదర్స్.
0: ఆ విధమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించావు. ఇది ఏ భక్తి అన్నారు.
1: వెన్ యు ప్రొసైడ్ అలాంగ్ దిస్ పాత్ ఇట్ అమౌంట్స్ టు డివోషన్.
0: భక్తి అంటే కేవలం పుష్పాలు వేయటము పూజలు చేయటం మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
0: సత్కర్మలు మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ఎ పాత్ దట్
0: కానీ లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
1: గుడ్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: సద్భావంలో మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
1: వెన్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విదిన్ నేచురలీ టేక్ టు గుడ్ డీడ్స్.
0: లోపల దుర్భావం పెట్టుకుని
1: విత్ వికెట్ థాట్స్ విదిన్
0: సత్కార్యం చేస్తున్నామని మనం వచనం చెప్పినప్పుడు మాత్రమే ఇది పాపం పరిహారం కాదు.
1: యు మే డిక్లేర్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్ బట్ దే ఆర్ నాట్ సో.
0: ఏదైనా పబ్లిక్ ఇదింత సభలు జరిగే సమయం లోపల
1: ఇన్ పబ్లిక్ అసెంబ్లీ మీటింగ్స్ లైక్ దిస్
0: ఒక విధమైన సత్కార్యమునకు డొనేషన్ అని అడుగుతారు.
1: పీపుల్ సీక్ డొనేషన్స్.
0: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
1: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
0: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
1: పర్సన్ వెల్ వై షుడ్ ఐ గివ్ లెస్ దాన్ దాట్.
0: ఈ విధంగా పోటీల పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
0: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
1: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
0: ఈ విధమైన యొక్క సభల లోపల మాత్రము గంభీరంగా పరిగణించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
1: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్ అనౌన్సింగ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: వాట్ ఈజ్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్?
0: ఈ ప్రాపర్ స్టడీ మెన్ కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
1: యూఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
0: కానీ మీరు మానవులుగా సార్థక కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
0: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
1: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
0: జలమే మానవుని యొక్క ప్రాణము.
1: అండ్ వాటర్ ఇస్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
0: ఈ వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
1: వాటర్ ఈస్ డివైన్. నారాయణ
0: దీనికి నారములు అని పేరు పెట్టారు.
1: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్డ్ నారములు.
0: నారములు అనగా జలము అని.
1: నారము మీన్స్ వాటర్.
0: కాబట్టి నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
1: నారా ప్లస్ నారాయణం.
0: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
1: We shed tears, naturally water comes out.
0: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
1: It seems it's an offering to Narayana God.
0: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
1: All the water that comes out of the eye is Narayana.
0: శోక భావం కాదు.
1: Not the tears of grief.
0: ఆనంద భాష్పము రావాలి.
1: The tears of ecstasy.
0: ఈ ఆనంద భాష్పము ఎప్పుడు వస్తుంది?
1: When do you shed the tears of joy?
0: మనం పరిచయమైనటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పము వస్తుంది.
1: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
0: మీరందరికీ తెలుసును.
1: You all know this.
0: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
1: In this hall there are many.
0: మహబూబ్ నగర్ ఇంకా
1: మెదక్
0: ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
1: We have accepted to supply drinking water to these two districts.
0: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
1: Those villagers have never seen Swami before.
0: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద జాయ్ అండ్ ద థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ దే హావ్.
0: వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని స్త్రీలు మొదలుకొని అందరు కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
1: మెన్ అండ్ విమెన్, యంగ్ అండ్ ఓల్డ్, దే ఆర్ ఎక్స్టాటిక్, దే ఆర్ హ్యాపీ.
0: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
1: ఎవ్రీ వీక్ పీపుల్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్.
0: ఈ జలం వల్ల వారికి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
1: దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ జాయ్ బై షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనం అందరూ ప్రవేశించాలి.
1: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్వ్.
0: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
1: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్.
0: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: ఎవరిని హర్ట్ చేయదండి.
1: నెవర్ హర్ట్ ఎనీ వన్.
0: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
0: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
0: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, జొరాస్ట్రియం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమనే ప్రధానమే.
1: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పిరమిడ్.
0: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు
0: రాక్షస జాతికి సంబంధించినటువంటి వాడు.
1: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
0: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
1: లెట్స్ డెవలప్
0: విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
1: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
0: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
0: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
1: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
0: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
1: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
0: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
0: అప్పుడు నీవు ఏడ్చే ప్రయోజనం ఏంటి?
1: ఫన్ ఆఫ్ క్రయింగ్ లేటర్.
0: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
1: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
0: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారం పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
1: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
1: The one who has understood the principle of truth will never harm anybody.
0: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
1: This is true శివరాత్రి.
0: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటిదే శివరాత్రి.
1: శివరాత్రి is the sacred night when we develop sacred ideas.
0: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిదే శివరాత్రి.
1: It is the one that shapes into divine law.
0: మన దుర్గుణములు దురాచారములు దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
1: It is the day when we get rid of or give up all the bad qualities.
0: లైటింగ్ వెలిగించడమే ఒక శివరాత్రి.
1: లైటింగ్ ఎ క్యాండిల్ ఇన్ పిచ్ డార్క్నెస్ శివరాత్రి.
0: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
1: శివరాత్రి ఇస్ నాట్ సింగిల్ నైట్.
0: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
1: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
1: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
0: ఇంకా కొంతమంది రాత్రంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
1: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్ దే గ్యాదర్.
0: ప్రేకాట నాడుచు
1: దే ప్లే
0: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణయగున.
1: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చేర్ఫులే.
0: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రంతా మేల్కుంటారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్.
0: ఎందుకయ్యా నీవు విధంగా మేల్కున్నావు అంటే ఇప్పుడు శివరాత్రి.
1: వై ఆర్ యూ
0: అవేక్ లోపల కూడా శివరాత్రి.
1: వై ఆర్ యూ అవేక్ లాస్ట్ నైట్ ఇన్ ది నేమ్ ఆఫ్ శివరాత్రి ప్లేస్ కార్డ్.
0: ఇది కాదు శివరాత్రి.
1: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ది ట్రూ
0: సెన్స్. నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రిని గడపాలి.
1: యూ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీట్ ద నేమ్ ఆఫ్
0: గాడ్. రాత్రిగా నీవు భావించాలి.
1: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
0: దివ్యమైనటువంటి యొక్క రాత్రిగా మనం విశ్వసించాలి.
1: ఇట్ ఇస్ డివైన్ నైట్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఇది శివరాత్రి అవుతుంది.
1: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
0: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచి చూచెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
1: ద ఫిషర్మెన్ గోస్ ఆన్ వాచింగ్ వెన్ హీ వుడ్ బి ఏబుల్ టు ట్రాప్ దిస్ fish by offering the bait over there, goes on watching. Can that be meditation?
0: Bhaarya pai aligiyu pastu parundina vaadu upasamaguna.
1: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
0: Avanta upasam avutunda?
1: No.
0: Idantha meditation avutunda?
1: Can you call it meditation?
0: Idantha kuda jagaran avutunda?
1: Okay, is that kaane
0: kaadu?
1: No.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అండ్
0: ఈ పిచ్చి పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ వెయిన్ గాసిప్.
0: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
1: ఇట్ ఇస్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: కనుక పల్లెలు ఎందు కానీ
1: అదర్ విలేజెస్
0: కొన్ని పట్టణ మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ
1: దేర్ ఆర్ ఇన్ సిటీస్ దేర్ ఆర్ సర్టెన్ స్లమ్ ఏరియాస్
0: మనం ప్రవేశించి
1: వి షుడ్ గో దేర్
0: వాటంతా పరిశుద్ధపరిచి
1: వి షుడ్ క్లీన్
0: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి
1: వి షుడ్ హెల్ప్ ద చిల్డ్రన్ దేర్
0: ఇంత కడుపుకి ఇంత అన్నము
1: వి షుడ్ ఫీడ్ దెమ్
0: కట్టడానికి ఇంత బట్ట
1: గివ్ క్లోత్స్
0: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారు అవుతాం.
1: ఇఫ్ యు సర్వ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గ్రేటెస్ట్ సర్వీస్.
0: నేను ఇప్పుడే కాదు
1: నాట్ ఓన్లీ నౌ
0: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటిది పాపం.
1: అండ్ ది మదర్ ఫిజికల్ మదర్ ఆఫ్ దిస్ బాడీ యూస్ టు సే దెన్
0: పుట్టినప్పటి నుంచి కూడా నేను
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్ హుడ్ భగవాన్
0: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే
1: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ ద డోర్ స్టెప్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్
0: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడు లేదు పోపో అనేటువంటి వాడు
1: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇట్స్ నాట్ ద టైమ్ గో.
0: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
1: And in the meantime, Bhagavan would have slowly and softly collect all the grain there and offer the beggar at the
0: doorstep.
1: If anyone says that he wants clothes,
0: Bhagavan he
1: had only one pair, one shirt, one knicker, which he had for one
0: prayer.
1: Throughout the year he had only one
0: pair.
1: He will wear that dress as he goes to school.
0: ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పేస్ టవల్ కట్టుకొని దీన్ని తిరిగి తడుపుకొని దాన్ని చక్కగా ఉతుక్కొని తిరిగి దాన్ని ఇస్త్రీ మాదిరి చేసుకొని ఒక పాత్రలో నిప్పు పోసుకొని దాంతో నేనే ఇస్త్రీ చేసుకుంటాం.
1: After returning home, he will wear the towel and then wash them, the two clothes, and then iron them.
0: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది
1: పాపం. Like this, he gave all the used clothes to the people.
0: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు.
1: And the father of this physical body was also there.
0: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
1: హీ నెవర్ అక్యూజ్డ్.
0: ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు.
1: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్, హీ నెవర్ బెట్ హిమ్.
0: మహా త్యాగిరా నీవు.
1: అండ్ హీ సెడ్ యు ఆర్ ది వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో అని.
1: వి డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్.
0: యెస్, నన్ను తమాష్ చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి, వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
1: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్, ఓ ఫిలాసఫర్.
0: తమాష్ కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
1: అండ్ దే యూస్ టు కాల్ హిమ్ లైక్ దిస్ గుడ్ నేమ్.
0: అమ్మాయి కూడా అంతే.
1: హిమ్ మదర్ ఆల్సో.
0: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటి.
1: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
0: నేను ఏదైనా అరిస్తే వాళ్ళు వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళు శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీ పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
1: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell
0: me.
1: All those people will fall at the feet of the physical mother of this body, telling, at least tell
0: Swami.
1: Swami, if I just don't pass on all the suffering of the other people, what for is my life?
0: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
1: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
0: ఏమన్నా కోపడండి నన్ను,
1: యూ మే బ్లేమ్ మీ టు
0: ఎన్ ఎక్స్టెంట్, చెప్పడం మానను.
1: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
0: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళు ఇంట్లో జరిపేటువంటి
1: వాళ్ళు. లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్.
0: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశమంతా కూడా అభివృద్ధి అవుతుంటుంది.
1: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హస్ గ్రౌన్ వెల్.
0: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: అప్పుడే మనం మంచివారం అవుతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్.
0: చెడ్డవారితో చేరి
1: వీ షుడ్ నెవర్ బి
0: చెడిపోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయొద్దండి.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ ది బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్.
0: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘ ఆయుష్మంతులుగా ఉండాలి.
1: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు,
1: దేర్ ఆర్ గ్రోన్ అప్స్,
0: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగే దిగి పోతుంటారు.
1: దోస్ హు ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
0: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్, యు హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
0: కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి.
1: యు నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
1: If you don't have self confidence, today all have lost the self confidence. Therefore they suffer.
0: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
1: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God, కొన్ని కష్టాలు మనకు రావచ్చు,
0: కొన్ని కష్టాలు రావచ్చును,
1: there may be difficulties,
0: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఎదుర్కోవాలి,
1: యూ షుడ్ రెసిస్ట్,
0: దాన్ని సాధించాలి.
1: అండ్ యూ షుడ్ అచీవ్,
0: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
0: అప్పుడే మనము పరులకుడును సహాయం చేయవచ్చును.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్.
0: కష్టములు వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: అన్నాటి పాండవులు ఆకులలుములు వేసి అడవి పాలైపోయిరన్న.
1: Pandavas, after all, they have partaken the leaves, they spent the
0: Ramul
1: time in the forest.
0: Ramani Sita Nibasi, Pabaluni Valayachananna.
1: Even that Rama had to cry because of separation from Sita.
0: Yenadu, Yetiru, Yavaru Chappagararu, Anubhavinchuta Siddhamanna.
1: What is going to happen, when it is going to happen, one is bound to suffer.
0: Tappaka phalam vastundi.
1: You are bound to face the consequences.
0: Chetu chesina athana phalam manaku vastundi.
1: Good or bad, you are bound to face.
0: Kaani bhagavantu anugrahame unte chetunu kudunu manam manchiga marchukovachunu.
1: When there is God's grace, even bad can be transformed into good.
0: Kaga bhagavat vishwasanni meer abhivruddhi cheskondi.
1: Develop faith in God more and more.
0: Ekkado chusinatundi snehithuni hello hello ani poi vaani namuthunnav gaani.
1: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంటా కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్, హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
0: చూడండి, ఒక చిన్న చాకలివాడున్నాడు.
1: హియర్ ఇస్ ద వాషర్మన్.
0: ఆ చాకల వాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నది.
1: అండ్ యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్ గుడ్.
0: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
1: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హి మస్ట్.
0: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ ని కూడా వాడికి వేస్తావు.
1: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
0: బార్బర్ ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ద బార్బర్.
0: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఓవర్ దేర్,
0: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో కత్తిరిస్తాడు.
1: యూ బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
0: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
0: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
0: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
1: Why can't you bend your head?
0: దైవానికి దగ్గర తల ఉంచితే నీకేమి నష్టం వచ్చింది?
1: వాట్ లాస్ దట్ యుడ్ సస్టైన్ ఇఫ్ యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: గాడ్? ఇంకా వాళ్ళంతా కూడా తల ఉంచిన దాన్ని విమర్శిస్తూ పోతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ సమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ ఫర్ బెండింగ్ దర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
1: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్
0: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
1: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
0: మధ్యలోపల ఒక బుద్ధ సన్యాసి వచ్చాడు, నడుచుకుని వస్తున్నాడు.
1: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
0: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదంపైన తలపెట్టి నమస్కరించాడు.
1: ఇమీడియట్ ది కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
0: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
1: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైన్.
0: బాగా విద్యావంతుడు,
1: ఎడ్యుకేటెడ్.
0: అతను కొంచెం విమర్శించాడు మహారాజును.
1: హీ క్రిటిసైజ్ ద కింగ్.
0: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
1: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యువర్ ద కింగ్, హౌ డు యూ ఫాల్ డౌన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సన్యాసి దే.
0: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
1: దెన్ సన్యాసి స్మైల్
0: విత్ హిమ్. ఈ జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
1: దేర్ విల్ బి టైమ్ వెన్ ఐ గివ్ యు రిప్లై.
0: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
1: అండ్ పీపుల్ ఫర్గాట్ అబౌట్ దిస్ సమ్ టైమ్.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మంత్రి
1: ఓ మినిస్టర్
0: పిలిచాడు.
1: హీ కాల్డ్ హిమ్.
0: నీవు రేపు దినం పోయి ఒక మేక తలను తీసుకుని రా అన్నాడు.
1: టుమారో యూ గో దేర్ అండ్ బ్రింగ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు.
1: అండ్ ఆల్సో ది షీప్.
0: ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు.
1: అండ్ ఆల్సో ది కౌ.
0: ఒక మనిషి తలం తీసుకుని రా
1: అన్నాడు. అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
1: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
0: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
1: అండ్ హి కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్, సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
0: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్ముడుపోయింది.
1: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
0: మేక తల ఎవరో తీసుకున్నారు.
1: అండ్ ఆల్సో ది గోట్.
0: గోవు తల కూడా తీసుకున్నారు.
1: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
0: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
1: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
0: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
1: హి బ్రాట్ ఇట్ బ్యాక్. ఇన్
0: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
1: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
0: పిచ్చివాడా,
1: ఓ మేక.
0: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైంది అన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
1: ఓ మినిస్టర్, యూ సెడ్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: జీవితం ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
0: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్ గాన్
0: కూడా చూడవు.
1: When the moment life is gone, even the dog won't be near this body.
0: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore, you should develop our respect more and more.
0: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
1: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
0: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
1: And such fools are increasing day by day.
0: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
0: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి టాక్ ఫర్
0: పాటతో నేర్చుకునేటువంటివి కాదు.
1: నార్ కాన్ బి లర్న్.
0: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
1: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్.
0: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
1: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ బై అటైనింగ్ ద డిజర్వ్డ్నెస్? వై డోంట్ యు గ్రో దెమ్ మోర్ అండ్ మోర్?
0: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్.
0: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
1: బికాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
0: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
1: సస్టైన్ దిస్ గుడ్
0: చాన్స్. ఈ దివ్యమైన మార్గాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
0: నీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవమే దీన్ని రక్షిస్తుంటాడు.
1: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
0: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ యు, ప్రిజర్వ్స్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు.
0: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రం చోటు ఇవ్వకండి.
1: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
0: చెడ్డ సంకల్పాలను దగ్గరికి రానివ్వకండి.
1: Don't entertain bad thoughts any time.
0: ఎవరిని మనం దూషించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: ఈ విధంగా కూడాను పరదూషణ అనేటువంటిది మహాపాపము.
1: అక్యుజేషన్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
1: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్
0: సిన్. లేకపోతే నోర్పుసుకో.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: అంతేకాదు ఇతరులు ఏమాత్రం మనం నిందించకూడదు.
1: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి మంగళకరమైనటువంటి భావాలు మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
0: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
1: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల
1: విదిన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్.
0: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్
1: యాజ్ వైస్ ఛాన్సలర్ బిఫోర్
0: పూర్వం అంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది.
1: దేర్ వాస్ ఆత్మలింగ ఎమినేటింగ్ ఫ్రమ్ భగవాన్.
0: ప్రతి శివరాత్రి కూడాను
1: ఎవ్రీ శివరాత్రి
0: లింగోద్భవం జరిగేటువంటిది.
1: దేర్ వాస్ దిస్ ఎమినేషన్.
0: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
1: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ and in fact many of them sustained even fractures.
0: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు, వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను.
1: సో లింగోద్భవం వాజ్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: కానీ దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్.
0: రాత్రి వేళందు
1: డ్యూరింగ్ నైట్ టైమ్
0: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
1: Between 8 and 10, it may happen any moment.
0: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడే వస్తూ ఉంటుంటాది.
1: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
0: ఎక్కడైనా రాక తప్పదు.
1: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: శివరాత్రి యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఆన్ దిస్ శివరాత్రి.
0: అది దాని యొక్క లక్షణము.
1: ఇట్ ఇస్ క్వాలిటీ.
0: దాని యొక్క పవిత్రము.
1: ఇట్ డైరలైజ్ ద శాంక్టిటీ.
0: కనుకనే
1: సో
0: ఆ లింగోద్భవం అనేటువంటిది మహా పవిత్రంగా దర్శించినటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
1: దోస్ హూ హావ్ were lucky enough to have watched the lingodbhava, they will not have any kind of sin.
0: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
1: Those who are, some are so close they don't watch it.
0: వచ్చేది చూడాలి అంతే.
1: One must see how it comes out.
0: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
1: The moment it comes out everybody will see.
0: కానీ కొంత సార్థకం అవుతుంది.
1: Of course it will solve its redemption.
0: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
1: There are certain important aspects attached to these occasions.
0: Kanuka meer raatrinta kudanu okka dinam samvatsaraniki okka dinamaina kudanu raatri poorthi mari bhajan chestarante ento adrushtavantulu aitaru.
1: And in fact you are lucky ones if you spend whole night once in a year singing the glory of God.
0: Ee okka chandruniki 16 kalalu untunnayi.
1: Moon has 16 kalas.
0: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపోయి ఒక కళ మాత్రమే ఉంటుంటుంది.
1: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
0: ఆ ఒక కళను కూడా మనం స్మరించడం చేత అది కూడా లీనమైపోతుంది.
1: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్.
0: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి తింటా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
1: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్?
0: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడా పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్, ఏ సేక్రెడ్ నైట్.
0: ఆ భజన లోపల ఉన్నటువంటి ఆనందము,
1: ద బ్లిస్ దట్ యు
0: భగవంతుని నామంలో ఉన్నటువంటి మాధుర్యము,
1: ద స్వీట్నెస్ ఇన్ ది డివైన్
0: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
1: ద హ్యాపీనెస్ ఇన్ ది డివైన్
0: మరి ఎక్కడా చిక్కదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: ఎక్కడ పెట్టినా చిక్కదు.
1: యూ డోంట్ గెట్ ఇట్.
0: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
1: యూ మే స్పెండ్ మనీ, యూ డోంట్ గెట్ ఇట్.
0: కానీ ఇది కేవలం ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది.
1: ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బై లవ్.
0: ప్రేమని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: పవిత్రత పెంచుకోండి.
1: డెవలప్ ఆల్ సీక్రెట్నెస్.
0: జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: రిడీమ్ యువర్ లైఫ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవతత్వమరయరండి అటులే అటులే దైవతత్వమరయరండి.
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ గాడ్ ఇదర్ అండ్ ఫిదర్? ఈజ్ హీ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ యూ షుడ్ గివ్ ఈజ్ సర్వీస్. What should you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthulara,
1: students,
0: vidya dadati vinayam anaga vidya yokka lakshyamu vinayam.
1: The purpose of education is humility.
0: Vinaya pradhayani vidya.
1: And education is based on this humility.
0: Vinayamanaga kevalam chetulu kattukoni tala unchi undatam maatramai kaadu.
1: Humility does not merely mean folding hands and bowing down your head.
0: Ahankaramu mamakara rahitamainatundi yokka cheryale vinayam.
1: Humility means egoless acts without any possessive instinct.
0: Nitya jeevitamanandu ee ahankara mamakara rahitamainatundi oka cheryalayandu jeevitam gadipinappude atanu sariyaina vidyavantudu kagaladu.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, తెలివి తేటలటంచు తిరుగబోకు.
1: Don't pride yourself because of the education you acquired. Don't think, don't move about as if you are intelligent enough.
0: Tadulanniyu chadivi chalavivekiyai magiti tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: విత్ ఆల్ ద ఎడ్యుకేషన్ హీ మే ఆక్యుపై ఎనీ హై పొజిషన్, యట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిజ్ మీన్ హ్యాబిట్స్.
0: తరచి

0: చదువు చదువమలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యానాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఇస్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే.
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ద ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుట కూడాను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగా జ్ఞానము.
1: Vidya
0: ఏది, ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నా క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. Why do you want yourself? Why do you want yourself? Why do you need yourself?
0: Why do we need God అంటే, why do you do yourself?
1: What do you mean when you say, why do you, we need God? Why do you need yourself?
0: You are God.
1: Of wisdom.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవ

0: Why do we need God, Dante? Why do you do it yourself?
1: What do you mean when you say, why do you, we need God? Why do you need yourself?
0: You are God.
1: You are God.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you,
0: you
1: around
0: God.
1: You.
0: You
1: are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: దిస్ ట్రూత్ ఇస్ టాట్ బై స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: వేర్ డూ యూ ఫైండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్? ద ప్లేస్ వేర్ ఇట్ డెవలప్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: you bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanam kooldi pothundi, mokkaradu,
1: the seed decays.
0: Adhe vidhamagane,
1: likewise,
0: aadhyatmane untu dani ende ee prema ane beejamunu natinappude adi e goppa vishwam ane untu prachanga roopondi aanandam ane untu phalamunu manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you'll be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatuntivi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Gita, Sreyohi Jnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీతా సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీస్.
1: Sitting also needs practice.
0: జీవితం అంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors.
1: All are actors.
0: God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీన్ని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us,
0: raga dveshamu ee ahankaram anetunti fire nunchi vachinatunti ee nimure kappi vestundadu.
1: Therefore the fire of goodness latent within you is covered by
0: satti vyakti
1: endukunu attachment, hatred, ego.
0: Ahankaram anetunti untundadi.
1: Therefore there is goodness in everybody.
0: Deenine Plato moode padamulu cheppadu.
1: Plato uttered three words:
0: truth,
1: truth,
0: goodness,
1: goodness,
0: and beauty.
1: Truth, goodness, and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్,
1: ట్రూత్,
0: గుడ్నెస్,
1: గుడ్నెస్,
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness.
0: ఈ మంచితనము లేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
1: There is no man in this world without this.

0: కానీ దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits such as hatred and attachment
0: తద్వారా ఆ దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: For that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది ధూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఇస్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటిది లోకము ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: Even to rub this tender petal of rose flower is difficult.
0: ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: But to understand spirituality is so easy.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: వెతుకని అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: If it is present outside, you can search.
0: ఇది బయట లేదు.
1: It's not outside.
0: తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: It is within you and you are God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ ఔట్సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్.
0: తను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యు ఆర్ గాడ్.
0: అది ఏ మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్ జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: Aham Jeevatma. Idi vishishta dvaitamu.
1: To consider that you are an individual soul is qualified non-dualism.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Idi advaitam.
1: Aham Paramatma is non-dualism.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: The one you think you are.
1: Aham Dehatma amounts to the one you think you are.
0: Aham Jeevatma. The one others think you are.
1: Aham Jeevatma. The one others think you are.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: I really am.
1: Aham Paramatma, the one you really are.
0: One who really are.
1: The one who really are.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు,
1: when we know this clearly,
0: దేహ ఆత్మ, జీవ ఆత్మ,
1: పరం ఆత్మ,
0: ఈ దేహం, జీవం, పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం, బాడీ, జీవం, దీస్ the individual, the param spiritual, they are separate, but atma, the soul is one.
0: Gayatri mantra nandu kudanu om bhur bhuvah svaha. Om bhur bhuvah svaha.
1: The same thing is stated in Gayatri. Bhur
0: bhulokamu.
1: Bhuloka earth.
0: Yemiti ee bhulokam ante?
1: What is this earth?
0: Anta padarthamayamainatundi ee bhulokamu.
1: Whole earth is material.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ఇస్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది. అది
1: స్పిరిట్.
0: అది ఏ జీవతత్వము?
1: ది ఇండివిజువల్.
0: అది ఏ వైబ్రేషన్?
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: చూసారా, ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే
1: ఒకానొక
0: సమయమునందు
1: at one time
0: కబీర్
1: కబీర్
0: బీదవాడు
1: పూర్ మ్యాన్
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బుతోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీ ఈజ్ ఎ వీవర్ హీ వీవ్స్ యార్న్ అండ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేచేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name, therefore they were
0: Kani, Tanu, profit kosam yamatramu kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta kaastu antaku maatrame ammeetundi vaadu.
1: But without any profit, he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icchetundi vaadu. Aanaadu pastu padundetundi vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharana.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ అంతా కూడాను
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ అట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: 2 సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk,
1: right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha, Om Sat Sai Baba Namaha, Om Sat Sai Baba Namaha ani okkoka aduku kudanu Sat Sai Baba Namaha, Sat Sai Baba Namaha ani aa padam cheppi adukulu petti puttabattikochi cheraru.
1: Right from airport, right to the spot they reached, walking every step repeating God's name, Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తాను నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: మేము కారులో కూర్చొని వచ్చుంటే ఈ నామాన్ని స్మరించుండేటువంటి వాళ్ళం కాదు.
1: Had we traveled by car, we wouldn't have chanted.
0: And the prachina kalamulo kashte phali annaru, kashtapadinappude phalam vastundi.
1: Therefore ancient says, unless you struggle hard
0: attane kadirudanu prati samayam nandu kuda adugu pettetundi ram ram ram ram ram ram ani aa vidhanga adugulu petti nadicheetundi vaadu.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: Idani oka bhakti prapattulanta kuda nu deshamanta vyapti ayipoyindi.
1: His devotion steadfastness are known everywhere all over the country.
0: Aa deshapu raju kuda nu idi telusukunnadu.
1: The king also came to know of this.
0: Paapam chaala beedavadu.
1: He is very poor.
0: Idaniki evvaru dikku leru.
1: He has no one to support.
0: Anathi anathudu annadu.
1: He is only alone.
0: Atti anathuniki teeskuni poyi ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: హ్యాస్ హియర్ నన్ టు సపోర్ట్ ద కింగ్ సెంట్ ఇన్ పిలాంక్విన్ ద రిచెస్ట్ అండ్ సో మెనీ ప్లెజర్స్.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: కబీర్ హ్యాడ్ బాత్ దేర్ ఇన్ ద రివర్ అండ్ రిటర్న్ అండ్ సో
0: పల్లకీ
1: హి సా బిగ్ పిలాంక్విన్.
0: పల్లకీని 4 మోసుకుని వచ్చారు.
1: 4 బ్రాట్
0: కావలసిన సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: సో మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: హి ఆస్క్డ్ దెం విత్ అటర్ సర్ప్రైజ్.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: ఓన్లీ 2 స్టే హియర్ అట్ అవర్ హోమ్.
0: ఈ 4 మోసే పల్లకీ తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: వై హావ్ యూ బ్రాట్ దిస్ పెలాంక్విన్ క్యారీడ్ బై 4 పీపుల్? వీ టు ఆర్ ఫైన్ హియర్.
0: 4 పీపుల్ మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: ఓన్లీ డెడ్ బాడీ ఈస్ క్యారీడ్ బై 4 పీపుల్.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కింగ్ దట్ వీఆర్ ఫైన్ హెల్ అండ్ హెల్దీ.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: దే సెడ్ నో కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథుని కొండపై దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్, గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: Did king say that? I'm not anatha, I'm not forlorn.
0: భగవంతుడు రాముడు నాకు నాథుడిగా ఉన్నాడు.
1: I have got my master Rama.
0: నేను అనాథుడు కాదు.
1: I'm not left alone.
0: రాముడే అనాథుడు, అతనికి ఇంకొక నాథుడు లేడు.
1: Rama has no other master about him.
0: ఇవన్నీ తీసుకుని అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: Better you pass on all these things to Rama.
0: చూచారా కబీర్ ఆ పదములో ఎంత అర్థం ఉంటుండాలి.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లాంగ్.
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికి ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్ లెఫ్ట్ ఇస్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు. నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ. ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: సో నెవర్ సే సో.
0: అదేవిధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపు చేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం మమకారం ఉండకూడదు.
1: Do not have ego and possessive.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంత నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యూఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: ఈ బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటా.
1: అండ్ పిక్స్ అప్ లెటర్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని. అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: Bhagavan teaches through his example the best ideal. In fact, had he wanted you to come to him and give letters, you would have done it. But to show that he has no ego at all,
0: veeru navaru varu navaru veeru navaru ane ee abhimaname ledu.
1: Bhagavan has no attachment like mine and thine.
0: Andaru navare.
1: All belong.
0: Nenu mee vaadane.
1: And he is yours.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవరీ డివోటెడ్
0: యందు మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి?
1: దెన్ వై నాట్?
0: ఒకరు దగ్గరగా ఉంటారు, ఒకరు దూరంగా ఉంటారు.
1: వై సమ్ ఆర్ క్లోజ్, సమ్ ఆర్ డిస్టెన్స్?
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహమును వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్.
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose. Pose also because of the words and the pain of the
0: father. Vidyarthulu marigipovadam chetane ee naati pichi pichi paatalu pichi pichi aatalu pichi pichi maatalu like chestunnaru.
1: And because of this pose they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: Daivattam ante
1: divinity,
0: ఏక దైవ చింతనంటే,
1: or thinking of
0: దైవ ప్రసంగంలంటే,
1: or
0: దైవ భజనంటే,
1: భజన
0: వారికంతా ఈ సూటిగా చేరవు.
1: They are not ready, they are not prepared to hear.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్ళిపోతుంది.
1: Some hear through one ear and leave it through the other ear.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్టర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: స్కల్ప్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ దిట్ యువర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: ఈ సమన్ ది మినిస్టర్.
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ టు రిసీవ్ ది అవార్డ్.
0: ప్రభుజీ క్షమించండి ఐదు నిమిషాల్లో వస్తాను అన్నాడు.
1: మినిస్టర్ ఓ లార్డ్ జస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్.
0: విగ్రహానికి ముందు ఇంకెందుకు ఐదు నిమిషాలు? నీకు బాత్రూమ్ పోవాలా? ఇంకే పని ఉంటుండదు నీకు?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to the bathroom or what?
0: లోపలికి వెళ్ళాడు. ఇంత తర్ర ఒక కడ్డి తీసుకుని వచ్చాడు. ఇనప కడ్డి.
1: He went in and brought and a wire.
0: ఒక వైర్ తీసుకుని వచ్చాడు.
1: A wire.
0: ఒక విగ్రహంలో చెవిలో పెట్టాడు.
1: He pierced into the ear.
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: And the same wire came out of the other ear.
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి.
1: He said this is the worst type.
0: రెండవ విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు.
1: The second idol over there inserted in one ear.
0: అది వచ్చింది.
1: It came out of the mouth.
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
1: This is the second one.
0: ఇంకొకటి విగ్రహంలో చెవిలో పెట్టాడు.
1: The third idol is inserted in the ear.
0: అది లోపల పోయింది.
1: It has gone inside.
0: This is first ఇది అన్నాడు.
1: He said this is
0: first prize అన్నాడు.
1: This stands first.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: First prize means all those heard must be taken.
0: కనుకొని ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలమునందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవుతారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకలో వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది
1: some
0: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: వాట్స్ ద పాత్?
0: ఏది భేదము?
1: వాట్స్ ద బాడీ?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్? నో.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుండాలి.
1: ద నేచర్ రిమైన్స్ సేమ్.
0: నీ లైక్ లో ఉంటుండాలి ఈ యొక్క మార్పు.
1: ఎవ్రీ ది చేంజ్ దట్స్ ద మెయిన్.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
0: సంఘ దోషం నుంచి చేరుతుండాలి.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము?
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాక్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి గుడ్
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంఘ సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should
0: అందరూ
1: be happy.
0: సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ట్రస్ట్ కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈజ్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అంగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పనిరాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచిదంతా మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపినేషన్ టెల్ యువర్ షో.
0: సత్యంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం, నిశ్చయతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగంతో మనం చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: గుడ్ కంపెనీ,
1: గుడ్ కంపెనీ ఇస్ నీడెడ్.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: గుడ్ కంపెనీ అంటే ఏమి? విశేష సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: గుడ్ కంపెనీ మీన్స్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద సెన్షువల్ ప్లెజర్.
0: కనుకనే ఎవరీ గుడ్ వర్క్ ఈజ్ గాడ్ వర్క్ అన్నారు.
1: దేర్ఫోర్ ఎవరీ గుడ్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్.
0: ఎట్టి గాడ్స్ వర్క్ అన్నారు?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: జి ఓ ఓ డి, గుడ్.
1: ద స్పెల్లింగ్ ఆఫ్ గుడ్ ఈస్ GOOD.
0: నువ్వు చక్కగా విచారం చేసి
1: ఎంక్వైర్ క్లియర్లీ,
0: ఈ ప్రపంచం అంతా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ వర్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ హెవర్.
0: పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జనని జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.
0: Yes, sir.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to
1: God.
0: Nothing was there.
1: Rautam potam, rautam potam.
0: It's only coming and going.
1: Andukosamne deeniki jagat ani peru pettadu.
0: Therefore, this is called jagat.
1: Jagat anaga emdi? Jagat, jagat, jagat. Rautam potam emuntundadi.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is this.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D, God.
1: Kanukane manaku God ekkada undante jagat undinanta varaku good avutundi. Jagatnu kontha varaku manam chesthe God ayipoyindi.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: Jagatunni vidunakkaledu.
0: You don't need to give up nature.
1: Nee kutumbanni nee poshinchuko.
0: Take care of your family.
1: Nee kartavyalu nee nirvartinchuko.
0: Do your duty.
1: Nee office work nee chusuko.
0: Attend to your office work.
1: Kaani anni kuda nu daivartita bhavamto chusuko.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Oh, look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalane manam edi chesina kaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe ee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Ee office work untundari. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office
1: work, worship ante kevalam bhagavantuni
0: vartheyame
1: kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter,
1: manu worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phaltamu chakkaga manaku labhyam avutundi.
0: Then all the results will be positive.
1: Oka pani chestu dani paina manasu pettukundagine pothe aa pani paadaipothundi.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైనంతా వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసి సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పట్ట కోసం తింటున్నాం.
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మ ఇవతేమ కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణం అయిపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్ హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్.
1: అక్కడ లోపల అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాన్ని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతుష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్సైడ్. I am present in the form of Vaishwanara in your stomach. I grind all the food you eat, making it in a sense of your own body.
1: Supply chese vallu evaru?
0: Who is going to supply all the essence?
1: Nenu ye vidhanga nee prayatnam chestunnavu?
0: What effort you are making?
1: Emi cheyatam
0: ledhu. Nothing.
1: Gunde kottukuntundali.
0: The heart beats.
1: Neeniki nee prayatnam em untundadi?
0: What is your effort?
1: Adhe daivam yokka sankalpam.
0: That is God's will.
1: Ayyo naa sankalpam lekapothe etta jarugutundi ane ahankari viravigutadu.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవడంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: Yes, what attempt you are making to make
1: నీ
0: your heart beat?
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort? What is your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: నీదేమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే ఈ యొక్క దీన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies the blood.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies
1: the import and export. అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you, you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యు డు ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు చూచి త్రొక్కు అన్నాడు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
0: But on the other hand, if you are not mindful of it, you'll get yourself burned.

0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామా ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్
1: అవేర్నెస్ ఆ భగవత్ చింతన చేయి
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్
1: ఎట్లా
0: హౌ
1: సర్వము తనయందే ఉంటుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్
1: ఆ దైవాజ్ఞ లేకుండా
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్
1: శ్రీమల్లో బ్రహ్మలో
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ
1: శివ కేశవాదులలో
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసియుండే

0: What for should I leave? Is it for the praise of the world? Rama, come
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: Everything becomes total and holistic with the divine.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: We need this vidya, the knowledge only to have this vidya.
1: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: The whole thing is said, Bhagavan said only to teach you.
1: Yeah. ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచర్స్.
1: ఏమి జ్ఞానం ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానం నందు కూడా నువ్వు రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాట్
1: బల్ల
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను కొట్టు అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్
1: పెయిన్. మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రీసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పశుపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: ద క్రోస్, ద ఫాక్స్, ద డాగ్స్ ఎవ్రీవేర్ అరౌండ్ హ్యావ్ డిజైర్స్.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we be no born a
1: human, పశుపక్షి మృగాదులు ఆంచల వలె నీవు కూడా కొన్ని వాంఛల్లో మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around, what do you do? At one time,
1: Janaka Maharaju pedda yagam chestunnadu.
0: King Janaka was performing a very big ritual yaga.
1: Pandita samavesham erpadinchadu.
0: He convened an assembly of scholars.
1: Ee pandita samavesham anipettani goppa goppa panditulku andariki kudunu aahvanalu pampincharu.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: మెన్ ఆఫ్ రిప్యూట్ అండ్ ఫేమ్ ఇన్ నేమ్,
1: కౌలందరూ ప్రవేశించారు.
0: వన్
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రి స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క ది శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్.
1: వైట్ గా కూర్చున్నారు అందరూ.
0: దేవర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ దేర్ కేమ్ ఏ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ బెండ్స్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ అప్రోచింగ్ ద కింగ్.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: ఆల్ లుక్ ఎట్ హిమ్.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర్ దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఇస్ జస్ట్ నార్మల్ యుడ్ హావ్ బీన్ ఆల్ రైట్, బట్ యూ హావ్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు దయచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: ఇట్స్ ఎ వెరీ నోబుల్ సౌల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: ఆల్ పీపుల్ ఆర్ లాఫింగ్, దేర్ ఇస్ సమ్ రీజన్.
1: ఎందుకనగా,
0: ద రీజన్ ఇస్
1: మీ దేహము చాలా వంకర్లుగా తిరిగి ఉంది.
0: యువర్ బాడీ ఈస్ ట్విస్టెడ్ సో మెనీ బెండ్స్.
1: మీ పేరేమిటి?
0: వాట్స్ యువర్ నేమ్?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా 8 వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ 8 బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ ఉన్న స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై హార్ట్.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికి పండితుని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్,
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee anna daram chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daram chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I dispatched sarees to 2000.
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: నాకు చూపనక్కర్లేదంటాడు.
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ది అకౌంట్.
1: నాకు చూపవలసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ది సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: Where is this equal minded?
1: పెద్ద శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని వృద్ధాశ్రమం వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసం.
0: You got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పాండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపో, అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ద వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్ మెడల్.
1: నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ ది రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివే.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యుల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. దెర్ ఇస్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠమందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: So reduce your sensual pleasures.
1: Vairagyam etta ravali.
0: How to develop detachment?
1: Chaala mandi maa pillalakanta anukuntuntaru swami deeni paina aasapothundi daani paina aasapothundi deeni paina ivannitti paina vairagyam atyavasaram annaru.
0: Bhagavan says you should develop renunciation, detachment, while boys say we want that.
1: Meeru vidyavantulu manushulu manavulamu mana daiva bhakti galavaramu aneetunti bhavame drudamga unte ee ok వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also then you should take it as vomited food. You should not look at it.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: You don't feel like
1: దాన్ని ఎట్లా భుజిస్తావు నీవు?
0: Then how do you eat?
1: ఎట్లా నీవు దాన్ని ఆరగిస్తావు?
0: How do you accept it?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
1: ఏదైనా విషయ వాసన వచ్చింది.
0: Also detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే
1: వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: Whenever such feeling comes, it's a vomited out meat.
1: దుర్గంధము.
0: It's full foul smell.
1: ఇది చాలా చెడ్డది.
0: It's very bad.
1: కడుపులో ఉండడానికి తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: ఇట్ డజన్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యు స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యు.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైనటువంటి జీవితానికి ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ us achieve it for having been born.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద

0: సత్యం పద్మాశ్రిత సదా సత్యం పరహితే యస్య సత్యం నాస్తి పరమం పదం సత్యం నాస్తి పరమం పదం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ constitutes the plenitude prosperity of the divine Ishvara.
0: Bhoga bhagyamalu atanni aashrayinchinatvanti vastuvulu.
1: All the pleasures and affluence are after him.
0: Satyamunaku minchinatvantidi ee jagatrandu maroka vastuvu ledu.
1: In this world there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: ఈవెన్ డెత్ ఈజ్ అఫ్రైడ్ టు అప్రోచ్ ఎనీ పర్సన్ విత్ మొరాలిటీ అండ్ ఆనెస్టీ.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో మైటియర్ పవర్ దాన్ ట్రూత్.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పవర్ఫుల్.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: దిస్ ఆల్ పవర్ఫుల్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: Satyam ekkada unnadi.
1: Where is the truth?
0: Ikkadane.
1: It is here.
0: Ekkada chuchina unnadi satyam.
1: Truth is present everywhere.
0: Satyam leni sthanamu satyam kaani padamulu jagatlo kanaravu.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: Satyame sarva sampadalaku మూల కారణం.
1: ట్రూత్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ప్రాస్పెరిటీ.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: ద రీజన్ బిహైండ్ ది అజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ దిస్, ఇట్ హాస్ ఫర్గాటన్ ట్రూత్.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: ట్రూత్ అండ్ మొరాలిటీ ఆర్ ద ట్విన్స్.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినం నిజాయితీని గురించి చెప్తాం అనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity.
0: నీతి మానవునకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ నీతి మొరాలిటీ ఈజ్ దట్ మేక్స్ యూ బిలాంగ్ టు దిస్ హ్యూమన్ సొసైటీ జాతి.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: ద లైఫ్ బ్రెత్స్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యుమానిటీ ఆర్ దీస్ టూ, నీతి మొరాలిటీ నిజాయితీ ది ఆనెస్టీ.
0: కనుక సత్యరూపమని మానవులకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: ఇట్ ఈస్ నీతి మొరాలిటీ దట్ బ్రింగ్స్ యూ ఖ్యాతి, రెప్యుటేషన్.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు,

0: or these two, neethi morality, nijayati, the honesty.
1: Kanuka satyarupamainatunti yokka daivamunu sakshatkarimpa chesukotame manavuni pradhana kartavyam.
0: Man's main responsibility lies in enjoying the manifestation of the divine, who is truth.
1: Itti daivatvanni pondetunti yokka manavude nijamaina manavudu.
0: You can call yourself a true human if you attain divinity.
1: Neeti kalugu jati nijamaina jatira vinudu bharatiya veerasutuda.
0: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
1: Satyam nasti paro dharmahani. Manu chakravarti ee satyanni gurinchi enniyo vidhamulaku kudanu prabodhistu vachadu. Jagatku.
0: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
1: Satyamunandundi sarvam visrujinche.
0: From the point of truth, he created the entire universe.
1: Satyamunandanage sarva srushti.
0: The whole creation merges back into this truth.
1: Satyamahimaleni sthalamedi kanukunna.
0: You do not find any place where there is no truth.
1: Suddha sattvamidiya chudaraya.
0: It is the pure, unsullied truth itself.
1: Itti satya swaroopudainatvanti daivatvanni ee naadu manavudu vismarinchadame kaaka kevalamu poorthi marchipoye sthitiki vachadu.
0: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
1: Satyanni marchinatvanti manavudu nityatvanni pondaledu.
0: Man who has forgotten truth can never attain the state of eternity.
1: Daivatvanni asalantikante pondaledu.
0: He can never attain reach divinity.
1: Kanuka satyanni maravakoodadu.
0: So never forget truth.
1: Itti satyatattvamunu prabodhinche nimittamu daivame sakshatkaristuntadu.
0: God incarnates to teach the principle of truth.
1: Prachina kalapunandu rajulandaru kudanu satyanni anusarinchi palistu vacharu rajyamulu.
0: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
1: Andulo pradhanamainatundi Harishchandrudu satyame pranamuga teesukunnadu.
0: Harishchandra emperor considered truth as his very breath.
1: Bari biddalanu ammukoni kudanu సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
1: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
0: He lost his kingdom and surrendered to the divinity.
1: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యం అన్నాడు.
0: He considered truth as his very kingdom.
1: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
0: Without this kingdom of truth, I cannot call myself an emperor.
1: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
0: He was prepared to sacrifice everything for truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
0: There is no other dharma higher than that of satya, truth.
1: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము.
0: Therefore, truth is the very life of man.
1: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
0: The sanctity of human life lies in the combination of morality and integrity.
1: ఈ సత్యం భౌతిక బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
0: This cannot be obtained by worldly things.
1: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే హీ హాస్ లాస్ట్ ట్రూత్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ఫిజికల్ పర్సూట్స్.
1: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
0: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్
1: నాట్ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
0: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: గొప్ప మేధావులు.

0: intellectuals,
1: గొప్ప పండితులు,
0: they're scholars,
1: గొప్ప తెలివితేటలు గల వారు,
0: they're highly intelligent,
1: అయినప్పటికీ
0: yet
1: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
0: As they have no morality and integrity, they lost everything.
1: కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటు పడనక్కర్లేదు.
0: We don't need to struggle for externals.
1: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
0: You may attain them today and lose tomorrow.
1: కాని పోయేటువంటిది కాదు సత్యము.
0: Truth will never leave you.
1: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
0: When once truth gets into your life, it will never
1: forsake. అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
0: It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady.
1: Sarva saukhyamulu, sarva sadupayamulu, sarva bhoga bhagyamulu kodanu satyam nundiye aavirbhavistayi.
0: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
1: Kanaka bahyamaina laukikamaina prakrutamainatundi okka saubhagyamulu nimittamai manam praapulaadanakkarledu.
0: You don't need to struggle hard for all the external, ephemeral, fleeting joys and pleasures of the world.
1: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
0: What we have got to protect today is that eternal principle, the sacred twins of neeti and nijayati,
1: morality and integrity.
0: We have to propagate these two principles of morality
1: and integrity.
0: We are forgetting truth, expecting temporary
1: happiness.
0: We are forgetting the
1: righteousness.
0: Where there is truth, dharma will follow.
1: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
0: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
1: కనుక
0: బియాండ్ ట్రూత్.
1: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
0: Having been born as a human being, one has to tread along the path of truth.
1: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితులకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
0: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
1: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడాను పొందలేడు.
0: The one who has lost truth can never have morality.
1: ఇట్టి నీతిని పొందవలన్న నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
0: To be moral, one has to keep up the integrity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి యువకులు,
0: మోడర్న్ యూత్,
1: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమై మన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
0: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్స్.
1: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడాను వదలని బారవుతాం.
0: When once you forget truth, it amounts to forgetting the rest.
1: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
0: So we have to safeguard this truth.
1: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
0: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga, along with Chandramukhi.
1: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
0: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
1: Ma dhamma patni ayina Chandramati cheppindi.
0: Wife Chandramati said,
1: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamulu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
0: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
1: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
0: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
1: కనుక మనకు భయం ఎందుకు?
0: వై షుడ్ వీ ఫియర్?
1: భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
1: ఆ సత్యమే మనము దాటిస్తుంది.
0: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు
1: సత్యమే మనకు రక్షిస్తుంది.
0: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
1: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సతీమణి.
0: ద వైఫ్ హెల్ప్ హర్ హస్బెండ్ టు పిక్ అప్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అట్ దట్ మోమెంట్.
1: ఆనాటి సతిపతులు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్య ధర్మములందు జీవితాన్ని గడపడం చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ సో బిఫిటింగ్ బికాస్ దే ఫాలోడ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో ట్రూత్.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: వీ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
0: దట్ ఈస్ ద వరల్డ్లీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ట్రూత్.
1: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక కృపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
0: The preceptor came and said, the one who came to receive the offering is not an
1: ordinary one.
0: The one who is asking is not an ordinary Brahmin.
1: సాక్షాత్ సత్యస్వరూపుడే.
0: He is the very personification of divine.
1: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
0: So don't make any promise, said the preceptor.
1: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
0: Emperor Bali smiled.
1: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
0: ఇస్ ఇట్ న్యాచురల్?
1: రాజుల యొక్క ధర్మమా?
0: ఇస్ ఇట్ ద రైట్?
1: వ్యక్తుల యొక్క పవిత్రత? కాదు కాదు.
0: సీక్రెట్ దేర్? నో.
1: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
0: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక నేను సత్యము తప్పను.
0: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: గురువాజ్ఞను నేను మీరుదను కానీ నేను ఆడిన మాట తప్పను.
0: I will even rather disobey the command of my preceptor, but I will never give up truth.
1: మాట ఇచ్చి బొంకి చిచ్చి బొంకిపోటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
0: It's not expected of a king to go back to the promise given.
1: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
0: He was protecting such sacred truths.
1: ఇంకా పాండవులు ఎందు కూడాను?
0: Among Pandavas?
1: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు,
0: ధర్మజా ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
1: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
1: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చొని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
0: ఆల్ ది ఫైవ్ హస్బెండ్స్ ఆర్ సీటెడ్ ఓవర్ దేర్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ద వైఫ్ వాజ్ హ్యూమిలియేటెడ్.
1: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
0: ధర్మరాజు సెడ్,
1: మనం ఓడిపోయినాం.
0: వి హావ్ లాస్ట్.
1: మనం వారికి బానిసలమైనాం.
0: నౌ వి హావ్ సరెండర్డ్.
1: ఇప్పుడు మనం ఈ క్రోధమును కానీ తాపమును కానీ లేక విచారమును కానీ దేశమును కానీ సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హేట్రెడ్ అట్ ద టైమ్.
1: కనుక సోదరులారా శాంతిని వహించండి.
0: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
1: పతి, నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
0: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
1: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
0: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
1: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
0: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
1: ఈ కౌరవులు దుర్మార్గులే.
0: Kauravas are wicked.
1: దుష్టులు.
0: They are bad people.
1: కాని తెలిసి కూడాను మనము వారితో జూదమాడటము మన తప్పే.
0: It's our mistake to get into this gambling knowing fully well they are rogues.
1: కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకనే అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
0: As we have done that what we are not supposed to, we are suffering.
1: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
0: That was the teaching of a wife in the olden times to husband.
1: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
1: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
0: అశ్వత్థామ హూ కిల్ సన్స్,
1: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
0: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
1: స్వామి
0: స్వామి
1: ఉద్రేకమున రారు.
0: They have not come here out of anger.
1: శస్త్రధరులై యుద్ధము నిండేరు.
0: They are not here in the battle field with the weapon.
1: కించి ద్రోహమును నీకు చేయరు.
0: They have not harmed you.
1: బలో చేకముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడెను అని ప్రార్థిస్తుండాలి.
0: She went on pleading with him, telling that they have not harmed you. They are fast asleep in the midnight. Yet you have come prepared to kill them.
1: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
0: In fact, Bhima was full of fury and anger.
1: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
0: ఇస్ ఇట్ నెససరీ టు ప్రే టు సచ్ ఎ
1: కుమారుని? నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసేటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
0: ఆర్ యు గోయింగ్ టు ఫర్గివ్ ద పర్సన్ హు హస్ బిహేవ్డ్ ద యువర్ సన్?
1: క్షమించకూడదు.
0: యు షుడ్ హావ్ పార్డన్ హిమ్.
1: వీన్ని ఏ మాత్రమే కూడాను క్షమించక వీన్ని సంహరించి పంపించాలనింది.
0: యు షుడ్ నాట్ పార్డన్ హిమ్, యు షుడ్ కిల్ హిమ్ రైట్ నౌ, సేస్ భీమ.
1: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
0: వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ అట్ దట్ మోమెంట్.
1: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, గోరాసచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకొని పశువ్రాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
1: ఇంతియే కాక అర్జున, ఈ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
0: అర్జున, యు హావ్ గాట్ దే డిజర్వ్
1: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
0: యు హావ్ సేక్రెడ్
1: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
0: అర్జున మెంట్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్.
1: అలాంటి అర్జునుడు,
0: సచ్ అర్జున,
1: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
0: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
1: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
0: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్.
1: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
0: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ద సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ ఏ బ్రాహ్మణ.
1: ఇది నీవు చేయవలసినటువంటి పని.
0: ఇస్ ద థింగ్ దట్ యు ఆర్ సపోజ్.
1: నా పుత్రుడిని నేను పోగొట్టుకున్నాను.
0: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
1: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
0: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
1: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
0: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
1: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
1: మరచినవాని,
0: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్.
1: నిద్రమునవే మరచినవాని,
0: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
1: మరచినవాని, నిద్రమై మరచినవాని, సౌఖ్యముగా మధ్యము త్రావినవాని,
0: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్.
1: భగ్నుడై పరచినవాని,
0: హూ హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్.
1: సాధుచెడ భావం వాని కావుమంచువా చరచినవాని,
0: ద వన్ హూ హస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
1: చంపుట ధర్మము కాదు పలుకున.
0: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
1: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
0: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
1: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నీను ద్రోణాచార్యు చేయని అభ్యసించిరి.
0: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
0: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
1: నా పుత్రులందరూ కూడాను మీ తండ్రికి శిష్యులు.
0: My husbands are the disciples of
1: నా పుత్రులందరూ కూడాను మీకు శిష్యులు.
0: And they are also your students.
1: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
0: And it is a teacher would become
1: మీ చేతులెట్టాడెను,
0: a student. They are not your hands.
1: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
0: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
1: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమేనా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
0: ద ట్రూత్ ఈస్ షైనింగ్ ఎట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
0: ఇట్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
1: అలాంటి పతివ్రతామతులు నేడు కూడా లోకంలో లేకపోలేదు. కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఫాలో ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
1: నిరత సత్య ప్రౌఢి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా?
0: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
1: world? Yella lokamulele yesugusi nalaraju tana venta bhumini gunuchirena.
0: The great Nala who lived the entire world, has he carried anything with him?
1: Kutayagamunaku alankruti cheyu madhata sirimoota kattuku narigijanena.
0: Mandhata, the great one, has he carried any prosperity with him?
1: Yavvaru em teesukoni poyaru?
0: Who takes anything?
1: Enta kaalam rajyam elaru? ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట?
0: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెం?
1: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
0: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్.
1: సత్యం ఏ నాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్.
1: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
1: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
0: ది ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
0: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్.
1: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
0: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
1: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
0: ఫర్ పిటి థింగ్స్, ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్ ట్రూత్.
1: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
0: having been a man with the divinity within,
1: pavitramaina atma tattvanni manalo nimpukoni,
0: with all the spirit of the self which is sacred,
1: hrudayam aneetvanti pavitra naamamni pondinetvanti manamu,
0: we have got the title hrudaya, the heart.
1: Hrudaya heenulamai
0: we have lost our heart.
1: Dharma kadinamainatvanti oka deenni manam anubhavistunnamu.
0: We are really we have spoiled our
1: manavunaku sariyainatvanti dharmam kaadu.
0: It is not proper path for mankind.
1: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరైన లక్ష్యము.
0: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
1: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
0: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
1: Kanuka aanati mahatallulandaru kudanu tama patulaku ee vidhamaitundi satya prabodhanam gavinchi tamu kudanu satya margamlo jeevinchi aneka vidhamaitundi kirtini sadhincharu.
0: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
1: Kanuka ee naadu kudanu mana bharata deshamulandu stree purushulu ఏకోన్ముఖులై సత్యమును సమీపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
0: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమును అనుసరించాలి.
0: Instead of teaching about truth, we have to practice truth.
1: Anaga satya margam ante emiti?
0: What is the path of truth?
1: Edo cheppindi jarigipudukovatam,
0: not to say
1: aadina maata tappakunda undatam,
0: not to go back the word given,
1: aanandam nimittamai aninu manam marchi,
0: for the sake of happiness we forget all
1: satyanni kudunu visvarinchi,
0: we forget even truth.
1: Sukhani jeevinchatamo idi kaadu mana satyamu.
0: Truth does not mean leading a happy life, forgetting everything.
1: ఎన్ని కష్టములైనా సరియే
0: ఎనీథింగ్ కమ్
1: దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగడానికి తగినటువంటి యొక్క ధైర్యాన్ని మనం సాధించాలి.
0: యూ షుడ్ హావ్ గాట్ ఆల్ ది కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్
1: ధైర్య సాహసం చేత సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్ యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రూత్.
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ విత్ ఆల్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ.
1: తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి కొంప లేకపోయినా, తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి. కానీ సత్య ధర్మాన్ని మనం వదలకూడదు.
0: We may not have food, raiment and shelter. We may not have any kind of health. We should be ready to sacrifice our life for the principle of truth.
1: Kanuka ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
0: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: కనుక యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
1: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
0: దట్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామగా పాండవశ్చైవ కిమ కురువత్ సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు గుడ్డివాడు.
0: ద బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్ర వాజ్ ఆస్కింగ్.
1: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
0: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే. ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
1: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
0: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
1: కనుకని దాంట్లో పని సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: There Sanjaya taught the exact thing.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
0: The first word used is dharma.
1: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
0: What for it has come?
1: కట్టకడపట
0: at the end
1: బోధించినటువంటి బోధ ఏమిటి?
0: వాట్ వాజ్ ద టీచింగ్ అల్టిమేట్లీ?
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
0: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
0: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
1: మొట్టమొదటి పదము ధర్మ.
0: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
1: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
0: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
1: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
1: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
0: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
0: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
1: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
0: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
1: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
0: What is that you read today?
1: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
0: You have got very big titles.
1: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
0: And you acquire degrees.
1: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: But what is the result that you get out of these degrees is not known.
1: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుంచి కూడా దీంతో నిరూపించి
0: సో ద మొరాలిటీ
1: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
1: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
0: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
1: నమ శివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాడు.
0: ఓం నమ శివాయ వాజ్ స్టార్ట్ ఇన్ ద బిగినింగ్.
1: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
0: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
1: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
1: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
0: టుడే హౌ డూ యూ స్టార్ట్ లెర్నింగ్?
1: డింగ్ డాంగ్ బెల్ పూసిచింది వెల్.
0: డింగ్ డాంగ్ బెల్
1: ఇది మనం నేర్చుకునేది.
0: దట్స్ వాట్ యు లెర్న్.
1: ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: బ్లాక్ షీప్ బ్లాక్ షీప్లు అయిపోతున్నారు.
0: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
1: అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు.
0: దట్ టు బ్లాక్ షీప్.
1: ఇదే మనం చదివేటువంటి.
0: ఇస్ దట్ వాట్ వి లర్న్?
1: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
0: ఇస్ దట్ ది వే టు బిగిన్ స్టడీ?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
0: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
1: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
0: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
0: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎందు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
1: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
0: యూఆర్ ద రైట్ లీడర్.
1: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
0: యూఆర్ ద డిజర్వ్డ్ వన్.
1: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
0: యూ గాట్ ఆల్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
1: అలాంటి సంస్కృతిని గావించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
0: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
1: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
0: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ హాస్ టు ఒరిజినేట్.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసము దూరం గావించి
0: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
1: సదభ్యాసం పెంచుకుని
0: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
1: సచ్చీలతేపన జీవించడమే సంస్కారము.
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
1: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్.
0: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దుర్గుణములను
0: బ్యాడ్ క్వాలిటీ
1: దురాచారములను
0: బ్యాడ్ ప్రాక్టీస్
1: దుస్సంగములను
0: బ్యాడ్ కంపెనీ
1: దూరము గావించి సదభ్యాసములను సచ్చింతనను సత్ప్రవర్తనను సచ్చీలతను పెంచుకోవటమే.
0: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్ చేతిగాడుగా ఉండేటువంటి వాళ్ళు.
0: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
1: భూమిని దున్ని భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
0: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
1: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
0: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
1: మనకు అందరికి తెలిసినటువంటి విషయమే.
0: యు ఆల్ నో దిస్.
1: గడ్డితో పుట్టినటువంటి వడ్డను గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడీ
0: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్
1: దానిని చక్కగా వేరు చేసి
0: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
1: ఆ ప్యాడీని
0: దట్ ప్యాడీ
1: తిరిగి మిషన్ లో వేసి లేక దంచో
0: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
1: పైన పొట్టునంతా తీసివేసి
0: హస్క్ ఇస్ రిమూవ్డ్.
1: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి
0: అండ్ దే బాయిల్డ్
1: దీన్ని బాగా ఉడకబెట్టి
0: అండ్ ఇస్ కుక్డ్ వెల్
1: దానిని భుజించడమే ఇది సంస్కారము.
0: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
1: పుట్టిన వడ్లని వడ్డని అట్టనే తింటాడా ఎవడైనా?
0: యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
1: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
0: డూ యూ పార్టేక్ గ్రాస్?
1: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
1: గడ్డిని వేరు చేయాలి.
0: యూ హావ్ టు సెపరేట్ ది
1: వడ్డని వేరు చేయాలి.
0: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
1: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి.
0: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
1: ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
0: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఇస్ కల్చర్.
1: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రెండు గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు.
0: యూ బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
1: రెండు గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ని రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
0: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
1: దాన్ని చక్కగా
0: in a nice way
1: tailor దగ్గరికి ఇచ్చి
0: take it to the tailor.
1: వాడు కత్తితో కత్తిరించి
0: he'll cut it with the scissor.
1: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి
0: and he will also stitch it with the needle.
1: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
0: అండ్ యూ స్టిచ్ ది టూ యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఆ
1: తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం ధరించుకోవటము ఆనందించడం ఇదే సంస్కారం.
0: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్
1: చిన్నదాని. ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
0: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి
0: We are forgetting this culture.
1: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
0: We consider this culture as archaic or outdated.
1: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
0: Is only fool who does not understand the true spirit of culture.
1: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
0: And in fact culture proves the value of the truth which we have to adopt.
1: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
0: In fact we have evolved of the animal kingdom and we are human beings to reach the divine state.
1: మానవుడిగా పుట్టినావు.
0: You are born as a human.
1: మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
0: Is useless if you die as a human being.
1: మానవుడిగా పుట్టి దైవంగా నీవు నిన్న శరీరాన్ని వదలాలి.
0: Having been born a human being you should end your life as divine.
1: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవు ఏమి సాధించిన వాడవుతావు?
0: If you just end your life as a human what is it you
1: achieve? వాడైన ఈ విధంగా చస్తాడా?
0: With all your education what for is this when there's no evolution?
1: చదువులెన్నో చదివి
0: having all the education
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: కట్టగలపటికి ఇది శాస్త్రవాదమే కానీ
0: అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్.
1: హృదయవాదం కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డు విత్ యువర్ హార్ట్.
1: చదువులు ఎన్నో చదివినారు.
0: యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్
1: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
0: యూ గెట్ యువర్ డిగ్రీస్
1: కానీ కీర్తిని పొందారు.
0: యూ గాట్ నేమ్.
1: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
0: యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
1: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
0: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
0: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
1: నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రవర్తించాలి.
0: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
1: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
1: సమాజంలో కూడా చదువులుగా మీరు తీర్చిదిద్దాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
1: చదువులు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్ నో టు నేచర్.
1: ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హీ ఇస్ ఎడ్యుకేటెడ్.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై?
1: సావులేని చదువు చదవలేదు.
0: యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్ ఎటర్నల్.
1: చదువు
0: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంత ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
0: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
1: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
0: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
1: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
0: They study very hard at the time of examination.
1: Rathantha nidra melkoni chadutaru.
0: They are awake throughout night.
1: Kani examination hall lo potaru.
0: They go to the examination hall.
1: Nananta kantastham chesukunnanta rastaru.
0: All that they got it by heart they try to write.
1: Ayipoyindanukoni baaga free ga intiki vastaru.
0: And they return home freely.
1: Rendavo diname aa yokka answer ku taniki taane jawab cheppaledu.
0: Next day they cannot give a reply to the question.
1: Idi bookish knowledge.
0: This is bookish knowledge.
1: Dinne superficial knowledge annaru.
0: This is superficial knowledge.
1: Ee superficial knowledge చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్
1: ప్రాక్టికల్ నాలెడ్జ్? లో నీవు ప్రవీణుడు కావాలి.
0: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
1: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
0: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ. They make fun of it.
1: చెట్టును పూజిస్తున్నారు.
0: They worship trees.
1: మట్టిని పూజిస్తున్నారు.
0: They worship clay.
1: పాములను పూజిస్తున్నారు.
0: They worship snakes.
1: కుక్కలను పూజిస్తున్నారు.
0: They worship plants.
1: గోవులను పూజిస్తున్నారు.
0: Cows.
1: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
0: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
1: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
0: But the culture of Bharat gives a proper meaning of life.
1: నాయనా,
0: look here.
1: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
0: We are not fools. We are not worshipping in a foolish way.
1: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
0: we follow sacred path.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వమును
0: the principle of love given to man.
1: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
0: is not limited to man only.
1: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
0: We want to share with the rest of the animal world, therefore we worship.
1: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని
0: the love given to man
1: పశువులను కూడా నువ్వు ప్రేమించాలి.
0: మేక్స్ యూ
1: పక్షులను కూడా ప్రేమించాలి.
0: బర్డ్స్
1: పాములు కూడా నువ్వు ప్రేమించాలి.
0: యు గాట్ టు లవ్ స్నేక్స్.
1: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్. ప్రేమను నువ్వు
1: సర్వ జీవరాశులు కూడా నువ్వు పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
0: వెన్ యూ స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ యు
1: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
0: యు మే ఆర్గ్యూ టుడే
1: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
0: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్, ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
1: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
0: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఎ పాయిజనస్
1: స్నేక్,
0: యు షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
1: దట్టమైన అరణ్యం లోపల.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ ది ఫారెస్ట్
1: మనుష్య సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
0: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్,
1: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
0: దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
1: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
1: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
0: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
1: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్.
1: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
0: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్, దే నెవర్ హార్మ్ దెమ్.
1: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
0: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
1: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
1: ఒకే ఆయుధము,
0: ఓన్లీ వన్,
1: జపమాల.
0: ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman.
1: Om namo narayanaya, om namah shivaya aneetunte kadgamule veerini kaapaadtu vachine.
0: They had the swords of God's name, om namo narayanaya, om namah shivaya.
1: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు. కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
0: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
1: ఏ గన్స్ అక్కర్లేదు.
0: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
1: గన్,
0: ఓన్లీ వన్,
1: అదే నామస్మరణ.
0: దే హాడ్ ఓన్లీ gun of God's name.
1: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తుంటుంటే,
0: when you chant his name,
1: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
0: No wicked man can
1: భయపడిపోతుంటాయి.
0: Because they will be afraid of you.
1: పాములంతా కూడాను ఎంతో విష సర్పములు అనుకుంటాం.
0: You think that snake is poison.
1: పాములు కూడాను మనం ఏమి చేయలేవు.
0: Even snake won't do anything.
1: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
0: Therefore you offer them milk.
1: పక్షులకంతా కూడాను,
0: even to birds,
1: అన్నాలు పెడుతూ వచ్చారు.
0: We feed them.
1: చిన్న చీమలు, దోమలు,
0: వీటికన్నిటికన్నా
1: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంతా బియ్య పిండి పోసి
0: వచ్చేవి.
1: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
0: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
1: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్య పిండిని ముగ్గులుగా వేసేటువంటి
0: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
1: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
0: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డు టుడే.
1: కానీ బియ్య పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
1: ఈ బియ్య పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
0: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
1: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
0: దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
1: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
0: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీన్ని
1: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ఇట్ వాజ్ త్యాగరాజు హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
1: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
0: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
1: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
0: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
1: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
0: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
1: సంస్కారాన్ని ప్రబోధించి,
0: అండ్ కల్చర్ హాస్ టు బి,
1: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
1: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
0: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
1: ఇది మీరు నేర్చుకోవాలి.
0: యు హావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
1: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
0: అండ్ యు హావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
1: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
0: దిస్ ఇస్ ద హెల్ప్.
1: నేను వెనక కనక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
1: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
0: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు హావ్ షేర్ దెమ్ విత్ అదర్స్ టీచ్ దెమ్.
1: జ్ఞానం అంక ఏమిటి?
0: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
1: ఒక్కటే ఒక్కటి.
0: దట్ ఓన్లీ వన్.
1: ఏ యొక్క ప్రాణి అయినా సరియే పశుపక్షి మృగాదులు ఎందుకు మానవుల యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
1: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
0: గాడ్ యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
1: 10 మందికి నేను పంచాలి.
0: I should share with everybody.
1: ఆ 10 మందికి నేను పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
0: ఆఫ్టర్ షేరింగ్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది ఎండ్.
1: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: ఐ షుడ్ బి బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్.
1: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
0: దట్ స్పీక్స్ ఆఫ్ ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
0: దిస్ ఇస్ ఎక్స్పాన్షన్.
1: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
0: టుడే దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
1: ఎవరిని బాధించకుండా చూసుకో.
0: See that you don't hurt anybody.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
0: You can teach truth to any extent, but it's immeasurable.
1: Satya Harishchandra satyani bodhinchi entano tana jeevithanni satyam gaavinchukunnadu.
0: Satya Harishchandra followed the path of truth till the end.
1: Kattagadiki satyamune sadhisthu vachadu.
0: Ultimately achieved.
1: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కట్టగడికి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
0: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
1: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
0: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
1: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సెయింట్ కేమ్ హింసెల్ఫ్ ఆస్క్డ్ సాట్ పార్డన్.
1: నే పెట్టినటువంటి యొక్క పరీక్ష అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యు ఆర్ పుట్ టు.
1: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
0: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్
1: ఎగ్జామినేషన్. నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
0: దేర్ఫోర్ ఐ విల్ గివ్ యూ బ్యాక్ ఆల్ ద
1: టెస్ట్. అదేటప్పటికి సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
0: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్.
1: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
0: ఇట్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
1: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
0: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
1: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
0: అట్లీస్ట్ వన్ అమంగ్ ది స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
1: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ యువర్ జాబ్
1: తప్పులేదు.
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకు పోండి తప్పులేదు.
0: గో అబ్రాడ్ నథింగ్ రాంగ్.
1: గొప్ప బిరుదులను పొందండి తప్పులేదు.
0: హావ్ టైటిల్స్ నథింగ్ రాంగ్. బట్
1: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
0: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
1: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుండాలి.
0: మెనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్.
1: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
1: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: సచ్ హార్ష్ పీపుల్ వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్.
1: వెన్న వంటి హృదయం కావాలి.
0: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
1: ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే
0: వెన్ యూ గాట్ ది సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్
1: జీవితం నీకు జరుగుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైఫ్ దట్ షైన్.
1: వెన్నెల
0: షైన్స్ లైక్ మూన్ లైట్.
1: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిన్నటి దినము నీతి,
0: yesterday bhagwan taught us
1: nijayatini,
0: today integrity nijayatini
1: chamu. Kani manavatvani kuda mottamotta manam telusukovali.
0: We should know what humanity is.
1: Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga viplanga telusukundam.
0: Bhagwan will explain to us in detail manavatva, the human life.
1: Manavatvam chala pavitramainatundi meeku teliyadu.
0: You do not know human life is
1: highly edu. Nenu manavudiga puttanu.
0: I am born as a human.
1: Kannulu ichinaru,
0: chevunu ichinaru,
1: noru ichinadu,
0: the tongue.
1: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
0: ఇస్ ఇట్ సింప్లీ లిసనింగ్ టు వాట్ ఆల్ దట్ ఈస్ అరౌండ్, వాచింగ్ ఆల్ దట్ విత్ ది ఐస్ అండ్ స్పీకింగ్ వాట్ యు లైక్?
1: వినవలసినటువంటి మంచివే వినాలి.
0: వాట్ యు ఆర్ సపోజ్ హియర్ ఆర్ ఓన్లీ.
1: చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
0: యూ షుడ్ వాచ్ ఓన్లీ ది డివినిటీ.
1: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
0: యూ షుడ్ ఓన్లీ స్పీక్ ట్రూత్.
1: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
0: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
1: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది సీక్రెట్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ టుమారో.
1: ప్రేమముదిత మనసే క

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము, భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్

0: ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: The nature of God could be easily understood when we get away from the ego of I and attachment of mine.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని.
1: Atma is present all over.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: Atma is infinite.
0: ఒక్కటి.
1: Only one.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: Because of the different forms, we find it in many forms.
0: ఏకత్వములోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఆధ్యాత్మికం.
1: It is real spirituality that will make you understand the unity in diversity.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: But unfortunately, there are many intellectuals who will find the diversity in unity, but very few recognize the unity in diversity.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: A mansion is under construction.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: Therefore, the mansion of Atma is one.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి చేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడాను అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి?
1: A true guru is Brahmananda, eternal bliss. What do
0: you
1: mean by
0: that? బ్రహ్మానందమే నిజమైన గురు.
1: This eternal bliss is true guru.
0: ఎవరు ఈ బ్రహ్మానందం?
1: Who is this Brahmananda?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: What is his form?
0: ఇతను ఎక్కడ ఉంటాడు?
1: Where is he?
0: అని విచారణ చేయగా,
1: when we inquire,
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: There is no other bliss equal to that of Brahmananda.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందమునందు.
1: దిస్ బ్రహ్మానంద ఈస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్?

0: healthy, very strong, peaceful and full of pleasure.
1: కనకనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుటమే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
0: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property?
1: కేవలము మానవానందము అన్నారు.
0: This is called the pleasure of man.
1: మనుష్యానందము అన్నారు.
0: It is called pleasure of man or మనుష్యానందం.
1: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
0: 100 times more than this pleasure of man, manushyananda, there is indriyananda.
1: ee indriyanandam ante 100 rettu adhikamainatundi devendranandam annaru.
0: 100 times more than the pleasure of senses indriyananda, there is devendrananda beyond that.
1: deenikante 100 rettu adhikamainatundi aanandamulu devanandam annaru.
0: 100 times more than blissful devananda is the devananda.
1: deenikante 100 rettu adhikamainatundi darini కేవలము దేవేంద్రానందము అన్నాడు.
0: 100 టైమ్స్ మోర్ దెన్ దిస్ ఇస్ దేవేంద్రానంద.
1: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నాడు.
0: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ బృహస్పతి ఆనంద.
1: ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నాడు.
0: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
1: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
0: Beyond that 100 times more than Prajapati is Brahmananda.
1: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
0: దిస్ బ్రహ్మానందం ఇస్ ద ట్రూ మెజర్ యార్డ్ స్టిక్.
1: ఇట్టి మానవునికి ఊహాతీతమైనటువంటి ఆనందమును నిత్య జీవితంలో మనము బ్రహ్మానందం బ్రహ్మానందం అని ఉపయోగపెట్టుకుంటున్నాము.
0: దిస్ బ్రహ్మానంద విచ్ ఇస్ బియాండ్ ఆల్ స్ట్రెచెస్ ఆఫ్ ఇమాజినేషన్.
1: నా కుమార్తె వివాహం బ్రహ్మానందంగా జరిగింది అంటారు.
0: వి సే దట్ ఇట్ ఇస్ done in perfect measure, happiness,
1: brahmananda. నా కుమారుడు పరీక్ష లోపల బ్రహ్మానందంగా రిజల్ట్ తెచ్చుకున్నాడు.
0: We say that my son got result brahmananda, supreme bliss.
1: నా కుమారుడు విదేశముల లోపల బ్రహ్మానందంగా ఉంటున్నాడు.
0: My son is in supreme bliss abroad.
1: ఈ బ్రహ్మానందం అంటే అంత సులభమైనటువంటిదా? అంత చిన్నదైనటువంటిదా? లోక సంబంధమైనటువంటిదా? లేక భోగభాగ్యములతో కూడినటువంటిదా? లేక భౌతికమైనటువంటిదా? కాదు కాదు.
0: Is that Brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical?
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికములకు అతీతమైనటువంటిది ఈ బ్రహ్మానందం.
0: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ సోషల్ ఎథికల్ సైంటిఫిక్ టెక్నాలజికల్
1: అట్స్పియర్. ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
0: ద ట్రూ గురు ఇస్ వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దట్ బ్రహ్మానంద.
1: అతను ఎవరు? కుయిసి ఒక్క భగవంతుడు తప్ప మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
1: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటెయిన్డ్.
1: ఇక రెండవ వాడు ఎవడు?
0: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
1: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
1: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
1: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయం లోపల అంత్యమవుతున్నవి.
0: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్.
1: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
0: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
1: రావటము పోవటము జరుగుతున్నది.
0: ది కమ్ అండ్ గో.
1: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
0: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
0: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
0: వెన్ ఎట్ వాట్ టైమ్ ఇట్ వుడ్ బర్స్ట్ నో వన్.
1: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
0: The happiness that changes is not a true happiness.
1: ఈ ప్రపంచమందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖములు కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
0: All kinds of happiness experienced by man is it just disappears at one time.
1: కనుక అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
0: True guru is one who experiences this true happiness that doesn't change.
1: మూడవది.
0: The third.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం కేవలం అనగా ఏమి?
0: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
1: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
0: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
1: ప్రపంచంలో ఉండగల సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
0: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
0: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
1: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
0: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
1: అతడే భగవంతుడు.
0: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలం జ్ఞానమూర్తి
0: ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞానము.
0: జ్ఞాన.
1: ఏమిటి ఈ జ్ఞానము?
0: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
1: భౌతిక జ్ఞానమా?
0: ఇస్ ఇట్ వరల్డ్
1: పదార్థ జ్ఞానమా?
0: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
1: లేక రసాయన జ్ఞానమా?
0: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
1: ఇంక ఏ జ్ఞానం ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
1: వైజ్ఞానమా?
0: ఇస్ ఇట్ సైన్స్?
1: కాదు కాదు.
0: నో.
1: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థముల చే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
0: దిస్ నాలెడ్జ్ ఇస్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
1: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపజేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
0: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై
0: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై
0: beyond all forms of knowledge.
1: Anantamai.
0: It is infinite.
1: Avyaktamai.
0: Which is not expressed.
1: Muktamai.
0: It contained
1: secrecy. Ekatvanga undetundi jnana.
0: Remains as one unity is jnana.
1: Anaga advaita darshanam jnanam.
0: It meant non-dualism. Advaita darshanam.
1: Samastamu okkate okkate okkate.
0: Everything is one unity alone.
1: Rendava padarthame jagattanandu ledu.
0: In this world there is no second.
1: ఒకవేళ ఉన్నదా,
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్,
1: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే కానీ రెండవది కాదు.
0: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
1: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్వరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
0: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
0: Understanding one's own self is true wisdom.
1: తనం తాను తెలుసుకోవాలని గుర్తించేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
0: A person who would like to know his own self.
1: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
0: Whom does he approach?
1: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
0: If anyone asks where are you, is he a man of wisdom? No, he is innocent.
1: తనను తాను ఎవడుకును బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
0: No one would find out himself in the outside world.
1: అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
0: As in the modern times, people are like that. All of us are ignorant.
1: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
0: He is really jnani, the man of wisdom, if he knows himself.
1: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
0: The only one who would make you to recognize yourself is God only.
1: కనుక భగవంతుడే జ్ఞాన స్వరూపుడు.
0: So God is a very form of wisdom.
1: కనుకనే అతను సత్య స్వరూపుడు.
0: ఇది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: అతను అనంత స్వరూపుడు.
0: ఈజ్ ఇన్ఫినిట్.
1: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: Therefore Brahma God is defined this way. సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిట్.
1: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం.
0: ద్వంద్వాతీతం.
1: ఏమిటి ఈ ద్వంద్వం?
0: వాట్ ఆర్ దీస్ టూ ద్వంద్వ?
1: శీతోష్ణములకు అతీతము.
0: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
1: సుఖ దుఃఖములకు అతీతము.
0: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: లాభ నష్టములకు అతీతము.
0: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
1: నిందా స్తుతులకు అతీతము.
0: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
1: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
1: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
0: No one has authority other than God himself.
1: Kanukane dvandvatitam.
0: So that which is beyond duality.
1: Atane nijamaina guru.
0: He is true guru.
1: Gagana sadrusham. Gagana sadrusham.
0: Gagana sadrusham, next aspect.
1: Gaganam ekkada undi?
0: What is meant by gagana?
1: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్, దట్ విచ్ స్ప్రెడ్స్,
1: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
0: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: గగనం అనగా ఆకాశం అన్నగారు.
0: గగన మెంట్ స్కై.
1: ఆకాశం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ మెంట్ బై స్కై?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ద స్కై ఈజ్ శూన్య ఎంప్టీనెస్.
1: కనిపించేటువంటిది కాదని.
0: ఈజ్ నాట్ అపేరెంట్.
1: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
0: వీ లుక్ అప్ అండ్ సే ఇట్స్ స్కై.
1: అది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్కై.
1: ఆకాశమునకు అవకాశము కల్పించినటువంటిది.
0: ఇట్ గివ్స్ ఎ స్కోప్ అవకాశ టు ఆకాశ.
1: మేఘముల యొక్క సమ్మిళిత స్వరూపం.
0: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
1: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
0: అట్ వీ టేక్ ఇట్ అస్ స్కై.
1: ఆకాశమే కాదు.
0: ఇట్స్ నో స్కై.
1: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
0: నో, ఇట్ కెనాట్ బి షోన్. ఇట్ కెనాట్ బి షోన్.
1: ఇక్కడ ఉంది ఆకాశం.
0: ఇట్ ఇస్
1: ఇక్కడ ఉంది ఆకాశం.
0: అండ్ యు ట్విడ్ల ఫింగర్ ఇన్ ఇట్.
1: ఇక్కడ ఉంది ఆకాశం.
0: అండ్ యు క్లాప్ దేర్ ఇస్ ఆకాశం.
1: నేను మాట్లాడేది దట్లో ఉంటుంది ఆకాశం.
0: యాజ్ స్వామి స్పీక్స్ దేర్ ఇస్
1: ఆకాశం. అనకు గుణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది క్వాలిటీ అట్రిబ్యూట్ ఆఫ్ ఆకాశ?
1: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
0: ద సౌండ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఆకాశ.
1: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సౌండ్ దేర్ ఇస్ ఆకాశ.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
0: ఈవెన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ సౌండ్.
1: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది పొజిషన్ ఆఫ్
1: గ్రహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: ఇట్ ఇస్ విత్ ఇన్, ఇట్ ఇస్ అరౌండ్ ఎవ్రీవేర్.
1: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
0: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
1: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం. అతనే భగవంతుడు.
0: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
1: దీనినే శబ్ద బ్రహ్మ.

0: ஆனந்தமயி நிரஞ்சனமயி.
1: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
0: Yanta Akasham yokka gunamule.
1: These are all the attributes of Akasha.
0: Kanuka ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade aa vyapinchina vaadu evaru?
1: Who is the one that is present everywhere?
0: Atane Bhagavantudu.
1: He is God.
0: Kanuka atane nijamaina guruvu.
1: Therefore he is true guru.
0: Gagana sadrusham తత్వమస్యాది లక్ష్యం.
1: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
0: ఈ తత్వములు అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెంట్ బై తత్వ?
0: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
0: ఒకటి,
1: వన్,
0: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
1: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటెయిన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
0: ఇది యజుర్వేదం యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
0: తత్వం అసి.
1: నెక్స్ట్ తత్వం
0: సామవేదం యొక్క సారము.
1: ఇది ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ,
0: ఇది అధర్వణ వేద యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
0: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
1: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
0: ఈ నాలుగు మహావాక్యములు కూడాను,
1: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం,
0: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
1: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
0: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ,
1: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
0: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
1: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
0: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
1: షోయింగ్ డిఫరెంట్ పార్ట్స్,
0: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
1: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
0: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ప్రజ్ఞ?
0: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
1: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
0: ఇది కాదు ప్రజ్ఞ.
1: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
0: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
1: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
0: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
0: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే ఏమి?
1: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
0: తెలుసుకోవటము.
1: నోయింగ్.
0: ఏమిటి తెలుసుకోవటము?
1: వాట్ ఈజ్ టు బి నోన్?
0: ఇంత ఇంత తెలుసుకోవటమా?
1: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
0: కాదు కాదు.
1: నో,
0: అంతా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
0: చర అచరములు ఎందుకు కూడా ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
1: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
0: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
1: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
0: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
1: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
1: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: బ్రహ్మ అనగా ఏమిటి?
1: వాట్ మీన్ బై బ్రహ్మ?
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
1: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
0: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
0: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
1: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
0: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
1: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
0: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
0: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
1: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
1: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: రెండవది అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
0: అహం అనగా ఏమిటి?
1: వాట్స్ మీన్ బై అహం?
0: అహం అనగా నేను అనుకుంటున్నారు.
1: వీ సే అహం అండ్
0: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
0: సాక్షి,
1: విట్నెస్,
0: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
1: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: అతనే ఆత్మ.
1: ఈజ్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
1: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
1: దిస్ ఆత్మ అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇది ఏమిటి? వస్త్రం.
1: వాట్ ఇస్ దిస్? దిస్ క్లాత్.
0: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
1: When you remove it, you find thread.
0: దారము తీసివేస్తే ప్రత్తి.
1: When you remove the threads, you find cotton.
0: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
1: Therefore, the cotton, the thread, and the cloth are one.
0: వివిధ సమయములందు,
1: at different times,
0: వివిధ కాలములందు,
1: in different times,
0: వివిధ పరిస్థితులయందు,
1: different positions,
0: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
1: They have these three names: ఆత్మ, అహం, and బ్రహ్మ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
1: But it's all one unity.
0: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
1: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
0: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
1: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
0: ఇంకా మూడవది తత్ త్వం అసి.
1: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
0: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
1: This is the essence in Samaveda.
0: Tat, adi.
1: Tat, that.
0: Tvam, idi.
1: Tvam, this.
0: Asi, vakati.
1: Asi, at one.
0: Nenu, neevu. Neevu veru, neevu veru ga unnappudu. Neevu, neeve, nenu, nene.
1: When you and I are separate, we are different.
0: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui, ayipothundi, inka rendodi. Neevu, nenu, leru. Manamu, ayipothundi.
1: When you say you and I are one, there's no you and I anymore. We.
0: కనుక ఓ రెండు ఒక్కటే.
1: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఉపాధిని ధరించినప్పుడు త్వం అనుకుంటున్నావు.
1: When you have the body, we say త్వం.
0: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
1: When there is no more body, it becomes తత్, that.
0: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
1: That with the body is త్వం, that which is beyond body.
0: సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
1: With the body is jiva, the individual. Beyond the body is deva.
0: దేవుడు, జీవుడు ఒక్కటే అనేటువంటిదే ఈ యొక్క సామవేదము చక్కగా ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
1: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ద నెక్స్ట్ వన్, అయమాత్మ బ్రహ్మ.
0: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి.
1: యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఐఎమ్ సాయిబాబా.
1: ఐఎమ్ సాయిబాబా.
0: అయం ఆత్మ. అయం ఆత్మ.
1: ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
0: అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: రెండు కాదు ఇక్కడ ఉండేది.
1: నో, టూ హియర్.
0: ఐఎమ్.
1: ఐఎమ్.
0: ఆత్మ.
1: ఆత్మ.
0: బ్రహ్మ.
1: బ్రహ్మ.
0: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
1: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
0: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
1: యు హావ్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
0: ఈ మూడు చేరి ఒక్కటే.
1: All these three together are one.
0: శరీరంతో పనులు చేస్తున్నావు.
1: With body you function.
0: మనస్తో విచారణ జరుపుతున్నావు.
1: With mind you think.
0: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
1: You remain there as a witness.
0: జాగ్రత్తలో విశ్వడు నీవే.
1: In waking state you are విశ్వ.
0: స్వప్నములో తేజుడు నీవే.
1: As a dreamer you are తేజస.
0: సుషుప్తిలో నీవే తేజం.
1: In సుషుప్తి you are
0: ప్రాజ్ఞుడు నీవే.
1: You are ప్రాజ్ఞ.
0: ప్రాజ్ఞుడనగా ఏమిటి?
1: Who is this prajna?
0: Adhe prajnanam brahma.
1: That is prajna.
0: Atma tattvame prajna.
1: That is the nature of atma, prajna.
0: Kanuka ee nalugu vakyamulu yokka antarathanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado adhe nijamaina guruvu.
1: That single pointed divinity is the true guru that explains underlying unity.
0: Prajnanam brahma.
1: One, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
1: He is a true guru who understands, explains clearly and experiences the essence of all these four mahavakyas.
0: Tatvamasyadi lakshyam ekam.
1: The next aspect, ekam.
0: Ekam.
1: Ekam.
0: Ekam eva advitiyam brahma.
1: That ekam, single eva only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi పుట్టక పూర్వము,
1: ప్రయర్ టు బర్త్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ డెత్,
0: జీవితంలో,
1: డ్యూరింగ్ లైఫ్ టైమ్,
0: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైమ్.
0: మారేటువంటిది కాదు ఇది.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: ఏకం
1: వన్.
0: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
1: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇంకా ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్స్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్లా ఉంటుంది అది?
1: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది అది.
1: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
0: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుంది అది.
1: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
0: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
1: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సో మెనీ ఫ్లవర్స్.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ.
0: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
1: దెన్ దేర్ ఫ్రూట్స్.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
0: చూడా, రూట్స్ వేరు.
1: రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు వేరు.
1: బ్రాంచెస్ ఆర్
0: డిఫరెంట్. పువ్వులు వేరు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు.
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద హ్యూజ్ ట్రీ ఈస్ కంటైన్ విత్ ద సింగిల్ సీడ్. ఉన్నది
0: ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: సీడ్ ఈజ్ వన్. సమ్ సే లీవ్స్, సమ్ సే బ్రాంచెస్, సమ్ సే ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: కనుక ఏకం ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్.
0: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
1: ఓన్లీ వన్ ఈజ్ ద ట్రూ గురు.
0: ఆ గురువు ఎవరు?
1: హూ ఇస్ దట్ గురు?
0: భగవంతుడే.
1: గాడ్ హింసెల్.
0: ఏకం నిత్యం.
1: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎప్పుడూ మారినటువంటి వాడు.
1: చేంజ్లెస్.
0: నిత్యుడు.
1: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు.
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీ ఇస్ నిత్య, హూ డజంట్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
1: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
0: బాయ్.
1: At the age of 10 boy.
0: 30 years man.
1: 30 years man.
0: 75 years grandfather.
1: 75 years his grandfather.
0: అంత మార్పు చెందుతున్నాడు.
1: So he changes.
0: కానీ
1: but
0: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
1: But right from birth till the end.
0: అంత్యమే లేదు.
1: There's no end at all.
0: పుట్టుకే లేదు.
1: There's no birth.
0: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
1: When there's no birth, how do you find end?
0: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
1: The one who is beyond birth and death is Adhyanta.
0: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైన వాడే నిజమైన గురువు.
1: So the one who is eternal, who is beyond birth and death, is true
0: guru. ఏకం నిత్యం విమలం.
1: That one, the eternal విమలం.
0: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
1: Vimala meant who has no dirt or filth whatsoever.
0: పరిశుద్ధమైనటువంటి వాడు.
1: The pure and salee.
0: పవిత్రమైనటువంటి వాడు.
1: Not sacred.
0: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
1: హ్యాస్ నో దర్ట్ రిలేటెడ్ ద వరల్డ్.
0: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
1: వాట్ ఎవర్ దట్ మై జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్.
0: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
1: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
0: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటుంది.
1: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
0: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారంను కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
1: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూర్ టు.
0: కనుకనే అతనినే విమలం
1: So God is Vimalam.
0: Atti nirmalamainatuvanti vadu.
1: Is pure.
0: Parishuddhamainatuvanti vadu.
1: Perfect.
0: Yavaru.
1: Who is he?
0: Atane Guru.
1: He is Guru.
0: Nirmalam nischalam.
1: Next, nischalam.
0: Chala marpu chendutuntayi.
1: There are so many changes.
0: Bhumi enno paryayalu tirugutuntundi gantaku.
1: Earth rotates, revolves itself.
0: It rotates
1: 1,600
0: It
1: not only rotates
0: itself.
1: It also revolves around the sun
0: 66,000. Though
1: it revolves, we don't
0: experience. We move, we think
1: that the earth is steady.
0: కాదు కాదు భూమే తిరుగుతుండాలి.
1: నో ఇట్స్ ద అర్త్ దట్ రొటేట్స్.
0: చంద్రుడే తిరుగుతున్నాడు.
1: ద మూన్ ఆల్సో రొటేట్స్.
0: సూర్యుడే తిరుగుతున్నాడు.
1: సన్ ఆల్సో.
0: ఈ సినిమా పిక్చర్ పైన
1: ఇన్ ఎ సినిమా
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
1: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
0: పర్ సెకండ్.
1: పర్ సెకండ్.
0: కానీ ఇతను నిశ్చలం.
1: బట్ ఈస్ స్టడీ.
0: తిరిగేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ మూవ్.
0: అంతా తన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: అంతగా తానే ఉన్నాడు.
1: హీ ఇస్ ఎవ్రీవేర్.
0: మీరు తిరిగేది ఎక్కడ?
1: వేర్ డస్ హీ మూవ్ దెన్?
0: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
1: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
0: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
0: ఇక్కడ, అక్కడ, ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హీ ఇస్ హియర్, హీ ఇస్ దేర్. హీ ఇస్ హియర్, హీ ఇస్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఇస్ దేర్.
0: కనుక నిశ్చలం
1: ఇస్ స్టడీ.
0: నిర్మలం
1: ప్యూర్.
0: నిశ్చలం నిర్మలం
1: ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
0: ఇలాంటి భగవంత తత్వం లోపల
1: ఇన్సట్
0: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నింటికీ తానే సాక్షి.
1: ఈజ్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: ఎవరు మంచి కార్యం చేసినా,
1: వెదర్ ఎ గుడ్ వర్క్,
0: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
1: బ్యాడ్ వర్క్,
0: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
1: ఇన్ ఎనీ పొజిషన్.
0: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
1: A drama is an act.
0: ఈ స్టేజ్ పైన,
1: ఆన్ ద స్టేజ్,
0: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
1: As the king speaks,
0: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: సో మెనీ థింగ్స్.
0: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
1: There's one of the stage.
0: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు, వాడి మాటలు, వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
1: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
0: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
1: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
0: చంద్రమతి ఏడుస్తుంది.
1: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
0: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
1: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
0: ఈమె ఏడ్చినా, వాడు చచ్చినా, ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు, చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
1: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్స్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
0: యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
1: There are changes in the actors, but the light is the director, no
0: change. Sakshibhutam. Atane nijamaina guru.
1: He is the true guru, the eternal witness.
0: Ekam, nityam, vimalam, achalam, sarvadi sakshibhutam. Bhavatitam.
1: The next aspect is bhavatitam.
0: Yadavacho nivartante aprapya manasasaha. ఇదని ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
1: గాడ్ బి గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
1: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
1: ఇట్స్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ డిసైడ్.
0: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
1: సిన్స్ ఈస్ బియాండ్,
0: అతనే నిజమైన గురువు.
1: ఈస్ ట్రూ గురు.
0: త్రిగుణరహితం.
1: He has no three qualities.
0: Sattva, rajo, tamo, gunamulu.
1: Three qualities, the pious, the passionate,
0: and sattva, rajo, tamo, gunamulu, prakriti yokka lakshanalu.
1: These three qualities refer to the world.
0: Ee moodu lakshanamulu undinappude,
1: when these three qualities are
0: there, dukkhamu untuntadi.
1: There are pain and pleasure.
0: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
1: When these three qualities are not there, there's no pleasure.
0: Ee moodu gunamule sarva alakshanamulu.
1: These three are bad things.
0: కనుక అలక్షణముల చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
0: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
1: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
0: కనుక త్రిగుణరహితము, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
1: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
0: అతనే భగవంతుడు.
1: హీస్ గాడ్.
0: త్రిగుణరహితము.
1: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
0: అతనే గురువు.
1: హీస్ గురు.
0: ఈ గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ గురు?
0: అనేక మంది చెప్తుంటారు.
1: మెనీ సే

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
2: ద క్రియేషన్, ది క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్.
1: తానే ఈజ్ క్రియేషన్,
0: సృష్టికర్త తానే.
2: ఈజ్ క్రియేటర్ టు
0: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
2: ఈజ్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతున్నది.
2: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
2: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
2: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్ర కదా ధారియానా.
2: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
2: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే,
2: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే,
2: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడాను క్రియారూపము.
2: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
2: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
2: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే,
2: ఈజ్ యాక్షన్.
0: కర్మ తానే,
2: యాక్షన్.
0: కర్తవ్యము తానే,
2: డూయర్.
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్
0: విశ్వం విష్ణు స్వరూపం.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
2: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ, ది యూనివర్స్.
0: గురువు.
2: అండ్ దట్ గురు.
0: గురు అనగా ఏమిటి?
2: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
2: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
2: గు ఇస్ అట్రిబ్యూట్లెస్, రు ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య,
2: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ,
2: రు ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
2: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
2: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
2: గురు మెన్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
2: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
2: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
2: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
2: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
2: ఈవెన్ అమంగ్ ద ప్రొఫెసర్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
0: ఆచార్యులు లేరు.
2: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
2: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
2: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
2: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
2: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
2: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరునిగా ఎవరు?
2: హూ ఇస్ మహేశ్వర
0: అనగా
2: ఈమెన్?
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
2: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వత వచనం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
2: హీఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
2: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధలు చెప్పేటువంటి వాడు.
2: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
2: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికీ ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
2: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
2: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ అ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
2: సీజన్స్ ఇస్ శాసనం.
0: వర్షము శాసనమే.
2: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రింపగలు శాసనమే.
2: ద డే అండ్ నైట్
0: అంతా శాసనమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ అ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
2: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
2: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తములందు ఉంచుకున్నటువంటి వాడు గురువు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
2: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
2: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
2: యస్ దట్ శంఖ
0: గదా పద్మము.
2: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
2: హస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
2: విత్ వన్ హి హస్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
2: ద అదర్ హ్యాండ్ వీ.
0: ఒక చేతిలో గద.
2: హస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మము.
2: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము. శంఖం అనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము, కాల చక్రము, టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద చక్ర, ద వీల్, ద టైమ్.
0: గద అనగా బలము.
2: ద గద, ద పవర్.
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ఎనర్జీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము,
2: ద పద్మ ఫ్లవర్.
0: హృదయ పద్మములు, అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ, చక్ర, గదా, పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తులకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
2: సో శంఖ, చక్ర, గద, పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రము పొత్తు కుదరదే?
2: హియర్ యూ సే విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
2: If you say that they don't see eye to eye, they are not too different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధులు వీళ్ళకు పొత్తు కుదరదు.
2: Only the narrow minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
2: One says I am Vaishnava, the other one says
0: కేవలం సంకుచితమైన భావములే.
2: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
2: they fight among themselves.
0: ఉన్నది ఒక్కడే.
2: He is only one God.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము, చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము, మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: గాడ్ హెస్ గాట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
2: దెన్ ఈశ్వర్.
0: ఈశ్వరుడు చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
2: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమరక.
0: ఇంకొక చేతిలో త్రిశూలము.
2: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
2: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్.
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
2: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము, త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
2: త్రిశూల, ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుండాది.
2: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామం వేరువేరుగా ఉంటున్నాయి.
2: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
2: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
2: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
2: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
2: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateshwara, Venkateshwara antaru.
2: But Shaivites call, oh Venkateshwara.
0: Vaishnavulu poyinappudu Venkatramana, Venkatramana antaru.
2: But Vaishnavites say Venkatramana, Venkatramana.
0: Akkada Ishwara, ikkada Ramana.
2: There Ishwara, here Ramana.
0: Veeralla bhavalake marpu kani Venkateshwara ye marpu kalagaledu.
2: There is difference in their feelings, but Venkateshwara is one.
0: Venkatramana anetundi danni.
2: The word Venkatramana.
0: Venkate Ishwara anetundi danni.
2: And Venkateshwara.
0: Kevalamu alpabuddhulu yokka trupthulu.
2: That is mere satisfaction out of narrow feelings.
0: Ishwaraniki Pashupati annaru.
2: Ishwara is called Pashupati.
0: Pashupati anaga pashulakanta kuda nathudu.
2: Pashupati means the lord.
0: Pashulanaga emiti?
2: Animals. Oh, what are these animals?
0: Mano buddhulato chedetunte oka jeeva tattvaniki pashuttamu ani peru.
2: The nature that goes along with this mind and intellect.
0: Age Vishnuvulo lopala poyitunte Gopala antaru.
2: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
2: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antadu.
2: Vaishnava is called Gopala, Shaiva is called Pashupati.
0: Ee vidhamainatundi peru lopala kuda nu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
2: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
2: Therefore narrow feelings among human beings lead to this diversity.
0: ee enta kaalam ee alpa buddhulato manam sadhana chesinappatiki ni
2: however long you may do with all this narrow feelings
0: unnata sthayini manam ye matram kudalo pondalem.
2: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
2: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
2: యు ఆర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
2: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
2: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడాను చక్కగా విచారణ సలిపి
2: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్
0: వివేకంలో మనం ప్రవేశించాలి.
2: డిస్క్రిమినేట్.
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
2: విత్ ఆల్ ద నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
2: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
0: సర్వము వ్యర్థమైపోతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
2: సో లాంగ్
0: అనిల్ కుమార్ టోకియో, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
2: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
2: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina niddaya kaani vaari paina daya kaani rendu levu naaku.
2: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
2: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసం అనేది దీనికి మూల కారణం.
2: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
2: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
2: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
2: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
2: their devotion,
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
2: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దట్
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
2: ద డివోటీస్
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
2: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
2: అలాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్
0: పెద్ద పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
2: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
2: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
2: But there was famine.
0: Varsham ledu.
2: No rain.
0: Neeru ledu.
2: No water.
0: Kaani aa vrikshamulu pachchagane untunnayi.
2: But those trees are green.
0: Daniki prakkane
2: on one side
0: oka vari panta untundadi.
2: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
2: The paddy field has to be watered.
0: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
2: If you don't water paddy field for one day, it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
2: Who is the foolish one?
0: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి.
2: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటాయి.
2: ఎ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యు డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
2: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
2: Therefore the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
2: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరున్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
2: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
2: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
2: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
2: వీ జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసెస్ మాదిరి తయారైపోయినాం.
2: వీ హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసెస్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
2: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
2: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
2: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
2: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
2: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
2: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
2: We listen so many words.
0: Swami matalu nityamu vintune untunnam.
2: We listen to Swami's words.
0: Kaani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
2: But some, if they listen once, they'll practice throughout their life.
0: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
2: Anil Kumar having given such a long lecture
0: ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
2: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
2: దోస్ లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్.
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
2: ద But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కరు తానే చెప్పుతాడు.
2: He himself says it one time.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
2: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
2: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
2: He has seen himself the devotion of those people.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
2: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
2: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
2: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
2: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
2: ప్రహ్లాద loves హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
2: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు goes on saying, denying.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద has got single faith. God exists, God exists.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
2: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
2: It's not Vishnu.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
2: That faith has assumed the form of Vishnu.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో,
2: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
2: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
2: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
2: She wanted Swami to visit her house.
0: తప్పక వస్తానని మాట ఇచ్చాడు.
2: Baba promised that he would come.
0: కాని ఆమె సిద్ధం చేసుకుంది.
2: But she was ready.
0: అన్ని విధాలు కూడా కాచుకుంది పాపం.
2: She was waiting anxiously.
0: కాని చెప్పిన కాలానికి పోలేదు బాబా.
2: But Baba didn't go at the appointed hour.
0: అన్ని తట్టలో పెట్టుకుంది.
2: All materials are sold.
0: పక్కన దగ్గరికి పోయింది. బాబా ఎందుకు నన్ను ఇంత అవమానం చేస్తున్నావు?
2: Then he went to Baba.
0: నాకు అవమానమైనా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
2: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
2: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
2: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
2: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
2: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ద ప్లేట్.
0: వెనక్కి చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
2: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరం కొట్టింది.
2: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్ట కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
2: She felt so mad, so sad, because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
2: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ ఇన్ షిరిడి.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
2: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
2: యూ షుడ్ స్టాండ్ బై యువర్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
2: వై డిడ్ యూ స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
2: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
2: బాబా యూస్ టు యూస్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
2: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతూ దున్నపోతూ హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
2: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడం కరలేదు.
2: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. I am very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
2: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
2: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
2: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇది నారో మైండ్.
2: యువర్స్ ఇస్ నారో మైండ్.
0: దానివల్ల నీకు వీరం కనిపిస్తుండాలి.
2: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
2: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని
2: కీపింగ్ వన్ ఫామ్,
0: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని
2: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
2: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
2: God can assume any form.
0: అన్ని రూపములు తానే.
2: All forms are His.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
2: Here is Swami.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
2: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్తని మెసేజ్ ని పంపవచ్చు.
2: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
2: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్
0: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్
0: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
2: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండేటంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాపం తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
2: He dies because of serpent, bite because serpent is a message. He dies because of a slip because slip is his message.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
2: We have here super speciality hospital.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
2: Why should it be constructed?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
2: Many people suffer from various diseases.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
2: It's very difficult to have divine feelings in everyone.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
2: some have faith in
0: medicine. కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
2: some have faith in
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
2: some have faith in doctors.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
2: People have faith in divinity.
0: ఏ రకమైతే ఏమిటి,
2: whatever may be.
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
2: Whether it's a platform or a chowdhury, it is enough if you sleep.
0: అదే విధంగా రోగులు నివారణయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
2: The disease must be cured, you should be healthy and you should be happy.
0: దానివల్ల చాలా మంది శ్రద్ద భక్తులతో కూడినటువంటి వాడు మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
2: For that reason many doctors, Dr. Venugopal, Delhi team, Hyderabad team come here.
0: Venugopal, Delhi team, veerandaru vachi ikkada operation cheyadaniki edi karanam?
2: What is the reason for Venugopal and Delhi team to visit the
0: hospital? Vaadi shraddha bhaktule deeniki moola karanam.
2: Is only their steadfastness and
0: devotion. Lekapothe Delhi vadalipetti ikkada vachi veellu ee raatrim pagalu seva padavalsina avasaram em undali?
2: Why should they leave Delhi and struggle hard and
0: hospital lopala manchiga ఈ ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
2: దే హావ్ దట్ గుడ్ డిటర్మినేషన్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, దట్ ఆపరేషన్ షుడ్ బి సక్సెస్ఫుల్.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు కానీ వేరొక లక్ష్యం కాదు.
2: దే డూ ఆల్ దిస్ కీపింగ్ స్వామి ఇన్ వ్యూ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేపించాలి.
2: సో ఈచ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ పర్టికులర్ పర్సన్.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
2: ఎవ్రీథింగ్ లీడ్స్ టు సేమ్
0: ఒక్క లక్ష్యమే,
2: ఓన్లీ వన్ గోల్.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
2: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్
0: మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు శ్రమ పడవలసిన అవసరం ఏమిటి?
2: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్ ఇన్
0: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక

0: నుండి పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాళ్ళు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో.
1: What would happen after operation?
0: వీళ్ళు ఏడ్చడము వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: Such things happen.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాళ్ళ.
1: When heart operations are undertaken, Prashant Nilayam, no one is afraid of heart
0: surgery.
1: That fearlessness is there.
0: Ade abhayamu.
1: That gives you all security.
0: చిన్న చిన్న పిల్లలంతా కూడాను
1: ఈవెన్ లిటిల్ చిల్డ్రన్
0: నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారు హాస్పిటల్.
1: దే కమ్ టు ద హాస్పిటల్ స్మైలింగ్.
0: హాస్పిటల్ కి వెళ్ళాను.
1: స్వామి వెంట హాస్పిటల్.
0: చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగింది.
1: A small little child was operated.
0: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్ నో ఫాదర్ నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
0: కనుక అన్ని విధాలు కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
0: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్దాభక్తితో చేస్తున్నారు.
1: It need not be said on their face. They do it with a lot of
0: alanti
1: devotion.
0: Shraddha bhaktulu kaligineetundi vaalle ee naadu lokaniki avasaram.
1: For this world, the men of devotion said,
0: shraddha bhakti lekapothe inni chesi em prayojanam?
1: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు, మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యూ బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
0: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
0: పప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దాల్?
0: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ సామరీ?
0: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
0: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు, అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
0: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్,
0: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్,
0: అన్ని చేస్తున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్,
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో పులుసు ఉండేటట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
0: విశ్వాసం చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా,
1: without faith,
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే,
1: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్,
0: అహంకారం యొక్క ప్రభావాలు,
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో,
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు,
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్.
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే,
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ,
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ,
1: ఐదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్,
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ,
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా,
1: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు, అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు.
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్.
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత.
1: మైండ్ ఈజ్ ది ప్రిన్స్.
0: చంద్రుడనగా మన యొక్క మనసే.
1: ద మైండ్ ఇస్ ద మూన్.
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు,
1: when the mind is full and pure,
0: అదే గురు పూర్ణిమ. మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ, గివ్స్ గుడ్ లైట్.
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం. కానీ
1: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: అందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం, దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం, ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్, కలెక్టింగ్ మనీ, మేకింగ్ దమ్ గో రౌండ్.
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: ఈ మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ, బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ.
1: సో దక్షిణ ఆఫరింగ్ ద మనీ.
0: దక్షిణ ఏమిటిది?
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
1: ఆఫర్ యువర్ లవ్.
0: ప్రదక్షిణగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ?
0: సర్వత్రా ఉన్నటువంటిది.

0: భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే
1: ప్రదక్షిణ. టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
0: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
0: నిత్యము గురు పౌర్ణమి,
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి,
0: సర్వము గురుత్వమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్,
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ డార్క్నెస్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
1: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్ టీచర్.
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు, దైవమే గురువు, దైవమే గురువు, ఇంకెవరు గురువు లేరు లోకంలో.
1: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్, గాడ్ అలోన్ ఈజ్ గురు.
0: కనుక దైవ చింతన చెయ్యండి.
1: దెన్ థింక్ ఆఫ్ గురు.
2: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: People visit foreign countries, they receive various forms of training and acquire new skills.
0: నిజముగా భారతీయులకు ఉన్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: విదేశాల్లో పోయి రాత్రి పగలు కూడాను కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధములైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: They struggle hard taking care of the patients day and night.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కానీ విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దేర్ అబ్రాడ్ ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ద పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా,
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్ బట్ ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others. Jewels are mine and beauties others. Beauty others.
0: కనుక చేసేదంతా కూడా భారతీయుల అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ ఇస్ డన్ బై ఇండియన్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: అవే. 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుందని కింద ఉన్నటువంటి క్రియేటర్ని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమాంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటి ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డు దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటే దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఆఫ్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్డ్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయటం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని
1: so in order to train good
0: nurses college repeat start chestunnam.
1: Swami started nurses college.
0: Evaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanukunte uddesham undetundi vaadu ma safai daggariki vachi applications ichukoni vaallu andulo chertamula ye vidhamaina kharchu ledu free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: If you have nurses training, you have to pay tuition fees, you have to pay fees, you have to pay fees. Here is no
1: fee. In other institutions, they should pay tuition fees like that. Here is no fee.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojanam is also free.
1: Everything is free.
0: Kanuka, evaraina manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సిన మంది ఉంటున్నారు, కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
0: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క క్షేమమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమి స్వర్గాధిపి గరియేసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి, జన్మించిన దేశము రెండు స్వర్గముల కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెల అయినా హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటిదినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే ద డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్ళే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి, నాది కాదు.
1: నో నీడ్, నో వన్ నీడ్ టు హెసిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామి, ఇట్ ఇస్ యువర్ హాస్పిటల్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్. as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మా బోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కలుక్కొని రాదు.
1: The disease has no relation recognition of a poor man.
0: రావచ్చును,
1: ఇట్ మే కమ్ ఎనీ టైమ్.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: ఎనీ వన్ కెన్ కమ్ హియర్.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మన దగ్గర కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya Samskruti yandu ananta kalam nundi dupadeepa naivedyadulato దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ భారత్ పీపుల్ హ్యావ్ బిన్ వర్షిపింగ్ లార్డ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ బై వేరియస్ మోడ్స్ అండ్ వేరియస్ ప్రాక్టీసెస్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ నెగ్లెక్ట్ ఆల్ ద రిచువల్స్ కనెక్టెడ్ విత్ ది వర్షిప్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ దే గెట్ సాటిస్ఫైడ్ by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: భారతీయుల సాంప్రదాయం నందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని 5 పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిస్ నేమ్ 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
0: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: What they used to do in those days was, they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God.
1: Chayantupuramu, Patra Suddhi, Patra Suddhi, Paka Suddhi, Padatta Suddhi, Lekapoyi Undavachchu.
0: Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either.
1: Kanukani ee yokka patra shuddhi paaka shuddhi padartha shuddhi ni manamu vicharinchatamu chaala kashtakaramainatundi vishayam.
0: It's rather very difficult to know whether the vessels used are clean or not. The process of cooking is good or

0: न गन्तव्यम् ब्रह्मकर्म समाधिना.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థంతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఈ ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered, to whom prasadam is offered.
1: వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సత్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ over which all the food cooked are is served, and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాం.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation with all the demonic ideas.
1: Hunger,
2: ego, jealousy.
1: Ilanti rakshasulaku arpitam chesi.
2: We offer to demons.
1: Rakshasulu chakkaga bhojinchina tarvata.
2: After demons partake it well.
1: Ee prasadamu migilina prasadanni Bhagavad arpitamuga avistunnaru.
2: The remaining balance prasad is then offered to God.
1: ఇది ఈ నాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems,
1: restlessness. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: We should not offer food to bad quality.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: We have to drive out all bad qualities and offer food to good behavior.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this. Oh God, you are the embodiment of love. You are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue. ఈ
1: వయస్సు చాలా మధురమైన ఫలముల వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చెయ్యాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎప్పుడూ అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
1: Early,
2: is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagwan says, start early, drive slowly, reach safely.
1: Ye leta vayasunde meer bhagavat prarthananu sarein reethiga dani prarambhinchali.
2: You should start praying to God right from this tender age.
1: Sharira manasika adhyatmika shaktulu manchi patutvanga undinappude మీరు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: If you don't start praying to God, when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence it?
1: ఈ ఇంద్రియములంతా కూడాను తప్పులు తిరిగిన తర్వాత తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
2: When senses become weak, when you don't have any control, what is it that you do later?
1: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
2: When the messengers of death take back your life,
1: destroying at you the rope,
2: when they drive out the life out of your body,
1: బంధువుల్ దబ దబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ.
2: When all relations hurry so as to the body to be taken outside because they have given up hope,
1: లబలమ ఏడ్చు వేళ.
2: When wife and children cry bitterly,
1: తరమా హరి నామము నోటను బల్క.
2: Is it possible to chant the name of God then?
1: అప్పుడు సాధ్యమవుతుందా?
2: Is it possible?
1: కాదు కాదు.
2: Impossible.
1: ఈ వయసు ఉంది, ఈ పటుత్వం ఉంది, ఈ నిద్ర శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: otherwise,
1: తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూరల తోల్ బొమ్మ.
2: Watch this puppet that dances.
1: Indriya shaktulu unnapude meer enduku poojalu cheyakura.
2: Why don't you worship when you have, when your senses are strong?
1: Kadalalevu kana masakalu momuna pade madatanu pade narase kada musalikoti ani pasivaralu ninu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma.
2: Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey?
1: Andamu prayamu indriya shaktiki undani nikkaku roranna.
2: Don't pride yourself because of your strength and your powerful senses.
1: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep. The old age.
1: అప్పుడు ఏమి చేయగలవు?
2: What do you do then?
1: మసలలేవు.
2: You can't move.
1: కను మసకలు.
2: Cataract.
1: మోమున పడే తల నరసి కదా.
2: Wrinkles on the face and the hair is white now.
1: ముసలికోతి అని.
2: Old monkey.
1: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడదు తోయ్ బొమ్మ.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, we watch you.
1: అప్పుడు నీవు చేయగలవా?
2: Can you worship them?
1: ఈ వయసునందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: On the other hand, right at this time, when your physical is strong,
1: ati madhuramainatundi yokka nee yokka hrudaya pushpanni bhagavantuniki arpitam cheyali.
2: When your mind is full of faith, offer the flower of your
1: mind. Idi meeru cheyavalsinatundi naivedyam.
2: This is the offering to be made to God.
1: Kaani ee naati ati naivedyam cheyatam ledhu.
2: But we don't make such an offering today.
1: Indriyalakanta adi nandinchi
2: we pass on to senses.
1: Indriyamlanta anubhinchina tarvata
2: after all senses enjoy,
1: ishtam lekunda migilichipoyinatundi prasadanni bhagavantuniki arpitam cheyatam.
2: The balance left over because you don't relish is offered to God.
1: Gariki poyina pena pindi krishna arpanam annarata.
2: All that flour which is blown off by the wind, we say that's offering to God.
1: Indriyamlanta anubhinchina tarvata indriya shaktanta koolipoyina tarvata ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నువ్వు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: Kanukane, ilanti indri shakti, mano shakti, buddhi shakti, jnana shakti, anni undinappude bhagavantuniki sariyainatundi sevalu cheyali.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: At this right time, if you don't do that, when do you surrender to God?
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్, ఎవర్ న్యూ, యునీక్, ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా దీంట్లో ప్రవేశించదు.
2: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్, వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్, యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
1: కనుకనే మానవుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ మానవ? హ్యూమన్.
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: ద హ్యూమన్ ఎట్ ద బిగినింగ్ హీ వాక్స్ ఆన్ ఫోర్ ఫీట్.
1: రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on 2 feet.
1: Tarvata moodu kaalato nadustadu.
2: Finally, he walks with 3 feet.
1: Munduche moodu kaalu, mundunnatvanti naalugu kaalato kaakunda, rendu kaalato nadichetappudani manamu daivanni aaradhinchali.
2: Four-legged stage in the beginning, three-legged stage later, in between, two-legged condition, go forth.
1: Ee naalugu legs ante emti? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: బోత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తులు కూడా రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్ ది ఫీట్.
1: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: One leg is dharma, the other leg is satya.
1: Satya dharma mulane tunte padamula paina meer natche samilopanni satya swaroopanni meer chintinchali.
2: Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: Padamula paina nilchinappude meer dharma swaroopanni meer smarinchali.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: Appudu kaakunda
2: otherwise
1: moodava karra vastundi.
2: Then comes the
1: నడచలేడు. ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: త్రీ లెగ్ ది కండిషన్, సత్య ధర్మ హావ్ బికమ్ వీక్ నౌ.
1: కర్ర చేతికి వచ్చింది.
2: నౌ యు టేక్ ది హ్యాండ్ స్టిక్.
1: ఆ కర్రను కూడా నువ్వు పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
2: యు ఆర్ నాట్ షూర్ టు హోల్డ్ ఇట్.
1: ఏమి చేయగలవు?
2: వాట్ ఇస్ ఇట్ దట్ యు డూ దెన్?
1: కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి.
2: వి హావ్ టు కన్సిడర్ దిస్ ఏజ్
1: డివైన్. ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ ఎ మోమెంట్.
1: టైం ఇస్ గాడ్.
2: Time is God.
1: Is life waste. Don't waste time.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈ నాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: ఒక్క ప్రశాంత నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం వేర్ యు ఫైండ్ భజన్స్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
1: బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
2: Outside they do not know what these things are.
1: అంతరంగమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
2: They sing meaningless songs.
1: ఏమిటి ఆ పాటలు?
2: What are they?
1: ఏమాత్రం అర్థం కాదు.
2: They don't know what they sing.
1: చల్ చల్ రే నౌజవాన్, చోడ్ దే రే మేరే ఖాన్. ఏమైనా అర్థం ఉందా?
2: Does this song convey any meaning?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి గడ్డడా?
2: It's quite rhythmic to hear when they sing like that. No meaning.
1: మనకు నోరిచ్చింది దానికోసమా?
2: You know why the tongue is given?
1: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
2: You know why the tongue is given?
1: దైవనామమును నాట్యం ఆడించే కోసమని.
2: So as to sing the glory of God.
1: అలాంటి నాలుకను మనం దుర్వినియోగం చేస్తున్నాము.
2: But we misuse our tongue.
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్
0: మధుర ప్రియత్వం. సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యూ గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెట్టున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మనకు ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna, vakkatur Krishna. ఈ కృష్ణ అని చెప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: Krishna, where are you? Why don't you come here? Why do you make me separate from you?
1: Yendum navo yelittu ravo dayarada idasi pai Krishna dayaleda idasi pai Yendum navo yelittu ravo dayarada idasi pai Krishna dayaleda idasi pai
2: రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్లె స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు. చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
0: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha.
2: నేను బ్రతుకుతున్నాను.
0: All Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti tapamato, bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa krishnunni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him what?
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: Why do you sing the glory of God, bhajana?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekattam anekattamlo unnatundi ekatvanni aahvaninche nimittamai bhajana prarambhamaindi.
0: This invites unity from diversity.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: we should keep the culture of Bharat at least to a certain extent in our mind.
1: ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలు పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు గాడ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
0: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి
0: టు సీ ది షైనింగ్ మూన్
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంప్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుకనే ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
0: There is no other light more powerful than love.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
0: That light is lit by the tongue.
1: అదే నాలుక చెప్పింది.
0: That's what

0: పౌత్రంబులు ముని జనవన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం.
0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
2: The manifestations of the Lord are mysterious and sacred to all the people.
1: ఇంతకు కూడాను past, present and future మూడు కాలములో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
2: Sins committed in all the three periods of time, past, present and future are atoned.
0: వన పౌత్రంబులు
1: ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట. ఈ నామం,
2: దిస్ గాడ్స్ నేమ్ ఇస్ ది గ్రాండ్ సన్ టు మునీస్,
1: పౌత్రుడు అంటారు.
2: అంటారు
1: కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
2: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ట్రూ సన్ అండ్ ఎ ట్రూ గ్రాండ్ సన్.
1: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
2: హూ ఆర్ అవర్ పేరెంట్స్, హూ ఆర్ అవర్ సన్స్?
1: మన ప్రేమనే మన తల్లి.
2: లవ్ ఇస్ అవర్ మదర్.
1: మన సత్యమే మన తండ్రి.
2: ట్రూత్ ఇస్ ద ఫాదర్.
1: మన యొక్క దయనే మన సిస్టర్.
2: కంపాషన్ ఇస్ ద సిస్టర్.
1: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
2: బ్లెస్ ఇస్ అవర్ బ్రదర్.
1: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
2: వెన్ యూ హ్యావ్ దట్ బ్రదర్హుడ్,
1: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
2: వై ఆర్ వీ ఆఫ్టర్ దిస్ అన్నెసెసరీ బ్రదర్హుడ్ ఆర్ ఫ్రెటర్నిటీ?
1: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
2: హౌ లాఫ్టీ, హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఇన్ లివింగ్ ఇన్ యూనిటీ.
1: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
2: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
1: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
2: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
1: అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితిలో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
2: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
1: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
1: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
2: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
1: వీరిద్దరి లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
2: దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్.
1: సర్వనాశనం అయిపోయింది.
2: దే లాస్ట్ ఎవ్రీథింగ్ దేర్.
1: కట్టగడపడికి వాలియే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
2: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
1: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
2: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్, నో డౌట్.
1: ఐకమత్యం లేదు.
2: దేర్ ఇస్ నో యూనిటీ.
1: అయిపోయినాడు.
2: దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఈ వేక వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
2: బికాస్ దే ఆర్ సెపరేటెడ్ దే లాస్ట్ ది కింగ్డమ్.
1: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
2: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఐదు వేళ్లు ఉన్నాయి.
2: ఫైవ్ ఫింగర్స్ ఆర్ దేర్.
1: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
2: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
1: ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు.
2: బట్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: వీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
2: ఫస్ట్ you all see that you maintain unity.
1: Andaru oka sai samasthalo unnamu.
2: All belong to sai's institution.
1: Andaru sai premalo perugutunnaru.
2: We grow in sai's divine love.
1: Anni sai education ni meeru chadutunnaru.
2: We learn sai education.
1: Kanuka aikyamatyam cheta manam denneina manam sadinchavachu.
2: With the unity you can achieve anything.
1: Aidu reelu unnai.
2: Five fingers are there.
1: Ee aidu reelu ekanga pani chesthe

0: సాయి ప్రేమలో పెరుగుతున్నారు.
1: వీ గ్రో ఇన్ సాయిస్ డివైన్ లవ్.
0: అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు.
1: వీ లెర్న్ సాయి
0: ఎడ్యుకేషన్. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి.
1: నాట్ ఓన్లీ హియర్, వేర్ ఎవర్ యు మే గో, ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి.
1: యు ప్రాక్టీస్ అండ్ దెన్ పబ్లిసైజ్, ప్రొపగేట్.
0: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: The behavior you have cultivated, the discipline you have developed, and the manners you have learned should follow you like a shadow.
0: ఎవనికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
1: The one with behavior is the boy.
0: ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయ్ కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
1: The one with good manners is man.
0: గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్.
1: The one who does this duty stands for devotion.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Vaade nijamain devotee.
1: He is a true devotee.
0: Ante kaani duty ni prakkana betti patam lopala pooja chestunte idi bhakti avutunda?
1: But if he brushes duty on one hand and worships the picture, he is no devotee.
0: Worship.
1: Duty is God, work is worship.
0: Kalukane manu sovari pothulu maadiri tayar kaakoddu.
1: So we should never be lazy.
0: Class ku sambandhinchinatundi paathyamulu chadavali.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి కార్ట్ కంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీనిని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
1: బట్ దేర్ ఇస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్. హార్స్ కు మైండ్
0: లేదు.
1: బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ ద డెకరేషన్?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్ షుడ్ బి స్ట్రాంగ్.
0: మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సత్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ మైండ్ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ ఫీలింగ్స్, విత్ గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి యొక్క అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. మైండ్
0: నా అంటే ఏమి కాదు.
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ, దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: నా నా నా నా నా.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ మైండ్ మైండ్ క్లెయిమింగ్.
0: అందువల్లే అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది.
1: దేర్ ఫోర్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వం అంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చేటప్పటికి దీనుడైపోతున్నావు.
1: The battle field you turn a coward.
0: యుద్ధానికి ముందు పోయేదానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ ది చారియట్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది టూ ఫీల్డ్.
0: చేతులు జోడించాడు కృష్ణ. ఇందరి గురుపుత్రుల మిత్రుల జంపి భరించుటెట్టును నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపగ కదలు మింటికి.
1: జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ అర్జున ప్రే టు కృష్ణ, కృష్ణ హౌ కెన్ ఐ బేర్ దిస్.
0: ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించు చెట్టులో.
1: హౌ కెన్ ఐ బేర్ దిస్ సఫరింగ్ అండ్ ద సాడ్నెస్ బై కిల్లింగ్ ఆల్ ద రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్.
0: కాలము గడుపక కదలు మింటికి.
1: మై హెడ్ ఇస్ రీలింగ్. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: Tiriki panda.
1: You got a coward.
0: Nee enduku mundu nannu rayabaram pampichavu?
1: Why did you send me before as your emissary?
0: Rayabaramlo edo vallu oppukoledu cheppirani nannu enni vidhamaitundi himsalu pettavu?
1: You sent me as an ambassador giving me all the trouble earlier.
0: Kishun dakkane pet cheppadu.
1: He said there.
0: Kuracha buddula kauravulu aramala torigi mana pottu kottura.
1: You said earlier.

0: Will ever those mean fellows would ever
1: Chalika come from our దర్చిన ధ్రువములై కలియున యుద్ధము సిద్ధమనక కాల హిరణమికయేల.
0: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
1: ఇది అను చెప్పడం అప్పుడు.
0: Is that what you say then?
1: అగ్నిలో మల్లెపూల వెదజల్లు లీల.
0: Just as jasmine flowers are thrown into fire.
1: నిబ్రోల. ముష్కరు నిబ్రోల. తితోప్తురు మేల. గుణజాల. ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
0: Arjuna said, no more of compromise. Why do you want to teach them? Why do you waste your good sweet words?
1: Let's go.
0: He's carried away by the feelings of
1: attachment. It's
0: only attachment and possessive instinct
1: that is
0: very nice.
1: Of course,
0: it needs
1: also.
0: But there should be under certain limits.
1: కనుకని వీకుడును పరిమితం ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
1: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు, సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: హ్యావింగ్ బీన్ హియర్, హ్యావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 30th discourse on Gita, Bhagavan delivered on 12th September 1984. In this discourse, Bhagavan explains how purity of mind is required to obtain God's grace and self-realization. Sai Bhagavan Uvacha.
1: Rajasastu Palam Dukkam. రజోగుణము యొక్క ఫలము దుఃఖమేనని గీతాచార్యుడు స్పష్టం చేశాడు.
2: గీతాచార్య హ్యాస్ క్లారిఫైడ్ దట్ ది ఫ్రూట్ ఆఫ్ రజోగుణ ఈజ్ సారో.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు.
2: హీ హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ పర్టికులర్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ రిమూవ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్ రజోగుణ అండ్ తమోగుణ హీ అలోన్ వుడ్ బి హ్యాపీ.
1: నిత్రైగుణ్యో భవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు.
2: As man is having in his heart all these three gunas, he is bound.
1: Prapanchamante gunu trigunatmaka swarupame.
2: The entire world is a form of three gunas.
1: Ee gunamulu yandu rajo tamo gunamulu chala badanu kaliginchunavi.
2: Among the three gunas, rajas and tamas, they give a lot of trouble.
1: సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము.
2: ఫర్ ఆల్ ది సారో, గ్రీఫ్, ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్, దీస్ టూ గుణాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇందులో తమో గుణములకు ఆరు లక్షణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిక్స్ అట్రిబ్యూట్స్ ఫర్ తమో గుణ.
1: నిద్ర,
2: స్లీప్,
1: కునుకు,
2: డ్రౌజీనెస్,
1: భయము,
2: ఫియర్,
1: క్రోధము,
2: యాంగర్,
1: సోమరత్వము,
2: లేజినెస్,
1: తమస్,
2: ఇనర్షియా.
1: కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి.
2: దీస్ సిక్స్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ తమో గుణం.
1: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీయాలి.
2: An agriculturist or a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with.
1: గడ్డి, తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటుంది.
2: On account of the growth of different types of weeds, the crop will be affected adversely.
1: కనుకనే రైతులు కలుపులు తీయాలి అని అంటుంటారు. అనగా పంటకు వేరైనటువంటి యొక్క మొక్కలను పెరిగి పారవేయటం.
2: That's why the cultivators would be telling that these weeds will have to be taken out of the field.
1: అట్లు కలుపులు చేయకున్నా పంటను మనము అందుకొనలేము.
2: Without this particular process, you would not be able to raise the crop.
1: అనుకున్నంత ఆనందమును అందుకొనలేము.
2: You would not be able to acquire as much of results as you.
1: అధిక పంటను మనం పొందవలనన్నా మొదలు కలుపును తీయాలి.
2: Removing weeds is an essential precondition for getting a good crop.
1: అదే విధముగానే ఆత్మానందమును అనేటువంటి పంటను అందుకోగోరినటువంటి సాధకుడు.
2: In the same way, a sadhaka who wants to attain ఆత్మానంద, ది జాయ్ ఆఫ్ ఆత్మ,
1: తన హృదయ క్షేత్రములో కామక్రోధలో భూమోహమాచర్యమనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే హీ హాస్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్ హార్ట్ the various manifestations of Rajoguna and Tamoguna in the form of desire, anger, greed, malice, hateful, jealousy.
1: Arshad Vargamla Netuntivi, Rajo Tamogunmal Yoka Santati.
2: These six types of enemies of man are the children of this Rajas and Tamas.
1: ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము.
2: We would not be able to reap the joy of Atman so long as these sweets are there.
1: కనుక మొదలు తమోగుణ రజోగుణములను దూరం చేసుకోమని చెప్పాడు కృష్ణుడు.
2: Therefore Krishna has asked to remove Rajoguna and Tamoguna from his heart.
1: అసలు విషాద యోగములో కృష్ణుని యొక్క విచారము అర్జునుని యొక్క విచారములకు మూల కారణము ఈ తమో రజోగుణములే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది చాప్టర్ ఆఫ్ విషాద యోగ ఇట్ ఈస్ ది రజోగుణ తమోగుణ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీఫ్ ఆఫ్ అర్జున.
1: రజోగుణము నింపుని చేతనే అర్జునుడు దుఃఖమునకు గురి అయ్యాడు.
2: యాజ్ హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దిస్ రజోగుణ హీ వాస్ పుట్ టు సారో.
1: కనుక అర్జున నీవి యుద్ధ భూమి అందు ఈ పిరికితనమును దూరం చేసుకుంటకై మొట్టమొదట మిత్రైగుణ్యోప ఈ మూడు గుణములను కూడాను నాకు అర్పితం చేయి. దీన్ని వదిలిపెట్టు. ఇవి నీవి కాదు. ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
2: He has taught that Arjuna, in the very first place, you offer all these three gunas to me and then only you will be free from timidity and you will be able to achieve success and victory in the war.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్
1: ఎవరినైనా పెద్దలను మహనీయులను విద్యావంతులను మన గృహమునకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సేజ్ ఆర్ సమ్ లర్నెడ్ పర్సన్ టు అవర్ హౌస్ దేర్ ఆర్ సర్టన్ ప్రిపరేషన్స్ విచ్ హావ్ టు బి అండర్టేకన్ ఇన్ అవర్ హౌస్.
1: వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం.
2: వి హావ్ టు క్లీన్ ఇన్సైడ్ అవర్ హౌస్ అండ్ అవుట్ సైడ్ అండ్ సరౌండింగ్స్ బిఫోర్ ది గెస్ట్ కమ్స్ టు అవర్ హౌస్.
1: లేక్ అపవిత్రము మాలిన్యముతో కూడినటువంటి ఒక ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
2: ఏ హౌస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెర్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ సేక్రెడ్నెస్ ది గ్రేట్ పీపుల్.
1: అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రిను ఏ గవర్నర్ను ఎవరినైనా మన గ్రామంలో ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని ఆ బజారును తోరణాలు కట్టుకుని అరటి చెట్టు కట్టి అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం.
2: ఇన్ ద సేమ్ వే వి హావ్ ఇన్వైటెడ్ ఎదర్ ఎ గవర్నర్ ఆర్ ఎ మినిస్టర్ టు అవర్ విలేజ్ వి క్లీన్ ద రోడ్స్ అండ్ డెకరేట్ ది పాత్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఫిట్ టు రిసీవ్ ది గ్రేట్ మ్యాన్ ఇన్వైట్.
1: తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే
2: if we take so much of care and precautions when we are inviting a person who is having a temporary position
1: edo vyaktitvamlo kontha adhika sthanamunu cherukunnatundi vyaktulanu aahvaninche samayamlo mana gruhamulu inta parishuddham chesukuntunte
2: if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual
1: rakshakudaina srishtikarta ainatundi bhagavantuni mana hrudayamlo praveshimpa chesukovataniki mana hrudayam enta parishuddham chesukovali.
2: When we are inviting the very creator and the protector of the world itself to our own house, how much clean should we keep our heart?
1: Kanuka manamu bhagavantunni mana hrudayamlo swagatham cheyalanukunnappudu mana hrudayanni parishuddham chesukovali.
2: Therefore when we are welcoming God into our heart, we have to cleanse our heart thoroughly.
1: అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయం నందే పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు.
2: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ గాడ్ వుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్.
1: అర్జున నీ రథమునకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు, నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి.
2: అర్జున యు ఆర్ టేకింగ్ మీ ఓన్లీ యాజ్ ఎ చారియటర్ ఫర్ చారియట్ టేక్ మీ యాజ్ ఎ చారియటర్ ఫర్ లైఫ్.
1: నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
2: The seat on which I am seated in the chariot is very clean and well decorated.
1: Ani ni hrudayaniki nenu saradhi ga bothunnappudu nee hrudayam lopala naa nenu kurchuneetundi sthanam enta parishuddhanga undali enta viluvainatundi ga untundali yochinchukovani cheppadu.
2: You think as to how clean and how grand your heart should be to make a seat for me if I should become a charioteer of your heart.
1: Manam ekkadaina bayata pradeshamlo kurchovadaniki prayatninchinappudu ee newspaper ఏ మ్యాట్ ఏ యొక్క పట్టను తెచ్చుకుని హ్యాండ్ కర్చీఫ్ ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం.
2: వెన్ వీ హావ్ టు స్క్వాట్ ఇన్ సమ్ అవుట్ సైడ్ ప్లేస్ వీ స్ప్రెడ్ ఏదర్ ఎ మ్యాట్ ఎ కర్చీఫ్ ఆర్ ఎ న్యూస్ పేపర్ అండ్ దెన్ ఓన్లీ వీ సిట్ ఆన్ దట్.
1: అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధములకు మనము పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశించప చేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనము అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి.
2: వెన్ వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇఫ్ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ టు అబౌట్ ది సీట్ హౌ మచ్ మోర్ కేర్ షుడ్ వీ టేక్ వెన్ వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ టు అవర్
1: హృదయములో ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు.
2: So long as this rajoguna and tamoguna are there in the heart is not pure.
1: Nirantamu kudanu, nirantaramu, avi asuddhamune chestuntai.
2: These two gunas will continuously be polluting and dirtying the heart.
1: Aa asuddham undinanta varaku nu atma swaroopam andulo praveshinchadu.
2: So long as dirt is there, the very embodiment of atma would not enter into the heart.
1: Kanuka mottamota neevu tamastunu, tadupari rajasthanu dooram chesko.
2: Therefore, in the very first place, remove this tamoguna and then rajoguna.
1: Sattvika nato cherutundi.
2: Sattvika guna can join me.
1: Kanuka neevu ee asuddhani dooram gaavinchukonatakai negativity prayatnam cheyamannadu.
2: Therefore make every effort to remove the dirt from your heart.
1: Deeniki oka chinna udaharanam,
2: one small example for this.
1: Ee naati yuvakulu yuvathulu kudanu ekkadaina కొంత ఆఫీసుకు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్లవాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు.
2: టుడేస్ లేడీస్ ఆర్ జెంట్స్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ దే విల్ బి టేక్ ప్రిపేరింగ్ దెమ్ సెల్స్ టు టేక్ ఏ మిరర్, వన్ కూమ్ అండ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు?
2: వై డు దే టేక్ దీస్ త్రీ?
1: మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకోవడం కోసం కూమ్ తీసుకుంటున్నాం.
2: ఇన్ అవర్ జర్నీ ఇట్ ఈస్ లైక్లీ దట్ ది హెయిర్ మే గెట్ ఎ లిటిల్ డిసల్వ్డ్ అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హెయిర్ put in order you may take this comb.
1: Mana juttu lechinada baagunnada ani telusukovataniki addam kavali.
2: In order to find out how the hair is you may take the mirror.
1: Tadupari mana alisipoyinappudu mana mukhamulo oka vidhamainatundi oka chemata puttundi.
2: For that when you get tired there may be some sweat on your face.
1: Danni tulchukovataniki oka patta kavali.
2: In order to wipe out sweat you may take a handkerchief.
1: అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి?
2: వాట్ షుడ్ వి టేక్ దీస్ త్రీ ఫార్?
1: ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు.
2: వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ అవర్
1: మన మాలిన్యము దూరం కాదు.
2: వి కెనాట్ రిమూవ్ ద డస్ట్.
1: అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం.
2: దేర్ఫోర్ వి టేక్ వితౌట్ ఫర్గెటింగ్ ఆల్ దీస్ త్రీ ఐటమ్స్.
1: ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు.
2: These are the three important things which help us to maintain cleanliness on the world.
1: Adhe vidhamgane manasika sambandhamainatundi oka alankaramnu kodanu chedirinatundi alankaramnu sardiddukuntakai deeniki kodanu moodu untundali.
2: In the same way if you want to just correct the disturbed beauty of the mind you have to take certain instruments.
1: Mana talla chedirada leda aneetundi addam nirupistundi.
2: Whether our hair are disturbed or not the mirror proves.
1: Adhe vidhamgane మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సర్దిద్దుకున్నటకై దీనికి కూడా కొన్ని పదార్థములు అవసరం.
2: ఇన్ ద సేమ్ వే ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ఎ డిస్టర్బ్డ్ మైండ్ దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
1: ఈ మానసిక చెదిరినకును కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అర్థం.
2: టు ఫైండ్ అవుట్ వెదర్ ది మైండ్ ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్ డివోషన్ యాక్సెస్ ది మిర్రర్.
1: అద్దము కూడాను పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
2: దిస్ మిర్రర్ ఆల్సో మస్ట్ బి ప్యూర్.
1: ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కాని లేక మనసు యొక్క స్థిరత్వం కాని అందులో సుస్పష్టంగా కనిపించగలదు.
2: When the mirror is clean, you will be able to just find out whether there is impurity of the mind or the mind is pure.
1: ఈ మనసు చెదినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెన కావాలి దాన్ని చక్క చేసుకోవటానికి. అదే జ్ఞానం.
2: When you recognize that the mind is disturbed, you'll have to correct it. And for this particular purpose, you need a comb, and the comb is wisdom.
1: ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది.
2: Wisdom clarifies all the things.
1: ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని తుడిచేటువంటిది గుడ్డ.
2: It is a cloth which can cleanse the dirt on our face.
1: ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము.
2: To remove the dirt which might have entered into your mind, it is the detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి వస్తువు నుంచి దానిని తుడిచి పారవేయాలి.
2: With the help of this cloth called detachment, you'll have to wipe off all the dirt.
1: కన మన జీవితములో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడాను మన వెంట జంట ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్ వేర్ ఎవర్ వీ గో, వీ టేక్ త్రీ థింగ్స్, ఎ మిర్రర్, ఎ కర్చీఫ్ అండ్ ఎ కూమ్. సిమిలర్లీ ఇన్ ద లైఫ్, ఇన్ ది జర్నీ ఆఫ్ ద లైఫ్, వేర్ ఎవర్ వీ గో, వీ హావ్ టు టేక్ డివోషన్, విజ్డమ్ అండ్ డిటాచ్మెంట్.
1: ఇక్కడ రజోగుణం యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణం కలిగినటువంటి వాడు అన్నింటి ఎందుకు తొందరపాటు పడుతుంటాడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ రజోగుణ విల్ ఆల్వేస్ బి హేస్టీ ఇన్ ఎవ్రీథింగ్.
1: ప్రతిదాని ఎందుకు తొందర అధికం.
2: ఇన్ ఎవ్రీథింగ్ హీ ఎగ్జిబిట్స్ అన్డ్యూ హేస్ట్.
1: ఇతనికి కోపం కూడా జాస్తి.
2: హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాంగర్.
1: ఇంతే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు.
2: నాట్ మెయిన్లీ దిస్, హీ డెవలప్స్ అన్లిమిటెడ్ డిజైర్స్.
1: ఒక్క క్షణమైనా కూడా తాను స్థిరంగా ఉంటుండడు.
2: ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ హీ కాంట్ బి స్టడీ.
1: ఇది రజోగుణం యొక్క లక్షణాలు.
2: దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ రజోగుణం.
1: ఎక్కడైనా కూడా జూకు పోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వానికి.
2: దిస్ బికమ్స్ క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ గో అండ్ వాచ్ ది అనిమల్స్ ఇన్ ద జూ, బి ఇట్ చీతా, టైగర్ ఆర్ ఎ ఫాక్స్, దే వుడ్ నాట్ బి క్వైట్ అండ్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కారణం ఇది రజోగుణం యొక్క స్వభావం.
2: ద రీజన్ ఈస్ దాట్ దే ఆర్ హ్యావింగ్ రజోగుణ. దిస్ ఇస్ ది
1: మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణము ప్రవేశించిన అది నిరంతరం కూడా చెల్లింపు చేస్తుంటాది.
2: ఇఫ్ రజోగుణ వాంట్ టు ఎంటర్ ఇంటూ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ మేక్స్ మ్యాన్ అన్స్టడీ అండ్ మూవింగ్. చెల్లింపు
1: చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటాది.
2: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ మేకింగ్ ఎ పర్సన్ అన్స్టడీ, ఇట్ విల్ మేకింగ్
1: భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటాది.
2: నాట్ మెయిన్లీ హీ గెట్స్ డెల్యూడెడ్, హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఫర్ ది ఆబ్జెక్ట్.
1: జగత్తును వరించటము,
2: డిజైరింగ్ ఫర్ ద వరల్డ్,
1: ఆశలను భ్రమించటము,
2: గెటింగ్ హీ డెల్యూడెడ్,
1: దేహాన్ని చెల్లించటం,
2: moving the body.
1: ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ బికమ్ ది ఫీచర్.
1: కనుకనే మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము.
2: దట్స్ వై వెన్ వి స్క్వాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వి వుడెంట్ బి స్టడీ.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటాది.
2: Whenever you just see some part of the body or the other would be moving.
1: దీనిని అశ్వత్థవృక్షం అని కూడాను పేరు పెట్టారు.
2: This has been described as people's tree.
1: అశ్వత్థ వృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడాను ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి.
2: ఈవెన్ వెన్ దర్ ఇస్ నో బ్రీజ్ ఆర్ వింగ్, ఇన్ ఎ పీపుల్ ట్రీ ది లీవ్స్ విల్ బి మూవింగ్ ఆల్ ద వైల్.
1: స్థిరత్వం లేనిటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది.
2: ది వెరీ వర్ అశ్వత్థము హాస్ కమ్ బికాస్ దర్ ఇస్ నో స్టడీనెస్.
1: స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది.
2: యాజ్ హార్స్ ఇస్ నాట్ స్టడీ, ఇట్ హాస్ గాట్ ద వర్డ్.
1: ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకను, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు.
2: Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while.
1: కనుకనే దీనిని అశ్వమేధయాగము అని ఈ బుద్ధి కూడా చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
2: దట్ ఈస్ వై ది అశ్వమేధ యాగ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ హార్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టడీ యువర్ మైండ్.
1: ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింపచేస్తుంది.
2: దిస్ ఇన్ ఫ్యాక్ట్ మేక్స్ హ్యూమన్ నేచర్ బీయింగ్ ఫర్గాట్.
1: ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటుంది.
2: ఇన్ దిస్ రజోగుణ దేర్ ఆర్ టూ క్వాలిటీస్, వన్ ఈస్ ఎనిమల్ నేచర్ అండ్ ఆల్సో డెమోనిక్.
1: కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు.
2: దేర్ఫోర్ ది ప్రిసెప్టర్ ఫర్ తమో గుణ ఈస్ కుంభకర్ణ.
1: రజోగుణమునకు గురువు రావణాసురుడు.
2: ది ప్రిసెప్టర్ ఫర్ రజోగుణ ఈజ్ రావణ.
1: సాత్వికమునకు గురువే అతను విభీషణుడు.
2: విభీషణ ఈజ్ ద ప్రిసెప్టర్ ఫర్ సాత్విక.
1: ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ బ్రదర్స్.
1: కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు.
2: బట్ ఇఫ్ యూ అలౌ దీస్ టూ ఇన్ యువర్ హార్ట్ దే ఇట్ లీడ్ యూ టు ఎ లాట్.
1: కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడా కొంతవరకు దూరం చేసుకోవాల్సింది.
2: వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ హావ్ టు జస్ట్ రిమూవ్ యువర్సెల్ఫ్.
1: మూడు కూడా ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి,
2: ఆల్
1: ఒకే జాతికి చేరినటువంటివి.
2: ఆల్ దీస్ త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
1: కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పినని బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: దట్స్ వై వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ ట్రాన్సెండ్ ఆల్ దీస్ త్రీ గుణాస్.
1: త్రిగుణం,
2: త్రీ క్వాలిటీస్,
1: గిదలాకారం,
2: త్రీ ఫ్రాంగ్ లీఫ్,
1: త్రినేత్రంచ,
2: త్రీ ఐస్,
1: త్రీ ఆయుధం,
2: త్రీ వెపన్స్,
1: త్రిజన్మ పాప సంహారం,
2: డిస్ట్రాయింగ్ ది
1: ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు.
2: ఆఫరింగ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ టు శివ హింసెల్ఫ్.
1: ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలి కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి.
2: If one thorn were to enter into your foot, to remove it, you need not take a kajjil or a knife, but you'll have to take the help of another thorn.
1: Manam oka mullato inkoka mullu teesin tarvata idi teesina mulle idi virigina mulle ane rendu bhedam teesko rendittini teesi paravestam.
2: Once you remove the thorn which has entered into your foot, you throw away both the thorns without any distinction.
1: Ane vidhangane tamo gunamunu rajo gunamto teeseyali.
2: You have to remove this tamoguna with the help of rajoguna.
1: Rajogunamunu sattva gunamto teeyali.
2: You have to remove rajoguna with the help of sattva guna.
1: Kattagapatiki brahmanandam aneetundi saudhamulo praveshinche samilo moodintini paraveyali.
2: Before you enter into the mansion of brahmananda, you have to remove and throw away all these three gunas.
1: Indulo ye gunam undinappudiki nee manaku aanandam praapinchadu.
2: Whatever guna you are having, you will not be able to get.
1: Anduvalane trigunamulaku atheetamainatuvanti vaaniga neevu kaamani arjuniki ఆదేశించాడు.
2: దట్స్ వై హీ కమాండెడ్ అర్జున టు ట్రాన్సెండ్ ఆల్ ద త్రీ గుణాస్.
1: కనుకని ఈ త్రిగుణ భవాని ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు.
2: Therefore he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
2: ఆఫ్టర్ టీచింగ్ ద వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్ హీ హాస్ జస్ట్ ట్రాన్స్ఫర్డ్ హిమ్ ఇన్ టు ఎ గ్రేట్ మ్యాన్.
1: ఈ మూడింటికి మూల కారణము మనస్సు.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ దీస్ త్రీ గుణాస్ ఈస్ ద మైండ్.
1: ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం.
2: It is impossible to get rid of this human nature until the mind loses its very nature itself and becomes
1: amanaska. Mottamota bhagavantuniki manasunu arpitam cheyali.
2: Therefore in the very first place we should offer our mind to the Lord.
1: Manasunu arpitam chesina tarvata migilina karyakramamulu thane chusukuntadu.
2: After offering the mind to him completely, God will take care of us in all the other
1: respects. Okanoka samayamlo pala Janaka Maharaju tana rajyamlo pala ఎవరైనా పండితులు కాని మహనీయులు కాని ఋషులు కాని యోగులు కాని జోగులు కాని బైరాగులు కాని విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక సెంట్ వర్డ్ అండ్ మెసేజ్ టు పీపుల్ అట్ లార్జ్ ఆస్కింగ్ బీయింగ్ ఏ స్కాలర్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ యోగి ఏ మహర్షి ఏ జోగి హూ ఎవర్ హీ బి హీ షుడ్ కమ్ అండ్ టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్
1: అర్రం యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు